శ్రోతలకు నమస్కారం. ఆకాశవాణి తిరుపతి కేంద్రం 103.2 మరియు 107.5 మెగాహెడ్స్పై ఈనాటి మా ప్రభాత ప్రసారాలకు స్వాగతం. శక సంవత్సరం 1948 ఆషాఢమాసం 20వ రోజు అనగా క్రీస్తు శకం 2026వ సంవత్సరం జులై నెల 11వ తేదీ శనివారం. ఇప్పుడు సమయం 5 గంటల 58 నిమిషాలు దాటి 52 సెకండ్లు. శుభోదయం.

ప్రబోధ గీతం విన్నారు. ఆకాశవాణి తిరుపతి కేంద్రం 103.2 మరియు 107.5 మెగాహెడ్స్పై తిరుపతి ఎఫ్ఎం కార్యక్రమాలను వింటున్నారు. మరికొద్దిసేపట్లో ఆంగ్లంలో వార్తలు వింటారు ఢిల్లీ కేంద్రం నుండి.

వెంకటేశ చరణం శరణం ప్రపద్యే. లక్ష్మీమహీ తదనురూప నిజానుభావ నీలాది దివ్య మలిషీకర పల్లవానాం ఆరుణ్య సంక్రమణ సక్కిల సాంద్ర రాగౌ శ్రీ వెంకటేశ చరణౌ.

శ్రీ వెంకటేశ చరణం శరణం ప్రపద్యే. విష్ణో పదే పరమయిత్యుదిత ప్రశంసౌ యౌ మద్ధ ఉత్సహితి భోగ్యతయాప్యుపాతౌ భూయస్తతేతి తవ పాణితల ప్రతిష్టౌ శ్రీ వెంకటేశ చరణం శరణం ప్రపద్యే. పార్థాయ తత్సదృశ సారథినా త్వయైవ యౌ దర్శితౌ స్వచరణౌ శరణం వ్రజేతి భూయోపి మహ్యమిహతౌ.

0: మీరు ఇంతవరకు భక్తిరంజని విన్నారు. ఆకాశవాణి తిరుపతి కేంద్రం సూక్తి ముక్తావళి, వ్యాఖ్యాత ప్రొఫెసర్ జె. హేమలత.
1: వినయం వివేక లక్షణం. అన్నీ ఉన్న విస్తరి అణిగిమణిగి ఉంటుంది, ఏమీ లేని విస్తరి ఎగిరిగిరి పడుతుంది అని సామెత. మానవుడు తనను పుట్టించినా నడిపిస్తున్న అదృశ్య శక్తిని మర్చిపోయి తానే కర్తను కారయితను అని అహంభావంతో ప్రవర్తించడం సర్వసాధారణంగా చూస్తూ ఉంటాం. ముఖ్యంగా తాను ఉన్నత స్థితిలో ఉన్నప్పుడు ఈ గర్వం వ్యక్తిని అజ్ఞానాంధకారంలో ముంచేస్తుంది. కానీ వివేకం విజ్ఞానం కలవారు డాబు దర్పం లేకుండా వినయ సంపన్నులై ఉంటారు. భవంతి నమ్రాః తరవః ఫలోద్గమైః నవాంబుభిః దూర విలంబినోఘనాః అనుద్ధతా సత్పురుషా సమృద్ధిభిః స్వభావయే వైష పరోపకారిణాం. ఫలభరితమైన వృక్షం వంగి ఉంటుంది, నీటితో నిండిన మేఘము అంతే. సత్పురుషులు సంపద ఉన్నా గర్వం లేకుండా ఉంటారు, వారి స్వభావం పరోపకారిత్వం. విద్య వలన వినయం రావాలి, అది మనిషికి పెట్టని ఆభరణం. విద్యయసగును వినయంబు, వినయము వలన పాత్రత లభిస్తాయని చెప్తారు పెద్దలు. స్వోత్కర్షతో విర్రవీగే మానవుని ఎవ్వరూ హర్షించరు. వినయం వ్యక్తికి సంఘంలో మంచి స్థానం కలిగిస్తుంది. మానవులు తమలో ఏ కొద్ది ఆధిక్యత ఉన్నా ఉప్పొంగిపోయి కన్నుమిన్ను కానకుండా ఉంటారు. తమకు గల రూప ధన సంపదలకు తెలివితేటలకు గర్వపడతారు. ఆ గర్వం అహంభావం ఎంతటి వ్యక్తినైనా అధోగతికి తీసుకొని పోతాయి. భగవద్దత్తమైన ఏ విధమైన సంపదకైనా సంతోషించి కృతజ్ఞులంగా ఉండాలే కాని గర్వించరాదు. నిజమైన విద్యాసంపన్నునికి పాండిత్యగర్వము, జన్మతః సంస్కారవంతుడైన భాగ్యవంతునికి ధనగర్వము ఉండవు. భక్తుడైన ప్రహ్లాదుడు రాజకుమారుడు, చూడ చక్కనివాడు, మేధావి అయినా అతనికి ఆవగించంత కూడా గర్వం లేదట. ఆకార జన్మ విద్యార్థి వరిష్ఠుడై గర్వసంస్తంభ సంగతుడు కాడు అని చెప్తుంది భాగవతం. అంతేకాదు, పెద్దల పొడగన్న భృత్యుని కైవడి చేరి నమస్కృతులు చేయు వినయశీలి అతడు. ప్రకృతి మనకు పరమగురువు. అనంత శక్తియుతమైన ప్రకృతి నిరాడంబరంగా నిస్వార్థంగా పరహితం చేస్తూ మనకు మార్గదర్శకంగా ఉంటుంది. అది గ్రహించి నేర్చుకునే శక్తిని మనం సంపాదించాలి. జగద్బాంధవుడైన సూర్యుడు, జగదానందప్రదుడైన చంద్రుడు, జీవుల ప్రాణాధారుడైన మేఘుడు ఎవ్వరిచేత అడిగించుకోకుండానే పరోపకారులవుతున్నారు. పద్మాకరం దినకరో వికచంకరోతి చంద్రో వికాసయతి కైరవ చక్రవాళం నాభ్యర్థితో జలధరోపి జలం దదాతి సంతః స్వయం పరహితే విహితాభియోగా. ఉపకారం చేస్తున్నాము అనే అహంకారం మహాత్ములకి ఉండదు. పృథివ్యాపస్తేజో వాయురాకాశాలు మనస్సు ఈ అన్నింటి యొక్క పరిణామమే పరతత్వం. మనస్సు నుండి భూమి వరకు అనగా సూక్ష్మరూపం నుండి స్థూలతత్వం వరకు గల ఈ విశ్వమంతా శరీరముగా కలది పరతత్వం అంటారు శంకరులు సౌందర్యలహరిలో. ఈ సత్యాన్ని గుర్తిస్తే మనం ఈ సృష్టిలో ఎంత అల్పాతి అల్ప ప్రాణులమో అవగతం అవుతుంది. సూర్యోదయం వలన అంధకారం పటాపంచలైనట్లు భగవత్ శక్తి

0: విస్మరణం వలన అజ్ఞానం తొలగిపోతుంది. వినయంతో ఆ దివ్యతత్వానికి శిరస్సు వంచి నమస్కరిస్తాం. ఉత్సాహం ఊపిరిగా, బుద్ధికుశలతే పూర్ణప్రజ్ఞగా అవతరించిన హనుమంతుడు మనోజవం మారుతతుల్యవేగం జితేంద్రియం బుద్ధిమతాం వరిష్ఠం అని సమస్త మానవాళి పూజలకు అర్హుడైన ఆంజనేయుడు తన శక్తి అంతా శ్రీరామప్రసాదమే అని వినమ్రుడై దాసోహం కోసలేంద్రస్య అని తాను కేవలము శ్రీరాముని దాసుడనని చెప్పుకున్నాడు. కార్యసాధకుడై తిరిగి వచ్చిన హనుమను సాక్షాత్ శ్రీరామచంద్రుడే ప్రశంసిస్తూ, త్వయేవ హనుమన్నస్తి బలం బుద్ధి పరాక్రమ దేశకాలానువృత్తిశ్చ నయశ్చ నయపండిత, బుద్ధి బల పరాక్రమాల్లోనూ నీతి వైశారధ్యంలోనూ నీవెంతో ఉన్నతుడవు అంటే వినయసంపన్నుడైన హనుమ గర్వంతో పొంగిపోలేదు. శ్రీరామ, దేహబుద్ధయా దాసోహం జీవబుద్ధయా త్వదంశః అని తాను చేసిన ప్రతి పని వెనుక శ్రీరాముని అదృశ్యహస్తం ఉన్నదని, ఆ శక్తే తన్ని నడిపించిందని అంటాడు. అతని వినయ విశ్వాసాలే ఆత్మబుద్ధయా త్వమేవాహం అనిపించి అద్వైత సాక్షాత్కారం కలిగించాయి.
1: మీ ఇంతవరకు సూక్తి ముక్తావళి కార్యక్రమంలో ప్రొఫెసర్ జె హేమలత గారి సూక్తులు విన్నారు. ఆకాశవాణి తిరుపతి కేంద్రం, పొలం కబుర్లు.
2: శుభోదయం రైతుమిత్రులకు నమస్కారం. ఈనాటి పొలం కబుర్లలో సాగునీటి వినియోగం, తుంపర బిందు సేద్య పద్ధతులు ఉపయోగాలు, అట్లే నేలను కప్పి ఉంచే పంటలు ప్రయోజనాలు అన్న విషయాల గురించి తెలుసుకుందామా?

సాగునీటి వినియోగం, తుంపర బిందు సేద్య పద్ధతులు ఉపయోగాలు అన్న విషయానికి వస్తే, సాధారణంగా పంటలకు ఉపరితల నీటిపారుదల పద్ధతులైన చిన్న మల్ల పద్ధతి, చాళ్ళ పద్ధతి, పొడవైన మల్ల పద్ధతి, పండ్ల తోటలకు పాదుల పద్ధతి ద్వారా నీరు పెట్టడం వల్ల కొంత నీరు ఆవిరి రూపంలో, కొంత భూమి లోపలి పొరలలోకి ఇంకిపోవడం, మరికొంత వృధాగా కొట్టుకొని పోవడం ద్వారా రైతాంగం నష్టపోతున్నారు. కావున ఈ సాగునీటి నష్టాలను అధిగమించడానికి తుంపర బిందు సేద్య పద్ధతులు, అంటే వీటినే సూక్ష్మస్థాయి నీటిపారుదల పద్ధతులు అంటారు, ఈ బిందు సేద్య పద్ధతులు ఆచరించాలి. తుంపర్ల సేద్యం అంటే స్ప్రింక్లర్తో నీరు చల్లుట. ఈ పద్ధతిలో సాగునీరు పంటపై కృత్రిమ వర్షంలా కురుస్తుంది. వరి పంటకు తప్ప ఇతర పంటలకు ఉపయోగపడుతుంది. ముఖ్యంగా వరి నారుమడులకు, వరి తరువాత మాగాణంలో పండించే అపరాలకు, వేరుశనగ, కూరగాయ తోటలకు బాగా ఉపయోగపడుతుంది. దీనివల్ల ఉపయోగాలు ఏ విధంగా ఉంటాయంటే, ఇసుక నేలలకు, ఎత్తు పల్లాలు ఉన్న నేలలకు కూడా అనుకూలం. గట్ల కింద, కాలువల కింద భూమి వృధా కాదు. పైరుపై నీరు సమానంగా చల్లడం వల్ల పైరుకు తగినంత నీరు లభ్యమవుతుంది. సాగునీటి వృధా ఉండదు. సమర్థ నీటి వినియోగం 65 నుండి 70% ఉంటుంది. ఒక ఎకరం విస్తీర్ణం సాగు చేసే నీటితో 4 నుండి 5 ఎకరాలు సాగు చేయవచ్చు. కలుపు చీడపేడల ఉధృతి తగ్గుతుంది. పంటకు సున్నిత దశలలో నీటిని సమర్థవంతంగా వినియోగించవచ్చు. నేల భౌతిక రసాయనిక స్థితిలో మార్పు ఉండదు. పైపులు తేలికగా ఉంటాయి. కావున ఒక పొలం నుండి వేరొక పొలానికి మార్చుకునే సౌలభ్యం ఉంటుంది. నాణ్యమైన దిగుబడులు పొందవచ్చు. మురుగునీటి పారుదల సమస్య ఉండదు. బిందు సేద్యం అంటే డ్రిప్ ఇరిగేషన్ పద్ధతి. అంటే ఈ పద్ధతిలో సాగునీరు మొక్క నారు వ్యవస్థ వద్ద డ్రిప్పర్ ద్వారా బొట్లు బొట్లుగా అందించడం జరుగుతుంది. ఈ పద్ధతి వరుసలలో సాగు చేయు అన్ని రకాల పంటలకు, పండ్ల తోటలకు అనుకూలమైంది. దీనివల్ల ఉపయోగాలు ఏ విధంగా ఉంటాయంటే, మొక్క నారు వ్యవస్థ దగ్గర మాత్రమే నీరు అందించడం వల్ల నీరు సమర్థవంతంగా వినియోగించబడుతుంది. నీరు వృధాగా పోదు. నీరు 95 నుండి 98% సమర్థవంతంగా వినియోగించబడుతుంది. ఒక ఎకరానికి వినియోగించే సాగునీటితో 6 ఎకరాలు సాగు చేయవచ్చు. కలుపు సమస్య, చీడపీడల ఉధృతి చాలా వరకు తగ్గిపోతుంది. మొక్కలలో పెరుగుదల ఒకే విధంగా ఉంటుంది. నీటిలో కరిగే ఎరువులను కూడా సాగునీటి ద్వారా పైరుకు అందజేయవచ్చు. దీనివల్ల ఎరువులు కూడా వృధా కాకుండా మొక్క మొదలు దగ్గర చేరడం వల్ల ఎరువుల వినియోగ సామర్థ్యం కూడా పెరుగుతుంది. కూలీల ఖర్చు తగ్గుతుంది. మురుగునీటి పారుదల సమస్య ఉండదు. పోషక పదార్థాల వినియోగ సామర్థ్యం పెరుగుతుంది.

మొక్క మొదలు దగ్గర చేరడం వల్ల ఎరువుల వినియోగ సామర్థ్యం కూడా పెరుగుతుంది, కూలీల ఖర్చు తగ్గుతుంది, మురుగునీటి పారుదల సమస్య ఉండదు, పోషక పదార్థాల వినియోగ సామర్థ్యం పెరుగుతుంది, నీటిని 70% వరకు ఆదా చేయవచ్చు, వ్యవసాయ ఉత్పత్తుల నాణ్యత దిగుబడి పెరుగుతుంది, గట్లు కాలువలు లేనందున పొలం నష్టపడదు. ఇక నేలను కప్పి ఉంచే పంటలు ప్రయోజనాలు అన్న విషయానికి వస్తే, నేలల సంరక్షణతో పాటు పలు ప్రయోజనాలు కలిగించే ఈ పంటలను నేలను కప్పి ఉంచే పంటలు అంటే కవర్ క్రాప్స్ అంటారు. నేలను కప్పి ఉంచే పంటలుగా లెగ్యూమ్ జాతి పంటలు, నీటి ఎద్దడిని తట్టుకునే పంటలు, కొన్ని రకాల గడ్డి జాతులను సాగు చేయవచ్చు. ఈ పంటలను ఏక పంటలుగా లేదా మిశ్రమ పంటలుగా సాగు చేయడం ద్వారా పలు ప్రయోజనాలను పొందవచ్చు. భూసార పరిరక్షణ విషయానికి వస్తే, నేల

పంటలు అంటే కవర్ క్రాప్స్ అంటారు. నేలను కప్పి ఉంచే పంటలుగా లెగ్యూమ్ జాతి పంటలు, నీటి ఎద్దడిని తట్టుకునే పంటలు, కొన్ని రకాల గడ్డి జాతులను సాగు చేయవచ్చు. ఈ పంటలను ఏకపంటలుగా లేదా మిశ్రమ పంటలుగా సాగు చేయడం ద్వారా పలు ప్రయోజనాలను పొందవచ్చు. భూసార పరిరక్షణ విషయానికి వస్తే, నేల సారం సంరక్షించడంతో పాటు నేలలోని తేమను కూడా ఈ పంటలు పట్టి ఉంచుతాయి. దీనివల్ల తరువాత సాగు చేసే ప్రధాన పంటలకు తగినంత తేమ అందుబాటులో ఉంటుంది. నేల కోతకు గురి కాకుండా సంరక్షిస్తాయి. వేసవికాలంలో వీచే బలమైన గాలుల వల్ల నేలపై ఉండే సారవంతమైన పొర కొట్టుకొని పోకుండా అడ్డుకుంటాయి. కలుపు మొక్కల నియంత్రణ ఏ విధంగా అంటే, నేలను కప్పి ఉంచే పంటలో విస్తారంగా పెరగడం వల్ల వ్యవసాయ భూమిలో సహజంగా పెరిగే కలుపు మొక్కలకు సూర్యరశ్మి తేమ లభించకుండా ఈ పంటలు అడ్డుకొని వాటి పెరుగుదలను నియంత్రిస్తాయి. నత్రజని స్థాపన ఏ విధంగా అంటే, నేలను కప్పి ఉంచే పంటలుగా లెగ్యూమ్ పంటలను సాగు చేయడం వల్ల ఈ మొక్కలు వేరు బుడుపులు ఉండే నత్రజని స్థాపక బ్యాక్టీరియా వాతావరణంలోని నత్రజనిని సేకరించి నేలకు అందిస్తాయి. దీనివల్ల నేలలో నత్రజని సహజంగా స్థిరీకరించబడి రసాయనిక ఎరువుల వినియోగం తగ్గించవచ్చు. చీడపీడల నియంత్రణ ఏ విధంగా అంటే, ప్రధాన పంటలను ఆశించే పలు హానికారక కీటకాలను నేలను కప్పి ఉంచే పంటలు ఆకర్షించడం ద్వారా కీటకాల వల్ల కలిగే పంట నష్టంను తగ్గిస్తాయి. ప్రధాన పంటలకు వ్యాధులను కలిగించే కొన్ని రకాల వ్యాధిజనకాలు నేలలో ఉంటాయి. వీటి యొక్క ప్రభావం ప్రధాన పంటలపై తగ్గుతుంది. సేంద్రియ ఎరువుగా అంటే, నేలను కప్పి ఉంచే పంటలను దమ్ము చేసినప్పుడు నేలకు సహజ సిద్ధంగా సేంద్రియ పదార్థం అందించబడుతుంది. ఈ సేంద్రియ ఎరువుల వినియోగం వల్ల రసాయనిక ఎరువుల వాడకం తగ్గించబడి పర్యావరణ పరిరక్షణకు సహకరిస్తాయి. పశుగ్రాసాలుగా అంటే, నేలను కప్పి ఉంచే పంటలుగా గడ్డిజాతి పంటలను సాగు చేయడం ద్వారా నేలను సంరక్షణతో పాటు పశువులకు కూడా పశుగ్రాసాలను అందించవచ్చు. నేలపై గుబురుగా పెరిగే గినియా గడ్డి, నేపియర్ గడ్డి సాగు చేస్తే పశువులకు సరిపడినంత పశుగ్రాసాన్ని అందిస్తాయి. అదనపు ఆదాయం ఏ విధంగా అంటే, పప్పుజాతి పంటలను సాగు చేయడం వల్ల నత్రజని స్థాపన, అలసంద, సోయాబీన్ వంటి పంటల నుండి ఆదాయం వస్తుంది. కలుపు మందుల వినియోగం తగ్గించడమే కాకుండా కలుపు తీత ఖర్చును ఈ పంటలు కొంతవరకు మిగులుస్తాయి. రసాయనిక ఎరువులు, పురుగు మందుల వాడకం అదుపులో ఉంచి వ్యవసాయ వ్యయంను నియంత్రించడంలో సహకరిస్తాయి. సేంద్రియ ఎరువుగా ఉపయోగించబడి పర్యావరణ హితంగా తోడ్పడతాయి. పశు సంపదకు అవసరమగు పశుగ్రాసాలను అందించడం ద్వారా పశుగ్రాసాల కొనుగోలు ఖర్చును తగ్గిస్తాయి. నేలను కప్పి ఉంచే పంటల వల్ల కలిగే పలు ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకొని రైతన్నలు ఈ పంటల సాగును అవలంబిస్తే నేలల సంరక్షణతో పాటుగా మరిన్ని లాభాలను పొందవచ్చు.

పొలం కబుర్లు విన్నారు. ఆకాశవాణి తిరుపతి కేంద్రం. మరికొద్దిసేపట్లో తెలుగులో ప్రాంతీయ వార్తలు ప్రసారమవుతాయి విజయవాడ కేంద్రం నుంచి. అనంతరం సంస్కృతంలో వార్తలు వింటారు ఢిల్లీ కేంద్రం నుండి.

0: మంత్రి జి కిషన్ రెడ్డి హర్షం వ్యక్తం చేశారు. ఇక వార్తల్లోని వివరాలు. భారత నౌకాదళంలో మరో అత్యాధునిక యుద్ధనౌక ఐఎన్ఎస్ మహేంద్రగిరి చేరనుంది. స్వదేశీ పరిజ్ఞానంతో నిర్మించిన ఈ యుద్ధనౌకను ఆంధ్రప్రదేశ్లోని విశాఖపట్నం నేవల్ డాక్యార్డ్లో రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ జాతికి ఈరోజు అంకితం చేయనున్నారు. మజ్గావ్ డాక్ షిప్ బిల్డర్స్ నిర్మించిన ఈ నౌకలో 75% వరకు స్వదేశీ పరికరాలు, వ్యవస్థలను వినియోగించారు. బరాక్, బ్రహ్మోస్ వంటి ఆధునిక క్షిపణులతో సముద్రం, గగనతనంలోని లక్ష్యాలను ఛేదించే సామర్థ్యం ఈ యుద్ద నౌక సొంతమని అధికారులు వెల్లడించారు. హిందూ మహాసముద్ర ప్రాంతంలో భారత నౌకాదళ సామర్థ్యాన్ని మరింత బలోపేతం చేయడంలో ఐఎన్ఎస్ మహేంద్రగిరి కీలక పాత్ర పోషించనుందని తెలిపారు. రాజధాని అమరావతిలో ప్రభుత్వ భవనాల నిర్మాణ పనులను ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు నిన్న పరిశీలించారు. మంత్రివర్గ సమావేశం అనంతరం క్యాంపు కార్యాలయానికి చేరుకునే క్రమంలో నిర్మాణంలో ఉన్న జీఏడీ టవర్లు, న్యాయమూర్తుల భవనాలు, ఆల్ ఇండియా సర్వీసు అధికారుల భవన నిర్మాణాలు, రైతులకు ఇచ్చే లేఅవుట్లు పరిశీలించిన ముఖ్యమంత్రి సంబంధిత అధికారులకు పలు సూచనలు చేశారు. పనులను వేగవంతం చేసి నిర్ణీత గడువులోగా పూర్తి చేయాలని ఆదేశించారు. గ్రామీణ ప్రాంతాల్లో తాగునీటి సమస్య పరిష్కారానికి 9,355 కోట్ల రూపాయలతో 10 బహుళ గ్రామాల తాగునీటి పథకాలకు ఆంధ్రప్రదేశ్ మంత్రివర్గం ఆమోదం తెలిపింది. అమరావతిలోని రాష్ట సచివాలయంలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధ్యక్షతన నిన్న జరిగిన మంత్రివర్గ సమావేశంలో పలు కీలక నిర్ణయాలకు ఆమోదం లభించింది. రాజధాని అమరావతి రైతులకు రుణమాఫీ, పర్యాటక రంగానికి ప్రోత్సాహం, విద్య, సాగునీటి ప్రాజెక్టులు, పరిశ్రమలకు అనుమతులు వంటి పలు ప్రతిపాదనలకు మంత్రివర్గం అనుమతి ఇచ్చింది. ఆ వివరాలను సమాచార శాఖ మంత్రి కులుసు పార్థసారథి పాత్రికేయులకు వెల్లడిస్తూ
1: 11,569.91 కోట్ల పెట్టుబడులు, 31,431 ఉద్యోగ అవకాశాలు లభించబోతున్నాయి. తిరుపతి జిల్లా సిసిటీలో 1,801 కోట్ల రూపాయలు పెట్టుబడితో టెక్నాలజీ అప్గ్రేడేషన్ సబ్సిడీ అండ్ ఎఫ్సిఐ పవర్ సబ్సిడీ, ఎక్సిటీ ఇవన్నీ కూడా ఇవ్వడం జరుగుతుంది. ఈ యూనిట్ మూలంగా దేశంలోనే కోకోను వినియోగించి చాక్లెట్స్ తయారు చేయడంలో ఆంధ్రప్రదేశ్ నెంబర్1 కాబోతుందని చెప్పేసి కూడా తెలియజేస్తున్నాను. వేస్ట్ ఆయిల్స్ ని వినియోగించుకుని కేంద్ర ప్రభుత్వం తీసుకున్న ఏవియేషన్ ఫ్యూయల్ కి సంబంధించిన పాలసీలో భాగంగా ఈ ఇండస్ట్రీ కూడా ఇక్కడ రాబోతుందని చెప్పేసి తెలియజేస్తున్నాను.
0: 8వ ఖేలో ఇండియా యూత్ గేమ్స్ 2026 నిర్వహణకు తెలంగాణను కేంద్ర ప్రభుత్వం ఎంపిక చేయడం పట్ల కేంద్ర బొగ్గు గనుల శాఖ మంత్రి జి కిషన్ రెడ్డి హర్షం వ్యక్తం చేశారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నాయకత్వంలో యువ క్రీడాకారులను ప్రోత్సహించే లక్ష్యంతో ప్రారంభించిన ఖేలో ఇండియా కార్యక్రమంలో భాగంగా తెలంగాణకు ఈ ప్రతిష్టాత్మక క్రీడా వేడుకల ఆతిథ్యం దక్కడం గర్వకారణమని సామాజిక మాధ్యమం ఎక్స్ వేదికగా వెల్లడించారు. తెలంగాణ యువతలో క్రీడా స్ఫూర్తిని పెంపొందించడంతో పాటు క్రీడా మౌలిక సదుపాయాల అభివృద్దికి యూత్ గేమ్స్ దోహదపడతాయని కిషన్ రెడ్డి పేర్కొన్నారు. సాంఘిక సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో 3 ఎక్సలెన్సీ సెంటర్ల ఏర్పాటుకు ఆంధ్రప్రదేశ్ మంత్రివర్గం ఆమోదం లభించిందని ఆ శాఖ మంత్రి డోలా శ్రీ బాల వీరాంజనేయస్వామి వెల్లడించారు. అమరావతిలోని రాష్ట సచివాలయంలో నిన్న మంత్రి పాత్రికేయులతో మాట్లాడుతూ సాంఘిక సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో విశాఖపట్నం జిల్లా మధురవాడ, గుంటూరు జిల్లా తాడికొండ, తిరుపతి జిల్లా కోటలో ఎక్సలెన్సీ సెంటర్లు ఈ విద్యా సంవత్సరం నుంచే ప్రారంభించనున్నట్లు తెలిపారు. ఎక్సలెన్సీ సెంటర్లలో విద్యార్థులకు ఇంటర్తో పాటు ఐఐటి, నీట్, జేఈఈలలో ఉచిత శిక్షణ అందిస్తామని మంత్రి పేర్కొంటూ
2: పేదలు కార్పొరేట్ విద్యను అందించాలనుకున్న వాళ్ళు, మిద్దెల్లో వాళ్ళకి ఎవరికైతే మెరిట్ లా ఉన్నటువంటి విద్యార్థుల్ని మనం తర్ఫీదిచ్చి ఐఐటి, ఎన్ఐటి, నీట్ తొలి విడతలో సాధించాలనే లక్ష్యంతో మనం ఈ సెంటర్లు ఏర్పాటు చేస్తాము. ఇంతేకాకుండా ముఖ్యమంత్రి గారు మిగిలిన విద్యార్థుల్లో కూడా పాలిటెక్నిక్, ఐటిఐ కూడా మనకి అడాప్షన్ తీసుకుని ఇండస్ట్రీస్ ద్వారా వాళ్ళకి విద్యను అందించాలనేది ముఖ్యమంత్రి గారు ఆలోచన చేస్తున్నారు. రోజు మనం సాంఘిక సంక్షేమ శాఖలో ఎప్పుడూ లేని విధంగా ఈ ఐఐటి నీట్ సెంటర్లతో పాటు ఈ రోజు కొత్తగా పెట్టే ఎక్సలెన్సీ సెంటర్లు మరింత మందిని ప్రయోజకులు చేయాలనే లక్ష్యంతో ముందుకు పోతున్నాం.
0: ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు వింటున్నారు. ఓటర్ల ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ ప్రక్రియను నిర్ణీత గడువులోగా పూర్తి చేయాలని భారత ఎన్నికల సంఘం ఉప ఎన్నికల కమిషనర్ పవన్ కుమార్ శర్మ సంబంధిత అధికారులకు సూచించారు. తెలంగాణలో కొనసాగుతున్న ఎస్ఐఆర్ ప్రక్రియపై రాష్ట ప్రధాన ఎన్నికల అధికారి సి సుదర్శన్ రెడ్డితో కలిసి హైదరాబాద్ నుంచి దృశ్య మాధ్యమ సమావేశాన్ని నిన్న నిర్వహించారు. ఈ సందర్భంగా పవన్ కుమార్ శర్మ మాట్లాడుతూ ఎన్యూమరేషన్ ఫారాల పంపిణీ, సేకరణ, డిజిటలైజేషన్ ప్రక్రియలను వేగవంతం చేయాలని ఆదేశించారు.

ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతున్నది ఎస్ మణి. ముఖ్యాంశాలు. స్వదేశీ పరిజ్ఞానంతో నిర్మించిన యుద్ద నౌకను ఆంధ్రప్రదేశ్లోని విశాఖపట్నం నేవల్ డాక్ యార్డ్లో రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ జాతికి ఈరోజు అంకితం చేయనున్నారు. గ్రామీణ ప్రాంతాల్లో తాగునీటి సమస్య పరిష్కారానికి 9,355 కోట్ల రూపాయలతో 10 బహుళ గ్రామాల తాగునీటి పథకాలకు ఆంధ్రప్రదేశ్ మంత్రివర్గం ఆమోదం తెలిపింది. సాంఘిక సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో 3 ఎక్సలెన్సీ సెంటర్ల ఏర్పాటుకు ఆంధ్రప్రదేశ్ మంత్రివర్గం ఆమోదం లభించిందని ఆ శాఖ మంత్రి డోలా శ్రీ బాల వీరాంజనేయస్వామి వెల్లడించారు. 8వ ఖేలో ఇండియా యూత్ గేమ్స్ నిర్వహణకు తెలంగాణను కేంద్ర ప్రభుత్వం ఎంపిక చేయడం పట్ల

0: రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత విద్యా వ్యవస్థ పూర్తిగా నిర్వీర్యమైందని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకులు మాజీ మంత్రి ఆదిమూలపు సురేష్ పేర్కొన్నారు. గుంటూరు జిల్లా తాడేపల్లిలోని ఆ పార్టీ కేంద్ర కార్యాలయంలో నిన్న నిర్వహించిన పాత్రికేయుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ, ప్రచార ఆర్భాటాలు, ప్రకటనలపై ఉన్న శ్రద్ద, పేద పిల్లల చదువులు, వారి ప్రాథమిక వసతులపై లేకపోవడం ప్రభుత్వ ఉదాసీనతకు అద్దం పడుతోందన్నారు. ఉభయ గోదావరి, విశాఖపట్నం జిల్లాలో ఆంధ్రప్రదేశ్ పట్టణాభివృద్ది శాఖ మంత్రి పి నారాయణ ఈరోజు పర్యటించనున్నారు. ఉదయం రాజమహేంద్రవరంలో గోదావరి పుష్కర ఘాట్లను మంత్రి పరిశీలిస్తారు. అనంతరం సంబంధిత అధికారులతో సమీక్ష నిర్వహిస్తారు. అదేవిధంగా నర్సాపురంలో మాజీ మున్సిపల్ చైర్మన్ చెరుకూరి లక్ష్మణరావు విగ్రహాన్ని మంత్రి ఆవిష్కరిస్తారు. సాయంత్రం గాజుబాక్లోని మహావిశాఖ నగరపాలక సంస్థ జోనల్ కార్యాలయంలో గాజుబాక నియోజకవర్గంలో జరుగుతున్న అభివృద్ది పనుల పురోగతిపై అధికారులతో సమీక్షిస్తారు. నిరుద్యోగ మైనార్టీ యువత కోసం విజయవాడలో రాష్టస్థాయి మెగా జాబ్ మేళాను ఈరోజు నిర్వహిస్తున్నట్లు ఆంధ్రప్రదేశ్ మైనార్టీ సంక్షేమ శాఖ మంత్రి ఎన్ఎండి ఫరూక్ తెలిపారు. మైనార్టీ ఫైనాన్స్ కార్పొరేషన్ ఆధ్వర్యంలో ఇస్లాంపేటలోని షాజహూర్ ముసాఫిర్ ఖానాలో ఉదయం 9 గంటల నుండి జాబ్ మేళా ప్రారంభమవుతుందన్నారు. నిరుద్యోగ మైనారిటీ యువత కోసం ఉద్యోగ ఉపాధి కల్పనకు వివిధ సంస్థలు పాల్గొంటున్నట్లు మంత్రి ఒక ప్రకటనలో పేర్కొన్నారు. ఐటీ, బ్యాంకింగ్, ఆర్థిక, ఆరోగ్య సంరక్షణ, రవాణా తదితర రంగాలలో యువతకు ఉపాధి అవకాశాలు కల్పించడమే జాబ్ మేళా ముఖ్య ఉద్దేశమని తెలిపారు. నర్సాపురం బెంగళూరు రెగ్యులర్ వీక్లీ ఎక్స్ప్రెస్ తొలి సర్వీసును పాలకొల్లు రైల్వే స్టేషన్లో కేంద్ర ఉక్కు భారీ పరిశ్రమల శాఖ సహాయ మంత్రి భూపతిరాజు శ్రీనివాస్ వర్మ జెండా ఊపి నిన్న ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ, ప్రత్యేక రైలుగా నడిచిన ఈ సర్వీసుకు ప్రజల నుంచి ఆదరణ లభించడంతో రెగ్యులర్ వీక్లీ ఎక్స్ప్రెస్గా మార్చినట్లు తెలిపారు. ఇకపై ప్రతి శుక్రవారం మధ్యాహ్నం 3:50 నర్సాపురం నుంచి బయలుదేరి శనివారం ఉదయం 9:45 బెంగళూరు చేరుకుంటుందన్నారు. తిరుగు ప్రయాణంలో ప్రతి శనివారం ఉదయం 11:00 బెంగళూరు నుంచి బయలుదేరి ఆదివారం ఉదయం 5:50 నర్సాపురం చేరుకుంటుందని తెలిపారు. వాతావరణం. ఆంధ్రప్రదేశ్ యానం దిగువ ట్రోపో ఆవరణంలో నైరుతి పశ్చిమ దిశగా గాలులు వీస్తున్నాయని అమరావతిలోని భారత వాతావరణ కేంద్రం వెల్లడించింది. వీటి ఫలితంగా ఉత్తర కోస్తా యానంలలో ఈరోజు తేలికపాటు నుండి మోస్తరు వర్షాలు లేదా ఉరుములతో కూడిన జల్లులు కొన్ని చోట్ల కురిసే అవకాశం ఉందని వాతావరణ కేంద్రం అధికారి ఎల్ నారాయణ తెలిపారు. ఉరుములతో కూడిన మెరుపులు ఒకటి లేదా రెండు చోట్ల సంభవించే అవకాశం ఉందని పేర్కొంటూ,
1: ఉత్తర కోస్తా ఆంధ్రప్రదేశ్ మరియానంలో మరియు దక్షిణ కోస్తా ఆంధ్రప్రదేశ్ రాయలసీమలో ఈ రోజు తేలికపాటి నుండి మోస్తరు వర్షాలు లేదా జల్లులు ఒకటి లేదా రెండు చోట్ల కురిసే అవకాశం ఉంది. ఉరుములతో కూడిన మెరుపులు ఒకటి లేదా రెండు చోట్ల సంభవించే అవకాశం ఉంది. బలమైన గాలులు గంటకు 40 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో వీచే అవకాశం ఉంది.
0: తెలంగాణలో తేలికపాటు నుంచి మోస్తరు వర్షాలు అక్కడక్కడా కురిసే అవకాశం ఉందని హైదరాబాద్లోని వాతావరణ కేంద్రం తెలిపింది. ప్రాంతీయ వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. స్వదేశీ పరిజ్ఞానంతో నిర్మించిన యుద్ద నౌకను ఆంధ్రప్రదేశ్లోని విశాఖపట్నం నేవల్ డాక్ యార్డ్లో రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ జాతికి ఈరోజు అంకితం చేయనున్నారు. గ్రామీణ ప్రాంతాల్లో తాగునీటి సమస్య పరిష్కారానికి 9,355 కోట్ల రూపాయలతో 10 బహుళ గ్రామాల తాగునీటి పథకాలకు ఆంధ్రప్రదేశ్ మంత్రివర్గం ఆమోదం తెలిపింది. సాంఘిక సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో 3 ఎక్సలెన్సీ సెంటర్లు ఏర్పాటుకు ఆంధ్రప్రదేశ్ మంత్రివర్గం ఆమోదం తెలిపిందని ఆ శాఖ మంత్రి డోలా శ్రీ బాల వీరాంజని స్వామి వెల్లడించారు. 8వ ఖేలో ఇండియా యూత్ గేమ్స్ నిర్వహణకు తెలంగాణను కేంద్ర ప్రభుత్వం ఎంపిక చేయడం పట్ల కేంద్ర మంత్రి జి కిషన్ రెడ్డి హర్షం వ్యక్తం చేశారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ఇంతటితో సమాప్తం.
2: ఆకాశవాణి సంప్రతి వార్తాః శ్రూయంతాం. ప్రవాచిక రిచా ఝా. అథ వార్తాః. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అద్య ఆక్లాండ్ నగరే న్యూజిలాండ్ దేశస్య ప్రధానమంత్రిణా క్రిస్టోఫర్ లక్సన్ ఇత్యనేన సహ ద్విపక్షీయ వార్తాం కుర్వనస్తి. ఉభౌ నేతారౌ వ్యాపార వాణిజ్య రక్షా క్షేత్రేషు ద్విపక్షీయ సంబంధానాం సర్వేషాం పక్షాణాం సమీక్షాం కరిష్యతః. ప్రధానమంత్రి మోదీ ప్రముఖైః ఉద్యోగపతిభిః క్రీడాక్షేత్రస్య విశిష్ట వ్యక్తిభిశ్చ సహ అపి సంవాదం కరిష్యతి. ఉభయ దేశయోః మధ్యే సుదృఢ జనసంబంధానాం ప్రతీకరూపేణ అసౌ అద్య న్యూజిలాండ్ దేశే విశాలం ప్రవాసీ భారత

ఆకాశవాణి తిరుపతి కేంద్రం ప్రసార విశేషాలు. ఈ ప్రసారంలో ఉదయం 7:05 తెలుగులో వార్తలు వింటారు. హైదరాబాద్ కేంద్రం నుండి 7:15 ప్రభాత రేఖలు కార్యక్రమంలో ఈరోజు భారత స్వాతంత్ర సమరం, మింటో మోర్లే సంస్కరణల గురించిన విశేషాలు వింటారు. సమర్పణ శ్రీమతి జే నిర్మల. అనంతరం అన్నమయ్య విరచిత వెంకటేశ్వర శతకం గురించి ఆచార్య జక్కనపూడి మునిరత్నం గారి వివరణ 11వ భాగం వినవచ్చు. 7:45 ఉదయరాగం. సినిమా పాటలు. 8:15 ఢిల్లీ నుండి ఆంగ్లంలో వార్తలు వింటారు. ఉదయం 8:30 ఏలూరు జిల్లా సమాచార లేఖ విజయవాడ కేంద్రం నుండి ప్రసారమవుతుంది. 8:35 ఈనాటి కర్ణాటక సంగీత కార్యక్రమంలో శ్రీ లాల్

కుమారుడి జి జయరామన్ గారి వయలిన్ వాదనం వింటారు. 9 గంటలకు వాట్సప్ చిత్రమంజరి, 10 గంటలకు వసుదైక కుటుంబం కార్యక్రమం విజయవాడ నుండి ప్రసారమవుతుంది. 10:15 12:10 12:40 1:30 ఇంకా 3:10 విజయవాడ కేంద్రం నుండి వివిధ భారతి తెలుగు కార్యక్రమాలు ప్రసారమవుతాయి. 12:05 ఆంగ్లంలో వార్తలు ప్రసారమవుతాయి ఢిల్లీ నుండి. 12:30 తెలుగులో వార్తలు హైదరాబాద్ కేంద్రం నుండి. 1:20 ప్రాంతీయ వార్తలు విజయవాడ కేంద్రం నుండి. 3:05 ఆంగ్లంలో వార్తలు వినవచ్చు ఢిల్లీ కేంద్రం నుండి. ఇక ఈనాటి సాయంత్రం ప్రసారంలో 5 గంటలకు వనితాలోకం కార్యక్రమంలో గ్రామలక్ష్మి శీర్షికన ఈరోజు గొర్రెలు మేకల మాంసోత్పత్తి అధికం చేయటానికి సూచనలు వింటారు. వీటిని అందిస్తున్నవారు శాస్త్రవేత్త డాక్టర్ ఎం రాణి. 5:30 ప్రసారమయ్యే ఈనాటి యువవాణి యువజనుల కార్యక్రమంలో ఉద్యోగ వార్తలు, వీక్లీ రౌండప్, కరెంట్ అఫైర్స్ మొదటి భాగం వింటారు. ఈ కార్యక్రమ సమర్పణ శ్రీ ఎం సుధాకర్ మోహన్. 6:00 ప్రసార విశేషాలు. 6:05 ఆంగ్లంలో వార్తలు ఢిల్లీ నుండి. 6:10 ప్రాంతీయ వార్తలు వినవచ్చు విజయవాడ కేంద్రం నుండి. అలాగే 6:20 సంస్కృతంలో వార్తలు ఢిల్లీ కేంద్రం నుండి ప్రసారమవుతాయి. ఈరోజు 6:30 ప్రపంచ జనాభా దినోత్సవం గురించిన కొన్ని వివరాలు, అనంతరం అన్నమయ్య పదమంచరి భక్తిగీతాలు వినవచ్చు. ఈరోజు 7:05 తెలుగులో వార్తలు ప్రసారమవుతాయి హైదరాబాద్ కేంద్రం నుండి. 7:15 ప్రసారమయ్యే ఈనాటి కిసాన్ వాణి కార్యక్రమంలో తొలకరి వర్షాల ముందు వేసుకునే పంటల ప్రయోజనాల గురించి అన్నమయ్య జిల్లా లక్కిరెడ్డిపల్లి మండలం గాండ్లపల్లి రైతు లక్కిరెడ్డి మధుకర్ గారితో పరిచయ కార్యక్రమం వినవచ్చు. పరిచయకర్త శ్రీ డి సాయి రఘునాథ్ చరణ్. ఈ కార్యక్రమ ప్రాయోజకులు కేంద్ర వ్యవసాయ మరియు రైతు సంక్షేమ మంత్రిత్వ శాఖ, భారత ప్రభుత్వం. 7:45 సినీ భక్తిగీతాల కార్యక్రమం ప్రసారమవుతుంది. 8:00 చిత్రకుసుమాలు చిత్రగీతాలు వినవచ్చు. 8:30 తెలుగులో వార్తలు ప్రసారమవుతాయి విజయవాడ కేంద్రం నుండి. ఈరోజు 8:40 చిత్రకుసుమాలు సినీ చిత్రగీతాల కార్యక్రమం ఉంటుంది. 9:00 ఆంగ్లంలో వార్తలు వినవచ్చు ఢిల్లీ కేంద్రం నుండి. అలాగే 9:15 స్పాట్ లైట్ కార్యక్రమం ప్రసారమవుతుంది ఢిల్లీ నుండి. 9:30 ప్రసారమయ్యే ఈనాటి ఏకచిత్రగానం కార్యక్రమంలో చంద్రహాస చిత్రగీతాలు వినవచ్చు. 10:00 జాతీయ సంగీత కార్యక్రమంలో డాక్టర్ ఆర్ మాధురీదేవి గారి వీణావాద్య కచేరి వినవచ్చు ఢిల్లీ కేంద్రం నుండి. ఇవి ఈరోజు ప్రసారమయ్యే కార్యక్రమాల వివరాలు.

ఆకాశవాణి వార్తలు చదువుతున్నది త్వరగా ఉషారమణి. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ న్యూజిలాండ్లో ఆ దేశ ప్రధానమంత్రి క్రిస్టోఫర్ లక్సన్తో ఆక్లాండ్లో ద్వైపాక్షిక చర్చలు జరుపుతున్నారు. ప్రాజెక్ట్ 17A కింద నిర్మించిన మహేంద్రగిరి యుద్ధ నౌకను రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ ఈరోజు విశాఖపట్నంలో జలప్రవేశం చేయిస్తారు. దేశంలో అనేక ప్రాంతాల్లో రానున్న 3-4 రోజుల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ హెచ్చరించింది. ఫీఫా ప్రపంచకప్ ఫుట్బాల్ పోటీలో స్పెయిన్ బెల్జియంపై గెలిచి సెమీఫైనల్స్కు చేరుకుంది. వింబుల్డన్ టెన్నిస్లో మహిళల సింగిల్స్ ఫైనల్ పోటీ ఈరోజు చెకియాకు చెందిన కరోలినా ముజోవా తమ దేశానికే చెందిన లిండా నాస్కోవాతో తలపడతారు.

0: ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఆక్లాండ్లో న్యూజిలాండ్ ప్రధానమంత్రితో ప్రతినిధి స్థాయి చర్చలు జరుపుతున్నారు. గత రెండేళ్లలో ముఖ్యంగా వాణిజ్యం, వ్యాపారం, రక్షణ రంగాల్లో గణనీయమైన పురోగతిని సాధించిన ద్వైపాక్షిక సంబంధాల అన్ని అంశాలను ఇద్దరు నేతలు సమీక్షిస్తున్నారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రారంభ ఉపన్యాసం చేస్తూ తన న్యూజిలాండ్ పర్యటన ద్వైపాక్షిక సంబంధాల్లో ఒక చారిత్రాత్మకమైన మైలురాయని, ఇరు దేశాల మధ్య బంధానికి సరికొత్త ఊపు ఇస్తుందని పేర్కొన్నారు. 4 దశాబ్దాల తర్వాత భారత ప్రధానమంత్రి అక్కడ పర్యటించడం ఈ భాగస్వామ్యం పెరుగుతున్న బలానికి ప్రతిబింబం అని పేర్కొంటూ న్యూజిలాండ్ ప్రజలకు వారి నాయకత్వానికి, వారి ఆప్యాయత మద్దతుకు మోదీ కృతజ్ఞతలు తెలియజేశారు.
1: 40 సాల్ के बाद भारत के प्रधानमंत्री का न्यूजीलैंड आना हुआ है और एक प्रकार से आपकी आर्थिक राजधानी में कार्यक्रम बना करके भारत और न्यूजीलैंड के संबंधों को एक नई ताकत देने का एक अवसर पैदा किया है. मैं आपका बहुत बहुत आभारी हूँ. ये हमारे संबंधों में एक ऐतिहासिक पड़ाव है जो हमारे संबंधों की नई ऊर्जा, हमारी मित्रता के नए संकल्प को दोहराने वाला है.
0: స్వల్పకాలంలోనే స్వేచ్ఛ వాణిజ్య ఒప్పంద ప్రక్రియను ముగించడంలో న్యూజిలాండ్ చేసిన ప్రయత్నాన్ని ఆయన అభినందించారు. ప్రధానమంత్రి క్రిస్టోఫర్ లక్సన్ న్యూజిలాండ్ నాయకత్వానికి ధన్యవాదాలు తెలియజేశారు. ఇరు దేశాలు ఇప్పుడు వ్యూహాత్మక భాగస్వామ్యాన్ని స్థాపించడం ద్వారా భవిష్య సహకారానికి దిశానిర్దేశం చేసే ఒక ముఖ్యమైన ముందడుగు వేశాయని ప్రధానమంత్రి పేర్కొన్నారు. ఇరు దేశాల మధ్య ఉన్న ఉమ్మడి ప్రజాస్వామ్య విలువలు, సముద్రయాన సంబంధాలను ఆయన ప్రముఖంగా ప్రస్తావిస్తూ హిందూ మహాసముద్రం, పసిఫిక్ ప్రాంతంలో శాంతి, స్థిరత్వం, భద్రతను బలోపేతం చేయడంలో భారత్, న్యూజిలాండ్లు కీలక పాత్ర పోషించగలవని మోదీ పేర్కొన్నారు. తన పర్యటన ద్వైపాక్షిక సంబంధాలను మరింత బలోపేతం చేస్తుందని, ప్రపంచ శాంతి, శ్రేయస్సు కోసం సహకారాన్ని పెంపొందిస్తుందని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు. న్యూజిలాండ్ ప్రధానమంత్రి క్రిస్టోఫర్ లక్సన్ మాట్లాడుతూ 40 ఏళ్లలో భారత ప్రధాని న్యూజిలాండ్లో పర్యటించడం ఇదే తొలిసారని, మోదీ పర్యటన ఒక చారిత్రాత్మకమైన మైలురాయని అభివర్ణించారు. ఈ పర్యటన ద్వైపాక్షిక సంబంధాల పెరుగుతున్న బలాన్ని ప్రతిబింబిస్తోందని న్యూజిలాండ్ ప్రధానమంత్రి కూడా పేర్కొన్నారు. ద్వైపాక్షిక చర్చలకు ముందు గవర్నమెంట్ హౌస్లో అధికారిక స్వాగత కార్యక్రమం జరిగింది. ప్రధానమంత్రి మోదీకి గార్డ్ ఆఫ్ ఆనర్ సమర్పించారు. ఈరోజు ప్రధానమంత్రి న్యూజిలాండ్లో ప్రముఖ వ్యాపార, క్రీడా ప్రముఖులతో కూడా ముచ్చటిస్తారు. ఇరు దేశాల మధ్య ఉన్న బలమైన ప్రజా సంబంధాలకు ప్రతిబింబంగా ప్రవాస భారతీయుల భారీ సభనుద్దేశించి కూడా ప్రసంగిస్తారు. ఆస్ట్రేలియా, ఇండోనేషియాలో విజయవంతమైన పర్యటన ముగించుకుని 3 దేశాల పర్యటనలో చివరి విడతగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నిన్న ఆక్లాండ్ చేరుకున్నారు. ఉపరాష్ట్రపతి సిపి రాధాకృష్ణన్ ఈరోజు బీహార్లోని గయాలో పర్యటిస్తారు. ఈ పర్యటనలో భాగంగా అక్కడున్న బీహార్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్ అండ్ రూరల్ డెవలప్మెంట్లో బీహార్ శాసనసభ్యుల కోసం ఏర్పాటు చేసిన శిక్షణా కార్యక్రమంలో ప్రారంభ సమావేశాన్ని ఉద్దేశించి ఉపరాష్ట్రపతి ప్రసంగిస్తారు. వాణిజ్య బొగ్గు గనులు, కమర్షియల్ కోల్ బ్లాక్స్ వేలం 15వ దఫాతో పాటు 13, 14 విడతల 2 ప్రయత్నాలకు సంబంధించిన బిడ్లను బొగ్గు మంత్రిత్వ శాఖ ప్రారంభించింది. ఈ రౌండ్లలో వేలాన్ని కొంచిన 23 బొగ్గు బ్లాకుల్లో 8 బ్లాకులకు మొత్తం 21 బిడ్లు వచ్చాయని మంత్రిత్వ శాఖ తెలియజేసింది. దేశ వాణిజ్య బొగ్గు మైనింగ్ విధానంలో పరిశ్రమల మధ్య ఉన్న బలమైన భాగస్వామ్యాన్ని ఈ వేలం ప్రతిబింబిస్తోందని మంత్రిత్వ శాఖ పేర్కొంది. ఈ వేలం రౌండ్లో మొత్తం 16 కంపెనీలు పాల్గొన్నాయి. పార్లమెంట్ వర్షాకాల సమావేశ ఏర్పాట్లను పార్లమెంటరీ వ్యవహారాల శాఖ సహాయ మంత్రులు అర్జున్ రామ్ మేఘ్వాల్, డాక్టర్ ఎల్ మురుగన్ నిన్న పార్లమెంట్ హౌస్ కాంప్లెక్స్లో సమీక్షించారు. ఈ నెల 20వ తేదీన ప్రారంభమై పార్లమెంట్ వర్షాకాల సమావేశాలు 13వ తేదీ వరకు కొనసాగుతాయి. ఆ సమావేశాల్లో ప్రవేశపెట్టేందుకు షెడ్యూల్ చేసిన శాసనసభాపరమైన కార్యకలాపాలపైన సమగ్ర సమీక్ష నిర్వహించామని, అలాగే దానికి సంబంధించి మార్గదర్శకాలు జారీ చేశామని మంత్రులు పేర్కొన్నారు. ఆకాశవాణి వార్తలు వింటున్నారు. భారత నౌకాదళం ప్రాజెక్ట్ 17A కింద స్వదేశీ సాంకేతికతతో నిర్మించిన 6వ రహస్య యుద్ధ నౌక మహేంద్రగిరిని ఆంధ్రప్రదేశ్లోని విశాఖపట్నంలో తూర్పు నౌకాదళంలో ఈరోజు చేర్చుకోనుంది. ఈ కార్యక్రమానికి రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ అధ్యక్షత వహిస్తారు. రక్షణ రంగంలో స్వయం సమృద్ధి, స్వదేశీ యుద్ధ నౌకల నిర్మాణంలో భారత్ ప్రస్థానంలో ఇది మరొక ముఖ్యమైన మైలురాయని రక్షణ మంత్రి పేర్కొన్నారు. యుద్ధ నౌక జలప్రవేశ ఉత్సవానికి ముందు

0: విశాఖపట్నంలో జరిగిన బరాఖానా సైనికులతో కలిసి విందు కార్యక్రమంలో నౌకాదళ సిబ్బందిని ఉద్దేశించి రక్షణ మంత్రి ప్రసంగిస్తూ, హిందూ మహాసముద్ర ప్రాంతంలో శాంతి స్థిరత్వాలకు భారతదేశమే ప్రాథమిక హామీదారని తన అభిప్రాయాన్ని పునరుద్ఘాటించారు. అంతకంతకు సంక్లిష్టంగా మారుతున్న ప్రపంచ భద్రతా వాతావరణం మధ్య దేశ సముద్ర ప్రయోజనాలు కాపాడుతున్నందుకు మువ్వన్నెల పతాకం గౌరవాన్ని నిలబెడుతున్నందుకు భారత నౌకాదళాన్ని రక్షణ మంత్రి అభినందించారు. మహేంద్రగిరి యుద్ధ నౌక సంబంధించిన కార్యక్రమంలో నౌకాదళ సిబ్బంది ప్రధాన అధికారి అడ్మిరల్ కృష్ణ స్వామినాథన్, తూర్పు నేవల్ కమాండ్ ఫ్లాగ్ ఆఫీసర్ కమాండింగ్ ఇన్ చీఫ్ వైస్ అడ్మిరల్ సంజయ్ భల్లా, ఇతర సీనియర్ భారత నౌకాదళ అధికారులు పాల్గొన్నారు. ఐఎన్ఎస్ మహేంద్రగిరి యుద్ధ నౌకను భారత నౌకాదళానికి చెందిన వార్షిప్ డిజైన్ బ్యూరో స్వదేశీయంగా డిజైన్ చేయగా ముంబైలోని మాజ్గావ్ డాక్ షిప్ బిల్డర్స్ లిమిటెడ్ నిర్మించింది. మన దేశంలో ఫ్రంట్ లైన్ స్టెల్త్ ఫ్రిగేట్ల సరికొత్త ఆవిష్కరణకు ఇది ప్రతీక. రహస్య యుద్ధ నౌకలైన స్టెల్త్ యుద్ధ నౌకల్లో ఉండే మెరుగైన మనుగడ సామర్థ్యం, తక్కువ రాడార్ సిగ్నేచర్ మొదలైన లక్షణాలన్నీ ఈ యుద్ధ నౌకలో ఉన్నాయి. అయోధ్యలో రామాలయంలో విరాళాల దుర్వినియోగానికి సంబంధించిన ఆరోపణలపై నిష్పక్షపాతంగా నిర్దేశిత కాలపరిమితిలోగా విచారణ జరపాలని కోరుతూ దాఖలైన పలు పిటిషన్లను సుప్రీంకోర్టు సోమవారం నాడు విచారిస్తుంది. రామాలయంలో విరాళాల దొంగతనం ఆరోపణలకు సంబంధించి అరెస్ట్ అయిన 8 మంది నిందితుల్లో 3 అయోధ్య కోర్టు ఈ నెల 7వ తేదీన ఒకరోజు పోలీస్ రిమాండ్ మంజూరు చేసింది. మరో 29వ తేదీన నిందితులు 8 మందికి 14 జ్యుడిషియల్ కస్టడీ విధించారు. భారతీయ సంతతికి చెందిన నాసా వ్యోమగామి అనిల్ మెనన్ ఈ నెల 14వ తేదీన కజక్స్థాన్లోని బైకనూర్ కాస్మోడ్రోమ్ నుంచి అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రం ISSకు 8 సుదీర్ఘ మిషన్ను ప్రారంభిస్తారు. రష్యాకు చెందిన రాస్ కాస్మోస్ సోయిజ్ MS-29 అంతరిక్ష నౌక ద్వారా కాస్మోనాట్లు ప్యోతర్ దుబ్రోవ్, అన్నా కికినాల్తో కలిసి అంతరిక్షంలోకి ప్రయాణిస్తారు. రాబోయే 3-4 రోజుల్లో బీహార్, ఉత్తరప్రదేశ్, అసోం, మేఘాలయ, నాగాలాండ్, మణిపూర్, మిజోరాం, త్రిపుర, పశ్చిమ బెంగాల్లో హిమాలయ సానువుల దిగువ ప్రాంతాలు, సిక్కింలో అక్కడక్కడ అత్యంత భారీ వర్షాలు, భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది. దేశంలో అనేక ఇతర ప్రాంతాల్లో కూడా భారీ వర్షాలు కురుస్తాయి. ఫీఫా ప్రపంచకప్ ఫుట్బాల్లో నిన్న రాత్రి అమెరికాలోని ఇంగల్వుడ్లో లాస్ ఏంజలస్ స్టేడియంలో జరిగిన 2వ క్వార్టర్ ఫైనల్లో స్పెయిన్ 2-1 తేడాతో బెల్జియం ఓడించి సెమీఫైనల్లో తన స్థానాన్ని ఖరారు చేసుకుంది. ఫ్రాన్స్ అంతకు ముందు మొరాకోపై 2-0 గోల్స్తో విజయం సాధించి సెమీఫైనల్కు తీసుకువెళ్లింది. వింబుల్డన్ టెన్నిస్లో ఈవేళ లండన్లో జరగనున్న మహిళల సింగిల్స్ ఫైనల్లో చెకియాకు చెందిన కరోలిన ముచోవా తమ దేశానికే చెందిన లిండా నోస్కోబోతో తలపడనున్నారు. రేపు జరగనున్న పురుషుల సింగిల్స్ ఫైనల్లో ప్రపంచ నెంబర్ 1 యానిక్ సినర్ జర్మనీకి చెందిన అలెగ్జాండర్ జ్వరేవ్తో తలపడతారు. విశేషాలు మరొకసారి. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ న్యూజిలాండ్లో ఆ దేశ ప్రధానమంత్రి క్రిస్టోఫర్ లక్సన్తో ద్వైపాక్షిక చర్చలు జరుపుతున్నారు. ప్రాజెక్టు 17A కింద నిర్మించిన మహేంద్రగిరి యుద్ధ నౌకను రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ ఈరోజు విశాఖపట్నంలో జలప్రవేశం చేస్తారు. దేశంలో అనేక ప్రాంతాల్లో రానున్న 3-4 రోజుల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ హెచ్చరించింది. ఫీఫా ప్రపంచకప్ ఫుట్బాల్ పోటీలో స్పెయిన్ బెల్జియంపై గెలిచి సెమీఫైనల్స్కి చేరుకుంది. వింబుల్డన్ టెన్నిస్లో మహిళల సింగిల్స్ ఫైనల్ పోటీ ఈరోజు జరుగుతుంది. ఆకాశవాణి వార్తలు ఇంతటితో సమాప్తం.
1: ఆకాశవాణి ఆకాశవాణి తిరుపతి కేంద్రం ప్రభాత రేఖలు కార్యక్రమానికి స్వాగతం.
2: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రత్యేక సమగ్ర ఓటర్ల జాబితా సవరణలో భాగంగా 15/6/2026 నుండి 14/7/2026 వరకు ఇంటింటికి ఓటరు ధృవీకరణ కార్యక్రమం నిర్వహించబడుతోంది. గణన ఫారంలను బిఎల్ఓలు ఓటర్లకు అందిస్తారు. ఓటర్లు గణన ఫారంలను ఇటీవల తీయించుకున్న కలర్ ఫోటోగ్రాఫ్తో పాటు ఇతర వివరాలను పూరించి తిరిగి బిఎల్ఓకి ఇవ్వవలెను. కావున ఓటర్లందరూ బిఎల్ఓ బూత్ లెవెల్ ఆఫీసర్లకు సహకరించగలరు. శ్రీ వివేక్ యాదవ్, ఐఏఎస్ ప్రధాన ఎన్నికల అధికారి, ఆంధ్రప్రదేశ్.
3: ఇంటి కోసం ఎటువంటి సామాన్లు కొనేటప్పుడైనా ముందుగా BIS క్వాలిటీ మార్క్ అంటే ISI మార్క్ ను తప్పనిసరిగా చెక్ చేసుకోండి.

0: మొత్తం ఉందంటే అంతా బాగున్నట్టే.
1: ఆ చిహ్నం లేకపోతేనో?
0: ఒకవేళ మార్క్ లేదంటే ఆ ఉత్పత్తి మీకు సురక్షితం కాదని అర్థం చేసుకోండి. భారత ప్రభుత్వం 750కి పైగా ఉత్పత్తుల పైన బిఏఎస్ మార్క్ ను తప్పనిసరి చేసింది. ఈ రోజే బిఏఎస్ యాప్ ను డౌన్లోడ్ చేసుకోండి. సోదరా, భద్రత విషయంలో కామెడీ చేయకండి. బిఏఎస్ మార్క్ ద్వారా వాస్తవం ఏమిటో తెలుసుకోండి.
2: బిఐఎస్, నమ్మకానికి నాణ్యతకు స్ఫూర్తి.
3: జారీ చేయవారు బిఐఎస్ విజయవాడ బ్రాంచ్.

0: ఈనాటి ప్రభాత రేఖలు కార్యక్రమంలో చరిత్రలో ఈరోజు, తర్వాత భారత స్వాతంత్ర సమరం మింటో మార్లే సంస్కరణల గురించిన విశేషాలు వింటారు సమర్పణ శ్రీమతి జే నిర్మల. అనంతరం అన్నమయ్య విరచిత వెంకటేశ్వర శతకం గురించి ఆచార్య జక్కనపూడి మునిరత్నం గారి వివరణ 11వ భాగం వినవచ్చు. ఇప్పుడు ఒక ప్రకటన.
1: మీ మార్కెట్ రిటర్న్స్ ను వేగంగా పెంచుకోవడానికి మీరు సిద్ధంగా ఉన్నారా? ఎల్ఐసి ఇండెక్స్ ప్లస్ నెలకి కేవలం 2500 రూపాయల ప్రీమియం తో ఫ్లెక్సీ స్మార్ట్ గ్రోత్ ఫండ్, ఇది నిఫ్టీ 50లోని స్టాక్స్ లో పెట్టుబడి పెడుతుంది. లేదా ఫ్లెక్సీ గ్రోత్ ఫండ్, ఇది నిఫ్టీ 100 పై దృష్టి సారించి అభివృద్ధిని లక్ష్యంగా ఉంచుతుంది. ఎల్ఐసి హర్ పల్ ఆప్కే సాథ్.
0: ఇప్పుడు నుండి భారత స్వాతంత్ర సమరం మింటో మోర్లే సంస్కరణల గురించిన విశేషాలు సమర్పణ శ్రీమతి జే నిర్మల.
2: శ్రోతలకు నమస్కారం. నిన్నటి మన కార్యక్రమంలో 1907 సూరత్ చీలిక గురించి తెలుసుకున్నారు. కాంగ్రెస్లో తాత్కాలిక విభేదాలు ఏర్పడినప్పటికీ దేశంలో జాతీయోద్యమం కొనసాగుతూనే ఉంది. స్వదేశీ ఉద్యమం, రాజకీయ చైతన్యం, భారతీయుల పెరుగుతున్న ఆకాంక్షల నేపథ్యంలో బ్రిటిష్ ప్రభుత్వం పరిపాలనలో కొన్ని మార్పులు చేయాలని నిర్ణయించింది. ఈ నేపథ్యంలో 1909 భారతీయ మండలి చట్టం, దీన్ని ఇండియన్ కౌన్సిల్స్ యాక్ట్ 1909 అంటారు, ఇది అమల్లోకి వచ్చింది. అప్పటి భారత వ్యవహారాల కార్యదర్శి జాన్ మోర్లే, ఇంకా భారత వైస్రాయ్ లార్డ్ మింటో వీరి పేర్లపై దీనిని మోర్లే మింటో సంస్కరణలని పిలుస్తారు. ఈ సంస్కరణలకు దారితీసిన పరిస్థితులు విషయానికొస్తే గనక 1905 సంవత్సరం బెంగాల్ విభజన అనంతరం దేశవ్యాప్తంగా జాతీయోద్యమం వేగం పుంజుకుంది. స్వదేశీ ఉద్యమం, విదేశీ వస్తువుల బహిష్కరణ, రాజకీయ చైతన్యం, పరిపాలనలో భారతీయులకు అధిక ప్రాధాన్యం కల్పించాలనే డిమాండ్లు పెరిగాయి. ఈ పరిస్థితుల్లో భారతీయులకు పరిపాలనలో మరింత భాగస్వాములను చేయడానికి ప్రభుత్వం కొన్ని పరిమిత సంస్కరణలను ప్రవేశపెట్టింది. ముఖ్యమైన నిబంధనలు గమనించినట్లయితే ఈ సంస్కరణల ద్వారా కేంద్ర రాష్ట్ర శాసన మండలుల్లో సభ్యుల సంఖ్య పెంచబడింది. భారతీయులకు గతంతో పోలిస్తే గనక ఎక్కువ ప్రాతినిధ్యం కల్పించబడింది. సభ్యులకు ప్రభుత్వాన్ని ప్రశ్నించే ఇంకా కొన్ని ప్రజా అంశాలపై చర్చించే అవకాశం విస్తరించారు. ఈ సంస్కరణల అనంతరం మొదటిసారిగా ఒక భారతీయుడు వైస్రాయ్ కార్యనిర్వాహక మండలిలో సభ్యునిగా నియమితులవడం కూడా ఒక ముఖ్యమైన పరిణామంగా నిలిచింది. అత్యంత చర్చనీయమైన అంశమైన నిబంధి ప్రత్యేక ఎన్నికల విధానం, దీన్నే సపరేట్ ఎలక్టోరేట్స్. దీని ద్వారా కొన్ని వర్గాలకు ప్రత్యేక నియోజకవర్గాల ద్వారా

0: మా ప్రతినిధులను ఎన్నుకునే అవకాశం కల్పించబడింది. సంస్కరణల ప్రాముఖ్యత విషయానికి వస్తే గనుక మోర్లే మింటో సంస్కరణలు భారతీయుల రాజకీయ భాగస్వామ్యాన్ని కొంత విస్తరించాయి. శాసన మండలుల్లో చర్చలకు అవకాశం పెరిగింది. పరిపాలనలో భారతీయుల పాత్రకు అధికారిక గుర్తింపు లభించింది. భారత రాజ్యాంగ పరిణామ క్రమంలో ఇవి ఒక ముఖ్యమైన దిశగా చరిత్రలో గుర్తించబడుతున్నాయి. పరిమితుల విషయానికి వస్తే గనక ఈ సంస్కరణలకు స్పష్టమైన పరిమితులు కూడా ఉన్నాయి. శాసన మండలులకు పరిమిత అధికారాలే ఉండేవి. అయితే కార్యనిర్వాహక అధికారాలు బ్రిటిష్ ప్రభుత్వం చేతిలోనే కొనసాగాయి. ఎన్నికల్లో పాల్గొనే అవకాశం కూడా చాలా కొద్ది మందికే పరిమితమైంది. భారతీయులు వారు కోరుకున్న బాధ్యతాయుత ప్రభుత్వం లేదా స్వపరిపాలన ఈ సంస్కరణల ద్వారా సాధ్యపడలేదు. ప్రత్యేక ఎన్నికల విధానాన్ని ప్రభుత్వం వివిధ వర్గాలకు ప్రాతినిధ్యం కల్పించే చర్యగా వివరించింది. అయితే అనేక భారతీయ నాయకులు, తరువాతి చరిత్రకారులు ఈ విధానం భారతీయ రాజకీయాల్లో వర్గాల ఆధారిత ఎన్నికల విధానానికి నాంది పలికింది అని అభిప్రాయపడ్డారు. అదే సమయంలో ఆ కాలంలోని సామాజిక రాజకీయ పరిస్థితులను దృష్టిలో ఉంచుకొని ఈ అంశాన్ని పరిశీలించాలని పలువురు చరిత్రకారులు సూచిస్తారు. అందువల్ల ఈ సంస్కరణలను వాటి సానుకూల అంశాలు, పరిమితులు రెండింటినీ పరిగణలోకి తీసుకుని అర్థం చేసుకోవాలి పలువురు చరిత్రకారులు సూచించారు. అందువల్ల ఈ సంస్కరణలను వాటి సానుకూల అంశాలు, పరిమితులు రెండింటినీ పరిగణలోకి తీసుకొని అర్థం చేసుకోవాలి. జాతీయోద్యమంపై ప్రభావం పరిశీలిస్తే మోర్లే మింటో సంస్కరణలు భారతీయుల రాజకీయ ఆకాంక్షలను పూర్తిగా సంతృప్తిపరచలేకపోయాయి. ఫలితంగా మరింత విస్తృతమైన రాజకీయ హక్కులు, స్వపరిపాలన కోసం డిమాండ్ మరింత బలపడింది. భారతీయ నాయకులు పరిమిత సంస్కరణలతో సరిపెట్టుకోకుండా బాధ్యతాయుత ప్రభుత్వాన్ని లక్ష్యంగా చేసుకుని తమ ఉద్యమాలను కొనసాగించారు. 1909 సంస్కరణల తరువాత భారత రాజకీయాల్లో కొత్త పరిణామాలు చోటు చేసుకున్నాయి. కాంగ్రెస్లో గతంలో ఏర్పడిన విభేదాలను అధిగమించి మళ్లీ ఐక్యత సాధించాలనే ప్రయత్నాలు ప్రారంభమయ్యాయి. అదే సమయంలో స్వపరిపాలన కోసం హోంరూల్ ఉద్యమం వేగం పుంజుకుంది. బాలగంగాధర్ తిలక్, అనీబీసెంట్ వంటి నాయకులు ప్రజల్లో కొత్త ఉత్సాహాన్ని నింపారు. రేపటి మన కార్యక్రమంలో హోంరూల్ ఉద్యమం, దాని లక్ష్యాలు, ప్రముఖ నాయకుల పాత్ర గురించి తెలుసుకుందాం. అంతవరకు సెలవు, నమస్కారం.
1: మీరింతవరకు ఈనాటి ప్రభాత రేఖలు కార్యక్రమంలో భారత స్వాతంత్ర సమరం మింటో మోర్లే సంస్కరణల గురించిన విశేషాలు విన్నారు సమర్పణ శ్రీమతి జే నిర్మల. మరి ఇప్పుడు వినండి అన్నమయ్య విరచిత శ్రీ వెంకటేశ్వర శతకం గురించి ఆచార్య జక్కనపూడి మునిరత్నం గారి వివరణ 11వ భాగం.

వెంకటేశ్వర, నీవు అలిమేలు మంగను సమీపించి బ్రతిమలాడే వైనం చాలా బాగుంటుందయ్యా. అలిమేలు మంగ, నేను కొంగు పట్టుకుంటే నన్ను అదిలిస్తావు, చేరవస్తే తిడతావు, కౌగిలించవస్తే నా కొరతల్నే ఎత్తిచూపుతావు. కోపం వద్దు, ఇకైనా నా భయాన్ని తీర్చుమని నువ్వు అనేక మన్మథలీలలతో తత్తరపాటుతో ఆమెను కూడుతావు. నాయికా నాయకుల సంయోగానంతర సన్నివేశాన్ని ఈ పద్యం ఎంతో రమణీయంగా ఆవిష్కరిస్తుంది.

వెంకటేశ్వర, నీవు వసంత ఋతు సమయంలో ఉద్యానవనంలో సంపంగి పువ్వు పొదరిళ్లలో విహరిస్తూ ఉంటావు. ఆ పుష్పవృష్టితో ఆనందించి అలసిపోయి అలమేలు మంగమతో విహరించి ఆ తరువాత ఇంటికి వచ్చి కస్తూరి మొదలైన సుగంధ ద్రవ్యాలతో కూడిన జలంతో స్నానం చేస్తావు. మళ్ళీ మళ్ళీ అలసట పోవడాని కోసం మళ్ళీ మళ్ళీ స్నానం చేస్తావు. అలా స్నానం చేయగా ఏర్పడిన నీళ్లు సముద్రాలను తలపించే విధంగా రూపుదిద్దుకుంటాయి. తిరుమలేశుడు వెంకటాచల వీధుల్లో విహరించే దృశ్యాన్ని చూచి ప్రకృతి స్పందించిన వైనాన్ని ఈ పద్యం తెలియజేస్తుంది. వెలయగ వెంకటాచలము వీధులలో కమని వెలయగ వెంకటాచలము వీధుల కమ్మని పుష్పవృష్టి కంపలరగా వేగి వచ్చి వేగి

ముగ్గ శేష చల్లగా కలకల నవ్వు మిమ్ము కలకంఠ సుకావళి వెంకటేశ్వర. వెంకటేశ్వర, నీవు వెంకటాచల వీధుల్లో విహరిస్తూ పూలు రాలుతూ ఉంటే ఆ కమ్మని తావిని ఆస్వాదిస్తూ అలసిపోతూ ఉంటావు. అప్పుడు లతలు అనే తెరవలు నీమీద పూలతో శేషలు చల్లుతాయి. ఆ దృశ్యాన్ని చూచి చిలుకలు కోయిలలు కిలకిలా నవ్వుతాయి.

0: మీరింతవరకు అన్నమయ్య విరచిత శ్రీ వెంకటేశ్వర శతకం గురించి ఆచార్య జక్కనపూడి మునిరత్నం గారి వివరణ 11వ భాగం విన్నారు. ప్రభాత రేఖలో కార్యక్రమంలో ఇప్పుడు ప్రకటనలు.
1: పిఎం జయ్ అబ్ గరీబో కి జయ్ బన్ గయి హై.

0: ప్రత్యేక సమగ్ర ఓటర్ల జాబితా సవరణలో భాగంగా సందేహాలు మరియు ఇతర వివరాల కొరకు మీ బిఎల్ఓతో కాల్ బుక్ చేసుకోవడానికి ఈసీఐ యాప్ను ప్లేస్టోర్ లేదా voters.eci.gov.in ద్వారా డౌన్లోడ్ చేసుకుని మీరు కాల్ బుక్ చేసుకున్న తర్వాత మీ బిఎల్ఓ 48 గంటల లోపల మళ్లీ మీకు కాల్ చేసి మీ సందేహాలు నివృత్తి చేయగలరు. శ్రీ వివేక్ యాదవ్, ఐఏఎస్, ప్రధాన ఎన్నికల అధికారి, ఆంధ్రప్రదేశ్.
1: पीएम जय अब गरीबों की जय बन गई है.

0: ప్రభాత రేఖలో కార్యక్రమాన్ని వింటున్నారు. కార్యక్రమంలో ఇప్పుడు చరిత్రలో ఈరోజు ఈ అంశంలో భారతీయ కవి రచయిత రాంప్రసాద్ బిస్మిల్ జయంతి ఈరోజు. ఆయన గురించి కొన్ని విషయాలు తెలుసుకుందాం. రామ్ అజ్ఞాత్ బిస్మిల్ అనే కలం పేర్లతో ఉర్దూ మరియు హిందీ భాషలలో రచనలు చేశారు రాంప్రసాద్ బిస్మిల్. తోమర్ రాజపుత్ర కుటుంబంలో జన్మించిన రాంప్రసాద్ చిన్నప్పటి నుండి హిందీ నేర్చుకున్నారు తన తండ్రి వద్దనే. మరొక గురువు వద్ద ఉర్దూ నేర్చుకున్నారు. ఇక పాఠశాలలో ఆయన ఆంగ్ల విద్యను అభ్యసించారు. స్వామి దయానంద సరస్వతి రచించిన సత్యార్థ ప్రకాశ్ పుస్తకం ఇచ్చిన స్ఫూర్తితో దేశభక్తి కవిత్వాన్ని రాయటం మొదలుపెట్టారు. ఈయన దేశవాసులకు సందేశం పేరుతో కరపత్రాన్ని ప్రచురించారు. బులివిక్ కార్యక్రమం, యోగిక్ సాధన వంటి అరవింద్ ఘోష్ బెంగాలీ పుస్తకాలను అనువదించారు. వీటితో పాటు మనసులో విహారం, స్వదేశీ రంగ్ అనే కవితా సంకలనాలను ఈయన రచించారు. స్వతీంద్రకి దేవి కేథరిన్ అనే పుస్తకాన్ని ఆంగ్లం నుండి హిందీకి అనువదించారు ఈయన. ఇక ఈరోజుకున్న మరొక ప్రాముఖ్యత, హిందీ రచయిత, నాటకకర్త, నటుడు భీష్మ సహాని వర్తంతి ఈరోజు. ఈయన దేశ విభజనపై రాసిన తమస్ అనే నవల మంచి పేరును తీసుకువచ్చింది. దేశ విభజన అనంతరం జరిగిన పరిణామాల ఆధారంగా వ్రాయబడ్డ ఈ నవల ఇంగ్లీష్, ఫ్రెంచ్, జర్మనీ, జపనీస్, తమిళం, గుజరాతీ, మలయాళం, కాశ్మీరీ, మణిపురి వంటి భాషల్లో అనువదించబడింది. ఈ రచనకు 1975 కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు లభించింది. ఇంకా ఈయన రచనలలో జరోఖే, ఖడియా, బసంతి, వయ్యాదాస్కి మారి, కుంతో, నీలు, నీలిమ, నీలోఫర్ అనే 6 హిందీ నవలలు, 100 కొద్దీ కథలు, 10 కథా సంపుటాలు, 5 నాటకాలు, గులాల్ కా కీర్ అనే బాలల కథా సంపుటి కూడా ఉన్నాయి. అనేక రచనలు చేసిన భీష్మ సహానిని అనేక అవార్డులు కూడా వరించాయి. అవి 1975 తమస్ నవలకు ఉత్తరప్రదేశ్ ప్రభుత్వ అవార్డు, 1979 శిరోమణి అవార్డ్, అలాగే 1975 హనుష్ నాటకానికి మధ్యప్రదేశ్ కళా సాహిత్య పరిషత్ అవార్డు, 1981 ఆఫ్రో ఏషియన్ రైటర్స్ అసోసియేషన్ వారి లోటస్ అవార్డు, 1993 సోవియట్ ల్యాండ్ నెహ్రూ అవార్డు భారత ప్రభుత్వం చే ఇవ్వబడింది. ఇక 1998 సాహిత్యంలో పద్మభూషణ పురస్కారాన్ని పొందారు ఆయన, భారత ప్రభుత్వం అందించింది. ఇక 1993 షకాల్ సమ్మాన్ అవార్డును పొందారు. వీటితో పాటు 2000 మైథిలి శరణ్ గుప్తా సమ్మాన్ అవార్డు, 2001 కేంద్ర సంగీత నాటక అకాడమీ అవార్డు, 2002 ఉత్తర హిందీ కథా రచయితగా సర్ సయ్యద్ జాతీయ పురస్కారం, మరియు ఇదే సంవత్సరంలో సాహిత్య అకాడమీ ఫెలోషిప్ వంటి గౌరవాన్ని పొందారు. ఇక 2004 రష్యాలో జరిగిన అంతర్జాతీయ నాటకోత్సవాల్లో మాధవి అనే నాటకానికి కలర్ ఆఫ్ నేషన్ అవార్డు లభించింది. ఈయన గౌరవార్థం భారత తపాల శాఖ వారు 1917 మే 31 భీష్మ సహాని చిత్రంతో తపాల బిల్లను విడుదల చేసి గౌరవించారు. అది రచయిత భీష్మ సహాని గురించిన వివరణ. చరిత్రలో ఈరోజు కార్యక్రమాన్ని విన్నారు.
1: PM Jai, ab garibon ke

0: ఆకాశవాణి తిరుపతి కార్యక్రమాలను అమితంగా ఆదరిస్తున్న అభిమాన శ్రోతలకు మా కార్యక్రమాలపై మీ అభిప్రాయాలను వ్యక్తపరచడానికి సరియైన వేదిక మా కేర్ ఆఫ్ ఆకాశవాణి.
1: మీ సలహాలు సూచనలతో కార్యక్రమాలను మరింత వినూత్నంగా అందించే ప్రయత్నం చేస్తుంది మీ ఆకాశవాణి.
0: ఆసక్తి గల శ్రోతలందరూ ప్రతి సోమవారం సాయంత్రం 6:30 ప్రసారమయ్యే కేర్ ఆఫ్ ఆకాశవాణి కార్యక్రమంలో తమ అమూల్యమైన అభిప్రాయాలను ఉత్తరాల ద్వారా అందించేందుకు సంప్రదించవలసిన మా చిరునామా
1: కేర్ ఆఫ్ ఆకాశవాణి, కేర్ ఆఫ్ స్టేషన్ డైరెక్టర్ ఆకాశవాణి, అన్నమయ్య సర్కిల్, తిరుపతి, 517501.
0: మా చిరునామా మరొకసారి, కేర్ ఆఫ్ ఆకాశవాణి, కేర్ ఆఫ్ స్టేషన్ డైరెక్టర్ ఆకాశవాణి, అన్నమయ్య సర్కిల్, తిరుపతి, 517501.
1: లేదా మా ఇమెయిల్ ఐడి aartptyletters@gmail.com.
0: ఇంకా మా వాట్సాప్ నెంబర్ 877

0: మీ సలహాలు సూచనలతో కార్యక్రమాలను మరింత వినూత్నంగా అందించే ప్రయత్నం చేస్తుంది మీ ఆకాశవాణి.
1: ఆసక్తి గల శ్రోతలందరూ, ప్రతి సోమవారం సాయంత్రం 6:30 ప్రసారమయ్యే కేర్ ఆఫ్ ఆకాశవాణి కార్యక్రమంలో తమ అమూల్యమైన అభిప్రాయాలను ఉత్తరాల ద్వారా అందించేందుకు సంప్రదించవలసిన మా చిరునామా
0: కేర్ ఆఫ్ ఆకాశవాణి, కేర్ ఆఫ్ స్టేషన్ డైరెక్టర్ ఆకాశవాణి, అన్నమయ్య సర్కిల్, తిరుపతి 517501.
1: మా చిరునామా మరొకసారి, కేర్ ఆఫ్ ఆకాశవాణి, కేర్ ఆఫ్ స్టేషన్ డైరెక్టర్ ఆకాశవాణి, అన్నమయ్య సర్కిల్, తిరుపతి 517501.
0: లేదా మా ఇమెయిల్ ఐడి aartptyletters@gmail.com.
1: ఇంకా మా వాట్సాప్ నంబర్ 8772426605. ఈ నంబర్ మీద కూడా మీ విలువైన సలహాలు సూచనలు అందించవచ్చు.
0: గుర్తుంచుకోండి, ఇకపై ప్రతి సోమవారం సాయంత్రం 6:30 శ్రోతల అభిప్రాయ మాలిక కేర్ ఆఫ్ ఆకాశవాణి. వీక్లీ రౌండప్ కరెంట్ అఫైర్స్.
1: కాలచక్రం తిరిగే ప్రతి క్షణం ఓ కథ చెబుతుంది. ప్రపంచ పటంపై జరిగే ప్రతి పరిణామం ఒక కొత్త పాఠం నేర్పుతుంది.
0: వారమంతా జరిగిన విశేషాల వెలువను, సమకాలీన అంశాల సారాన్ని ఒకే వేదికపై మీ ముందుకు తీసుకువస్తుంది మీ ఆకాశవాణి
1: వీక్లీ రౌండప్ కరెంట్ అఫైర్.
2: రోజువారీ లేటెస్ట్ కరెంట్ అఫైర్స్, ముఖ్యమైన జాతీయ అంతర్జాతీయ వార్తలు, ప్రపంచ దేశాల మధ్య సంబంధాలను బలోపేతం చేసే ఇన్ఫర్మేషన్ అప్డేట్స్, జాతీయ అంతర్జాతీయ క్రీడా విశేషాలు, ప్రపంచ వాణిజ్య సంబంధిత వార్తలు,
0: అంతేకాకుండా సమకాలీన సంఘటనలు, పోటీ పరీక్షలపై దృష్టి సారించడం,
1: వ్యక్తిగత ఎదుగుదలకు అవసరమైన కీలకమైన జ్ఞానాన్ని మీకు అందించడం, ఇంకా సంక్లిష్టమైన అంశాలను స్పష్టమైన సంక్షిప్త విశేషాలుగా శ్రోతలకు అర్థమయ్యే రీతిలో సులభంగా గ్రహించేలా చేయటమే మా లక్ష్యం.
0: దేశం నుంచి విదేశాల వరకు, వినోదం నుంచి విజ్ఞానం వరకు,
2: క్రీడా రంగం నుంచి సాంకేతిక రంగం వరకు అన్ని రంగాల వాస్తవాలను మీతో పంచుకునే ప్రత్యేక కార్యక్రమం వీక్లీ రౌండప్ కరెంట్ అఫైర్స్.
0: ప్రతి శనివారం సాయంత్రం 5:30
1: ఆకాశవాణి తిరుపతి ఎఫ్ఎం 107.5, 103.2 MHz పై, అలాగే న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ ద్వారా కూడా వినవచ్చు.

మీరింతవరకు ప్రభాత రేఖలు కార్యక్రమాన్ని విన్నారు. ఆకాశవాణి తిరుపతి కేంద్రం ఉదయరాగం కార్యక్రమానికి స్వాగతం. కార్యక్రమంలో ముందుగా కలుసుకోవాలని చిత్రం కోసం స్వీయ సంగీత సారథ్యంలో దేవిశ్రీ ప్రసాద్ పాడిన పాట వింటారు. రచన దేవిశ్రీ ప్రసాద్.

ఉదయరాగం కార్యక్రమంలో తర్వాత RX100 చిత్రం కోసం హరిచరణ్ పాడిన పాట వింటారు. శ్రీమణి సాహిత్యానికి సంగీతం చేతన్ భరద్వాజ్.

ఉదయరాగం కార్యక్రమంలో తర్వాత ఖుషి చిత్రం కోసం వీహాబ్ అబ్దుల్ వహాబ్ పాడిన పాట వింటారు. సాహిత్యం శివ నిర్వాణ, సంగీతం హేషాబ్ అబ్దుల్ వహాబ్.

0: ஜா பபலா
1: சை பால்
0: நடுவுல காமரா
1: சை பால்
0: புரத புள்ளா
1: சை பால்
2: 80 సంవత్సరాలుగా మీ ఆరోగ్యానికి శ్రీ ఓభిలాషి సై బాల్
3: ప్రత్యేక సమగ్ర ఓటర్ల జాబితా సవరణలో భాగంగా సందేహాలు మరియు ఇతర వివరాల కొరకు మీ బిఎల్ఓతో కాల్ బుక్ చేసుకోవడానికి ఈసీఐ యాప్ను ప్లేస్టోర్ లేదా voters.eci.gov.in ద్వారా డౌన్లోడ్ చేసుకుని మీరు కాల్ బుక్ చేసుకున్న తర్వాత మీ బిఎల్ఓ 48 గంటల లోపల మళ్లీ మీకు కాల్ చేసి మీ సందేహాలు నివృత్తి చేయగలరు. శ్రీ వివేక్ యాదవ్, ఐఏఎస్, ప్రధాన ఎన్నికల అధికారి, ఆంధ్రప్రదేశ్.
4: ఉదయరాగం కార్యక్రమాన్ని వింటున్నారు. కార్యక్రమంలో తర్వాత ఆంధ్ర కింగ్ తాలూకా చిత్రం నుండి అనిరుద్ధ్ రవిచందర్ పాడిన పాట వింటారు. సాహిత్యం రామ్ పోతినేని, సంగీతం వివేక్ మెర్విన్.

ఉదయరాగం కార్యక్రమంలో తర్వాత ఎస్ఆర్ కళ్యాణ్ మండపం చిత్రం కోసం అనురాగ్ కవి కులకర్ణి పాడిన పాట వింటారు. భాస్కర్ భట్ల రచనకు సంగీతం చైతన్ భరద్వాజ్.

ఉదయరాగం కార్యక్రమంలో తర్వాత హాయ్ నాన్న చిత్రం కోసం అనురాగ్ కులకర్ణి, సితారా కృష్ణకుమార్ పాడిన పాట వింటారు. అనంత శ్రీరామ్ రచనకు సంగీతం హేషం అబ్దుల్ వహాబ్.

0: Tennis, Czechia, Karolina Muchová will face compatriot Linda Novkova in the women's singles final in London today. Both players are chasing their maiden Wimbledon crown. Muchová, who will be appearing in her first Wimbledon final, will rely on her all-court game and experience, while the hard-hitting Novkova will be aiming to win her first Grand Slam title. 9th seed Novkova outclassed 12th seed Ukrainian Marta Kostyuk 6-4, 6-4, while 10th seed Muchová beat 7th seed American Coco Gauff 6-2, 1-6, 7-6 in the last four matches to reach the final. The stage is all set for men's singles final tomorrow, where world number one Yannick Sinner will face Germany's Alexander Zverev. And in women's cricket, England will resume their first inning play at the overnight score of 21 for 1 on day 2 of inaugural women's test at Lord's in London today, in reply to India's total of 285. The play is scheduled to commence at 3:30 p.m. Indian Standard Time. On the opening day, England batted for 11 overs in the final session before stumps were drawn. And now for a look at today's newspapers, it's over to Subhadra Ramachandran.
1: Thank you, Anuja. All the dailies have covered the Prime Minister's visit to Australia and New Zealand. The dailies have also mentioned the announcement of cricket diplomacy with Australia. The Times of India writes, "Good day, Chennai. Australia's Big Bash League opener to be held in Tamil Nadu this December, becoming the first instance of a foreign cricket league playing in India." The dailies have also mentioned the Prime Minister's historic visit to New Zealand on first bilateral visit in 40 years, focusing on trade and eco links. Kerala birth rate has reached an all-time low, states the Indian Express, dropping into single digit for the first time. A senior team planned Bangladesh return in December, willing to face arrest or even death, states the Tribune. And finally, the Statesman cites a major milestone for breed conservation and preservation of two Himalayan Gaddi dogs who are integral to the culture and pastoral heritage of the Western Himalayas, getting official Kennel Club recognition. And with that, it's back to you, Anuja.
0: Thank you, Subhadra. And now, before we end the bulletin, the headlines once again. India and New Zealand signed 5 MOUs in key areas including defence, disaster management and animal husbandry to boost economic and strategic cooperation. Prime Minister Narendra Modi holds delegation-level talks with New Zealand Prime Minister Christopher Luxon in Auckland, says India and New Zealand can play important role in strengthening peace and security in Indo-Pacific region. Indian Navy to commission indigenous stealth frigate Mahendragiri in Vishakhapatnam today. Home Minister Amit Shah reviews progress in rollout of Bureau of Port Security, directs stronger coastal security measures. In FIFA World Cup, Spain books spot in semi-finals, defeating Belgium 2-1. Norway to face England in third quarter-final tonight. And in Wimbledon tennis, Czechia Karolina Muchová to face compatriot Linda Novkova in women's singles final today. For details of these stories and more, log on to our website www.newsoneir.gov.in. And with that, we end the morning news. Have a nice day.
2: Akashvani ఏలూరు జిల్లా సమాచార లేఖ వింటారు. రచన శ్రీ ఏవిఎస్ ప్రసాద్.
3: జిల్లాలో పట్టణ జీవనోపాధి మిషన్ 2.0, అన్నదాత సుఖీభవ పీఎం కిసాన్ కార్యక్రమం, కొల్లేరు ఐదవ కాంటూరుపై సమీక్ష, జిల్లా కలెక్టర్ సమీక్ష, అడవుల ఆక్రమణపై సమీక్ష, మంత్రుల పర్యటన తదితర అంశాలతో కూడిన ఏలూరు జిల్లా సమాచార లేఖను ఇప్పుడు విందాం. కేంద్ర గృహ నిర్మాణం పట్టణ వ్యవహారాల మంత్రిత్వ శాఖ ఆదేశాల మేరకు మెప్మా ఆంధ్రప్రదేశ్ ఆధ్వర్యంలో పట్టణ జీవనోపాధి మిషన్ 2.0 కార్యక్రమంలో భాగంగా జూన్ 1వ తేదీ నుంచి జూన్ 30వ తేదీ వరకు రాష్ట్ర వ్యాప్తంగా పీఎం స్వనిధి మహోత్సవం, లోక్ కళ్యాణ్ మేళా కార్యక్రమాలు ఏలూరు నగరపాలక సంస్థ పరిధిలో నిర్వహించనున్నట్లు ప్రాజెక్టు డైరెక్టర్ సీఎం రాజాబాబు తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, వీధి వ్యాపారులకు పీఎం స్వనిధి రుణాలను పంపిణీ చేయడంతో పాటు వ్యాపారంలో విజయాలు సాధించిన వారి విజయగాథలను వివరించడం, సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించడంతో పాటు వీధి వ్యాపారులను సన్మానించామని తెలిపారు. అన్నదాత సుఖీభవ పీఎం కిసాన్ కార్యక్రమాన్ని మంత్రి కొలసు పార్థసారథి నూజివీడిలో లాంఛనంగా ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, రైతు

0: సంక్షేమమే ప్రభుత్వ లక్ష్యమని, అర్హత ఉన్న ప్రతి ఒక్క రైతుకు అన్నదాత సుఖీభవ పథకం అందిస్తామని చెప్పారు. జిల్లాలో 160,968 మంది రైతులకు 105.69 కోట్ల రూపాయల అన్నదాత సుఖీభవ నిధులు జమ చేశామని తెలిపారు. నూజివీడు నియోజకవర్గంలో 35,529 మంది రైతులకు 23.31 కోట్ల రూపాయలు రైతుల బ్యాంకు ఖాతాల్లో జమ చేశామని అన్నారు. కొల్లేరు 5వ కాంటూర్ పరిధిలోని జిరాయితీ డీఫారం భూమిదారుల పునరావాసం కార్యక్రమాలు, సరిహద్దు గుర్తింపు తదితర అంశాలపై అటవీ పర్యావరణ శాఖ ప్రిన్సిపల్ కార్యదర్శి కాంతిలాల్ దండే ఏలూరు కలెక్టర్ కార్యాలయంలో సమీక్షించారు. ఈ సందర్భంగా ప్రిన్సిపల్ కార్యదర్శి మాట్లాడుతూ, జాతీయ వన్యప్రాణుల బోర్డు 48వ స్థాయి కమిటీ సమావేశం సిఫార్సులను అనుసరించి కొల్లేరు అభయారణ్యం పరిధిలో వన్యప్రాణి సంరక్షణ చట్టం అమలు చేయాలని అన్నారు. 5వ కాంటూర్ పరిధిలోని జిరాయితీ డీఫారం భూములు సుమారు 20,000 ఎకరాల వరకు ఉంటాయని, కొల్లేరు అభయారణ్య పరిధిలో వన్యప్రాణి సంరక్షణ చట్టం అమలు, సమస్యల పరిష్కారం, పునరావాస కార్యక్రమాలపై రూపొందించిన ప్రతిపాదనలను సుప్రీంకోర్టు సాధికార కమిటీకి సమర్పిస్తామని తెలిపారు. జిల్లా పారిశ్రామిక ఎగుమతి ప్రోత్సాహ కమిటీ సమావేశం జిల్లా కలెక్టర్ అధ్యక్షతన నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ వెట్రిసెల్వి మాట్లాడుతూ, ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో జిల్లాలో 280 కోట్ల రూపాయలతో 5,200 MSME యూనిట్ల ఏర్పాటు లక్ష్యంగా నిర్ణయించామని, వీటి ద్వారా జిల్లాలోని 26,000 మంది యువతకు ఉద్యోగ అవకాశాలు కలుగుతాయని అన్నారు. జిల్లాను పారిశ్రామికంగా అభివృద్ది పదంలో నిలిపేందుకు అధికారులందరూ సమన్వయంతో కృషి చేయాలని అన్నారు. వినూత్న పరిశ్రమల ఆలోచనతో ముందుకు వచ్చే ఔత్సాహిక పారిశ్రామికవేత్తలకు రతన్ టాటా ఇన్నోవేటివ్ హబ్ ద్వారా వారి ఆలోచనలకు రూపకల్పన చేసి చేయూత అందిస్తామని అన్నారు. అడవులను ఆక్రమణలకు గురికాకుండా కాపాడవలసిన బాధ్యత పూర్తిగా వన సంరక్షణ సమితులదేనని రాజమహేంద్రవరం చీఫ్ కన్జర్వేటర్ ఆఫ్ ఫారెస్ట్ CCF జ్యోతి స్పష్టం చేశారు. ఏలూరు డివిజన్ అటవీ అభివృద్ది సంస్థ సాధారణ సర్వసభ్య సమావేశం DFO కార్యాలయంలో నిర్వహించారు. ఈ సందర్భంగా CCF జ్యోతి మాట్లాడుతూ, అటవీ ప్రాంతాన్ని సంరక్షించడంలో సంరక్షణ సభ్యులంతా బాధ్యతగా ఉండాలని అన్నారు. జిల్లా వ్యాప్తంగా ఉన్న వన సంరక్షణ సమితిల భాగస్వామ్యంతో అడవుల్లో ఎలాంటి ఆక్రమణలు జరగకుండా చర్యలు చేపట్టాలని తెలిపారు. పోలవరం ప్రాజెక్టును పరిశీలించిన రాష్ట్ర జలవనరుల శాఖ మంత్రి డాక్టర్ నిమ్మల రామానాయుడు, పనులు జరుగుతున్న తీరును పరిశీలించి అక్కడ ఉన్న ప్రతినిధులతో వివరాలు అడిగి తెలుసుకున్నానంతరం, పట్టిసీమ డెలివరీ పాయింట్ తాడిపూడి ఎత్తిపోతల ప్రాజెక్టు దగ్గర గోదావరికి జలహారతిచ్చి పట్టిసీమ తాడిపూడి ఎత్తిపోతల పథకాల మోటార్లు ఆన్ చేశారు. అనంతరం మంత్రి మాట్లాడుతూ, పట్టిసీమ ద్వారా గోదావరి జలాలను కృష్ణా జలాలతో అనుసంధానం చేసి నదుల అనుసంధానానికి ముఖ్యమంత్రి శ్రీకారం చుట్టారని తెలిపారు. 1,300 కోట్ల రూపాయలతో నిర్మించిన పట్టిసీమ ద్వారా 442కు పైగా TMC నీటిని కృష్ణా డెల్టాకు తరలించామని మంత్రి వివరించారు. ఇప్పటి వరకు ఏలూరు జిల్లా సమాచార లేఖను విన్నారు. మరిన్ని కొత్త వార్తా విశేషాలతో వచ్చే నెల సమాచార లేఖలో కలుద్దాం. రచన AVS ప్రసాద్, ఏలూరు జిల్లా ఆకాశవాణి ప్రతినిధి.
1: ఆకాశవాణి తిరుపతి కేంద్రం కర్ణాటక సంగీత కార్యక్రమం ప్రారంభించేలోగా ప్రకటనలు.
2: ముఖాన మొటిమల సై బాల్, గజ్జా బొబ్బల సై బాల్, నడుగులో తామర సై బాల్, బురద పుల్ల సై బాల్.
3: 80 సంవత్సరాలుగా మీ ఆరోగ్యానికి శ్రేయోభిలాషి సై బాల్.
4: ప్రత్యేక సమగ్ర ఓటర్ల జాబితా సవరణలో భాగంగా సందేహాలు మరియు ఇతర వివరాల కొరకు మీ BLO కాల్ బుక్ చేసుకోవడానికి ECINET యాప్ ను ప్లేస్టోర్ లేదా voters.eci.gov.in ద్వారా డౌన్లోడ్ చేసుకుని, మీరు కాల్ బుక్ చేసుకున్న తర్వాత మీ BLO 48 గంటల లోపల మళ్లీ మీకు కాల్ చేసి మీ సందేహాలు నివృత్తి చేయగలరు. శ్రీ వివేక్ యాదవ్, IAS, ప్రధాన ఎన్నికల అధికారి, ఆంధ్రప్రదేశ్.
1: ఈనాటి కర్ణాటక సంగీత కార్యక్రమంలో ఇప్పుడు శ్రీ లాల్గుడి జి జయరామన్ గారి వయలిన్ వాదనం వింటారు. కార్యక్రమంలో ముందుగా మనసు విషయంత నాటకురించి రాగం ఆదితాళం త్యాగరాజస్వామి కీర్తన.

0: రాజీలేదు, ధరలో సాటిరాదు, నాణ్యతకు నమ్మకానికి మరో పేరు ప్రభుత్వ రంగ సంస్థ ఏపీ ఆయిల్ ఫెడరేషన్ వారి విశిష్ట ఉత్పాదనలు విజయ వంట నూనెలు.
1: కర్ణాటక సంగీత కార్యక్రమం తర్వాత త్యాగరాజస్వామి రచన తిల్లానా, యమన్ కళ్యాణి రాగం, మిశ్ర చాపుతాళం.

0: వాదనం విన్నారు. ఇప్పుడు ప్రకటనలు.
1: గుడ్ మార్నింగ్ మేడం.
2: మేడం, నాకు పీరియడ్స్ వచ్చినప్పుడు దురదగా చిరాగ్గా ఉంటుంది మేడం.
3: నాకు లీకేజ్ అయిపోతుందేమో అని భయం వేస్తూ ఉంటుంది మేడం.
4: నాసి రకం శానిటరీ ప్యాడ్స్ వాడడం వల్ల కేవలం చిరాకు మాత్రమే కాదు, అనేక ఆరోగ్య సమస్యలు కూడా రావచ్చు. అందుకే పీరియడ్ సమయంలో మెరుగైన పరిశుభ్రత రక్షణ కోసం భారత ప్రభుత్వం శానిటరీ నాప్కిన్, రీయూజబుల్ శానిటరీ ప్యాడ్, పీరియడ్ ప్యాంటీ వంటి ఉత్పత్తులకు ISI మార్క్ తప్పనిసరి చేసింది. ISI మార్క్ లేదు అంటే ప్యాడ్ సురక్షితంగా లేదని అర్థం.
5: BIS నమ్మకానికి, నాణ్యతకు హామీ.
0: ఆకాశవాణి తిరుపతి కేంద్రం వాట్సాప్ చిత్రమంజరి కార్యక్రమానికి స్వాగతం. శ్రోతలు మెసేజెస్ ద్వారా పంపించిన కార్యక్రమాలు పాటలను ప్రసారం చేసే కార్యక్రమం. ముందుగా ఆంధ్ర వాళ్ళ చిత్రం నుంచి చక్రి కౌసల్య పాడిన పాట వినిపించమంటూ అడుగుతున్నారు పూజారి ధనంజయ, సంజీవులు, అనంతమ్మ, చంద్రకళ, పూజారి ఆంజనేయులు, ఓబులమ్మ, అన్నం వెంకటేష్, నాగభూషణ్, చౌడమ్మ, వరలక్ష్మి, శైలజ, శంకర్ రామూర్తి, యంగముని, బాలాజీ, హేమంత్, సాయి వీరందరూ అనంతపురం జిల్లా సిండికేట్ నగర్ నుంచి. మరి ఈ పాట కందికొండ యాదగిరి రచించగా సంగీతం అందించారు చక్రి.

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రత్యేక సమగ్ర ఓటర్ల జాబితా సవరణలో భాగంగా 15/6/2026 నుండి 14/7/2026 వరకు ఇంటింటికి ఓటర్ ధృవీకరణ కార్యక్రమం నిర్వహించబడుతోంది. గణన ఫారంలను బీఎల్ఓలు ఓటర్లకు అందిస్తారు. ఓటర్లు గణన ఫారంలను ఇటీవల తీయించుకున్న కలర్ ఫోటోగ్రాఫ్ తో పాటు ఇతర వివరాలను పూరించి తిరిగి బీఎల్ఓకి ఇవ్వవలెను. కావున ఓటర్లందరూ బీఎల్ఓ బూత్ లెవెల్ ఆఫీసర్లకు సహకరించగలరు. శ్రీ వివేక్ యాదవ్, ఐఏఎస్, ప్రధాన ఎన్నికల అధికారి, ఆంధ్రప్రదేశ్.

0: பிரபலா
1: சைபால்
0: நடுவுல காமரா
1: சைபால்
0: வரத புள்ளா
1: சைபால்
2: 80 சமச்சரலகா மீ ஆரோக்கியానికి శ్రీ ఓభిలాషి சைபால்
3: సోదర సోదరి మల్లారా, నూటిలో ఒక్క మాట వినండా. కేవలం డబ్బు పంపడానికే క్యూఆర్ స్కాన్ చేయాలి లేదా పిన్ వేయాలి, డబ్బు పొందడం కోసం కాదు.
4: ఆర్బీఐ అంటోంది క్యూఆర్ కోడ్ స్కాన్ చేసేప్పుడు లేదా పిన్ నమోదు చేసేప్పుడు కాస్త జాగ్రత్త.
5: వాట్సాప్ చిత్రమంజరి కార్యక్రమంలో తర్వాత గణేష్ చిత్రం నుంచి ఉదిత్ నారాయణ పాడిన పాటను మాకోసం వినిపించండి అంటూ అడుగుతున్నారు. చౌడప్పల్ నుంచి కస్తూరి రాముడు, లక్ష్మణుడు, భరతుడు, శత్రుఘ్నుడు, పృథ్వీనారాయణ, పృథ్వీరాజ్ అండ్ రుద్ర గణేష్ వీరందరూ కూడా ఈ పాటను చంద్రబోస్ రచించగా సంగీతం అందించారు మనీష్ శర్మ.

కార్యక్రమం తర్వాత స్వయంవరం చిత్రం కోసం మనో పాడిన పాటను మాకోసం వినిపించండి అంటూ ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా పెద్దాపురం మండలం ఎన్టీఆర్ కాలనీ నుండి బండార త్రిమూర్తులు గుప్త, గొల్లపూడి నాగమణి, జగదీష్ రేవతి, రేష్వంత్ బాబు, నాగభాగ్యశ్రీ, గొల్లపూడి సూర్య భార్గవి వీరందరూ అడుగుతున్నారు. భువనచంద్ర రచించిన ఈ గీతానికి సంగీతం అందించారు వందేమాతరం శ్రీనివాస్.

కార్యక్రమం తర్వాత అవును వాళ్ళిద్దరూ ఇష్టపడ్డారు చిత్రం కోసం చక్రి పాడిన పాట మాకోసం వినిపించండి అంటూ అడుగుతున్నారు. కార్తీక్ సాయి, పుల్లంపేట మండలం, తిరుపతి నుండి. మరి చక్రి పాడిన ఈ పాటకు సాయి శ్రీహర్ష సాహిత్యం అందించగా చక్రి స్వరపరిచారు.

ప్రత్యేక సమగ్ర ఓటర్ల జాబితా సవరణలో భాగంగా సందేహాలు మరియు ఇతర వివరాల కొరకు మీ బిఎల్ఓతో కాల్ బుక్ చేసుకోవడానికి ఈసీఐనెట్ యాప్ను ప్లేస్టోర్ లేదా voters.eci.gov.in ద్వారా డౌన్లోడ్ చేసుకుని మీరు కాల్ బుక్ చేసుకున్న తర్వాత మీ బిఎల్ఓ 48 గంటల లోపల మళ్లీ మీకు కాల్ చేసి మీ సందేహాలు నివృత్తి చేయగలరు. శ్రీ వివేక్ యాదవ్, ఐఏఎస్, ప్రధాన ఎన్నికల అధికారి, ఆంధ్రప్రదేశ్.

చిత్రమంజరి కార్యక్రమంలో తర్వాత రాధా కళ్యాణం ఈ చిత్రం నుంచి పాటను వినిపించండి అంటూ అడుగుతున్న శ్రోతలు చిన్నగొట్టిగల్లు మండలం ఉలసవారిపల్లి నుంచి ది విశ్వనాథ్ వీరి కోసం ఈ పాట. మరి ఈ పాట ఎస్పి బాలసుబ్రహ్మణ్యం బి సుశీల ఆలపించారు. డాక్టర్ సీనారాయణ రెడ్డి రచనకు సంగీతం కేవీ మహాదేవన్.

0: ఎల్ఐసి యొక్క బీమా కవచ్ మీ జీవిత అవసరాలకు అనుగుణంగా మారుతూ ఉండే ఒక ప్యూర్ ప్రొటెక్షన్ ప్లాన్. కీలకమైన లైఫ్ స్టేజెస్ లో మీ సమ్ అష్యూర్డ్ ని పెంపొందించుకునే అవకాశం, ఫ్లెక్సిబుల్ ప్రీమియం పేమెంట్ ఆప్షన్స్ ని ఎంజాయ్ చేస్తూ 100 సంవత్సరాల వరకు అందుబాటులో ఉండే లైఫ్ టైం రిస్క్ కవర్ తో ఎల్లప్పుడూ సురక్షితంగా ఉండండి. ఎల్ఐసి హర్ పల్ ఆప్కే సాత్.
1: చిత్రమంజరి కార్యక్రమంలో తర్వాత జయం మందేర చిత్రం నుంచి కుమార్ సాను స్వర్ణలత పాడిన పాట మా కోసం వినిపించండి అంటూ పాపనేపాలెం నుంచి అడుగుతున్నారు మధుసూదన్ రెడ్డి. మరి ఈ పాటకు సిరివెన్నెల సీతారామశాస్త్రి సాహిత్యాన్ని అందించారు. సంగీతం వందే మాతరం శ్రీనివాస్.

కార్యక్రమం తర్వాత శశిరేఖ పరిణయం చిత్రం నుంచి పాట కావాలని శ్రీకాకుళం నుంచి నవీన్ అడుగుతున్నారు. చిత్ర ఆలపించిన ఈ పాటకు అనంత శ్రీరామ్ సాహిత్యాన్ని అందించారు సంగీతం మణిశర్మ.

కార్యక్రమంలో తర్వాత సమరసింహారెడ్డి చిత్రం కోసం ఉదిత్ నారాయణ సుజాత పాడిన పాట వినిపించండి అంటూ అడుగుతున్నవారు చిత్తూరు జిల్లా పులిచెర్ల మండలం ఎగువ పోకలవారిపల్లి నుంచి సి సుబ్రహ్మణ్యరాజు. మరి ఈ గీతానికి సిరివెన్నెల సీతారామశాస్త్రి సాహిత్యాన్ని అందించారు. సంగీతం మణిశర్మ.

సమరసింహారెడ్డి చిత్రం కోసం ఉదిత్ నారాయణ సుజాత పాడిన పాట వినిపించండి అంటూ అడుగుతున్నవారు చిత్తూరు జిల్లా పులిచెర్ల మండలం ఎగువ పోకలవారిపల్లి నుంచి సి సుబ్రహ్మణ్యరాజు. మరి ఈ గీతానికి సిరివెన్నెల సీతారామశాస్త్రి సాహిత్యాన్ని అందించారు. సంగీతం మణిశర్మ.

కార్యక్రమం తర్వాత దసరా చిత్రం కోసం దీక్షిత వెంకటేశన్ పాడిన పాట వినిపించండి అంటూ అడుగుతున్నారు హైదరాబాద్ బౌరంపేట నుంచి సంతోష్ సుప్రియ. మరి ఈ పాటకు రామ్ మిర్యాల సాహిత్యాన్ని అందించగా సంగీతం సంతోష్ నారాయణ.

0: కార్యక్రమంలో తర్వాత డిస్కో రాజా చిత్రం నుండి ఎస్పి బాలసుబ్రహ్మణ్యం పాడిన పాటని మాకోసం వినిపించండి అంటూ అడుగుతున్నారు. చంద్రమొగ్గుల నుండి పద్మరాణి, అక్షర, కృప, అఖిల్ వీరందరూ కూడా మంచిర్యాల నుండి అడుగుతున్నారు వీరి కోసం ఈ పాట. మరి ఈ పాటను రచించిన వారు సిరివెన్నెల సీతారామశాస్త్రి, సంగీతం ఎస్ఎస్ థామన్.
1: దింతికి పప్ప దింతికి పప్ప దిగిడి దిగిడి దింతికి పప్ప.

కార్యక్రమంలో చివరిగా ధమాకా చిత్రం నుంచి పాట కావాలి అంటూ వరంగల్ జిల్లా ఎల్బీ నగర్ నుంచి ఊర్మిళ సతీష్ రాజు సరిత శివ శరణ్య సురేష్ రుక్మిణి రమ్య అఖిల్ వీరందరూ కూడా అడుగుతున్నారు. రమ్య బెహ్రా భార్గవి పిల్లై పాడిన ఈ పాట రామజోగయ్య శాస్త్రి సాహిత్యంలో వెలువడింది.

0: మీరు ఇంతవరకు వాట్సాప్ చిత్ర మంజరి కార్యక్రమం విన్నారు. ఆకాశవాణి తిరుపతి కేంద్రం మరికొద్దిసేపట్లో వసుదైక కుటుంబం కార్యక్రమం వింటారు విజయవాడ కేంద్రం నుండి.
1: ఈ వారం రోజుల్లో జరిగిన అంతర్జాతీయ వార్తా విశేషాలను మీకు అందించే వసుదైక కుటుంబం కార్యక్రమానికి స్వాగతం. నాటో శిఖరాగ్ర సమావేశం టర్కీలోని అంకారా నగరం వేదికగా ఈ నెల 7-8 తేదీలలో జరిగింది. ఈ నాటో శిఖరాగ్ర సదస్సులో సభ్య దేశాల నాయకులు, ప్రభుత్వాధినేతలు, అలాగే భాగస్వామ్య దేశాల ప్రతినిధులు పాల్గొన్నారు. యూరో అట్లాంటిక్ భద్రత, యుక్రెయిన్కు కొనసాగుతున్న మద్దతు, నాటో రక్షణ పరిశ్రమ బలోపేతం వంటి కీలక అంశాలపై ఈ సదస్సులో విస్తృతంగా చర్చించారు. 2035 నాటికి సభ్య దేశాల స్థూల దేశీయ ఉత్పత్తి GDPలో 5% వరకు రక్షణ వ్యయం పెంచే లక్ష్యాన్ని మరోసారి సభ్య దేశాలన్నీ పునరుద్ఘాటించాయి. అదేవిధంగా యుక్రెయిన్కు సైనిక పరికరాలు, శిక్షణ, భద్రతా సహాయం కోసం 70 బిలియన్ యూరోల మద్దతు అందిస్తామని ప్రకటించాయి. వచ్చే ఏడాది కూడా ఇదే స్థాయిలో సహాయం కొనసాగిస్తామని సుముఖత వ్యక్తం చేశాయి. నాటో దేశాల మధ్య రక్షణ ఉత్పత్తుల తయారీ, సాంకేతిక సహకారం, రక్షణ పరిశ్రమల విస్తరణకు సైతం ప్రాధాన్యమిస్తూ ఈ సదస్సులో చర్చలు సాగాయి. అలాగే ఈ నాటో శిఖరాగ్ర సదస్సులో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్, యుక్రెయిన్ అధ్యక్షుడు వొలడిమిర్ జెలెన్స్కీ మధ్య జరిగిన సమావేశం ప్రధాన చర్చనీయాంశంగా నిలిచింది. ఇరువురు నాయకుల మధ్య జరిగిన ఈ ద్వైపాక్షిక సమావేశంలో యుక్రెయిన్కు పేట్రియాట్ వైమానిక రక్షణ క్షిపణి ఇంటర్సెప్టర్లను దేశీయంగా తయారు చేసుకునే లైసెన్స్ను అమెరికా మంజూరు చేసింది. దీంతో రష్యా క్షిపణి డ్రోన్ దాడులను మరింత సమర్థవంతంగా ఎదుర్కొనేందుకు యుక్రెయిన్కు దీర్ఘకాలిక రక్షణ సామర్థ్యం లభించనుంది. అదేవిధంగా రష్యాతో యుద్దానికి ముగింపు పలికే అవకాశాలపై కూడా ఇరువురు నేతలు చర్చించారు. ఈ సందర్భంగా వొలడిమిర్ జెలెన్స్కీ మాట్లాడుతూ,
2: technological steps further than Russia, maybe quicker, because they produce a lot of different things which are tough, strong against us, but we are quicker, and that's why I think that now initiative moved to our hands, not totally, but moved. We are trying to move this war to the sky from the battlefield. That's why we now began to control the battlefield. This is very important. It's difficult when you have less people to move them back, but we found another way how to do it, to cut their logistic for their army. It's about weapon, petrol, diesel, without massive human losses. That is the difference between us, by the way.
1: ఇదిలా ఉండగా రష్యా చమురు క్షేత్రాలపై యుక్రెయిన్ గురువారం తీవ్ర దాడులు చేసింది. రష్యాలోని స్టావ్రోపోల్, ట్వెర్, ఉఫా ప్రాంతాలలోని ఇంధన నిల్వ కేంద్రాలు, చమురు పంపింగ్ స్టేషన్లను తమ దళాలు పూర్తిగా ధ్వంసం చేశాయని యుక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీ ప్రకటించారు. యుద్దం ముగించడానికి రష్యా నిరాకరిస్తుండటంతోనే ఈ దాడులు తీవ్రతరం చేశామని చెప్పారు. యుద్దాన్ని ముగించాలని తాము పదే పదే ప్రతిపాదించినప్పటికీ ఆ దేశం నుండి

0: ప్రతిస్పందన రావట్లేదన్నారు. క్రిమియా సహా ఆ దేశంలోని పలు కీలక చమురు కేంద్రాలు, రైల్వే సదుపాయాలపై యుక్రెయిన్ డ్రోన్ దాడులు చేసినట్లు రష్యా అధికారులు ప్రకటించారు. గురువారం రాత్రి ప్రారంభమైన ఈ దాడులు శుక్రవారం తెల్లవారుజామున వరకు కొనసాగినట్లు పేర్కొన్నారు. తమ దేశ రక్షణ దళాలు 73 యుక్రెయిన్ డ్రోన్లను కూల్చివేశాయని రష్యా రక్షణ మంత్రిత్వ శాఖ తెలిపింది. ఇక నాటో శిఖరాగ్ర సమావేశం సందర్భంగా డొనాల్డ్ ట్రంప్ కీలక వ్యాఖ్యలు చేశారు. ఇరాన్తో తాత్కాలిక కాల్పుల విరమణ ఒప్పందం ముగిసిందని, అయితే చర్చలు కొనసాగించడానికి మాత్రం తాము అనుమతినిస్తున్నామని చెప్పారు. తమ మధ్య ఎన్నిసార్లు చర్చలు జరిగినా చివరి క్షణంలో ఇరాన్ మాట మారుస్తోందని, ఒప్పందాల విషయంలో ఆ దేశానికి విశ్వసనీయత లేదని విమర్శించారు.
1: And they're vicious, violent people. And if they had a nuclear weapon, they'd use it. As far as I'm concerned, it's over. I'll speak to our negotiators. They want to negotiate. They're good people. Steve Witkoff, Jared Kushner. But they have to come back to me. As far as I'm concerned, it's just a waste of time dealing with them. They're liars. We make a deal. We make a deal. Everyone's agreed. No nuclear weapon. We make a deal. They go outside, talk to the press. They say, we never even talked about it. There's something wrong with them. They're cuckoo. As far as I'm concerned, it's over.
0: అంతకంటే ముందు పశ్చిమాసియాలోని హార్మోజ్ జలసంధిలో ప్రయాణిస్తున్న 3 వాణిజ్య నౌకలపై దాడులు జరిగాయి. ఈ దాడులకు ఇరాన్ సాయుధ దళాలే బాధ్యులని అమెరికా ఆరోపించింది. దీనికి ప్రతిస్పందనగానే అమెరికా సెంట్రల్ కమాండ్ ఇరాన్ లక్ష్యాలపై విస్తృత స్థాయిలో సైనిక దాడులు చేపట్టింది. అంతర్జాతీయ సముద్ర మార్గాల్లో భద్రతను కాపాడటం, వాణిజ్య నౌకలపై దాడులకు పాల్పడిన వారిని శిక్షించడమే ఈ ఆపరేషన్ ప్రధాన ఉద్దేశమని అమెరికా సైన్యం వెల్లడించింది. అమెరికా దాడుల అనంతరం ఇరాన్ పార్లమెంట్ స్పీకర్ మహ్మద్ బాగెర్ గాలిబాఫ్ కీలక వ్యాఖ్యలు చేశారు. అమెరికా ద్వైపాక్షిక ఒప్పందాలను అనేక సార్లు ఉల్లంఘించిందని ఆరోపించారు. పశ్చిమాసియా శాంతి స్థాపన కోసం కుదిరిన 14 అంశాల అవగాహన ఒప్పందాన్ని అమెరికా ఉల్లంఘించిందని పేర్కొన్నారు. అమెరికా తీవ్రమైన సైనిక ఆర్థిక ఒత్తిళ్లు తెచ్చినా ఇరాన్ లొంగబోదని ఆయన స్పష్టం చేశారు. హార్మోజ్ జలసంధిలో వాణిజ్య నౌకలపై జరిగిన దాడులతో ప్రారంభమైన ఈ ఘర్షణలు అమెరికా ప్రతిదాడులతో మరింత తీవ్రతరమయ్యాయి. దీంతో ఇరు దేశాల మధ్య నెలకొన్న తాత్కాలిక కాల్పుల విరమణ ఒప్పందం బలహీనపడింది. అమెరికా దాడులకు ప్రతిగా ఇరాన్ కూడా గల్ఫ్ ప్రాంతంలోని అమెరికా సైనిక స్థావరాలపై క్షిపణులు, డ్రోన్స్తో దాడులు జరుపుతోంది. ఇక మరోవైపు భవిష్యత్తులో తమ భూభాగంపై ఇజ్రాయెల్ దాడులు జరిపితే తీవ్ర ప్రతీకారం తీర్చుకుంటామని ఇరాన్ హెచ్చరించింది. ఇజ్రాయెల్ కూడా అవసరమైతే సైనిక చర్యలను తిరిగి ప్రారంభించేందుకు సిద్ధంగా ఉన్నామని స్పష్టం చేసింది. ఇక గాజాలో తమ ఆధీనంలో కొనసాగుతున్న ప్రభుత్వ వ్యవస్థను రద్దు చేస్తున్నట్లు హమాస్ ప్రకటించింది. గాజాలో పాలక మండలిని రద్దు చేస్తూ కీలక నిర్ణయం తీసుకుంది. అమెరికా మధ్యవర్తిత్వంతో కుదిరిన కాల్పుల విరమణ ఒప్పందంలో భాగంగా గాజా పరిపాలనా బాధ్యతలను ఐక్యరాజ్య సమితి మద్దతున్న టెక్నోక్రాటిక్ కమిటీకి బదిలీ చేసినట్లు తెలిపింది. ఈ మేరకు హమాస్ ఓ ప్రకటన విడుదల చేసింది. హమాస్ ప్రభుత్వ ఎమర్జెన్సీ కమిటీ అధిపతి మహ్మద్ అల్ ఫరాత్ తన పదవికి అధికారికంగా రాజీనామా చేసినట్లు ప్రకటించారు. నూతన కమిటీకి పరిపాలనను సాఫీగా అప్పగించేందుకు ఈ ఎమర్జెన్సీ కమిటీని రద్దు చేసినట్లు ఆయన వివరించారు. ఇకపై గాజాలో పౌర పరిపాలన, పునర్నిర్మాణ కార్యక్రమాలను పూర్తిగా నిపుణులతో కూడిన నూతన కమిటీ పర్యవేక్షించనుందని ఆయన చెప్పారు. ఎలాంటి పాలనాపరమైన ఇబ్బందులు ఏర్పడకుండా సాంకేతిక సిబ్బంది మాత్రం తమ విధుల్లో కొనసాగుతారని హమాస్ స్పష్టం చేసింది. ఇజ్రాయెల్ సైన్యం గాజా వ్యవహారాల్లో జోక్యం చేసుకునేందుకు ఎలాంటి కారణాలు చూపకుండా ఉండేందుకే ఈ నిర్ణయం తీసుకున్నట్లు హమాస్ ప్రతినిధి హాజిం కాసిం పేర్కొన్నారు. ఇక ఇజ్రాయెల్ లెబనాన్ మధ్య అమెరికా మధ్యవర్తిత్వంలో కుదిరిన కాల్పుల విరమణ ఒప్పందాన్ని అమలు చేసేందుకు అమెరికా సైనిక ప్రతినిధి బృందం లెబనాన్ రాజధాని బీరోట్లో పర్యటిస్తోంది. ఈ ఒప్పందం ప్రకారం దక్షిణ లెబనాన్లోని కొన్ని ప్రాంతాల నుంచి ఇజ్రాయెల్ దశల వారీగా తన బలగాలను ఉపసంహరించుకోవాలి. ఆ ప్రాంతంలో లెబనాన్ సైన్యం బాధ్యతలు చేపట్టనుంది. ఇలా గత వారం రోజులుగా పశ్చిమాసియాలో ఓవైపు సైనిక ఘర్షణలు కొనసాగుతుండగా మరోవైపు శాంతి చర్చలు కూడా సాగుతున్నాయి. భారత ప్రధానమంత్రి నరేంద్ర మోదీ విదేశీ పర్యటన కొనసాగుతోంది. ముందుగా 3 రోజుల పాటు ఇండోనేషియాలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పర్యటించారు. ఇండోనేషియా అధ్యక్షుడు ప్రభువో సుబియాంటో ఆహ్వానం మేరకు జూలై 6 నుంచి 8 వరకు జరిగిన ఈ పర్యటనలో ఇరు దేశాలు రక్షణ, వాణిజ్యం, వ్యవసాయం, కీలక ఖనిజాలు, సముద్ర భద్రత మొదలగు రంగాల్లో పలు కీలక ఒప్పందాలు కుదుర్చుకున్నాయి. భారత్ ఇండోనేషియా సమగ్ర వ్యూహాత్మక భాగస్వామ్యాన్ని మరింత బలోపేతం చేయాలని ఇరు దేశాలు ఈ సందర్భంగా నిర్ణయించాయి. బ్రహ్మోస్ క్షిపణులను ఇండోనేషియాకు భారత్ విక్రయించేందుకు కుదిరిన ఒప్పందం ఈ పర్యటనలో అత్యంత ప్రాధాన్యత సంతరించుకున్న అంశంగా నిలిచింది. అలాగే గగనతల క్షిపణుల అభివృద్ధి, కీలక ఖనిజాల సరఫరా గొలుసు బలోపేతం, వ్యవసాయ సహకారం, ఉక్కు ఉత్పత్తి రంగాల్లోనూ పలు అవగాహన ఒప్పందాలు కుదిరాయి. ఇండో పసిఫిక్ ప్రాంతంలో శాంతి, భద్రత, సముద్ర మార్గాల స్వేచ్ఛ, ప్రాంతీయ స్థిరత్వం కోసం భారత్, ఇండోనేషియా కలిసి పనిచేయాలని నరేంద్ర మోదీ

0: ఇండోనేషియా అధ్యక్షుడు ప్రభువా సుబియాంటోలు పునరుద్ఘాటించారు. అలాగే గ్లోబల్ సౌత్ దేశాల ప్రయోజనాల పరిరక్షణలో కూడా ఇరు దేశాలు కీలక పాత్ర పోషిస్తాయని పేర్కొన్నారు. ఇండోనేషియాలో 3 రోజుల పర్యటన అనంతరం ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఆస్ట్రేలియాకు బయలుదేరారు. ఆస్ట్రేలియా చేరుకున్న భారత ప్రధానమంత్రి ఆ దేశ ప్రధానమంత్రి యాంటోనీ అల్బనీస్తో కలిసి ఆస్ట్రేలియా భారత్ 3వ వార్షిక నాయకుల సదస్సులో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఇరు దేశాల మధ్య సమగ్ర వ్యూహాత్మక భాగస్వామ్యాన్ని మరింత బలోపేతం చేసే దిశగా పలు కీలక అంశాలపై చర్చలు జరిపారు. ముఖ్యంగా ఇండో పసిఫిక్ ప్రాంత భద్రత, కీలక ఖనిజాల సరఫరా, స్వచ్ఛ ఇంధన రంగాల్లో సహకారాన్ని విస్తరించేందుకు పలు ఒప్పందాలు కుదిరాయి. ఆస్ట్రేలియా పర్యటనలో భాగంగా మెల్బోర్న్ క్రికెట్ స్టేడియాన్ని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ యాంటోనీ అల్బనీస్తో కలిసి సందర్శించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ 2030లో కామన్వెల్త్ క్రీడలకు భారత్ ఆతిథ్యం ఇవ్వనుందని చెప్పారు. 2036లో భారత్ ఒలింపిక్స్ నిర్వహించడానికి తీవ్రంగా ప్రయత్నిస్తోందని నరేంద్ర మోదీ స్పష్టం చేశారు. ఈ ప్రపంచ స్థాయి ఈవెంట్స్ ను నిర్వహించడానికి క్రీడా మౌలిక సదుపాయాలను భారీ స్థాయిలో అభివృద్ది చేయనున్నట్లు కూడా ఆయన చెప్పారు. ఆస్ట్రేలియా పర్యటన ముగించుకుని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రస్తుతం న్యూజిలాండ్లో పర్యటిస్తున్నారు. ఈ రోజు తెల్లవారుజామున ఆ దేశ ప్రధానమంత్రి క్రిస్టోఫర్ లక్సన్తో ఆక్లాండ్ నగరంలో ద్వైపాక్షిక సమావేశం నిర్వహించారు. వాణిజ్యం, రక్షణ, ఆర్థిక సహకారం సహా పలు కీలక రంగాల్లో భారత్ న్యూజిలాండ్ ద్వైపాక్షిక సంబంధాల పురోగతిని ఇరువురు నాయకులు ఈ సమావేశంలో సమీక్షించారు. ఈ సందర్భంగా న్యూజిలాండ్ ప్రధాని క్రిస్టోఫర్ లక్సన్ మాట్లాడుతూ,
1: I think we've made tremendous progress in a very short period of time on the trade agenda. But today's focus is about more than just the FTA. It's about where we go to next in this relationship and how we broaden that out. And I know we have very proud to announce that we will be forming a strategic partnership, which will give the relationship more framework and breadth for us to continue to expand as we go forward from here.
0: ఇక భారత ప్రధానమంత్రి నరేంద్ర మోదీ మాట్లాడుతూ, భారత్ న్యూజిలాండ్ స్వేచ్ఛ వాణిజ్య ఒప్పందం ఇరు దేశాల సంబంధాల్లో చారిత్రాత్మక మైలురాయిగా నిలిచిందన్నారు. స్వల్పకాలంలోనే ఎఫ్టీఏ చర్చలను విజయవంతంగా పూర్తి చేసినందుకు న్యూజిలాండ్ ప్రధానమంత్రి క్రిస్టోఫర్ లక్సన్ కు ఆయన కృతజ్ఞతలు తెలిపారు. భారత్ న్యూజిలాండ్ దేశాల మధ్య ఉన్న ద్వైపాక్షిక సంబంధాలపై సమగ్రంగా చర్చలు జరిగాయని భారత విదేశాంగ మంత్రిత్వ శాఖ తెలిపింది. ఈ ఏడాది ఏప్రిల్లో భారత్ న్యూజిలాండ్ దేశాల మధ్య కుదిరిన స్వేచ్ఛ వాణిజ్య ఒప్పందం నేపథ్యంలో ఈ పర్యటన ఇరు దేశాల మధ్య వాణిజ్య ఆర్థిక సహకారానికి మరింత దోహదపడనుంది. భారత్ పొరుగుదేశమైన చైనాలో గురువారం భారీ అగ్ని ప్రమాదం సంభవించింది. ఫుజియాన్ ప్రావిన్స్ జిన్జియాంగ్ లోని ఓషూ ఫ్యాక్టరీలో ఈ అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. ఈ ప్రమాదం కారణంగా 28 మంది ప్రాణాలు కోల్పోయారు. ఆ ఫ్యాక్టరీలో ఉన్న సామగ్రికి మండే స్వభావం ఎక్కువగా ఉండటంతోనే ఈ ప్రమాదం జరిగిందని అధికారులు ప్రాథమికంగా వెల్లడించారు. ఇదిలా ఉండగా చైనాలో గత కొన్ని రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలు అపార నష్టాన్ని మిగిల్చాయి. భారీ వర్షాలు, కొండచర్యలు విరిగిపడటం, వరదలు వంటి వివిధ ఘటనల కారణంగా పదుల సంఖ్యలో మరణించారని, అలాగే అనేక మంది గాయపడ్డారని అధికారులు వెల్లడించారు. ముఖ్యంగా గాన్స్ ప్రావిన్స్ లో కొండచర్యలు విరిగిపడటంతో సుమారు 33 మంది మట్టి దెబ్బల కింద చిక్కుకుపోగా కుబే గ్యాంగ్జీ ప్రాంతాల్లో కొందరు ప్రాణాలు కోల్పోయారు. వరద ప్రభావిత ప్రాంతాల్లో సహాయక చర్యలను యుద్ధ ప్రాతిపదికన చేపట్టాలని చైనా అధ్యక్షుడు షీ జిన్పింగ్ అధికారులను ఆదేశించారు. ఆఫ్ఘనిస్తాన్ వ్యవసాయ రంగాన్ని ఆధునీకరించేందుకు భారతదేశం తమకు సాంకేతిక సహకారం అందించాలని ఆ దేశ వ్యవసాయ శాఖ మంత్రి మౌల్వీ అతౌలా ఒమారి కోరారు. భారతదేశంతో ఆఫ్ఘనిస్తాన్ కు శతాబ్దాలుగా కొనసాగుతున్న స్నేహ సంబంధాలను మరింత బలోపేతం చేస్తూ వ్యవసాయం, విత్తన సాంకేతికత, పరిశోధనలు, రైతులకు శిక్షణ వంటి రంగాల్లో భాగస్వామ్యాన్ని విస్తరించాలని ఆయన విజ్ఞప్తి చేశారు. శుక్రవారం న్యూఢిల్లీలో జరిగిన ఇండియా ఆఫ్ఘనిస్తాన్ ట్రేడ్ ఆపర్చునిటీస్ అనే కార్యక్రమంలో ఆయన కీలక వ్యాఖ్యలు చేశారు. ప్రస్తుతం తమ ప్రభుత్వ ఆధ్వర్యంలో ఆఫ్ఘనిస్తాన్ దేశమంతా శాంతియుతంగా ఉందని, అభివృద్ది దిశగా తమ నాయకత్వం రాత్రింబవళ్లు కృషి చేస్తోందని ఒమారి స్పష్టం చేశారు. గతంలో పలు అభివృద్ది కార్యక్రమాలు నిలిచిపోయాయని, ప్రస్తుతం దేశ పునర్నిర్మాణంపై తాము దృష్టి సారించినట్లు తెలిపారు. ఈ లక్ష్యాలన్నీ సాధించేందుకు భారత్ సహా ఇతర పొరుగు దేశాల సహకారం కూడా ఎంతో అవసరమన్నారు. బంగ్లాదేశ్ మాజీ ప్రధానమంత్రి షేక్ హసీనా తమ దేశానికి వెళ్లి కోర్టు ముందు లొంగిపోయేందుకు సిద్ధంగా ఉన్నానని ప్రకటించారు. అక్కడ తన ప్రాణాలకు ముప్పు ఉన్నప్పటికీ స్వదేశానికి వెళ్లే ఆలోచనలో ఉన్నానని చెప్పారు. ఓ అంతర్జాతీయ వార్తా సంస్థకు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆమె మాట్లాడుతూ, తాను అరెస్టు కావడానికి సిద్ధంగా ఉన్నానని తెలిపారు. అయితే ఈ విషయంపై బంగ్లాదేశ్ ప్రస్తుత ప్రభుత్వంతో ఎలాంటి సంప్రదింపులు జరపలేదని హసీనా స్పష్టం చేశారు. స్వదేశానికి వెళ్లిన తర్వాత తనను అరెస్ట్ చేయవచ్చని, లేదా చంపేసే అవకాశం కూడా ఉందన్నారు. ఏదేమైనా ఈ డిసెంబర్లో తనతో పాటు అవామీ లీగ్ పార్టీ సీనియర్ నేతలందరూ తమ దేశం వెళ్లి బంగ్లాదేశ్ కోర్టుల్లో లొంగిపోవాలని అనుకుంటున్నామని చెప్పారు. తన అప్పగింతపై భారత ప్రభుత్వానికి బంగ్లాదేశ్ అధికారులు అనేక లేఖలు రాస్తున్నారని, ఈ నేపథ్యంలోనే ఈ నిర్ణయం తీసుకున్నానని పేర్కొన్నారు. ఇప్పటివరకు మీరు

ఈ వారం రోజుల్లో జరిగిన అంతర్జాతీయ వార్తా విశేషాలను మీకు అందించే వసుధైక కుటుంబం కార్యక్రమాన్ని విన్నారు. రచన వ్యాఖ్యానం డివి సత్యనారాయణ, సమర్పణ ప్రాంతీయ వార్తా విభాగం ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం, వెలువడింది ఆకాశవాణి విజయవాడ కేంద్రం నుండి.

బావగారు గారు బాగున్నారా సినిమా నుంచి సాంగ్ అయితే వినేశారు అండ్ మనం హరివిల్లులో ఉన్నాం కదా. మరి నేను అడిగిన ఫస్ట్ క్వశ్చన్ ఏంటంటే ఈ భూమి పైన అత్యంత వేడిగా ఉండే ఖండం ఏది అని చెప్పి అడిగాను. అది చెప్పేశారు మన వాళ్ళు చాలా మంది కరెక్ట్ ఆన్సర్స్. అయితే మరి చూద్దాం ఎవరెవరు ఏ ఆన్సర్స్ పంపించారు. చంద్రశేఖర్ గారు కొల్లాపూర్ నుంచి కరెక్ట్ ఆన్సర్ చేశారు. అలాగే అనంతపురం నుంచి అనురాధ గారు కరెక్ట్ ఆన్సర్ చేశారు. అండ్ పెదపరిమి నుంచి అబ్దుల్ గారు కరెక్ట్ ఆన్సర్. అండ్ హాయ్ సందన అంటున్నారు మురళి గారు, హాయ్ అండి. అండ్ అప్పలరాజు గారు పడే నుంచి కరెక్ట్ ఆన్సర్. భాస్కర్ గారు పడే నుంచి కరెక్ట్ ఆన్సర్. అండ్ అక్కర్పాక నుంచి రమ గారు కరెక్ట్ ఆన్సర్. అండ్ అలాగే కార్తీక్ గారు కోదాడ నుంచి కరెక్ట్ ఆన్సర్. అండ్ మీ మొదటి ప్రశ్నకు సమాధానం అంటూ బాలసుబ్రహ్మణ్యం గారు బయటపాలెం నుంచి కరెక్ట్ ఆన్సర్. అండ్ అలాగే ప్రభాకర్ రావు గారు, స్వరూప గారు అండ్ ఫ్యామిలీ కొమరంభీం జిల్లా నుంచి పంపించారు కరెక్ట్ ఆన్సర్. అండ్ అలాగే గణేష్ గారు, రాజు గారు, శ్రీవత్స గారు కోనాపూర్ నుంచి కరెక్ట్ ఆన్సర్. అండ్ లక్ష్మయ్య గారు పంపించారు మునగాల నుంచి కరెక్ట్ ఆన్సర్. అండ్ అలాగే గుడ్ మార్నింగ్ అంటూ ఆన్సర్ అంటున్నారు వీర రాఘవమ్మ గారు పోరంగి నుంచి. సో కరెక్ట్ ఆన్సర్. అండ్ హాయ్ మేడం జీ అంటూ కరెక్ట్ ఆన్సర్ చేశారు మహేష్ బాబు గారు. మీ ఊరి పేరు అదేనా అండి? ఓకే, పైన ఈ పేరు ఉంది, నేను పుట్టిన గ్రామం అంటూ పంపించారు. ఓకే, జగిత్యాల నుంచి పంపించారు అన్నమాట. ఓకే, నెక్స్ట్ ఇంకా రెబ్బవరం నుంచి పంపించారు నాగులు, మీరా, అమీద బేగం అందరూ కూడా కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ ఇంకా ఉరవకొండ నుంచి ఈశ్వరయ్య గారు కరెక్ట్ ఆన్సర్. అండ్ శుభోదయం అంటూ విజ్ఞాన వినోదపు హరివిల్లు కురిపించే చందన గారి ప్రశ్నల చిరుచేళ్లకు స్వాగతం అంటున్నారు. థ్యాంక్ యూ సో మచ్ ఇనాయతుల్లా గారు భవానీపేట నుంచి. అండ్ ఆన్సర్ మీది అది కాదు కదా, యాక్చువల్లీ మీరు రాష్ట్రం పేరు పంపించారు. నేను అడిగింది ఖండం అన్నమాట, కాంటినెంట్, మన భూమిపైన అత్యంత వేడిగా ఉండే ఖండం. ఓకే, తెలిస్తే ఆన్సర్ చేయండి లోపు. అండ్ వేదంతం జానకి గారు మచిలీపట్నం నుంచి పంపించారు, కూల్ అండ్ హీట్ వాతావరణం ఉంది ఇక్కడ, ఎలా ఉన్నారు, మీ ప్రశ్నకు ఆన్సర్ అంటూ పంపించారు. అండ్ మీరు ఒక రీజన్ పంపించారు కదా, ప్రపంచంలోనే అతి పెద్ద అంటూ. సో అదొక్కటే కాదు, ఇంకోటి కూడా ఉంది, అది నేను చెప్తాను. అండ్ హాయ్ గుడ్ మార్నింగ్ చాందిని అంటూ పంపించారు గుణుపూర్ ఒడిశా నుంచి అట. మీ పేరు ఇంతకీ మీ పేరు అచ్యుత్ గారు. ఓకే, హాయ్ అచ్యుత్ గారు, నేను చందన, బట్ ఇట్స్ ఓకే, చందుని చాందిని చేసేసారు కదా, ఇట్స్ ఓకే. అండ్ కరెక్ట్ ఆన్సర్ అయితే పంపించేశారు. అండ్ నెక్స్ట్ ఇంకా గుడ్ మార్నింగ్ టు వివిధ భారతి అంటూ పంపించారు గుడ్ మార్నింగ్. అండ్ అలాగే శుభోదయం అంటూ సాంగ్ అయితే అడుగుతున్నారు, సాంగ్స్ రిక్వెస్ట్ ఇప్పుడైతే లేదండి. అండ్ నెక్స్ట్ ఇంకా పడన్ నుంచి కనకారావు గారు కరెక్ట్ ఆన్సర్ చేశారు, సత్యనారాయణ గారు దేవినగర్ నుంచి కరెక్ట్ ఆన్సర్ చేశారు, మన ఆంధ్రప్రదేశ్ అనుకుంటున్నారట ధనంజయ్ గారు. నేను అడిగింది రాష్ట్రం కాదు ఖండం, అది విషయం. అండ్ నెక్స్ట్ ఇంకా వెస్ట్ సాంబ్రాన్ నుంచి పంపించారు పిఎస్ రంగారావు గారు కరెక్ట్ ఆన్సర్. అండ్ నల్గొండ నుంచి హైమ గారు పంపించారు అండ్ ఫ్యామిలీ అంతా కూడా గుడ్ మార్నింగ్ చెప్తూ కరెక్ట్ ఆన్సర్. అండ్ అలాగే కరెక్ట్ ఆన్సర్ చేశారు ఇనాయతుల్లా గారు భవానీపేట నుంచి. మరి భూమిపై అత్యంత వేడిగా ఉండే ఖండం ఏది అని అంటే ఆఫ్రికా అన్నమాట. సో ఎందువలన ఆఫ్రికానే అంత వేడిగా ఉండే ఖండంగా మారింది అనంటే మన భూమధ్య రేఖ అనేది ఉంటుంది చూసారా, ఈక్వేటర్. సో అది ఈ ఖండం మధ్యగా వెళ్తూ ఉండడం వల్ల అనమాట. అలాగే ఇందాక మన లిజనర్స్ ఒకళ్ళు చెప్పినట్టు సహారా వంటి భారీ ఎడారి ఒకటి ఉండడం వల్ల ఇది ఏడాది పొడవునా కూడా అత్యంత ఎక్కువ ఉష్ణోగ్రత కలిగిన ఖండంగా నమోదైందన్నమాట. సో ఆఫ్రికానే మన భూమిపై అత్యంత వేడిగా ఉండే ఖండం అన్నమాట. సో ఇప్పుడు మన ఇండియాకి వచ్చేద్దాం. మన ఇండియాలో అత్యధిక అటవీ స్థల విస్తీర్ణం ఉన్న రాష్ట్రం ఏది? ఇప్పుడు చాలా మంది ఇందాక కన్ఫ్యూజ్ అయ్యి రాష్ట్రం గురించి ఆన్సర్ చేశారు కదా, ఇప్పుడు క్వశ్చనే రాష్ట్రం గురించి అనమాట. మన భారతదేశంలో అత్యధిక అటవీ విస్తీర్ణం అంటే ఫారెస్ట్ ఏరియా ఉన్న రాష్ట్రం ఏది? సో ఈ క్వశ్చన్ కి ఆన్సర్ తెలిస్తే 0866248814 వాట్సాప్ నెంబర్కి ఆన్సర్ చేసేయండి. మరొక మంచి సాంగ్ వినేసేయండి.

0: తక్కువ వడ్డీకి లోన్ కావాలా? అదిను యాప్ ద్వారా. అరే వా
1: చిక్కుకున్నాడు. తెలియని యాప్ తో జాగ్రత్త.
2: ఆర్బీఐ అంటుంది.
1: తెలివిగా ఆలోచించండి, అప్రమత్తంగా ఉండండి.
3: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రత్యేక సమగ్ర ఓటర్ల జాబితా సవరణలో భాగంగా 15/6/2026 నుండి 14/7/2026 వరకు ఇంటింటికి ఓటర్ ధృవీకరణ కార్యక్రమం నిర్వహించబడుతోంది. గణన ఫారంలను బీఎల్ఓలు ఓటర్లకు అందిస్తారు. ఓటర్లు గణన ఫారంలను ఇటీవల తీయించుకున్న కలర్ ఫోటోగ్రాఫ్ తో పాటు ఇతర వివరాలను పూరించి తిరిగి బీఎల్ఓకి ఇవ్వవలెను. కావున ఓటర్లందరూ బీఎల్ఓ బూత్ లెవెల్ ఆఫీసర్లకు సహకరించగలరు. శ్రీ వివేక్ యాదవ్, ఐఏఎస్, ప్రధాన ఎన్నికల అధికారి, ఆంధ్రప్రదేశ్.
4: నాణ్యతలో రాజీ లేదు,
5: ధరలో సాటి రాదు.
4: నాణ్యతకి నమ్మకానికి మరో పేరు
5: ప్రభుత్వ రంగ సంస్థ ఏపీ ఆయిల్ ఫెడరేషన్ వారి విశిష్ట ఉత్పాదనలు
4: విజయ వంట నూనెలు.

0: CFM 101.3.
1: ఎస్, మణి శర్మ గారి కంపోజిషన్ లో మంచి సాంగ్స్ అలా వింటూ ఉన్నాం. మన హర్వీలులో అయితే మరి నేను అడిగిన క్వశ్చన్ ఏంటి అని అంటే, మన భారతదేశంలో అత్యధిక అటవీ విస్తీర్ణం ఉన్న రాష్ట్రం ఏది అని చెప్పి అడిగాను. మరి ఆన్సర్స్ కూడా వచ్చేసాయి, చూద్దాం ఎవరు పంపించారు కరెక్ట్ ఆన్సర్స్ అనేది. ఇనాయతుల్లా గారు భావనిపేట నుంచి పంపించారు కరెక్ట్ ఆన్సర్. అలాగే మరి నెక్స్ట్ ఆన్సర్ ఎవరు పంపించారు? కనకారావు గారు పెడ నుంచి పంపించారు కరెక్ట్ ఆన్సర్. అలాగే సత్యనారాయణ గారు దేవినగర్ నుంచి కరెక్ట్ ఆన్సర్. ధనంజయ్ గారు సిండికేట్ నగర్ నుంచి కేరళ అంటున్నారు, కాదండి ఇంకొక రాష్ట్రం ఉంది. అలాగే అప్పలరాజు గారు పెడ నుంచి కరెక్ట్ ఆన్సర్. భాస్కర్ గారు పెడ నుంచి కరెక్ట్ ఆన్సర్. అండ్ భావన రవి గారు షార్ట్ కట్ లో పెట్టారా, ఓకే కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ ఇంకా వేదాంతం జానకి గారు మచిలీపట్నం నుంచి పంపించారు. జిల్లా కాదు కదా, రాష్ట్రం గురించి అడిగాను నేను, ఆన్సర్ ఆలోచించండి. అండ్ అలాగే అనంతపురం నుంచి అనురాధ గారు కరెక్ట్ ఆన్సర్ విత్ దాని ఏరియా కొలతలు కూడా పంపించేశారు. అండ్ నెక్స్ట్ ఇంకా కడప జిల్లా నుంచి పంపించారు. ఎవరు పంపించారు ఆన్సర్? కడప జిల్లా అంటున్నారా, ఓకే. అబ్దుల్ గారు పెద్దపరిమి నుంచి పంపించారు. నేను జిల్లా అడగలేదు, రాష్ట్రం అడిగాను, ఆలోచించండి. రామానగర్ నుంచి బాలసుబ్రహ్మణ్యం గారు కరెక్ట్ ఆన్సర్. అక్కర్బాక నుంచి రమ గారు కరెక్ట్ ఆన్సర్. అలాగే అఫ్సానా గారు పంపించారు యాదగిరి మండలం నుంచి, సో కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ ఇంకా నల్గొండ నుంచి రాఘవేంద్రరావు గారు కరెక్ట్ ఆన్సర్. అలాగే అత్యంత అటవీ విస్తీర్ణం గల రాష్ట్రం అంటూ కరెక్ట్ ఆన్సర్ చేశారు. దాని యొక్క విడ్త్ అవన్నీ కూడా కరెక్ట్ గా చేశారు. వెస్ట్ తాంబరం చెన్నై నుంచి రంగారావు గారు. అండ్ అలాగే చంద్రశేఖర్ గారు కొల్లాపూర్ నుంచి కరెక్ట్ ఆన్సర్. వాణి హారిక ఇద్దరు కూడా పంపించారు. మీ ఇద్దరు పేరు కల్పిస్తే వాణి హారిక అయిపోతుంది, ఒడిశా నుంచి అనమాట, కరెక్ట్ ఆన్సర్ చేసేశారు. అండ్ అలాగే హాయ్ అంటూ పంపించారు మహేష్ గారు కోరుట్ల నుంచి అట, ఓకే అండి, సో కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ ఇంకా కోదండ్ నుంచి కార్తీక్ గారు పంపించారు కరెక్ట్ ఆన్సర్. అండ్ అలాగే రెబ్బవరం నుంచి నాగులు గారు, మీరా, అమిద అందరూ కూడా కరెక్ట్ ఆన్సర్ చేశారు. అండ్ అలాగే చెప్పిన వారు ఎవరో చెప్పుకోండి చూద్దామంట, ఇది నాకే ట్విస్టా. సో ఎవరు? ఇందాక చెప్పా కదా అచ్యుత్ గారు, సో మీ పేరు చెప్పాలి కదా అచ్యుత్ గారు. ఎనీవే కరెక్ట్ ఆన్సర్. అండ్ నెక్స్ట్ ఇంకా ఎవరు పంపించారు? ఉరవకొండ నుంచి ఈశ్వరయ్య గారు కరెక్ట్ ఆన్సర్ చేశారు. అండ్ అలాగే శ్రీనివాసరావు గారు పంపించారు కుంచనపల్లి నుంచి. శ్రీశైలం అట, కాదండి. అండ్ నెక్స్ట్ ఇంకా మన్హర్ గారు పంపించారు. అండ్ నీలకంఠ రావు గారు అనుకుంటా, మార్నింగ్ నుంచి క్లాస్ రూమ్ లో ఉన్నట్టుగా అనిపించింది మేడం మీరు మాట్లాడితే అంటున్నారు. అంటే మన టాపిక్ అలాంటిదే కదా, సో ఈ అలవాట్లు మార్చుకోండి, ఆ అలవాట్లు మార్చుకోండి అని కాసేపు సోషల్ దగ్గరికి వెళ్ళిపోయి దేశం గురించి మాట్లాడేశాను కాసేపు. సో అలా మీకు అన్ని అలానే అనిపించాయి ఈరోజు. ఎనీవే అప్పుడప్పుడు మనం ఇట్లా కూడా మాట్లాడుకోవాలి, నేచర్ గురించి ఒకటి, లేకపోతే జనరల్ టాపిక్సే కాకుండా అప్పుడప్పుడు మనం అన్ని రౌండ్లు చుట్టి రావాలి. ఎనీవే థ్యాంక్ యూ చెప్పినందుకు. సో ఆన్సర్ విషయానికి వస్తే ఆన్సర్ కూడా కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ ఇంకా ప్రభాకర్ రావు గారు, స్వరూప గారు కొమరంభీం జిల్లా నుంచి పంపించారు కరెక్ట్ ఆన్సర్. అండ్ అలాగే గణేష్ గారు, రాజు గారు కోనపూర్ నుంచి కరెక్ట్ ఆన్సర్. అండ్ అలాగే రామాంజనేయులు గారు, వసుంధర గారు, వైష్ణవి గారు అందరూ పంపించారు కడప నుంచి కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ ఇంకా ఉద్దండరాయుని పాలెం నుంచి పంపించారు వెంకట్రావు గారు అండ్ ఫ్యామిలీ అంతా. గుడ్ మార్నింగ్ అంటున్నారు, గుడ్ మార్నింగ్ అందరికీ కూడా అనుకుంటూనే ఉన్నా అంటూ పంపించారు. మీరు జిల్లా పంపించారు బట్ రాష్ట్రం, అది విషయం. జానకి గారు మచిలీపట్నం నుంచి. అండ్ సీతామహాలక్ష్మి గారు అమలాపురం నుంచి పంపించారు లార్జెస్ట్ ఫారెస్ట్ ఏరియా అంటూ కరెక్ట్ ఆన్సర్. మరి మన భారతదేశంలో అత్యధిక అటవీ విస్తీర్ణం ఉన్న రాష్ట్రం ఏది అంటే మధ్యప్రదేశ్ అన్నమాట. అయితే ఇలాగా మనకి చాలానే ఉన్నాయి మధ్యప్రదేశ్తో పాటుగా. ఆ తర్వాత ఫస్ట్ మధ్యప్రదేశే, అండ్ ఆ తర్వాత వచ్చేవి అరుణాచల్ ప్రదేశ్, మహారాష్ట్ర, ఛత్తీస్గఢ్, ఒడిశా, ఇవన్నీ వస్తాయన్నమాట ఆ ఏరియాస్లో. కానీ ఇక్కడ చిన్న ట్విస్ట్ ఉంది, ఏంటంటే ఒకవేళ అత్యధిక అటవీ విస్తీర్ణం అంటే మధ్యప్రదేశ్కే మనం చెప్పేయాలి, ఓటేసేయాలి. అలా కాకుండా అడవుల శాతం అంటే ప్లేస్ ఎక్కువగా ఉంటాయి, అడవులకున్న ప్లేస్ ఎక్కువగా ఉంది అని అంటే గనక అది మాత్రం మిజోరాం అనమాట. సో ఈ రెండిటికి కొంచెం డిఫరెన్స్ అయితే ఉంటుంది. అండ్ ఫైనల్లీ మన హర్వీలులో ఇంకొక క్వశ్చన్ అయితే అడిగేస్తున్నాను. ఈరోజు ఒక చిన్న ట్విస్ట్ ఉంది, ఈరోజు మనకి స్పాన్సర్డ్ ప్రోగ్రామ్ అయితే ఉంటుంది 10:45కి. సో 10:45కి మన హర్వీలు అయిపోతుంది, కాబట్టి ఇదే లాస్ట్ క్వశ్చన్. మరి ఈ క్వశ్చన్కి ఆన్సర్ తెలిస్తే నాకు వాట్సాప్ ద్వారా మెసేజ్ చేసేయండి.

ఇంతకీ క్వశ్చన్ ఏంటి అని అంటే చాలా ఈజీ అన్నమాట ఇది కూడా. సో మనకి మన ప్రపంచంలోనే అతిపెద్ద క్రీడా మహోత్సవాలు జరుగుతూ ఉంటాయి కదా, ఒలింపిక్ గేమ్స్ అని చెప్పి. మరి ఈ గేమ్స్ ఎన్ని సంవత్సరాలకు ఒకసారి జరుగుతాయి తెలిస్తే 0866248814కి ఆన్సర్ చేసేయండి. ఒలింపిక్ గేమ్స్ ఎన్ని సంవత్సరాలకు ఒకసారి జరుగుతాయి తెలిస్తే ఆన్సర్ చేస్తూ ఉండండి. ఇంకొక మంచి సాంగ్ వినిద్దాం మణిశర్మ గారి కంపోజిషన్లో.

0: కొరకు మీ బిఎల్ఓ తో కాల్ బుక్ చేసుకోవడానికి ఈసీఐ నెట్ యాప్ ను ప్లేస్టోర్ లేదా voters.eci.gov.in ద్వారా డౌన్లోడ్ చేసుకుని మీరు కాల్ బుక్ చేసుకున్న తర్వాత మీ బిఎల్ఓ 48 గంటల లోపల మళ్లీ మీకు కాల్ చేసి మీ సందేహాలు నివృత్తి చేయగలరు. శ్రీ వివేక్ యాదవ్, ఐఏఎస్, ప్రధాన ఎన్నికల అధికారి, ఆంధ్రప్రదేశ్.
1: ఎస్, దేవదాస్ నుంచి సాంగ్ అయితే వినేశారు. మన హర్విల్లులో ఫైనల్లీ ఎవరెవరు ఆన్సర్స్ పంపించారో పేర్ల వరకు మాత్రమే చెప్తున్నాం, ఎందుకంటే ఇంకా 10:45 అయిపోతుంది కదా. సో ఎర్రమిల్లి సీతమహాలక్ష్మి గారు పంపించారు అమలాపురం నుంచి కరెక్ట్ ఆన్సర్, అండ్ ఉరవకొండ నుంచి ఈశ్వరయ్య గారు

0: ఎవరెవరు ఆన్సర్స్ పంపించారో పేర్ల వరకు మాత్రమే చెప్తున్నాం, ఎందుకంటే ఇంకా 10:45 అయిపోతుంది కదా. సో ఎర్రంబిల్లి సీతామహాలక్ష్మి లక్ష్మి గారు పంపించారు అమలాపురం నుంచి కరెక్ట్ ఆన్సర్, అండ్ ఉరవకొండ నుంచి ఈశ్వరయ్య గారు కరెక్ట్ ఆన్సర్, అండ్ కోనకండ్ల నుంచి రమణారావు గారు కరెక్ట్ ఆన్సర్, కనకారావు గారు పెడ నుంచి కరెక్ట్ ఆన్సర్, సత్యనారాయణ గారు దేవినగర్ నుంచి కరెక్ట్ ఆన్సర్, అబ్దుల్ గారు పెదపరిమి నుంచి కరెక్ట్ ఆన్సర్, అండ్ అప్పలరాజు గారు పెడ నుంచి కరెక్ట్ ఆన్సర్, వాణి హారిక ఇద్దరు కూడా ఒడిశా నుంచి కరెక్ట్ ఆన్సర్, అలాగే అక్కర్పాక్ నుంచి రమ్మ గారు కరెక్ట్ ఆన్సర్, అనంతపురం నుంచి అనురాధ గారు కరెక్ట్ ఆన్సర్, గణేష్ గారు శ్రీవత్స కోనాపూర్ నుంచి కరెక్ట్ ఆన్సర్, రామానగర్ నుంచి బాలసుబ్రహ్మణ్యం గారు కరెక్ట్ ఆన్సర్, భాస్కర్ గారు పెడ నుంచి కరెక్ట్ ఆన్సర్, అలాగే వెంకట్రావు గారు ఫ్యామిలీ పంపించారు రుద్రనారాయణపాలెం నుంచి కరెక్ట్ ఆన్సర్, అండ్ అలాగే హసీనా బేగా అండ్ ఫ్యామిలీ యాదగిరి మండల్ నుంచి పంపించారు కరెక్ట్ ఆన్సర్, అండ్ వేదాంతం జానకి గారు మచిలీపట్నం నుంచి కరెక్ట్ ఆన్సర్, అలాగే చంద్రశేఖర్ గారు కొల్లాపూర్ నుంచి కరెక్ట్ ఆన్సర్, అండ్ సాంగ్ సారీ మురళి గారు నెక్స్ట్ టైం వచ్చినప్పుడు ట్రై చేస్తా, అండ్ మా కరెక్ట్ ఆన్సర్ చేశారు అచ్యుత్ గారు అనమాట గూనుపూర్ నుంచి అట. ఓకే కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ ఇంకా ఇనాయతుల్లా గారు భవానీపేట నుంచి కరెక్ట్ ఆన్సర్, నల్గొండ నుంచి శేషు గారు కరెక్ట్ ఆన్సర్, అలాగే రెబ్బవరం నుంచి అమీదా బేగం అండ్ ఫ్యామిలీ కరెక్ట్ ఆన్సర్, అలాగే వెస్ట్ తామరం నుంచి పిఎస్ రంగారావు గారు కరెక్ట్ ఆన్సర్, అండ్ అలాగే సత్తుపల్లి నుంచి దేశరాజు గారు అండ్ ఫ్యామిలీ అంతా పంపించారు కరెక్ట్ ఆన్సర్, ప్రభాకర్ రావు గారు ఫ్యామిలీ కొమరంభీం జిల్లా నుంచి కరెక్ట్ ఆన్సర్, అండ్ అలాగే ఈసారి క్రికెట్ కూడా ఉంటుంది అంటున్నారు అంటూ మన్హర్ గారు పంపించారనమాట. సో కరెక్ట్ ఆన్సర్ మరింతకీ ఆన్సర్ ఏంటి అని అంటే, ఒలింపిక్ గేమ్స్ అనేవి ప్రతి 4 సంవత్సరాలకు ఒకసారి జరుగుతాయన్నమాట. అయితే ఇందులో 2 రకాలుగా జరుగుతాయి, సమ్మర్ ఒలింపిక్ గేమ్స్ అని వింటర్ ఒలింపిక్ గేమ్స్ అని 2 రకాలుగా జరుగుతాయన్నమాట. సో ప్రస్తుతం అయితే ఇంకొక 2 నెలలు అంటే 2 ఏళ్లలో ఈ ఒలింపిక్ గేమ్స్ జరిగే అవకాశం ఉంది. సో అది సంగతి.
1: వింటున్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.3.
0: సమయం 10:45. ఇప్పుడు షుగర్ వ్యాధి గురించి అవగాహన ప్రాయోజిత కార్యక్రమం వింటారు. నిర్వహణ డాక్టర్ ఆర్ఎల్బి ఫణికుమార్, జనరల్ ఫిజిషియన్ అండ్ డయాబెటాలజిస్ట్, స్పాన్సర్డ్ బై బాలాజీ హాస్పిటల్స్ అండ్ డయాబెటీస్ సెంటర్, భవానీపురం, విజయవాడ.
2: షుగర్, బీపీ, థైరాయిడ్ అదుపులో లేని వారికి అత్యాధునిక వైద్య సేవలు అందిస్తున్న హాస్పిటల్ బాలాజీ హాస్పిటల్, భవానీపురం, విజయవాడ. జనరల్ ఫిజీషియన్స్, డయాబెటాలజిస్టుల పర్యవేక్షణలో షుగర్, బీపీ, థైరాయిడ్ సమస్యలున్న వారికి సమగ్రమైన వైద్య సేవలు అందిస్తోంది బాలాజీ హాస్పిటల్, స్వాతి సెంటర్, భవానీపురం, విజయవాడ. ఫోన్ నంబర్ 9154064744, 9154064744.
3: డాక్టర్ ఆర్ఎల్వి ఫణికుమార్ గారు నమస్కారం అండి. మీరు విజయవాడలో జనరల్ ఫిజిషియన్ అండ్ డయాబెటాలజిస్ట్ గా వైద్య సేవలు అందిస్తున్నారు. అయితే షుగర్ వ్యాధికి సంబంధించి ఎన్నో అవగాహన కార్యక్రమాలు అందించినటువంటి అనుభవజ్ఞులు మీరు. ప్రధానంగానండి, షుగర్ కంట్రోల్లో లేనటువంటి వాళ్ళకి సరే హార్ట్ అటాక్ వస్తుంది, పక్షవాతం వస్తుంది, కిడ్నీలు చెడిపోతాయి, కంటి రెటీనా దెబ్బతింటది, ఇవి వెరీ కామన్ గా మనకు తెలిసినవి కాకుండా చాలా మంది ఎక్కువగా చెప్పుకోలేరు, అలాగని చెప్పి తేలిగ్గాను తీసుకోలేని ఇబ్బంది అండి. కాళ్ళు చేతులు తిమ్మురులు, అదేవిధంగా కాళ్ళు చేతులు సూదులతో గుచ్చినట్టు, అలాగే ఒక్కొక్కసారి మొద్దుబారినట్టు, దాన్ని డయాబెటిక్ న్యూరోపతి అంటారని మీ వైద్యులు చెబుతుంటారు. అసలు ఈ షుగర్ కంట్రోల్లో లేనటువంటి వాళ్ళకు వచ్చే సమస్యల్లో డయాబెటిక్ న్యూరోపతి అనే దాని గురించి ఒక్కసారి చెప్పండి డాక్టర్ గారు. అది చాలా ఇబ్బంది, బాధపడుతుంటారు. నైట్ అయితే ఆ తిమ్మురులకి సూదులతో గుచ్చినట్టు ఉండడం, కొంతమంది కాళ్ళు మొద్దుబారడం, ఇలాంటివి నొప్పులు, గాలిలో తేలినట్లు ఉండటం, అలాగే మబ్బుల్లో తేలినట్టు ఉండటం, చీమలు బాగుతున్నట్టు ఉండడం, ఇలాంటి ఎన్నో చెబుతుంటారు డాక్టర్ గారు. ఈ డయాబెటిక్ న్యూరోపతి గురించి ఒక్కసారి చెప్పండి.
4: నమస్కారం అండి, నేను డాక్టర్ ఆర్ఎల్వి ఫణికుమార్. ఇప్పుడు డయాబెటిస్ టాపిక్ ని మనం వివరంగా మాట్లాడుకున్నప్పుడు డయాబెటిస్ లో వచ్చే కాంప్లికేషన్స్ ని స్టెప్ బై స్టెప్ చూసినప్పుడు, ముఖ్యంగా షుగర్ పేషెంట్స్ కి, షుగర్ అదుపులో లేనటువంటి పేషెంట్స్ కి మనం న్యూరోపతిని ఒక సెట్ గా పక్కకి తీసుకుంటే, న్యూరోపతి అనేది చూడడానికి చిన్న సమస్య అయినా దాని చుట్టూ చాలా సమస్యలు అనేది మనకి రివాల్వ్ అవుతూ ఉంటాయండి. అంటే నేను ఇప్పుడు న్యూరోపతి గురించి వివరంగా చెప్తాను. ఈ న్యూరోపతి అనేది ఆల్మోస్ట్ అన్కంట్రోల్డ్ షుగర్ పేషెంట్స్ చాలా మందిలో అందరూ ఫేస్ చేసే సమస్యలే ఇవి. అంటే న్యూరోపతిని మనం తెలుగులో వివరంగా చెప్పాలంటే, ఈ షుగరు కొత్తగా వచ్చిన పేషెంట్స్, అంటే షుగర్ ఉందని తెలుసుకోకముందు కూడా ఈ కంప్లైంట్స్తోనే షుగర్ డౌట్తో డాక్టర్ దగ్గరికి వెళ్ళడం జరుగుతూ ఉంటుంది. న్యూరోపతిలో పేషెంట్కి ఉండే లక్షణాలు వచ్చేసి కాళ్ళు చేతులు తిమ్మిర్లు, మొద్దుబారడం, కొంగర్లు పోతున్నాయి.

చూస్తున్నట్టు ఉండడము, సోదులకు చూస్తున్నట్టు ఉండడము, మబ్బుల్లో నడుస్తున్నట్టు ఉండడం, అంటే భూమి మీద నడుస్తున్నప్పుడు భూమి మీద నడుస్తున్న ఫీలింగ్ మైండ్కి లేకపోవడము, తర్వాత ఎప్పుడు ఏదో సూదులతో గుచ్చుతున్నట్టు, ఎప్పుడు కాళ్ళ మీద ఏదో చీమలు పాకుతున్నట్టు, తర్వాత కొన్ని కొన్నిసార్లు ఏదన్నా గుచ్చుకున్నా కూడా తెలియకపోవడం జరుగుతూ ఉంటుంది. సో ఇవన్నీ బేసిక్ కామన్ లక్షణాలు అండి. సో ఇది అనేది ఎక్కువ శాతంలో చూస్తుంటాం. కానీ నేను ఈరోజు వివరంగా న్యూరోపతిని మనం విడగొట్టి చెప్పబోతున్నాను. న్యూరోపతి అనేది ఏంటంటే నరాలు, మనిషి యొక్క నరాలు కొద్దిగా షుగర్ కంట్రోల్ లేకపోవడం వల్ల డ్యామేజ్ అయినప్పుడు వచ్చే సమస్యల్ని మనం న్యూరోపతి కింద కన్సల్ట్ చేస్తాం. సో న్యూరోపతిని మనం ముఖ్యంగా రెండు భాగాలుగా విడతీసుకోవచ్చు. పెరిఫరల్ న్యూరోపతి అంటే చేతులకి కాళ్ళకి వచ్చే నరాల సప్లైకి సంబంధించిన మార్పులో జరిగే కాంప్లికేషన్స్. అలాగే ఆటోనోమిక్ న్యూరోపతి. ఆటోనోమిక్ న్యూరోపతి అంటే మన బాడీలో ఆటోనోమిక్ నర్వస్ సిస్టమ్ వచ్చేసి మనకి అరుగుదలకి అంటే జీర్ణకోశకు సంబంధించి గుండె పనితీరు, గుండె యొక్క నాడి వేగం అన్ని కంట్రోల్ చేసే దాంట్లో, మన బీపీ మన బ్లడ్ ప్రెషర్ని కంట్రోల్ చేసే దాంట్లో, మనకి చెమట పట్టడం, తర్వాత మన మూత్ర బ్లాడర్ యొక్క ఫంక్షన్ని కంట్రోల్ చేయడంలో, అలాగే లైంగిక సంబంధించిన వాటిలో కూడా ఈ ఆటోనోమిక్ న్యూరోపతి అనేది మనం చూస్తూ ఉంటాము. సో మనం ఫస్ట్ ఆఫ్ ఆల్ పెరిఫరల్ న్యూరోపతి గురించి మాట్లాడినప్పుడు ఇవన్నిటికంటే ముందు ఏంటంటే న్యూరోపతి లక్షణాలు ఇందాక నేను చెప్పినట్టు కాళ్ళు చేతులు తిమ్మిర్లు మంటలు మొద్దు బారడం నొప్పులు ఇవన్నీ కామన్గా ఉంటూ ఉంటాయి. సో వీటిలో మనం చూసుకున్నప్పుడు ఏంటంటే కామన్ కారణం వచ్చేసి ఫస్ట్ వచ్చేసి షుగర్ కంట్రోల్ లేకపోవడము, రెండు వచ్చేసి కామన్గా మగవాళ్ళలో చూసినప్పుడు బాగా ఆల్కహాల్ తీసుకునే వాళ్ళకి కూడా విటమిన్ లోపం వల్ల ఆల్కహాల్ వల్ల నరాలు దెబ్బతిని న్యూరోపతి సమస్యలు షుగర్ లేకపోయినా కూడా వాళ్ళు ఫేస్ చేసే అవకాశం ఉంది. మూడోది వచ్చేసి న్యూట్రిషనల్ అంటే ఈ మధ్య మీరందరికీ బాగా అవగాహన పెరిగింది విటమిన్ బి12 అనేది బాగా తగ్గినా కూడా పేషెంట్కి న్యూరోపతి అనే సమస్య వచ్చే అవకాశం ఉంది. సో మనం ఈరోజు ఓన్లీ షుగర్ గురించి మనం మాట్లాడడం జరుగుతుంది. సో షుగర్ పేషెంట్స్కి న్యూరోపతిలో మనకి మనం కామన్గా పెరిఫరల్ న్యూరోపతిలో చూసుకున్నప్పుడు కాళ్ళల్లో మంట సూదులు గుచ్చుతున్నట్టు ఉండడం, కాళ్ళకి నడుస్తున్నప్పుడు స్పర్శ లేకపోవడం, నడుస్తున్నప్పుడు భూమిని సరిగా తెలుసుకోలేప్పుడు మనం భూమి మీద నడుస్తున్నప్పుడు మనం మేఘాల్లో నడుస్తున్నట్టు ఫీలింగ్ ఉండడం, అలాగే రాత్రిపూట విపరీతమైన కాళ్ళ నొప్పులు రావడం అనేది ఇది ఒక కామన్ కంప్లైంట్ షుగర్ పేషెంట్స్లో చూస్తుంటాం. ఇది కాకుండా ఆటోనోమిక్ న్యూరోపతి గురించి చూసినట్టయితే మీరు గమనించినప్పుడు షుగర్ పేషెంట్స్ అంటే ఎక్కువ శాతం షుగర్ కంట్రోల్ అయినట్టుండి వాళ్ళకి వచ్చే సమస్యల్లో ఆటోనోమిక్ న్యూరోపతిని మనం మళ్ళీ సబ్ పార్ట్స్గా విడదీసినప్పుడు మన జీర్ణ వ్యవస్థకు సంబంధించి డయాబెటిక్ కంట్రోల్ అయినప్పుడు న్యూరోపతిలో ఉండేది డయాబెటిక్ గ్యాస్ట్రోపెరిసిస్ అంటాం. దీంట్లో ఏంటంటే పేషెంట్కి ఎప్పుడు గ్యాస్ ట్రబుల్ అనేది సరిగ్గా కంట్రోల్ అవ్వకపోవడం జరుగుతూ ఉంటుంది. అంటే ఎప్పుడు గ్యాస్ ట్రబుల్తో ఏదో గ్యాస్ ట్యాబ్లెట్స్ వాడుతూ దానికి చూపించుకుంటూ గ్యాస్కి సంబంధించి చూపించుకుంటుంటారు, కానీ అసలు కారణం వచ్చేసి షుగర్ కంట్రోల్ లేకపోవడం అనేది మనం గమనించుకోవాల్సిన అవసరం ఉంది. దీంట్లో ఏమవుతుందంటే పేషెంట్ ఆహారం తీసుకున్నప్పుడు కడుపులో ఉండే ఆహారము జీర్ణకోశ వ్యవస్థ స్లో అయిపోతూ ఉంటుంది. పేషెంట్కి ఎప్పుడు కడుపు ఉబ్బరం, వికారము, వామిటింగ్ సెన్సేషన్, కొద్దిగా తినగానే కడుపు నిండిపోయినట్టు ఉండడం ఇలాంటివి మనం డయాబెటిక్ గ్యాస్ట్రోపరిసిస్లో గమనిస్తాము. అలాగే ఆటోనోమిక్ న్యూరోపతిలో ఇంకొక భాగం వచ్చేసి ఆర్థోస్టాటిక్ హైపర్టెన్షన్ అంటే సడన్గా పేషెంట్ కూర్చుని లేవగానే బీపీ డౌన్ అయి కళ్ళు తిరిగి పడిపోవడం జరుగుతూ ఉంటుంది. ఇది కూడా షుగర్ కంట్రోల్ అయినటువంటి వాళ్ళలో గమనిస్తుంటాం. వీళ్ళకి అప్పుడప్పుడు కళ్ళు తిరగడము, తర్వాత ఉన్నట్టుండి హార్ట్ రేట్ బాగా పెరిగిపోయినట్టు అవడము, తర్వాత హార్ట్ రేట్ స్లో అవడం, ఇర్రెగ్యులర్ అవడం అనేది చూస్తుంటాము. దీంతోపాటు విపరీతమైన చెమటలు పట్టడము, లేకపోతే అసలు చెమటే పట్టకపోవడము, తర్వాత ఆహారం తింటున్నప్పుడు విపరీతంగా చెమటలు పట్టడం, ఎక్కువగా షుగర్ కంట్రోల్ లేనటువంటి వాళ్ళకి కాళ్ళల్లో రక్త సరఫరా తగ్గడంతో పాటు ఆటోనోమిక్ న్యూరోపతి వల్ల చెమట అనేది సరిగా పట్టకపోవడం వల్ల కాళ్ళు ఎప్పుడు పగిలినట్టు పొడిబారిపోయి డ్రై అయిపోయి దానివల్ల ఇన్ఫెక్షన్ రిస్క్ అనేది కాళ్ళకి పెరుగుతూ ఉంటుంది. దీంతోపాటు ముఖ్యమైన సమస్య వచ్చేసి బ్లాడర్ అండ్ యూరినరీ సమస్యల్లో పేషెంట్కి యూరిన్కి పద్దాక యూరిన్కి వెళ్లాల్సి రావడం, కానీ వెళ్ళినప్పుడు కంప్లీట్గా యూరిన్ ఎంప్టింగ్ ఆఫ్ ది బ్లాడర్ సరిగా లేకపోవడం, దానివల్ల పేషెంట్ యూరిన్ కంప్లీట్గా వెళ్ళకపోవడం వల్ల ఈ న్యూరోపతి సమస్య వల్ల వాళ్ళకి షుగర్ కంట్రోల్ లేనటువంటి వాళ్ళకి ఆ షుగర్ యాడ్ అయ్యి తరచూ యూరిన్ ఇన్ఫెక్షన్స్ వచ్చే అవకాశం కూడా ఈ న్యూరోపతిలో భాగమే. ఇది కాకుండా కామన్గా పేషెంట్స్ ఫేస్ చేసే దాంట్లో లైంగిక సామర్థ్యం దెబ్బతినడం, ఇది కూడా మగవాళ్ళకి చూస్తున్నప్పుడైతే అంగస్థమైన ప్రాబ్లమ్స్ ఈ డయాబెటిక్ న్యూరోపతిలో ఒక కంప్లైంట్. అలాగే లేడీస్కి వచ్చేసి వేరే రకమైన సెక్షువల్ డిస్ఫంక్షన్స్ అనేది మనం చూస్తూ ఉంటాము. సో ఆటోనోమిక్ న్యూరోపతిలో ఇంకోటి కూడా ఉంది ఏంటంటే ఈ నొప్పి తెలియకపోవడం వల్ల కొన్నిసార్లు ఏమవుతుందంటే మనం ముఖ్యంగా చూసినప్పుడు గుండె గురించి మనం మాట్లాడినప్పుడు హార్ట్ అటాక్లు వాటిలో నార్మల్ పర్సన్కి ఏదైనా హార్ట్ ప్రాబ్లం వచ్చినప్పుడు ఛాతిలో నొప్పి రావడం జరుగుతుంటుంది. కాకపోతే షుగర్ కంట్రోల్ అయినటువంటి వాళ్ళకి సైలెంట్ హార్ట్ అటాక్ అంటే ఏమాత్రం నొప్పి

0: లేకుండా హార్ట్ ప్రాబ్లం కూడా వచ్చే అవకాశం ఉంది. సో ఇలా చూసినప్పుడు ఏంటంటే న్యూరోపతి అనేది మనం ఓన్లీ కాళ్ళు చేతులు తిమ్మిర్లు మంటలు కింద మనం వదిలిపెట్టేసుకునేది కాకుండా చాలా రకాల ఆర్గాన్స్ని న్యూరోపతి అనేది ఎఫెక్ట్ చేస్తూ ఉంటుంది. ఇది కాకుండా కామన్గా న్యూరోపతిని ఎందుకు మనం సీరియస్గా పరిగణించాలంటే, న్యూరోపతి ఉన్నప్పుడు కాళ్ళ యొక్క స్పర్శ జ్ఞానం తగ్గుతుంది, కాళ్ళల్లో రక్త ప్రసరణతో పాటు చెమట కూడా తగ్గి కాళ్ళు డ్రై అయ్యి ఏదన్నా ఇన్ఫెక్షన్ వస్తే అది చలికాలంలో స్కిన్ ఇంకా బాగా పొడిబారడం వల్ల పేషెంట్ తెలియక దాన్ని స్కిన్ మీద ఏదైనా గోకినా సరే ఆ స్కిన్ కట్ అయ్యి క్రాక్స్ వచ్చి దాంట్లోకి మన సెకండరీ ఇన్ఫెక్షన్స్ వచ్చేసి సెల్యులైటిస్ లాగా అది కంట్రోల్ అవ్వకపోతే గ్యాంగ్రీన్ లాగా కూడా మారే అవకాశం ఉంటుంది. సో ఇది ఒకటి ఆస్పెక్ట్. నెక్స్ట్ వచ్చేసి మెయిన్ ఆస్పెక్ట్ వచ్చేసి ఎక్కువ కాలం షుగర్ కంట్రోల్ లేనప్పుడు కాళ్ళల్లో ఈ న్యూరోపతి వల్ల కావచ్చు, స్పర్శ జ్ఞానం తగ్గడం వల్ల కావచ్చు, ఏదన్నా గాయమైనప్పుడు ఇమీడియట్గా పేషెంట్కి తెలుసుకునే అవకాశం లేకపోవడం వల్ల ఆ గాయం చిన్నదే కదా అనుకున్నా కూడా ఒక వారం కల్లా ఆ గాయం పెద్దదైపోయి మనం సరిగ్గా గమనించకపోతే అది వేరే ఇతరత్ర కాంప్లికేషన్స్కి దారితీసే అవకాశం. సో ఇన్ని రకాల సమస్యలు మనం న్యూరోపతితో లింక్ అయి ఉంటాయి కాబట్టి ఇవన్నిటికీ మూల కారణం అనేది షుగర్ కంట్రోల్ లేకపోవడం. కాబట్టి ఖచ్చితంగా షుగర్ కంట్రోల్ చేసుకుంటూ హెచ్పిఐవన్సి లెవెల్స్ మెయింటైన్ చేసుకుంటే ఈ న్యూరోపతికి సంబంధించి మనం జాగ్రత్త పడే అవకాశం ఉంది. ఇది కాకుండా ఈ షుగర్ డౌన్ అయినప్పుడు నార్మల్ పేషెంట్స్లో చెమటలు బట్టి తెలిసే అవకాశం ఉంది, కానీ కొన్నిసార్లు న్యూరోపతి ఎక్కువగా ఉండే వాళ్ళలో ఈ హైపోగ్లైసిమియా కూడా దానివల్ల వచ్చే లక్షణాలు కూడా చెమటలు పట్టకపోవడము కాబట్టి పేషెంట్కి కూడా అవేర్నెస్ ఉండకపోవడం కూడా జరుగుతుంది. సో ఇవన్నీ మనం న్యూరోపతి కిందే కన్సిడర్ చేస్తుంటాం. సో ముఖ్యంగా చెప్పాలంటే న్యూరోపతి ఉన్న వాళ్ళు ఏంటంటే ఫస్ట్ చేయాల్సింది ఫస్ట్ స్ట్రిక్ట్గా షుగర్ కంట్రోల్ చేయాలి, తర్వాత డైలీ లేదా వారంలో రెండుసార్లు అయినా పాదాలు అడుగున కరెక్ట్గా చూసుకుని ఏదన్నా చిన్న గాయమైనా సరే ముందుగానే మనం గమనించుకోవాలి షుగర్ పేషెంట్స్. అలాగే మెత్తటి చెప్పులు, టైట్గా లేని చెప్పులు, కాలికి గాయం కాని చెప్పులు వేసుకోవాలి, పాదాలు బాగా పొడిబారుతుంటే దానికి సంబంధించి మంచి మాయిశ్చరైజర్ వాడాలి. అలాగే షుగర్ పేషెంట్స్లో వచ్చే కామన్గా వచ్చేసి విటమిన్ బి12 డెఫిషియన్సీ అనేది మనం చూస్తూ ఉంటాము. ఎందుకంటే ఒకటి వెజిటేరియన్స్కి విటమిన్ బి12 డెఫిషియన్సీ ఉండే అవకాశం ఉంది, రెండోది నాన్ వెజిటేరియన్స్ అయినా సరే షుగర్ ట్యాబ్లెట్స్ మెట్ఫార్మిన్ వల్ల కొంతమందికి బి12 డెఫిషియన్సీస్ వచ్చే అవకాశం ఉంది కదా, అది కూడా న్యూరోపతి సమస్య ఉన్నప్పుడు విటమిన్ బి12 చెక్ చేసి ఆ లెవెల్స్ మనం మెయింటైన్ చేయాల్సిన అవసరం ఉంది. వీటితో పాటు జనరల్గా రెగ్యులర్గా హాస్పిటల్కి వెళ్ళినప్పుడు న్యూరోపతికి సంబంధించిన స్క్రీనింగ్ చేస్తూ ఉంటారు, అదొకటి చూడాలి. అన్నిటికంటే ముఖ్యమైనది ఏంటంటే చెప్పులు లేకుండా వీలైనంత వరకు అంటే నీట్గా లేని ప్రదేశాల్లో చెప్పులు లేకుండా నడవకపోవడం ఉత్తమము. అది కాకుండా లాస్ట్ వచ్చేసి స్మోకింగ్, ఆల్కహాల్ లాంటి చెడు అలవాట్లు అంటే పొగాకు ఏ రూపంలోనైనా సరే, స్మోకింగ్ అంటే ఉట్టి సిగరెట్ కాదు చుట్టలు ఇలాంటివి కాకుండా పొగాకు నవిలే అలవాటైనా సరే అది కాంప్లికేషన్స్ పెంచే అవకాశం ఉంది. కాబట్టి చెడు అలవాట్లకి దూరంగా ఉండడం వల్ల న్యూరోపతి సమస్యకి మనం జాగ్రత్తలు పాటించవచ్చు.
1: మామూలుగా ఈ డయాబెటిక్ న్యూరోపతి కండిషన్లో కాళ్ళు చేతులు తిమ్మురులు సూదులతో గుచ్చినట్టు ఉండటం అని అనుకున్నాం కదా ఈ సమస్య వస్తుందని, వీళ్ళు మందులు వాడుకుంటూ పాదాలకి రాత్రి పడుకునేటప్పుడు కొబ్బరి నూనె రాసుకోవడం కానీ వెన్న రాసుకోవడం కానీ చేయొచ్చా? అలాగే ఏదో షుగర్ ఉన్న వాళ్ళకి డయాబెటిక్ షూస్ అని ఏదో ఒక ప్రత్యేకమైన చెప్పులు ఉంటాయట, అవి ఏంటి డాక్టర్, అవి వేసుకోవచ్చా, మంచిదేనా?
0: కరెక్టేనండి. బేసికల్గా ఏం లేదండి, ఫస్ట్ షుగర్ కంట్రోల్ చేసుకోవాలి, తర్వాత ప్రాపర్ ఫుడ్ కేర్ అంటే కాళ్ళకి సంబంధించిన కేర్ తీసుకుని రాత్రికి మంచి కొబ్బరి నూనె కానీ మాయిశ్చరైజర్ కానీ వాడుకుని కాళ్ళు పగలకుండా చూసుకోవాలి. తర్వాత ఏదన్నా సరే ఈ చలికాలంలో ఎక్కువగా మేము చూసే ఈ కాళ్ళు ఇన్ఫెక్షన్స్ పేషెంట్స్ కొంచెం ఎక్కువ వస్తూ ఉంటారు, ఏదన్నా చిన్న ఇన్ఫెక్షన్ ఉన్నా దాన్ని మొదట్లోనే కరెక్ట్గా కంట్రోల్ చేసుకుంటే అది పెరిగి పెద్ద అయ్యే అవకాశం లేదు. డయాబెటిక్ ఫుట్ వేర్ అంటే ఏం లేదండి ప్రత్యేకించి, అది కొంచెం ప్రాపర్గా ఫిట్ అయ్యే చెప్పులు, కొంచెం మెత్తగా చెప్పులు వేసుకోవాలి, కరెక్ట్ సైజ్ చెప్పులు వేసుకోవాలండి, అండ్ అన్నిటికంటే ముందు షుగర్ కంట్రోల్లో పెట్టుకోవాలి.
1: చాలా చాలా ధన్యవాదాలు డాక్టర్ ఆర్యలు పణికుమార్ గారు, నమస్కారం అండి.
0: నమస్కారం అండి.
2: షుగర్ బీపీ థైరాయిడ్ అదుపులో లేని వారికి అత్యాధునిక వైద్య సేవలు అందిస్తున్న హాస్పిటల్ బాలాజీ హాస్పిటల్, భవానీపురం, విజయవాడ. జనరల్ ఫిజీషియన్స్, డయాబెటాలజిస్టుల పర్యవేక్షణలో షుగర్ బీపీ థైరాయిడ్ సమస్యలున్న వారికి సమగ్రమైన వైద్య సేవలు అందిస్తోంది బాలాజీ హాస్పిటల్, స్వాతి సెంటర్, భవానీపురం, విజయవాడ. ఫోన్ నంబర్ 9154064744, 9154064744.
3: మీరింతవరకు షుగర్ వ్యాధి గురించి అవగాహన ప్రాయోజిత కార్యక్రమాన్ని విన్నారు. నిర్వహణ ఆర్ఎల్వి ఫణికుమార్ గారు.

0: వివిధ భారతి ఎఫ్ఎం 101.3.
1: ఎస్ లివ్నర్స్, మరి ఇది వాటి మన ప్రోగ్రామ్స్ అన్ని కూడా. ఇక నేను టాటా బై బై చెప్పేస్తున్నాను, త్వరలోనే మళ్ళీ మీ అందరినీ కలుస్తాను. అంతవరకు వింటూ ఉండండి వివిధ భారతి ఎఫ్ఎం 101.3.

0: Vivid Bharati FM News Headlines.
1: వివిధ భారతి న్యూస్ హెడ్లైన్ కు స్వాగతం. నేను మణిశ్రీ. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తన 3 రోజుల 3 దేశాల పర్యటనలో భాగంగా నిన్న న్యూజిలాండ్ వెళ్లారు. ఇండోనేషియా, ఆస్ట్రేలియా పర్యటనలను ముగించుకుని ఆయన నిన్న ఆక్లాండ్కు చేరుకున్నారు. సుమారు 4 దశాబ్దాల విరామం తర్వాత న్యూజిలాండ్లో పర్యటిస్తున్న తొలి భారత ప్రధానిగా మోదీ నిలిచారు. ఆక్లాండ్ విమానాశ్రయంలో న్యూజిలాండ్ ప్రధానమంత్రి క్రిస్టఫర్ లక్సన్ స్వయంగా ప్రధానికి సాదర స్వాగతం పలికారు. 2 రోజుల పాటు సాగే ఈ పర్యటనలో ప్రధాని మోదీ లక్సన్తో ద్వైపాక్షిక చర్చలు జరుపుతారు. ఇరు దేశాల మధ్య ఆర్థిక వాణిజ్య సంబంధాలను మరింత బలోపేతం చేయడంపై ఈ భేటీలో ప్రధానంగా దృష్టి సారించనున్నారు. భారతదేశపు ఆక్వా రాజధానిగా భీమవరాన్ని నిలబెట్టడానికి ఉద్దరాజు కాశీ విశ్వనాథ్ రాజు కృషి ఎంతో ఉందని కేంద్ర ఉక్కు భారీ పరిశ్రమల శాఖ సహాయ మంత్రి భూపతిరాజు శ్రీనివాస్ వర్మ చెప్పారు. జాతీయ మత్స్య రైతుల దినోత్సవం సందర్భంగా ఆక్వా పితామహుడు ఉద్దరాజు కాశీ విశ్వనాథ రాజుకి సంబంధించిన పుస్తకాన్ని భీమవరంలో మంత్రి ఆవిష్కరించారు. తూర్పుగోదావరి జిల్లాలో పురపాలక శాఖ మంత్రి పి నారాయణ ఈరోజు పర్యటించారు. రాజమహేంద్రవరం వద్ద గోదావరి తీరంలో ఘాట్లను పరిశీలించారు. సాంఘిక సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో 3 ఎక్సలెన్సీ సెంటర్ల ఏర్పాటుకు మంత్రివర్గం ఆమోదం తెలపడం పట్ల రాష్ట సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి డాక్టర్ డోలాశ్రీ బాల వీరాంజనేయ స్వామి, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, సహచర మంత్రులకు కృతజ్ఞతలు తెలిపారు. సీజనల్ జ్వరాలపై ఎలాంటి అపోహలు వద్దని రాష్ట గ్రామీణ పేదరిక నిర్మూలన శాఖ మంత్రి కొండపల్లి శ్రీనివాస్ ఒక ప్రకటనలో పేర్కొన్నారు. రాష్టంలోని విజయనగరం జిల్లా గజపతి నగరం నియోజకవర్గం వ్యాప్తంగా వైద్య శాఖ అప్రమత్తంగా వ్యవహరిస్తోందని, జ్వరాలపై వస్తున్న కథనాలతో ఎలాంటి అపోహలు వద్దని సూచించారు. 2026-27 విద్యా సంవత్సరానికి కడప ప్రభుత్వ వైద్య కళాశాలలో 75, నెల్లూరులోని ACSR ప్రభుత్వ వైద్య కళాశాలలో 25 MBBS సీట్ల పెంపునకు జాతీయ వైద్య కమిషన్ లెటర్ ఆఫ్ పర్మిషన్ మంజూరు చేసిందని వైద్య ఆరోగ్య శాఖ మంత్రి వై సత్యకుమార్ యాదవ్ తెలిపారు. కడప జిల్లాలో COVID-19 కేసులు నమోదైన నేపథ్యంలో రాష్ట వైద్య ఆరోగ్య శాఖ అన్ని జిల్లాల అధికారులను అప్రమత్తం చేసింది. రాష్ట వ్యాప్తంగా సంసిద్ధత, పరీక్షలు, ముందస్తు చర్యలను ముమ్మరం చేయాలని అత్యవసర ఆదేశాలు జారీ చేసింది. న్యూస్ లైన్స్ తిరిగి 12 గంటలకు వింటారు.

0: ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీలో తెలుగు సినిమా స్థానాన్ని తారాస్థాయిలో నిలబెట్టిన మహానుభావులందరూ.
1: అంతఃపురంలో అందాల చిలక,
2: యాక్షన్ క్లాసిక్, కల్ క్లాసిక్, మెలోడ్రామా,
0: సెంటిమెంట్ కామెడీ, మాస్ మసాలా మూవీ లేటెస్ట్ అప్డేట్స్,
2: క్వాలిటీ, క్రియేటివిటీ, టెక్నాలజీల మేళవింపు.
0: సినీ ప్రేక్షకుల్ని తన్మయత్వంలో ముంచిన సినిమాలు,
2: సాంకేతికంగా సృజనాత్మకంగా అద్భుతాల్ని సృష్టించి గోల్డెన్ గ్లోబ్ అవార్డును సొంతం చేసుకున్న తెలుగు సినిమా విశేషాలు.
0: చరిత్రలో నిలిచిపోయిన సినిమాల తెర వెనుక ముచ్చట్లు.
3: ప్రతిరోజు ఉదయం 11 గంటలకు మీ విద్యార్థి ఆకాశవాణి FM 101.3 పై సినిమా కబుర్లు.

0: కదా.
1: లైఫ్ ఇస్ ఏ రేడియో. ఓ పాట మేలు కొలిపితే
2: ఇంకో పాట స్ఫూర్తినిస్తుంది.
1: ఓ పాట కనులు తుడిస్తే
2: మరో పాట కాలాన్ని మరిపిస్తుంది.
1: ఓ పాట మనసుకి హత్తుకుంటే
2: ఇంకో పాట మధురానుభూతినిస్తుంది.
1: ఇలా ఎన్ని పాటలు విన్నా ఆనందాన్ని పంచుతూ అందరినీ ఏకం చేసే ఎన్నో కార్యక్రమాలు
2: మీకోసం తీసుకొచ్చింది మీ ఆకాశవాణి విజయవాడ వివిధ భారతి FM
1: 101.3.

హలో నమస్తే గుడ్ మార్నింగ్ మీరు వింటున్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.3 11:09 అయిపోయింది. మరి సినిమా కబుర్లు నుంచి ఈవినింగ్ వివిధ వరకు బోల్డ్ అండ్ ఇంట్రెస్టింగ్ విషయాలతో పాటు బ్యూటిఫుల్ సాంగ్స్ అని కూడా ప్లే చేస్తూ మిమ్మల్ని అందరినీ అలరించడానికి అయితే వచ్చేసింది మీ ఆజే తేజు. మరి ఫస్ట్ అయితే సినిమా కబుర్లలో ఫస్ట్ అప్డేట్ ఏం తెలుసుకోబోతున్నాం, అప్పుడెప్పుడో వరుణ్ తేజ్ చివరగా మట్కా మూవీలో కనిపించారు. మరి నెక్స్ట్ తన మూవీ డీటెయిల్స్ ఏంటి, ఏ సినిమా ద్వారా రాబోతున్నారు అంటే కొరియన్ కనకరాజు. సో డిఫరెంట్ గెటప్ అనమాట దీంట్లో చూస్తే. సో కొరియన్ కనకరాజుగా ఆగస్ట్7న వరల్డ్ వైడ్ గా గ్రాండ్ రిలీజ్ కాబోతుంది ఈ మూవీ అయితే మాత్రం. ఈ మూవీకి డైరెక్టర్ వచ్చేసి గాంధీ మేర్లపాక. ఇది ఎలా ఉంటుందంటే ఇండో కొరియన్ హారర్ కామెడీ జానర్ లో ఉంటుందన్నమాట. సో ఈ సినిమాలో వరుణ్ తేజ్ పక్కన రితికా నాయక్ హీరోయిన్ గా నటించారు. ఇక ఎస్ఎస్ థమన్ మ్యూజిక్ కంపోజ్ చేశారు. యూవీ క్రియేషన్స్ వారు ఈ చిత్రాన్ని నిర్మించారనమాట. మరి చూద్దాం మట్కా తర్వాత మన ముందుకి కొరియన్ కనకరాజుగా రాబోతున్నాం మన హీరో వరుణ్ తేజ్ కి ఆల్ ది బెస్ట్ చెప్పేస్తూ మీ అందరి కోసం కంచే సినిమా నుంచి ఒక లవ్లీ ట్రాక్ అయితే ప్లే చేస్తున్నాను. వింటూ స్టేడియం టూ వివిధ భారతి ఎఫ్ఎం 101.3.

0: చూడు, ట్రిప్ ట్రిప్ అని తీసుకొచ్చావు, ఇక్కడ రేడియో కూడా లేదు, ఇప్పుడు నేను వివిధ భారతి ఎలా వినాలి?
1: ఈ మాత్రానికే బాధెందుకు, ఫోన్ లో న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ ఇస్తే సరి.
0: యాప్ లో రేడియోనా? అయితే ఓకే, వివిధ భారతి ఉంటుందిగా.
1: న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ ఇన్స్టాల్ చేసి వీబీ తెలుగు విజయవాడ అని క్లిక్ చేయి. అంతే, నువ్వెక్కడున్నా ఎప్పుడైనా నీకు నచ్చిన వివిధ భారతి ప్రోగ్రామ్స్ ని హ్యాపీగా వినొచ్చు.
0: హై, అయితే ఇప్పుడు ఇన్స్టాల్ చేస్తా
1: న్యూస్ ఆన్ ఎయిర్ యాప్. ఫోన్ లోనే రేడియో ఎప్పుడు మీతోనే.

0: లైఫ్ చాలా బోరింగ్ గా ఉంది యార్.
1: అయితే సినిమాకి వెళ్దామా?
2: వీకెండ్ లో మంచి సిరీస్ ని ఫ్రెండ్స్ అందరితో కలిసి బింజ్ వాచ్ చేద్దామా?
3: అక్క పోనీ, ఎక్కడికన్నా టూర్ కెళ్దామా?
0: చూడండి, ఎంజాయ్ చేయాలనుకునే వాళ్ళు టూ టైప్స్. టైప్ వన్, పనులన్నీ పక్కన పడేసి ఎంజాయ్ చేయాలనుకునే వాళ్ళు. టైప్ టూ, ఒక్క నిమిషం కూడా వేస్ట్ చేయకుండా అన్ని వర్క్స్ ని టైం కి కంప్లీట్ చేస్తూ ఎంజాయ్మెంట్ కి కూడా టైం ఇచ్చేవాళ్ళు. నేను టైప్ టూ, ఓకేనా?
1: అయితే నువ్వు ఆకాశవాణి విజయవాడ వివిధ భారతి ఎఫ్ఎం 101.3 వినాల్సిందే. ఓ పక్కన వర్క్ కంప్లీట్ చేసుకుంటూనే ఇన్ఫర్టైన్మెంట్ కూడా దొరుకుతుంది. అదే ఇన్ఫర్మేషన్ ప్లస్ ఎంటర్టైన్మెంట్.
0: చూడు, ట్రిప్ ట్రిప్ అని తీసుకొచ్చావు, ఇక్కడ రేడియో కూడా లేదు, ఇప్పుడు నేను వివిధ భారతి ఎలా వినాలి?
4: ఈ మాత్రానికే బాధెందుకు, ఫోన్ లో న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ ఎక్కిస్తే సరి.
0: యాప్ లో రేడియోనా? అయితే ఓకే, వివిధ భారతి ఉంటుందిగా.
4: న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ ఇన్స్టాల్ చేసి వీపీ తెలుగు విజయవాడ అని క్లిక్ చేయి. అంతే, నువ్వెక్కడున్నా ఎప్పుడైనా నీకు నచ్చిన వివిధ భారతి ప్రోగ్రామ్స్ ని హ్యాపీగా వినొచ్చు.
0: హై, అయితే ఇప్పుడు ఇన్స్టాల్ చేస్తా
4: న్యూస్ ఆన్ ఎయిర్ యాప్. ఫోన్ లోనే రేడియో ఎప్పుడు మీతోనే.
1: యూఆర్ లిస్నింగ్ టు వివిధ్ భారతి ఎఫ్ఎం 101.3. నేను మీ ఆర్జే తేజు. ఇక దేవదాస్ మూవీ నుంచి మణి శర్మ గారి మ్యూజిక్ కంపోజిషన్ లో బ్యూటిఫుల్ సాంగ్ అయితే వినేశారు కదా. మరి ఈ రోజు మన మెలడీ బ్రహ్మ మణి శర్మ బర్త్డే అనమాట. ఎన్ని మంచి మంచి సాంగ్స్ ఉన్నాయండి, అసలు సూపర్ సాంగ్స్, ఒక్కటి కూడా మనం మర్చిపోలేమన్నమాట. అన్ని హిట్ సాంగ్స్ అందించారు. మరి ఇక రాబోయే రోజుల్లో కూడా మళ్ళీ ఆయన స్వాటలతో మనల్ని అలాగే అలరిస్తూ మంచిగా ఉండాలని మనం కూడా కోరుకుంటూ, ఇక నెక్స్ట్ ఫిల్మ్ అప్డేట్ ఏంటి సినిమా కబుర్లలో తెలుసుకుందాం. నెక్స్ట్ ఇంకా మణి శర్మ గారు అయితే చెన్నై లవ్ స్టోరీ సినిమాతో మన ముందుకు రాబోతున్నారు కదా. మళ్ళీ ఆ ఒక్కటే కాదు, ఇంకా బ్యూటిఫుల్ మూవీస్ తో మనల్ని అందరినీ ఇలాగే ఎంటర్టైన్.

చేస్తూ ఉండాలి. ఇక నెక్స్ట్ అయితే రష్మికా మందన లీడ్ రోల్ లో రాబోతున్న ఫిలిం మైసా. సో దీని గురించి ఒక చిన్న అప్డేట్ అండి. ఈ నెల 15th అంటే జూలై 15th ఈ మైసా మూవీకి సంబంధించి ఒక చిన్న టీజర్ అయితే రిలీజ్ చేయబోతున్నారు. ఇక అక్టోబర్ లో ఈ సినిమాని రిలీజ్ చేస్తారంట. ఇది ఒక ఫీమేల్ సెంట్రిక్ మూవీ అనమాట. దీంట్లో మన హీరోయిన్ ఎలా కనిపిస్తున్నారు, రష్మిక గోండు తెగ మహిళగా ఒక మోస్ట్ వైలెంట్ గా కనిపిస్తారనమాట తన క్యారెక్టర్. అండ్ ఫైట్ సీన్స్ కానివ్వండి, తను చేసేవి మెయిన్ గా ఫారెస్ట్ లో జరిగే ఫైట్ సీన్స్, ఇవన్నీ కూడా స్పెషల్ అట్రాక్షన్ అనమాట ఈ మూవీకి. సో దీని గురించి ఈ చిన్ని అప్డేట్స్ మాత్రమే ఇచ్చారు. మరి ఫుల్ గా డీటెయిల్స్ తెలియాలి అంటే మాత్రం అట్లీస్ట్ టీజర్ రిలీజ్ అయ్యేంత వరకు మనం వెయిట్ చేయాల్సిందే. అండ్ ఈ సినిమాని పుల్ల రవీంద్ర గారు డైరెక్ట్ చేస్తున్నారనమాట. సో అది విషయం. అండ్ ఇక్కడ మీ అందరి కోసం అయితే పుష్ప సినిమా నుంచి శ్రీవల్లి సాంగ్ అయితే ప్లే చేస్తున్నాను. స్టే ట్యూన్ టు వివిధ్ భారతి FM 101.3.

0: లైఫ్ ఇస్ ఏ రేడియో. ఓ పాట మేలు కొలిపితే
1: ఇంకో పాట స్ఫూర్తినిస్తుంది.
0: ఓ పాట కనులు తుడిస్తే
1: మరో పాట కాలాన్ని మరిపిస్తుంది.
0: ఓ పాట మనసుకి హత్తుకుంటే
1: ఇంకో పాట మధురానుభూతినిస్తుంది.
0: ఇలా ఎన్ని పాటలు విన్నా ఆనందాన్ని పంచుతూ అందరినీ ఏకం చేసే ఎన్నో కార్యక్రమాలు
1: మీకోసం తీసుకొచ్చింది మీ ఆకాశవాణి విజయవాడ వివిధ భారతి ఎఫ్ఎం
0: 101.

0: 6.3.
1: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రత్యేక సమగ్ర ఓటర్ల జాబితా సవరణలో భాగంగా 15/6/2026 నుండి 14/7/2026 వరకు ఇంటింటికి ఓటర్ ధృవీకరణ కార్యక్రమం నిర్వహించబడుతోంది. గణన ఫారంలను బీఎల్ఓలు ఓటర్లకు అందిస్తారు. ఓటర్లు గణన ఫారంలను ఇటీవల తీయించుకున్న కలర్ ఫోటోగ్రాఫ్తో పాటు ఇతర వివరాలను పూరించి తిరిగి బీఎల్ఓకి ఇవ్వవలెను. కావున ఓటర్లందరూ బీఎల్ఓ బూత్ లెవెల్ ఆఫీసర్లకు సహకరించగలరు. శ్రీ వివేక్ యాదవ్, ఐఏఎస్, ప్రధాన ఎన్నికల అధికారి, ఆంధ్రప్రదేశ్.

0: ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీలో తెలుగు సినిమా స్థానాన్ని తారాస్థాయిలో నిలబెట్టిన మహానుభావులందరూ.
1: అంతఃపురంలో అందాల చిలక,
2: యాక్షన్ క్లాసిక్, కల్ట్ క్లాసిక్, మెలోడ్రామా,
0: సెంటిమెంట్ కామెడీ, మాస్ మసాలా మూవీ లేటెస్ట్ అప్డేట్స్,
2: క్వాలిటీ, క్రియేటివిటీ, టెక్నాలజీల మేళవింపు.
0: సినీ ప్రేక్షకుల్ని తన్మయత్వంలో ముంచిన సినిమాలు,
2: సాంకేతికంగా సృజనాత్మకంగా అద్భుతాల్ని సృష్టించి గోల్డెన్ గ్లోబ్ అవార్డును సొంతం చేసుకున్న తెలుగు సినిమా విశేషాలు.
0: చరిత్రలో నిలిచిపోయిన సినిమాల తెర వెనుక ముచ్చట్లు.
3: ప్రతిరోజు ఉదయం 11 గంటలకు మీ విద్యార్థి ఆకాశవాణి FM 101.3 పై సినిమా కబుర్లు.

0: చూడు, ట్రిప్ ట్రిప్ అని తీసుకొచ్చావు, ఇక్కడ రేడియో కూడా లేదు, ఇప్పుడు నేను వివిధ భారతి ఎలా వినాలి?
1: ఈ మాత్రానికే బాధెందుకు, ఫోన్ లో న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ ఇస్తే సరి.
0: యాప్ లో రేడియోనా? అయితే ఓకే, వివిధ భారతి ఉంటుందిగా.
1: న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ ఇన్స్టాల్ చేసి వీబీ తెలుగు విజయవాడ అని క్లిక్ చేయి. అంతే, నువ్వెక్కడున్నా ఎప్పుడైనా నీకు నచ్చిన వివిధ భారతి ప్రోగ్రామ్స్ ని హ్యాపీగా వినొచ్చు.
0: హై, అయితే ఇప్పుడు ఇన్స్టాల్ చేస్తా.
2: న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ ఫోన్ లోనే, రేడియో ఎప్పుడు మీతోనే.

0: నాలో నీకు నచ్చిందేంటి?
1: నువ్వు బాగా మాట్లాడుతావు సీత, నువ్వు మాట్లాడుతుంటే అలా వినాలనిపిస్తుంది.
0: అది కాదు, ఇది అందరూ చెప్తారు, కానీ నీకు నాలో ప్రత్యేకంగా నచ్చిందేంటి?
1: ప్రత్యేకంగా అంటే నువ్వు నాలాగే వివిధ భారతి ఎఫ్ఎం వింటావు సీత, అది నాకు చాలా ఇష్టం.

0: అసలు ఏం చేయాలన్నా అంటే ఏమనుకుంటున్నావు అబ్బాయి?
1: అయినా నేనేం తప్పుకన్నానని జస్ట్ ఏదో ఒక ఎఫ్ఎం విను, నాలెడ్జ్ అలాగే ఎంటర్టైన్మెంట్ వస్తుంది అన్నాను.
0: ఈ కాలంలో అమ్మాయిలు ఏది పడితే అది అని అడ్జస్ట్ అవ్వడం లేదు. అందులోను ఏంజిల్ ఆర్నని అడ్జస్ట్ అవ్వమంటున్నావా?
1: అన్నిసార్లు ఏంజిల్ ఏంజిల్ ఏంజిల్ నాకు చిరాగ్గా ఉంది.
0: నీకు ఎలా వినపడినా సరే నేను మాత్రం 101.3 వివిధ భారతి ఎఫ్ఎం నే వింటాను.
2: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రత్యేక సమగ్ర ఓటర్ల జాబితా సవరణలో భాగంగా 15/6/2026 నుండి 14/7/2026 వరకు ఇంటింటికి ఓటర్ ధృవీకరణ కార్యక్రమం నిర్వహించబడుతోంది. గణన ఫారంలను బీఎల్ఓలు ఓటర్లకు అందిస్తారు. ఓటర్లు గణన ఫారంలను ఇటీవల తీయించుకున్న కలర్ ఫోటోగ్రాఫ్ తో పాటు ఇతర వివరాలను పూరించి తిరిగి బీఎల్ఓకి ఇవ్వవలెను. కావున ఓటర్లందరూ బీఎల్ఓ బూత్ లెవెల్ ఆఫీసర్లకు సహకరించగలరు. శ్రీ వివేక్ యాదవ్, ఐఏఎస్, ప్రధాన ఎన్నికల అధికారి, ఆంధ్రప్రదేశ్.

చేస్తూ ఉన్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.3 11:54 అయిపోయింది క్లాక్ లో. టైం చూస్తే సినిమా కబుర్లు ప్రోగ్రామ్ లో మనం ఉన్నాం కదా, నితీష్ తివారీ గారు తెరకెక్కిస్తున్న ప్రతిష్టాత్మక ఫిలిం రామాయణ పార్ట్ 1, మరి ఈ ఫిలిం కి సంబంధించిన ట్రైలర్ నై మాత్రం ఈ నెల 18వ తారీఖున రిలీజ్ చేస్తున్నారు అని తెలుస్తోంది. మరి అదే కనుక నిజమైతే అదే రోజు నుంచి ప్రపంచవ్యాప్తంగా ప్రమోషన్స్ కూడా షూట్ షురూ చేస్తారంట. అంటే ఈ సంవత్సరం దీపావళి టైంకి ఈ సినిమాని రిలీజ్ చేయబోతున్నట్లుగా ముందుగానే ఎప్పుడో ఆల్రెడీ అనౌన్స్ చేసేసారు కాబట్టి సో హడావడి మరి ముందు నుంచే స్టార్ట్ చేసేసేయాలి కదా. ఇందులో రణబీర్ కపూర్ సాయి పల్లవి సీతారాములుగా కనిపిస్తున్నారు, మనందరికీ తెలిసిన విషయమే. ఇక యష్ రావణుడిగా కనిపిస్తున్నారు. అంటే ఈ సినిమా మాత్రం 2 పార్ట్స్గా రిలీజ్ చేస్తున్నారు. సో దాదాపుగా 4,000 కోట్లు ఖర్చు పెట్టి మరీ చాలా ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిస్తున్నారు రామాయణ సినిమాని, అది విషయం. సో 18th వరకు వెయిట్ చేద్దాం, ట్రైలర్ ఎలా ఉంటుందో అనేది మాత్రం చూసి తీరాల్సిందే. మరి ఫస్ట్ మీ అందరి కోసం ఇప్పుడు నేను బ్రహ్మాస్త్రం సినిమా నుంచి అయితే సాంగ్ ప్లే చేస్తున్నాను, వింటూ ఉండండి సిద్ శ్రీరామ్ వాయిస్లో. స్టే ట్యూన్ టు వివిధ భారతి ఎఫ్ఎం 101.3.

0: వివిధ భారతి ఎఫ్ఎం న్యూస్ హెడ్లైన్స్.
1: వివిధ భారతి న్యూస్ హెడ్లైన్కి స్వాగతం. నేను మణిశ్రీ. మారుతున్న వ్యూహాత్మక పరిస్థితుల దృష్ట్యా భారత నావికాదళం అప్రమత్తంగా ఉందని కేంద్ర రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్ తెలిపారు. విశాఖ తూర్పు నావికాదళంలో యుద్దనౌక ఐఎన్ఎస్ మహేంద్రగిరి కమిషనింగ్ వేడుకకు రక్షణ మంత్రి ముఖ్య అతిథిగా పాల్గొని యుద్దనౌకను ప్రారంభించారు. జాతీయ గీతం జనగణమన, జాతీయ గేయం వందే మాతరం, రాష్ట గీతాల ఆలాపన విషయంలో కేంద్ర హోంమంత్రిత్వ శాఖ తాజాగా స్పష్టమైన మార్గదర్శకాలను జారీ చేసింది. అధికారిక కార్యక్రమాలలో జాతీయ చిహ్నాల గౌరవాన్ని కాపాడటం, ఏకరూపతను పాటించడం కోసం ఈ నిబంధనలను ఖచ్చితంగా అమలు చేయాలని రాష్ట్రాలకు సూచించింది. అధికారిక కార్యక్రమాల్లో రాష్ట గీతంతో పాటు జాతీయ గేయం, జాతీయ గీతం కూడా ఆలపించాల్సి వస్తే పాటించాల్సిన క్రమంపై హోంశాఖ స్పష్టత ఇచ్చింది. దీని ప్రకారం ముందుగా వందే మాతరం, ఆ తర్వాత జనగణమనలను పూర్తిగా ఆలపించాలి. ఈ రెండు పాడడం పూర్తయ్యాక మాత్రమే ఆయా రాష్ట్రాలకు సంబంధించిన అధికారిక రాష్ట గీతాన్ని పాడాల్సి ఉంటుంది. జాతీయ గౌరవాన్ని కాపాడేందుకు ఈ ప్రాధాన్యతా క్రమాన్ని నిర్దేశించినట్లు కేంద్రం పేర్కొంది. రైలు టికెట్ల బుకింగ్ కోసం వినియోగించే ఐఆర్సీటీసీ వెబ్సైట్ను భారతీయ రైల్వే శాఖ సమూలంగా మారుస్తోంది. ఇందులో భాగంగా సరికొత్త ఫీచర్లతో మరింత వేగంగా, సులభంగా పనిచేసేలా రూపొందించిన కొత్త వెబ్సైట్ బీటా వెర్షన్ను జులై 15న ప్రయాణికులకు అందుబాటులోకి తీసుకురానుంది. ప్రస్తుతం ఉన్న వెబ్సైట్తో పోలిస్తే ఇది చాలా వేగంగా, ఎలాంటి గందరగోళం లేకుండా పనిచేస్తుందని అధికారులు ఒక ప్రకటనలో తెలిపారు. రాబోయే 2027 గోదావరి పుష్కరాలను దేశంలోనే ఆదర్శవంతమైన ఆధ్యాత్మిక మహోత్సవంగా నిర్వహించేందుకు కోటం ప్రభుత్వం ఏడాది ముందుగానే సమగ్ర కార్యాచరణను ప్రారంభించిందని రాష్ట పురపాలక పట్టణాభివృద్ది శాఖ మంత్రి డాక్టర్ పొంగూరు నారాయణ తెలిపారు. రాష్ట పర్యాటక సాంస్కృతిక శాఖ మంత్రి కందుల దుర్గేష్తో కలిసి నారాయణ ఈరోజు రాజమహేంద్రవరంలో విస్తృతంగా పర్యటించి పుష్కరాల ఏర్పాట్లను క్షేత్రస్థాయిలో పరిశీలించారు. భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయం టేకాఫ్కు సిద్దమైందని పౌర విమానయాన శాఖ మంత్రి కె రామ్మోహన్ నాయుడు తెలిపారు. ఈ మేరకు విమానాలు రాకపోకలు సాగించడానికి వీలుగా నిన్న ఢిల్లీలో జీఎంఆర్ సంస్థకు ఏరోడ్రోమ్ లైసెన్సును అందజేశారు. నవంబర్లో ఏపీలో నిర్వహించే సీఐఐ భాగస్వామ్య సదస్సుకు రావాలని, పరిశ్రమల ఏర్పాటులో తమ వేగాన్ని పరిశీలించాలని దక్షిణ కొరియా పర్యటనలో ఉన్న విద్యా ఐటీ శాఖ మంత్రి నారాయణ లోకేష్ పారిశ్రామికవేత్తలను ఆహ్వానించారు. సామాజిక మాధ్యమాల ద్వారా రాజకీయ ప్రత్యర్థులను ఇబ్బంది పెట్టడం, వ్యక్తిత్వ హననానికి పాల్పడటం, అసత్య ప్రచారాలు, అసభ్యకర పోస్టులు, ద్వేషపూరితమైన వ్యాఖ్యలు లాంటి చర్యలను నియంత్రించేందుకు స్పష్టమైన కార్యాచరణ రూపొందించాలని ప్రభుత్వం నిర్ణయించినట్లు మంత్రి పార్థసారథి ఒక ప్రకటనలో తెలిపారు. అంతర్జాతీయంగా నెలకొన్న భౌగోళిక రాజకీయ ఉద్రిక్తాల నేపథ్యంలో దేశీయంగా బంగారం ధరలు మరోసారి పెరిగాయి. తెలుగు రాష్ట్రాల్లోని ప్రధాన నగరాలైన హైదరాబాద్, విజయవాడలో 10 గ్రాముల 22 క్యారెట్ల ఆభరణాల బంగారం ధర 1,32,760 వద్ద కొనసాగుతుండగా 18 క్యారెట్ల ధర 1,08,630 వద్ద స్థిరపడింది. పసిడితో పాటు వెండి ధరలను స్వల్ప పెరుగుదల నమోదైంది. కిలో వెండిపై 100 రూపాయల మేర పెరగడంతో ప్రస్తుతం దాని ధర 2,44,900 రూపాయలకు చేరింది.

0: చూడు, ట్రిప్ ట్రిప్ అని తీసుకొచ్చావు, ఇక్కడ రేడియో కూడా లేదు, ఇప్పుడు నేను వివిధ భారతి ఎలా వినాలి?
1: ఈ మాత్రానికే బాధెందుకు, ఫోన్ లో న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ ఇస్తే సరి.
0: యాప్ లో రేడియోనా? అయితే ఓకే, వివిధ భారతి ఉంటుందిగా.
1: న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ ఇన్స్టాల్ చేసి వీపీ తెలుగు విజయవాడ అని క్లిక్ చేయి. అంటే నువ్వెక్కడున్నా ఎప్పుడైనా నీకు నచ్చిన వివిధ భారతి ప్రోగ్రామ్స్ ని హ్యాపీగా వినొచ్చు.
0: హై, అయితే ఇప్పుడు ఇన్స్టాల్ చేస్తా
1: న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ ఫోన్ లోనే, రేడియో ఎప్పుడు మీతోనే.

0: In the 2024-25 financial year, nearly three times the national average, despite accounting for just 0.05% of the country's population. The India Meteorological Department has issued an orange alert for very heavy rainfall over Bihar, Uttar Pradesh, Assam, Meghalaya, Nagaland, Manipur, Mizoram, Tripura, Sub-Himalayan, West Bengal and Sikkim during next 3 days. In the FIFA World Cup, Spain has booked its place in the semi-finals, defeating Belgium 2-1 in the second quarter-final at Los Angeles Stadium in Inglewood, United States last night. Earlier, France advanced to the semi-finals with a comfortable 2-0 victory over Morocco in the first quarter-final in Boston. And that is the end of this news bulletin.
1: అంతగా వర్షాలైతే లేవు కానీ క్లైమేట్ డే టైంలో కొంచెం కూల్గా అయితే ఉంటుంది. ఇక మన దేశంలో సీజన్ని బట్టి టూరిస్ట్ ప్లేసెస్ అయితే చాలా ఎక్కువగా విజిట్ చేస్తూ ఉంటారు అందరు కూడా. అయితే చాలా బాగుంటాయి కూడా, సీజన్ని బట్టి మనం విజిట్ చేయాల్సిన ప్లేసెస్ కొన్ని ఉంటాయి. మరి ఈ వర్షాకాలంలో ఒక్కసారైనా చూడాల్సిన ప్లేసెస్ ఏమున్నాయి, ప్రత్యేకంగా మన ఏపీలో ఏ ప్లేసెస్ ఖచ్చితంగా రెయినీ సీజన్లో చూస్తే బాగుంటుంది, ఆ వ్యూ అనేది చాలా బాగుంటుంది అనే ప్లేసెస్ కొన్ని ఉన్నాయన్నమాట మెయిన్గా మన ఏపీలో. మరి ఆ ప్లేసెస్ ఏంటి తెలుసుకుందాం ఇవాళ. చాలా సింపుల్ ప్లేసెస్, మన చుట్టుపక్కల ఉండే ప్లేసెస్ గురించే మనం మాట్లాడుకోబోతున్నాం. సో తెలుసుకునే ముందు ఇంకొక బ్యూటిఫుల్ సాంగ్ మీ అందరి కోసం అంజు ఫిలిం నుంచి ప్లే చేస్తున్నాను, వింటూ ఉండండి వివిధ భారతి ఎఫ్ఎం 101.3.
2: చిక్కు పొక్కు పారి ఎవరే అతను.

with Bharti FM 101.3. వివిధ భారతి ఎఫ్ఎం 101.3 మనమున్న మీకు తెలుసా ప్రోగ్రామ్ లో. మరి వర్షాకాలంలో ప్రకృతి మరింత అందంగా మారిపోతుంది కదా, ఎందుకంటే వర్షం కారణంగా పచ్చదనం పెరిగిపోతుంది కదా, అలాగే వాటర్ ఫాల్స్ కూడా ఉప్పొంగి ప్రవహిస్తూ ఉంటాయి, అండ్ క్లైమేట్ కూడా చల్లగా ఆహ్లాదకరంగా ఉంటుంది. మరి ఈ టైంలో ఎక్కడైనా టూరిస్ట్ ప్లేసెస్ కి వెళ్ళిపోతే బాగుండు అని ఫీల్ అయిపోయి వెంటనే టూర్ ప్లాన్ చేసుకుంటూ ఉంటాం కదా. మరి వాటిలో ఫస్ట్ చూడాల్సిన ప్లేస్ ఏంటి మన దేశంలో, అంటే మెయిన్ గా మన రాష్ట్రంలో? అరకు లోయ. అంతే కదా, దీన్ని పక్కకు పెట్టేసి అసలు ఎక్కడెక్కడికో వెళ్ళడం ఎందుకండి? చక్కగా అరకు లోయ వైజాగ్ దగ్గరలో ఉండి ఈ అరకు ప్రకృతికి అటు గిరిజన సంస్కృతికి చాలా ఫేమస్, అండ్ పచ్చటి కొండలు, కాఫీ తోటలు, జలపాతాలు, గిరిజన గ్రామాలు ఇవన్నీ కూడా అక్కడ ప్రత్యేకతలు అన్నమాట. అలాగే వైజాగ్ లోని రిషికొండ బీచ్ కూడా చూడొచ్చు వెళ్తే కనుక. ఇక కైలాసగిరి, బుర్రా కేవ్స్ ఇవన్నీ కూడా హ్యాపీగా చూసేసి రావచ్చు అదనమాట. సో ఫస్ట్ అసలు ఏపీలో మనకి కాస్త వాతావరణం చల్లగా అయిపోయింది అని అనిపించగానే చక్కగా అరకుకైతే ప్లాన్ చేసేసుకోవచ్చు. నెక్స్ట్ ఇంకా ఇలాంటి ప్లేసెస్ గురించి మాట్లాడుకుందాం. తెలుసుకునే ముందు మీ అందరి కోసం ఒక బ్యూటిఫుల్ సాంగ్ ప్లే చేస్తాను. స్టే ట్యూన్ టు వివిధ్ భారతి ఎఫ్ఎం 101.3.

0: ప్రత్యేక సమగ్ర ఓటర్ల జాబితా సవరణలో భాగంగా సందేహాలు మరియు ఇతర వివరాల కొరకు మీ బీఎల్ఓతో కాల్ బుక్ చేసుకోవడానికి ఈసీఐ నెట్ యాప్ను ప్లేస్టోర్ లేదా voters.eci.gov.in ద్వారా డౌన్లోడ్ చేసుకుని మీరు కాల్ బుక్ చేసుకున్న తర్వాత మీ బీఎల్ఓ 48 గంటల లోపల మళ్లీ మీకు కాల్ చేసి మీ సందేహాలు నివృత్తి చేయగలరు. శ్రీ వివేక్ యాదవ్, ఐఏఎస్, ప్రధాన ఎన్నికల అధికారి, ఆంధ్రప్రదేశ్.
1: अरे मोहन भाई, काफी बिजी लग रहे हो.
2: मैं सोच रहा हूँ कि बिजनेस शुरू करूँ. एक एजेंट ने कहा कि मुद्रा लोन जल्दी सैंक्शन करवा देगा, बस प्रोसेसिंग फीस और लीगल फीस देनी होगी. पेमेंट लिंक भी भेजा है.
1: अरे मोहन भाई, प्रधानमंत्री मुद्रा योजना में कोई एजेंट नहीं होता है. धोखेबाज नकली वेबसाइट, सैंक्शन लेटर्स और दस्तखत से लोगों को फंसाते हैं.
2: सच?
1: सीधा बैंक या वित्त संस्था में जाओ या सरकारी वेबसाइट से लोन अप्लाई करो. सतर्क रहें और ऑनलाइन ठगों से बचें.
2: समझ गया.
3: వివిధ్ భారతి ఎఫ్ఎం 101.3.

కొండవీడు వైభవాన్ని చూసి కన్ను కుట్టిన శత్రురాజు ధూమకేతు తన సైన్యంతో దండెత్తి వచ్చాడు. అప్పుడు మన రాజసింహుడు తెలివిగా ఈ సొరంగ మార్గం గుండా తన సేనలతో శత్రు సైన్యం మీదకి మెరుపుదాడి చేశాడు.

అందాల రాజుకి ముద్దుల భార్యలు ఇద్దరు, పెద్దరాణి నాట్యంలో మయూరి. చిన్నరాణి సంగీతంలో దిట్ట.

0: నా పేరే రాజు.
1: వింటున్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.3.
2: లైఫ్ చాలా బోరింగ్ గా ఉంది యార్,
3: అయితే సినిమాకి వెళ్దామా?
2: వీకెండ్ లో మంచి సిరీస్ ని ఫ్రెండ్స్ అందరితో కలిసి బింజు వచ్చేద్దామా?
4: అక్క, పోనీ ఎక్కడికన్నా టూర్ కెళ్దామా?
2: చూడండి, ఎంజాయ్ చేయాలనుకునే వాళ్ళు 2 టైప్స్. టైప్ 1, పనులన్నీ పక్కన పడేసి

0: ఎంజాయ్ చేయాలనుకునే వాళ్ళు. టైప్ టూ ఒక్క నిమిషం కూడా వేస్ట్ చేయకుండా అన్ని వర్క్స్ ని టైం కి కంప్లీట్ చేస్తూ ఎంజాయ్మెంట్ కి కూడా టైం ఇచ్చేవాళ్ళు. నేను టైప్ టూ, ఓకేనా?
1: అయితే నువ్వు ఆకాశవాణి విజయవాడ వివిధ భారతి ఎఫ్ఎం 101.3 వినాల్సిందే. ఓ పక్కన వర్క్ కంప్లీట్ చేసుకుంటూనే ఇన్ఫర్టైన్మెంట్ కూడా దొరుకుతుంది. అదే ఇన్ఫర్మేషన్ ప్లస్ ఎంటర్టైన్మెంట్.

0: లైఫ్ ఈజ్ ఏ రేడియో. ఓ పాట మేలు కొలిపితే
1: ఇంకో పాట స్ఫూర్తినిస్తుంది.
0: ఓ పాట కనులు తుడిస్తే
1: మరో పాట కాలాన్ని మరిపిస్తుంది.
0: ఓ పాట మనసుకి హత్తుకుంటే
1: ఇంకో పాట మధురానుభూతినిస్తుంది.
0: ఇలా ఎన్ని పాటలు విన్నా ఆనందాన్ని పంచుతూ అందరినీ ఏకం చేసే ఎన్నో కార్యక్రమాలు మీకోసం.
2: ఆకాశవాణి వార్తలు చదువుతున్నది తురగా ఉషారమణి. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ న్యూజిలాండ్ పర్యటన సందర్భంగా రెండు దేశాల మధ్య సంబంధాలను వ్యూహాత్మక భాగస్వామ్యం హోదాకి పెంచారు. సంప్రదాయ రక్షణ సామర్థ్యాలను ఆధునిక సాంకేతికతతో కలబోసి సన్నద్ధ సాయుధ దళాలను తయారు చేస్తున్నామని రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ చెప్పారు. ఈరోజు ప్రపంచ జనాభా దినోత్సవం జరుపుకుంటున్నారు. లార్డ్స్ క్రికెట్ టెస్టులో ఈవేళ ఆట రెండో రోజున ఇంగ్లాండ్ ఒక వికెట్ నష్టానికి 21 పరుగులతో మొదటి ఇన్నింగ్స్ బ్యాటింగ్ పున ప్రారంభిస్తుంది. వింబుల్డన్ టెన్నిస్ లో మహిళల సింగిల్స్ ఫైనల్ పోటీ ఈరోజు చెక్యాకి చెందిన కరోలినా ముచోవా లిండా నోస్కోవా మధ్య జరుగుతుంది. న్యూజిలాండ్లోని ఆక్లాండ్లో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ న్యూజిలాండ్ ప్రధానమంత్రి క్రిస్టోఫర్ లక్సన్ మధ్య జరిగిన చర్చల అనంతరం భారత్ న్యూజిలాండ్ దేశాలు ఈ రోజు తమ సంబంధాలను వ్యూహాత్మక భాగస్వామ్యానికి అప్గ్రేడ్ చేశాయి. 2030 నాటికి తమ వార్షిక ద్వైపాక్షిక వస్తు సేవల వాణిజ్యాన్ని రెట్టింపు చేసి 35,000 కోట్ల రూపాయలకు చేర్చాలని 5 ఏళ్ల లక్ష్యంగా నిర్దేశించుకున్నాయి. ప్రధానమంత్రి న్యూజిలాండ్ పర్యటనపై ఆక్లాండ్లో ఏర్పాటు చేసిన ప్రత్యేక మీడియా సమాపేశంలో విదేశాంగ శాఖ తూర్పు విభాగ కార్యదర్శి రుద్రేంద్ర టండన్ ఈ వివరాలను తెలియజేశారు.
3: Is the decision by the two prime ministers to raise the relationship to a strategic partnership. They also decided that this goal of a more strategic relationship would be approached systematically, for which they decided that there would be a roadmap to take us forward the next couple of years. This roadmap has been summarized, in fact, in a document which is being released along with the joint statement that the two prime ministers are issuing at the conclusion of their talks.
2: ఈ సమావేశం ద్వారా పలు నిర్దిష్ట ఫలితాలు వచ్చాయని, వాటిలో ముఖ్యంగా రాబోయే 4 ఏళ్లలో సంబంధాలు విస్తరించేందుకు ఒక రోడ్మ్యాప్, ఇండో పెసిఫిక్ సముద్ర సహకారాన్ని పెంపొందించడానికి ఒక విధి విధానం, భారత నౌకాదళం న్యూజిలాండ్ డిఫెన్స్ ఫోర్స్ మధ్య పరస్పర లాజిస్టిక్స్ మద్దతు ఒప్పందం ఉన్నాయని టండన్ తెలియజేశారు. చర్చల అనంతరం విడుదల చేసిన ఉమ్మడి ప్రకటనలో ఇరువురు నాయకులు ఇండో పెసిఫిక్ ప్రాంతంపై తమ అభిప్రాయాలను పంచుకున్నారని, స్వేచ్ఛ బహిరంగ శ్రేయస్కరమైన ప్రాంతం కోసం తాము ఉమ్మడి నిబద్ధతను పునరుద్ఘాటించారని పేర్కొన్నారు. సార్వభౌమాధికారం, ప్రాంతీయ సమగ్రత నిబంధనలతో కూడిన అంతర్జాతీయ వ్యవస్థను కాపాడడం ప్రాముఖ్యతను కూడా ఇద్దరు నాయకులు చెప్పారు. ఇండో పసిఫిక్ లో సహకారాన్ని పెంచడంపై దృష్టి సారించడంలో భాగంగా ఇరుపక్షాలు సహకారం, సమన్వయం, సమాచార మార్పిడిని బలోపేతం చేయడానికి అంగీకరించాయి. స్వేచ్ఛ వాణిజ్య ఒప్పందం పైన చర్చలు ముగియడం, దానిపై సంతకాలు చేయడాన్ని ఇద్దరు నాయకులు స్వాగతించారు. ఈ ఒప్పందం త్వరగా అమల్లోకి వచ్చేలాగా, సమర్థవంతంగా అమలయ్యేలాగా కలిసి పనిచేసేందుకు ఇరు దేశాలు అంగీకరించాయి. పశ్చిమాసియా ఘర్షణపై నరేంద్ర మోదీ క్రిస్టోఫర్ లక్సన్ చర్చిస్తూ అక్కడ ఉద్రిక్తతలు మళ్లీ పెరగడంపై ఆందోళన వ్యక్తం చేశారు. అన్ని పక్షాలు సంయమనం పాటించాలని, ఉద్రిక్తతలు తగ్గించాలని, పౌరుల రక్షణ ఉండేలా చూడాలని పిలుపునిచ్చారు. ఈ సందర్భంగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ మాట్లాడుతూ,
4: हमने भारत न्यूजीलैंड संबंधों को स्ट्रेटेजिक पार्टनरशिप के स्तर पर ले जाने का ऐतिहासिक निर्णय लिया है. इसके अंतर्गत हम हर क्षेत्र में स्पष्ट लक्ष्यों और ठोस परिणामों के साथ आगे बढ़ेंगे. इस वर्ष हमने रिकॉर्ड समय में फ्री ट्रेड एग्रीमेंट किया. इस उपलब्धि से दोनों देशों के उद्योगों, किसानों और युवाओं के लिए नए द्वार खुलेंगे.
2: రెండు దేశాల మధ్య కుదిరిన స్వేచ్ఛ వాణిజ్య ఒప్పందం అనేక కొత్త అవకాశాలను, సహకారానికి మార్గాలను ప్రారంభిస్తుందని ప్రధానమంత్రి పేర్కొన్నారు. తన న్యూజిలాండ్ పర్యటన ద్వైపాక్షిక సంబంధాల్లో ఒక చారిత్రాత్మకమైన మైలురాయని, ఇరు దేశాల మధ్య బంధానికి సరికొత్త వేగాన్నిస్తుందని ఆయన అన్నారు.

0: ఆ తర్వాత ప్రధానమంత్రి న్యూజిలాండ్ ప్రధానమంత్రితో కలిసి ఆక్లాండ్ లో జరిగిన ఇండియా న్యూజిలాండ్ బిజినెస్ ఎంగేజ్మెంట్ 2026 కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ రోజు ప్రవాస భారతీయులను కూడా ఉద్దేశించి నరేంద్ర మోదీ ప్రసంగించనున్నారు. దేశ తీర ప్రాంత భద్రతను అపేచ్ఛంగా మార్చేందుకు ప్రభుత్వం కట్టుబడి ఉందని కేంద్ర హోంమంత్రి అమిత్ షా అన్నారు. కేంద్ర ఓడరేవులు, షిప్పింగ్, జలమార్గాల శాఖ మంత్రి సర్వానంద్ సోనోవాల్తో కలిసి బ్యూరో ఆఫ్ పోర్ట్ సెక్యూరిటీ సాధించిన ప్రగతిని అమిత్ షా సమీక్షించారు. ఓడరేవుల భద్రతను కేవలం లైసెన్స్ పొందిన ప్రైవేట్ సెక్యూరిటీ ఏజెన్సీలకు మాత్రమే అప్పగించాలని, కేంద్ర పారిశ్రామిక భద్రతా దళం ద్వారా శిక్షణ పొందిన సిబ్బందిని మాత్రమే అక్కడ మోహరించాలని కూడా హోంమంత్రి సమావేశంలో చెప్పారు. ఆకాశవాణి వార్తలు వింటున్నారు. సంప్రదాయ రక్షణ సామర్థ్యాలు, అధునాతన సాంకేతికతలు రెండింటినీ బలోపేతం చేయడం ద్వారా భారత్ ఒక బలమైన, స్వయం సమృద్ది గల, భవిష్యత్తుకు సిద్దంగా ఉండే రక్షణ దళాన్ని నిర్మిస్తోందని రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ ఈరోజు చెప్పారు. భవిష్యత్తులో జరిగే యుద్దాల్లో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, ఇతర ఆవిర్భావ సాంకేతికతలను ఉపయోగించవచ్చునని, అయితే అంతిమంగా జాతీయ సంకల్పం, ధైర్య సాహసాలు గల సైనికులు, సమర్థవంతమైన సైనిక శక్తి ద్వారానే యుద్దాలు గెలవగలమని రాజ్నాథ్ సింగ్ అన్నారు. ఈరోజు విశాఖపట్నంలో జరిగిన ప్రాజెక్ట్ 17A 6వ స్వదేశీ స్టెల్త్ ఫ్రిగేట్ ఐఎన్ఎస్ మహేంద్రగిరిని జలప్రవేశం చేయించిన కార్యక్రమంలో రాజ్నాథ్ సింగ్ మాట్లాడారు. ఈ యుద్దనౌక చేరిక భారత్ సముద్ర శక్తిని, స్వదేశీ రక్షణ సామర్థ్యాన్ని బలోపేతం చేయడంలో మరొక మైలురాయని ఆయన పేర్కొన్నారు.
1: ఐఎన్ఎస్ మహేంద్రగిరి మే మల్టీ ఫంక్షన్ రాడార్ కే సాథ్ లాంగ్ రేంజ్ సర్ఫేస్ టు ఎయిర్ మిసైల్స్ కా కంబినేషన్ హై జో ఆకాశ సే ఆనే వాలే కిసి భీ ఖతరే కో దూర్ సే హీ పహచాన్ కర్ నష్ట కర్ సక్తే హై ఔర్ ఇస్మే ఇండిజినస్ రాకెట్ లాంచర్ హై టార్పీడో లాంచర్స్ హై ఏక్ ఇంటిగ్రేటెడ్ యాంటీ సబ్మెరిన్ డిఫెన్స్ సిస్టమ్ హై ఎలక్ట్రానిక్ వార్ఫేర్ సూట్ హై ఔర్ క్లోజ్ ఇన్ వెపన్ సిస్టమ్ భీ హై.
0: ఐఎన్ఎస్ మహేంద్రగిరిలో 75% పైగా స్వదేశీ పరికరాలతో నిర్మించారని రాజ్నాథ్ సింగ్ చెప్పారు. ఈ యుద్ద నౌక గగనతలం, సముద్ర ఉపరితలం, సముద్ర గర్భంలో వచ్చే ముప్పులను ఎదుర్కొనే సామర్థ్యం కలిగి ఉందని, ఇది హిందూ మహాసముద్ర ప్రాంతంలో భారత భద్రతను, కార్యాచరణ పరిధిని గణనీయంగా బలోపేతం చేస్తుందని రాజ్నాథ్ సింగ్ ఈ సందర్భంగా చెప్పారు. ఈరోజు ప్రపంచ జనాభా దినోత్సవం జరుపుకుంటున్నారు. ప్రతి సంవత్సరం జూలై 11వ తేదీన జరుపుకునే ఈ రోజు పెరుగుతున్న జనాభా వల్ల తలెత్తే సవాళ్లు, అవకాశాలను ముఖ్యంగా తెలియజేస్తుంది. జనాభా సంబంధిత ఆందోళనలు పరిష్కరించేందుకు, సుస్థిర భవిష్యత్తు వైపు అడుగులు వేసేందుకు ఇది ఒక రిమైండర్ వంటిది. 1989లో అప్పటి యునైటెడ్ నేషన్స్ అభివృద్ది కార్యక్రమం యుఎన్డిపి గవర్నింగ్ కౌన్సిల్ ద్వారా ప్రపంచ జనాభా దినోత్సవాన్ని ప్రారంభించారు. జనాభా సమస్యలు, పర్యావరణం, అభివృద్దికి వాటితో ఉన్న సంబంధాలపై అవగాహన పెంపొందించేందుకు ఈ దినోత్సవాన్ని ప్రతి ఏటా జరపాలని 1990 డిసెంబర్లో యునైటెడ్ నేషన్స్ జనరల్ అసెంబ్లీ తీర్మానించింది. ఈ సంవత్సరం ఈనాడు భవిష్యత్తు కోసం యువత ఆశలు, ఆకాంక్షలను సాకారం చేయడం అనే ఇతివృత్తంతో ఈ దినోత్సవాన్ని జరుపుకుంటున్నారు. మహిళల క్రికెట్లో లండన్లోని లార్డ్స్ మైదానంలో జరుగుతున్న చారిత్రాత్మక ఏకైక టెస్ట్ మ్యాచ్ 2వ రోజున ఇంగ్లాండ్ జట్టు 1 వికెట్ నష్టానికి 21 పరుగులున్న ఓవర్ నెట్ స్కోర్తో తన మొదటి ఇన్నింగ్స్ బ్యాటింగ్ ను పునః ప్రారంభిస్తుంది. ఈరోజు ఆట భారత కాలమానం ప్రకారం మధ్యాహ్నం 3:30 గంటలకు ప్రారంభమవుతుంది. భారత జట్టు అంతకుముందు తన మొదటి ఇన్నింగ్స్ లో 285 పరుగులు చేసింది. స్మృతి మంధనా 83 పరుగులు చేయగా కెప్టెన్ హర్మన్ ప్రీత్ కౌర్, దీప్తి శర్మ ఇద్దరు అర్ధ సెంచరీలతో రణించడంతో భారత్ తొలి ఇన్నింగ్స్ 285 పరుగుల వద్ద ముగిసింది. వింబుల్డన్ టెన్నిస్ లో ఈరోజు లండన్ లో జరగనున్న మహిళల సింగిల్స్ ఫైనల్లో చెకియాకు చెందిన కెరోలినా ముచోవా తమ దేశానికే చెందిన లిండా నోస్కోవాతో తలపడతారు. రేపు జరిగే పురుషుల సింగిల్స్ ఫైనల్లో ప్రపంచ నంబర్1 క్రీడాకారుడు ఇటలీకి చెందిన యానిక్ సినర్ జర్మనీకి చెందిన అలెగ్జాండర్ జ్వరేవ్ తో తలపడనున్నారు. ఫీఫా ప్రపంచకప్ ఫుట్బాల్లో నిన్న రాత్రి అమెరికాలోని ఇంగిల్వుడ్ లో లాస్ ఏంజలస్ స్టేడియంలో జరిగిన 2వ క్వార్టర్ ఫైనల్లో స్పెయిన్ 2-1 గోల్స్ తేడాతో బెల్జియం ను ఓడించి సెమీఫైనల్లో తన స్థానాన్ని ఖరారు చేసుకుంది. అంతకుముందు బాస్టన్ లో జరిగిన మొదటి క్వార్టర్ ఫైనల్లో ఫ్రాన్స్ 2-0 గోల్స్ తేడాతో మొరక్కోపై సునాయాస విజయం సాధించి సెమీఫైనల్స్ లోకి దూసుకెళ్లింది. మిగిలిన క్వార్టర్ ఫైనల్స్ లో ఈ రాత్రి మయామీ గార్డెన్స్ లో నార్వే జట్టు ఇంగ్లాండ్ తో తలపడుతుంది. భారత కాలమానం ప్రకారం తెల్లవారుజామున 2:30 గంటలకు ఈ మ్యాచ్ ప్రారంభమవుతుంది. విశేషాలు మరొకసారి. ప్రధానమంత్రి

నరేంద్ర మోదీ న్యూజిలాండ్ పర్యటన సందర్భంగా రెండు దేశాల మధ్య సంబంధాలను వ్యూహాత్మక భాగస్వామ్యం హోదాకు పెంచారు. సంప్రదాయ రక్షణ సామర్థ్యాలను ఆధునిక సాంకేతికతతో కలబోసి సన్నద్ద సాయుధ దళాలను తయారు చేస్తామని రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ చెప్పారు. ఈరోజు ప్రపంచ జనాభా దినోత్సవం జరుపుకుంటున్నారు. లార్డ్స్ క్రికెట్ టెస్టులో ఈవేళ ఆట రెండో రోజున ఇంగ్లండ్ ఒక వికెట్ నష్టానికి 21 పరుగులతో తన మొదటి ఇన్నింగ్స్ బ్యాటింగ్ పునఃప్రారంభిస్తుంది. వింబుల్డన్ టెన్నిస్ లో మహిళల సింగిల్స్ ఫైనల్ పోటీ ఈరోజు చెకియాకు చెందిన కరలినా ముచోవా, లిండా నాస్కోవా మధ్య జరుగుతుంది. ఆకాశవాణి వార్తలు ఇంతటితో సమాప్తం.

0: ఉంటున్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.3.
1: చేస్తూ ఉన్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.3. మరి బ్యూటిఫుల్ సాంగ్ అశోక్ సినిమా నుంచి వినేశారు కదా, నేను మీ ఆర్జే తేజు. 12:46 అయిపోయింది క్లాక్ లో టైం చూస్తే. ఇక ఏపీలోని ఒక ఫేమస్ టూరిస్ట్ ప్లేసెస్ గురించి మాట్లాడుకుంటూ ఉన్నాం కదా, ఇక ఒక పుణ్యక్షేత్రం ఉన్న ప్లేస్ గురించి ఇప్పుడు చెప్పబోతున్నాను, అదే శ్రీశైలం. మరి శ్రీశైలం పుణ్యక్షేత్రంతో పాటుగా ప్రకృతి రమణీయతకు కూడా చాలా ఫేమస్ అనమాట. మరి ఈ శ్రీశైలం అనేది చూడ్డానికి వర్షాకాలంలో చాలా అందంగా ఉంటుంది. పచ్చదనం, జలపాతాలు, నల్లమల్ల ఫారెస్ట్ ఇవన్నీ కూడా చాలా అందంగా అట్రాక్టివ్ గా కనిపిస్తాయన్నమాట ఈ సీజన్ లో మెయిన్ గా. ఇక మల్లికార్జున స్వామి ఆలయం, శ్రీశైలం డ్యామ్, పాతాళ గంగ ఇవన్నీ చాలా అందంగా కనిపిస్తాయి. కాబట్టి ఖచ్చితంగా శ్రీశైలం దర్శనంతో పాటుగా, దేవుడి దర్శనంతో పాటుగా మిగతా ప్లేసెస్ అన్ని కూడా చూసి హ్యాపీగా ఎంజాయ్ చేసేయచ్చు. అండ్ ఇంకొక ప్లేస్ గండికోట. మరి మీరు కూడా వినే ఉంటారు, భారతదేశపు గ్రాండ్ కెనియన్ గా పిలుస్తారు తెలుసా ఈ ప్లేస్ ని. ఎందుకంటే కడప జిల్లాలో ఉన్న ఈ గండికోట లోతైన కొండలు, నదీ లోయల కారణంగానే దీనిని గ్రాండ్ కెనియన్ ఆఫ్ ఇండియా అని చెప్పి పిలుస్తారు. ఆకుపచ్చని ప్రకృతి, ఉప్పొంగే నది, ఇంకా వర్షాకాలంలో నల్లటి మబ్బులు వెనక నుంచి వచ్చే సూర్యరశ్మి, వీటన్నిటినే చూడ్డానికే చాలా మంది పర్యాటకులు ఎక్కువగా వెళ్తూ ఉంటారనమాట ఈ ప్లేస్ కి. మెయిన్ గా అక్టోబర్ నుంచి మార్చి వరకు కూడా ఈ ప్లేస్ విజిట్ చేయడానికి రైట్ టైం అని చెప్పచ్చు. సో అదనమాట మ్యాటర్ గండికోట రహస్యాల గురించి. నెక్స్ట్ మీ అందరి కోసం అతడు నుంచి ఒక లవ్లీ సాంగ్ అయితే ప్లే చేస్తాను. మిగతా ఇంకా కొన్ని ప్లేసెస్ గురించి మాట్లాడుకుందాం. స్టే ట్యూన్ టు వివిధ భారతి ఎఫ్ఎం 101.3.

0: BFM 101.3.
1: చేస్తున్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.3. అతడు ఫిల్మ్ నుంచి మణిశర్మ గారి మ్యూజిక్ కంపోజిషన్ లో కేకే గారు సునీత గారు పాడిన బ్యూటిఫుల్ సాంగ్ అయితే వినేశారు కదా. ఇక మనమైతే ఉన్నాము మీకు తెలుసా ప్రోగ్రామ్ లో, నేను మీ ఆర్జే తేజు. ఇక 12:53 అయిపోయింది క్లాక్ లో టైం చూస్తే. మనమైతే మన ఆంధ్రప్రదేశ్ లోని బ్యూటిఫుల్ ప్లేసెస్ గురించి మాట్లాడుకుంటున్నాం. ఇక తూర్పు గోదావరి జిల్లాలో ఉన్న ఒక అందమైన గిరిజన ప్రాంతం గురించి ఇప్పుడు మనం మాట్లాడుకోబోతున్నాం. అదే మారేడుమిల్లి. ఇది దట్టమైన అడవులు, జలపాతాలు, ప్రకృతి దృశ్యాలకు చాలా ఫేమస్ ప్లేస్ అన్నమాట. మారేడుమిల్లి వెనకనక వెళ్తే తప్పకుండా చూడాల్సిన ప్లేసెస్ ఏంటో తెలుసా? జలతరంగిణి వాటర్ ఫాల్స్, అమృతధార వాటర్ ఫాల్స్, మన్యం వ్యూ పాయింట్, అలాగే మదనికుంజ్ బిహార్, ఇంకా గుడిసె అనే ప్లేస్ కూడా చాలా బాగుంటుందన్నమాట. అక్కడి నుంచి వ్యూ పాయింట్ మెయిన్గా గుడిసె ప్లేస్కి వెళ్ళిన తర్వాత అండ్ క్యాంపింగ్కి కూడా చాలా ఫేమస్ అన్నమాట ఈ ప్లేస్ కూడా. సో ఇంకా హార్స్లీ హిల్స్ కానివ్వండి, లంబసింగి, తలకోన జలపాతం, కైగల జలపాతం, ఎత్తిపోతల జలపాతం, ఇవన్నీ కూడా ఈ వర్షాకాలంలో చూడడానికి చాలా అందంగా ఉంటాయి. మరి వర్షాకాలంలో మెయిన్గా టూరిస్ట్ ప్లేసెస్కి వెళ్ళేటప్పుడు అయితే చాలా జాగ్రత్తలు తీసుకోవాలన్నమాట. రెయిన్ కోట్, అంబ్రిల్లాస్ వెంట తీసుకెళ్తూ ఉండాలి. ఇంకా మీరు బయటికి వెళ్ళినప్పుడు షూస్ ధరిస్తారు కాబట్టి అవి జారిపోకుండా ఉండే విధంగా వాటిని మాత్రమే ధరించాలి. అండ్ ప్రతి టూరిస్ట్ ప్లేస్లో కొంత ఏరియా వరకే మనకు పర్మిషన్ ఇస్తారు వెళ్ళడానికి. మరి ఆ ప్లేస్ దాటి ప్రమాదకర ప్రాంతం

పదార్థాలకు మాత్రం అస్సలు వెళ్ళకూడదు. అండ్ అలాగే వాతావరణ సూచనలు ఇవన్నీ కూడా ముందుగానే తెలుసుకుని మన ట్రిప్ అనేది ప్లాన్ చేసుకుంటే బెటర్. అండ్ మన టూరిజం శాఖ వారు కూడా ఎప్పటికప్పుడు టూరిస్టుల కోసం మంచి ఏర్పాట్లు చేస్తున్నారు కాబట్టి స్టే చేయడానికి కాటేజెస్ కానివ్వండి ఇవన్నీ కూడా. సో ఆ డీటెయిల్స్ ముందుగానే తెలుసుకుని రూమ్స్ బుక్ చేసుకుంటే బెటర్. అండ్ అలాగే వెళ్ళిన చోట మనం ఏం చేయాలి, ప్రకృతిని ఆస్వాదిస్తూనే ఆ ప్రకృతిని పరిశుభ్రంగా ఉంచుతూ పర్యావరణాన్ని కూడా కాపాడుకోవాలి. అదే విషయం. ఇక నెక్స్ట్ 12:55 అయిపోయింది. మీకోసం ఒక బ్యూటిఫుల్ సాంగ్, ఇక గోదావరి సాంగ్ అయితే మీకోసం ప్లే చేస్తున్నా. స్టే ట్యూన్డ్.

0: వివిధ భారతి ఎఫ్ఎం న్యూస్ హెడ్లైన్స్.
1: వివిధ భారతి న్యూస్ హెడ్లైన్ కి స్వాగతం, నేను మణిశ్రీ. ఐఎన్ఎస్ మహేంద్రగిరి కేవలం ఒక యుద్ధ నౌక మాత్రమే కాదని, భారత నౌకాదళం శక్తి సామర్థ్యం స్వావలంబనకు ప్రతీకగా నిలుస్తుందని కేంద్ర రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్ చెప్పారు. మజ్గావ్ డాక్ షిప్ బిల్డర్స్ నిర్మించిన ఈ నౌకలో 75% వరకు స్వదేశీ పరికరాలు వ్యవస్థలను వినియోగించారని కేంద్ర మంత్రి తెలిపారు. విశాఖపట్నం జేఎన్టీయు తొలి స్నాతకోత్సవ సభ బీచ్ రోడ్లోని ఏయు కన్వెన్షన్ హాల్లో ఈరోజు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా గవర్నర్ అబ్దుల్ నజీర్ పాల్గొన్నారు. అనంతరం 2023-24-25 విద్యా సంవత్సరాలకు చెందిన 34,896 మందికి పట్టాలను ప్రదానం చేశారు. అమరావతిలోని రాష్ట సచివాలయంలో ఉద్యోగ సంఘాల ప్రతినిధులతో రెవెన్యూ శాఖ మంత్రి అనగాన సత్యప్రసాద్, సమాచార పౌర సంబంధాలు గృహ నిర్మాణ శాఖ మంత్రి కులుసు పార్థసారథి నేతృత్వంలోని మంత్రుల బృందం ఈరోజు సమావేశమైంది. ఈ సమావేశంలో ఏపీజేఏసీ అమరావతి ఉద్యోగ సంఘం నేతలు బొప్పరాజు వెంకటేశ్వర్లు సహా ఇతర నేతలతో మంత్రులు ఉద్యోగుల సమస్యల పరిష్కారంపై చర్చిస్తున్నారు. ఉప ముఖ్యమంత్రి జనసేన అధినేత పవన్ కళ్యాణ్, రెండు భుజాలకు సంబంధించిన శస్త్రచికిత్స విజయవంతంగా పూర్తయింది. దీనిపై రాష్ట ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు స్పందిస్తూ పవన్ కళ్యాణ్ త్వరగా పూర్తి ఆరోగ్యంతో కోలుకోవాలని ఆకాంక్షించారు. ఆక్వా మేత ధరలు భారీగా పెరిగిన ప్రభుత్వం స్పందించడం లేదని మాజీ మంత్రి పేర్ని వెంకటరామయ్య ఆరోపించారు. ఏలూరు జిల్లా నెడమరు మండలం భువనపల్లిలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఆక్వా రైతుల సమావేశం ఈరోజు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కుటుంబ ప్రభుత్వానికి ఆక్వా రైతులు భవిష్యత్తులో గుణపాఠం చెబుతారని, ఈ నెల 15వ తేదీన భీమవరంలో మాజీ సీఎం వైఎస్ జగన్ పర్యటిస్తారని తెలిపారు. ఈరోజు ప్రపంచ జనాభా దినోత్సవాన్ని నిర్వహిస్తున్నారు. భవిష్యత్ ఆంధ్రప్రదేశ్ నిర్మాణానికి సంతానోత్పత్తి రేటు పెంపుపై దృష్టి సారించాలని విజయనగరం జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారిణి ఎస్ జీవనరాణి అన్నారు. జిల్లా వైద్య ఆరోగ్య శాఖ కార్యాలయం నుంచి కార్యాలయ సిబ్బంది ఆశా కార్యకర్తలతో కలిసి జనాభా అవగాహన ర్యాలీని ఆమె ఈరోజు ప్రారంభించారు. ఎల్నినో ప్రభావాన్ని ఎదుర్కొనేలా ప్రత్యామ్నాయ ఏర్పాటుపై దృష్టి పెట్టాలని మంత్రులు, ఎమ్మెల్యేలు, ప్రజాప్రతినిధులు, సంబంధిత శాఖలకు ముఖ్యమంత్రి సూచించారని మంత్రి కొలసు పార్థసారథి తెలిపారు. ఏపీలో పనిచేస్తున్న 5గురు గ్రూప్ 1 అధికారులను ఐఏఎస్ హోదా లభించింది. కేంద్ర సిబ్బంది శిక్షణ విభాగం రాష్టపతి ఆమోదం పొందిన తర్వాత వీరికి ఐఏఎస్ ప్రమోషన్పై నోటిఫికేషన్ జారీ చేశారు. అయితే ఆ నోటిఫికేషన్ మేరకు రాష్ట ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సాయి ప్రసాద్ ఉత్తర్వులు జారీ చేశారు. ఇంటర్మీడియట్ అడ్వాన్స్డ్ సప్లిమెంటరీ రీకౌంటింగ్ రీవెరిఫికేషన్ ఫలితాలను ఇంటర్మీడియట్ విద్యామండలి నిన్న విడుదల చేసింది. న్యూస్ హెడ్లైన్స్ తిరిగి 3 గంటలకు వింటారు.

0: विविध भारती FM 101.3।
1: రామ్, నాలో నీకు నచ్చిందేంటి?
2: నువ్వు బాగా మాట్లాడుతావు సీత, నువ్వు మాట్లాడుతుంటే అలా వినాలనిపిస్తుంది.
1: అది కాదు, ఇది అందరూ చెప్తారు, కానీ నీకు నాలో ప్రత్యేకంగా నచ్చిందేంటి?
2: ప్రత్యేకంగా అంటే నువ్వు నాలాగే వివిధ భారతి FM వింటావు సీత, అది నాకు చాలా ఇష్టం.

జస్ట్ వింటూ చేస్తూ ఉన్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.3. బ్యూటిఫుల్ సాంగ్ అయితే వినేశారు. అతనొక్కడే ఫిల్మ్ నుంచి 1:10 పెండింగ్ క్లాక్ లో టైం చూస్తే దీన ప్రోగ్రామ్ లో మనమైతే ఈ రోజు ఏం తెలుసుకోబోతున్నామో తెలుసా? భారతదేశపు తొలి మహిళా టెన్నిస్ ఒలింపియన్ గురించి మాట్లాడుకోబోతున్నాం. లేడీ మెహర్బాయ్ టాటా 1879 అక్టోబర్ 10 ముంబైలో జన్మించారు మెహర్బాయ్ టాటా గారు. ఆమె తండ్రి మైసూర్ రాష్ట్ర విద్యాశాఖలో ఉన్నతాధికారి. అయితే చిన్నప్పటి నుంచే ఆమెకు చదువు అంటే చాలా ఇష్టం, అలాగే సంగీతం, గేమ్స్ మీద కూడా చాలా ఆసక్తి ఉండేది. ఇక ఇంగ్లీష్ అండ్ లాటిన్ లాంగ్వేజెస్ కూడా బాగా నేర్చుకున్నారు, అలాగే పియానో వాయించడంలో కూడా నైపుణ్యం సాధించారనమాట. ఇక 1898 ప్రముఖ పారిశ్రామికవేత్త సర్ దొరాబ్జీ టాటాను వివాహం చేసుకున్నారు. అయితే ఆమె తన జీవితాన్ని కేవలం కుటుంబానికే పరిమితం చేయకుండా సమాజ సేవకు కూడా అంకితం చేశారనమాట. ప్రజల సంక్షేమం, మహిళల అభివృద్ధి కోసం అనేక కార్యక్రమాల్లో కూడా పాల్గొన్నారు. మరి లేడీ మెహర్బాయ్ టాటా గారి గురించి మరికొన్ని విషయాలు తెలుసుకుందాం ఒక సాంగ్ తర్వాత. భీమిలి కబడి జట్టు సినిమా నుంచి ప్లే చేస్తున్నాను. వింటూ ఉండండి వివిధ భారతి ఎఫ్ఎం 101.3.

0: ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతున్నది ఇందిర. ముందుగా ముఖ్యాంశాలు. దేశానికి నౌకాదళానికి ఐఎన్ఎస్ మహేంద్రగిరి నౌక గర్వకారణమని కేంద్ర రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్ పేర్కొన్నారు. ప్రజల నుంచి స్వీకరించిన అర్జీలను సత్వరమే పరిష్కరించాలని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధికారులను ఆదేశించారు. గోదావరి పుష్కరాలకు మున్సిపల్ శాఖ నుంచి 585 కోట్ల రూపాయలు కేటాయించినట్లు పురపాలక పట్టణాభివృద్ది శాఖ మంత్రి పి నారాయణ తెలిపారు. ప్రపంచ జనాభా దినోత్సవాన్ని ఈరోజు జరుపుకుంటున్నాం. వార్తల వివరాలు. దేశానికి నౌకాదళానికి ఐఎన్ఎస్ మహేంద్రగిరి నౌక గర్వకారణమని కేంద్ర రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్ పేర్కొన్నారు. స్వదేశీ పరిజ్ఞానంతో నిర్మించిన ఈ యుద్ధ నౌకను ఈరోజు విశాఖపట్నం నావల్ డాక్యార్డ్లో కేంద్ర మంత్రి రాజ్నాథ్ సింగ్ జాతికి అంకితం చేశారు. ఈ సందర్భంగా కేంద్ర మంత్రి మాట్లాడుతూ, ఐఎన్ఎస్ మహేంద్రగిరి కేవలం ఒక యుద్ద నౌక మాత్రమే కాదని, భారత నౌకాదళం శక్తి సామర్థ్యం స్వావలంబనకు ప్రతీకగా నిలుస్తుందని చెప్పారు. మజ్గావ్ డాక్ షిప్ బిల్డర్స్ నిర్మించిన ఈ నౌకలో 75% వరకు స్వదేశీ పరికరాలు, వ్యవస్థలను వినియోగించారని కేంద్ర మంత్రి రాజ్నాథ్ సింగ్ తెలియజేస్తూ,
1: అపని తేజ్ దృష్టి, అద్భుత ధైర్య, సహీ సమయ పర్ నిర్ణాయక ప్రహార కర్నేకి క్షమతా కే లియే జానా జాతా హై. సముద్ర మే భీ ఏక్ బార్ షిప్ సే యహీ అపేక్షా హోతీ హై, హర్ సమయ అలర్ట్ రహే, దూర్ తక్ దేఖ్ సకే, హర్ పరిస్థితి కా సహీ ఆకలన్ కరే ఔర్ ఆవశ్యక్తా పడనే పర్ నిర్ణాయక కార్వాయీ కర్నే మే భీ వహ్ సక్షమ్ హో. యహ్ క్రెస్ట్ అప్నే ఆప్ మే ఐఎన్ఎస్ మహేంద్రగిరి కీ కేపబిలిటీ కా ప్రతీక్ హై. इसमें 75% से अधिक इंडिजिनस कंटेंट का उपयोग किया गया है. यह आंकड़ा भारत की डिजाइन कैपेबिलिटी.
0: గుంటూరు జిల్లా మంగళగిరిలోని తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయంలో ప్రజల నుంచి అర్జీలను ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఈరోజు స్వీకరించారు. ఈ సందర్భంగా పలు అర్జీలను సత్వరమే పరిష్కరించాలని అధికారులను ఆదేశించారు. అనంతరం ఆయన అందుబాటులో ఉన్న నేతలతో సమావేశమై రాష్టంలోని తాజా రాజకీయ పరిణామాలు, ఎస్ఐఆర్ ప్రక్రియపై చర్చించారు. ఈ సాయంత్రం విజయవాడలోని అంబేద్కర్ కళావేదికలో జరిగే ప్రపంచ జనాభా దినోత్సవంలో పాల్గొంటారు. విశాఖపట్నం జేఎన్టీయు తొలి స్నాతకోత్సవ సభ బీచ్ రోడ్లోని ఏయూ కన్వెన్షన్ హాల్లో ఈరోజు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా గవర్నర్ అబ్దుల్ నజీర్ హాజరయ్యారు. ఇందులో భాగంగా గత 3 విద్యా సంవత్సరాలకు చెందిన 34,896 మందికి పట్టాలు ప్రదానం చేశారు. వారిలో డిగ్రీకి చెందిన వారు 32,172 మంది ఉండగా, పీజీకి చెందిన వారు 2,708 మంది, 11 మందికి పీహెచ్డీ విద్యార్థులు, 50 మందికి బంగారు పతకాలు, 2 ఎండోమెంట్ అవార్డులు, 1 గౌరవ డాక్టరేట్ అందజేశారు. ప్రస్తుత విద్యా సంవత్సరానికి రాష్టంలోని 2 ప్రభుత్వ వైద్య కళాశాలల్లో అదనంగా 100 MBBS సీట్ల పెంపునకు జాతీయ వైద్య కమిషన్ అనుమతి ఇచ్చిందని రాష్ట వైద్య ఆరోగ్య శాఖ మంత్రి వై సత్యకుమార్ యాదవ్ తెలిపారు. కడప ప్రభుత్వ వైద్య కళాశాలకు 75, నెల్లూరులోని ఏసీఎస్ఆర్ ప్రభుత్వ వైద్య కళాశాలకు 25 అదనపు ఎంబీబీఎస్ సీట్లను మంజూరు చేస్తూ కమిషన్ అనుమతి జారీ చేసిందని ఒక ప్రకటనలో పేర్కొన్నారు. దీంతో రాష్ట్రానికి మొత్తం 100 కొత్త MBBS సీట్లు అందుబాటులోకి వచ్చినట్లు తెలిపారు. తాజా అనుమతులతో కడప ప్రభుత్వ వైద్య కళాశాలలో ఎంబీబీఎస్ సీట్ల సంఖ్య 175 నుంచి 250కు పెరుగగా, నెల్లూరులోని ఏసీఎస్ఆర్ ప్రభుత్వ వైద్య కళాశాలలో సీట్ల సంఖ్య 175 నుంచి 200కు చేరినట్లు చెప్పారు. ఖరీఫ్ సీజన్లో రైతులకు అవసరమైన యూరియా, డీఏపీతో పాటు పలు రకాల ఎరువులను ప్రభుత్వం అందుబాటులో ఉంచిందని రాష్ట వ్యవసాయ శాఖ మంత్రి కె అచ్చెన్నాయుడు తెలిపారు. రాష్ట్రంలో ప్రభుత్వం ఈ నెల 10వ తేదీ నాటికి 370,000 టన్నుల యూరియా, 90,000 టన్నుల డీఏపీ నిల్వలు అందుబాటులో ఉన్నాయని ఒక

0: ప్రకటనలో వెల్లడించారు. రైతులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా జిల్లాల వారీగా మార్క్ఫెడ్ గోదాముల్లో తగిన బఫర్ స్టాక్ను నిల్వ ఉంచామని, ఎక్కడైనా నిల్వలు తగ్గిన వెంటనే అదనపు ఎరువులను తరలించేలా అధికారులు నిరంతరం పర్యవేక్షిస్తున్నారని చెప్పారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు వింటున్నారు. వచ్చే విద్యా సంవత్సరం జూన్లో జరిగే గోదావరి పుష్కరాలకు మున్సిపల్ శాఖ నుంచి 585 కోట్ల రూపాయలు కేటాయించినట్లు పురపాలక పట్టణాభివృద్ది శాఖ మంత్రి పి నారాయణ తెలిపారు. తూర్పుగోదావరి జిల్లా రాజమహేంద్రవరంలోని గోదావరి పుష్కర ఘాట్లను మంత్రి దుర్గేష్, పార్లమెంటు సభ్యులు దగ్గుపాటి పురంధేశ్వరి, శాసనసభ్యులు బుచ్చయ్య చౌదరి, ఆదిరెడ్డి వాసు, శాసనమండలి సభ్యులు సోము వీర్రాజులతో కలిసి పరిశీలించారు. ఈ సందర్భంగా మంత్రి పాత్రికేయులతో మాట్లాడుతూ గత పుష్కరాల కంటే ఈసారి అధిక సంఖ్యలో భక్తులు హాజరవుతారని అంచనా వేస్తున్నట్లు చెప్పారు. పుష్కరాల్లో ముఖ్యంగా పారిశుద్ధ్యం ఎంతో కీలకమైందని మంత్రి నారాయణ పేర్కొంటూ,
1: గోదావరి పుష్కరాల 4 నెలల ముందే ఒక స్టార్ట్ చేశారు. అయితే ఈసారి దీనికి 1 ఇయర్ కంటే ముందే దీని మీద ఒక ప్లాన్ స్టార్ట్ చేశారు. ఎన్విరాన్మెంట్ పవర్ డిపార్ట్మెంట్ ఇరిగేషన్ ఆర్ఎన్జి రాజవరాక్షల దగ్గర చేస్తుంది. 580 కోట్లు ఈవాడ మున్సిపల్ కార్పొరేషన్ లో పుష్కరాలకు సంబంధించిన రోడ్లు వేయడం కానీ రోడ్డు కానీ శాంక్షన్ చేయడం జరిగింది. రాజమండ్రి మున్సిపల్ కార్పొరేషన్ కి సివరేజ్ కానీ, సామ్ వాటర్ కానీ, డ్రింకింగ్ వాటర్ కానీ, శానిటేషన్ కానీ ఇవన్నీ చేయడం కోసం యాక్చువల్ గా ఒక 580 కోట్లు గవర్నమెంట్ శాంక్షన్ చేయడం జరిగింది.
0: అమరావతిలోని రాష్ట సచివాలయంలో ఉద్యోగ సంఘాల ప్రతినిధులతో రెవెన్యూ శాఖ మంత్రి అనగాని సత్యప్రసాద్, సమాచార పౌర సంబంధాలు గృహ నిర్మాణ శాఖ మంత్రి కొలుసు పార్థసారథి నేతృత్వంలోని మంత్రుల బృందం ఈరోజు సమావేశమైంది. ఈ సమావేశంలో రాష్ట జేఏసీ, అమరావతి ఉద్యోగ సంఘం నేతలు బొప్పరాజు వెంకటేశ్వర్లు సహా ఇతర నేతలతో మంత్రులు ఉద్యోగుల సమస్యల పరిష్కారంపై చర్చిస్తున్నారు. ఆక్వామేత ధరలు భారీగా పెరిగినా ప్రభుత్వం స్పందించడం లేదని మాజీ మంత్రి పేర్ని వెంకటరామయ్య ఆరోపించారు. ఏలూరు జిల్లా నెడమర్రు మండలం భువనపల్లిలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఆక్వా రైతుల సమావేశం ఈరోజు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కూటమి ప్రభుత్వానికి ఆక్వా రైతులు భవిష్యత్తులో గుణపాఠం చెబుతారన్నారు. ఈ నెల 15వ తేదీన భీమవరంలో మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి పర్యటిస్తారని ఆయన తెలియజేస్తూ,
2: వైతాన్ని దోచుకునేది తగ్గించుకోకపోతే మాత్రం ఖచ్చితంగా మీకే ప్రమాదం అనేది గమనించుకోమని చెప్పి చెప్తూ జగన్మోహన్ రెడ్డి గారు మీ అందరితో చర్చించాలి, ఏం జరుగుతుందో వినాలి అని చెప్పని తెలుసుకున్న తద్వారా తను ఏం చెప్పాలనుకుంటున్నాడో చెప్దాం ఈ ప్రపంచానికి, లేదా ఈ మేత మిల్లులకి, ప్రభుత్వానికి చెప్పాలని చెప్పని ఆలోచన చేశారు. రేపు 15వ తారీఖు వస్తామని చెప్పారు.
0: ప్రపంచవ్యాప్తంగా నానాటికీ పెరిగిపోతున్న జనాభా ఎదుర్కొంటున్న సమస్యలను పరిష్కరించే ఉద్దేశంతో ఈరోజు ప్రపంచ జనాభా దినోత్సవాన్ని జరుపుకుంటున్నాం. జనాభా పెరుగుదల, తగ్గుదలకు సంబంధించిన అంశాలపై ఈ సందర్భంగా ప్రజల్లో అవగాహన కల్పిస్తారు. 1987 జూలై 11వ తేదీన జన్మించిన శిశువుతో ప్రపంచ జనాభా 5 బిలియన్లకు చేరుకుంది. ఈ సందర్భాన్ని పురస్కరించుకుని ప్రతి ఏటా జూలై 11న ప్రపంచ జనాభా దినోత్సవంగా పాటించాలని ఐక్యరాజ్యసమితి పిలుపునిచ్చింది. నేడు భవిష్యత్తులో యువత ఆశయాలు, ఆశయాలను సాకారం చేయడం అనే ఇతివృత్తంతో ఈ ఏడాది ప్రపంచ జనాభా దినోత్సవాన్ని నిర్వహిస్తున్నారు. 2050వ సంవత్సరం నాటికి ప్రపంచ జనాభా భారీగా పెరిగే అవకాశం ఉన్నందున తమ తమ దేశాల్లో ఆయా ప్రభుత్వాలు అందుకు అనుగుణంగా తగిన ప్రణాళికలు రూపొందించుకోవాలని ఐక్యరాజ్యసమితి సూచిస్తోంది. భారత్, ఇంగ్లాండ్ జట్ల మధ్య 5 మ్యాచ్ల టీ20 సిరీస్లో భాగంగా ఈరోజు 5వ టీ20 మ్యాచ్ జరగనుంది. ఇంగ్లాండ్ దేశం సౌతాంప్టన్లోని రోజ్ బౌల్ స్టేడియంలో రాత్రి 7 గంటలకు ఈ మ్యాచ్ ప్రారంభం కానుంది. మొదటి టీ20 వర్షం కారణంగా రద్దు కాగా తరువాత 3 మ్యాచ్లలో భారత్ ఓడిపోయింది. దీంతో ఇంగ్లాండ్ సిరీస్ కైవసం చేసుకుంది. ప్రాంతీయ వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. దేశానికి, నౌకాదళానికి ఐఎన్ఎస్ మహేంద్రగిరి నౌక గర్వకారణమని కేంద్ర రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్ పేర్కొన్నారు. ప్రజల నుంచి స్వీకరించిన అర్జీలను సత్వరమే పరిష్కరించాలని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధికారులను ఆదేశించారు. గోదావరి పుష్కరాలకు మున్సిపల్ శాఖ నుంచి 585 కోట్ల రూపాయలు కేటాయించారు.

నిర్వహించినట్లు పురపాలక పట్టణాభివృద్ది శాఖ మంత్రి పి నారాయణ తెలిపారు. ప్రపంచ జనాభా దినోత్సవాన్ని ఈరోజు జరుపుకుంటున్నాం. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి సాయంత్రం 6:10 విశాఖపట్నం కేంద్రం నుంచి ప్రాంతీయ వార్తలు వింటారు.

0: भारती एफएम 101.3।
1: చూడు, ట్రిప్ ట్రిప్ అని తీసుకొచ్చావు. ఇక్కడ రేడియో కూడా లేదు. ఇప్పుడు నేను వివిధ భారతి ఎలా వినాలి?
2: ఈ మాత్రానికే బాధెందుకు? ఫోన్ లో న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ ఎక్కిస్తే సరి.
1: యాప్ లో రేడియోనా? అయితే ఓకే, వివిధ భారతి ఉంటుందిగా.
2: న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ ఇన్స్టాల్ చేసి వీపీ తెలుగు విజయవాడ అని క్లిక్ చేయి. అంతే, నువ్వెక్కడున్నా ఎప్పుడైనా నీకు నచ్చిన వివిధ భారతి ప్రోగ్రామ్స్ ని హ్యాపీగా వినొచ్చు.
1: హై, అయితే ఇప్పుడు ఇన్స్టాల్ చేస్తా
2: న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ ఫోన్ లోనే. రేడియో ఎప్పుడు మీతోనే.
3: ఎల్ఐసి యొక్క బీమా కవచ్ మీ జీవిత అవసరాలకు అనుగుణంగా మారుతూ ఉండే ఒక ప్యూర్ ప్రొటెక్షన్ ప్లాన్. కీలకమైన లైఫ్ స్టేజెస్ లో మీ సమ్ అష్యూర్డ్ ని పెంపొందించుకునే అవకాశం. ఫ్లెక్సిబుల్ ప్రీమియం పేమెంట్ ఆప్షన్స్ ని ఎంజాయ్ చేస్తూ 100 సంవత్సరాల వరకు అందుబాటులో ఉండే లైఫ్ టైమ్ రిస్క్ కవర్ తో ఎల్లప్పుడూ సురక్షితంగా ఉండండి. ఎల్ఐసి హర్ పల్ ఆప్కే సాథ్.

ఎస్ వింటూ చేస్తున్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.3 బాంబే మూవీ నుంచి సాంగ్ వినేశారు కదా. 1:37 అయిపోయింది క్లాక్ లో టైం చూస్తే. మనమున్నాం ధీరా ప్రోగ్రామ్ లో, నేను మీ ఆర్జే తేజు. ఇక మనమైతే లేడీ మెహర్బై టాటా గారి గురించి కొన్ని విశేషాలు తెలుసుకుంటూ ఉన్నాం కదా. అయితే ఈవిడ భారతదేశంలోని ప్రముఖ మహిళా టెన్నిస్ క్రీడాకారిణిల్లో ఒకరన్నమాట. అయితే ఆమె దేశీయ అంతర్జాతీయ టెన్నిస్ పోటీల్లో పాల్గొని 60కు పైగా అవార్డ్స్ కూడా గెలుచుకున్నారు. అయితే ఆవిడ స్పెషాలిటీ ఏంటో తెలుసా? జనరల్ గా టెన్నిస్ ఆర్ బ్యాడ్మింటన్ ఇలా వీటికి సపరేట్ కాస్ట్యూమ్స్ ఉంటాయి, సో వాటినే వేర్ చేసుకుని ఆడాల్సి ఉంటుంది. కానీ ఈవిడ ఏం చేశారంటే అప్పట్లో విదేశాల్లో జరిగే టెన్నిస్ పోటీల్లో కూడా ఆమె భారతీయ సాంప్రదాయమైన పార్సీ చీరను ధరించి పాల్గొనేవారు. అలా చీరతోనే టెన్నిస్ ఆడేవారనమాట. దీనివల్ల భారతీయ సంస్కృతికి వరల్డ్ వైడ్ గా గుర్తింపు లభించింది. నిజంగా చీరతో టెన్నిస్ ఆడడం అంటే చాలా గొప్ప విషయం అని చెప్పొచ్చు. ఒక ఇక 1924లో ఫ్రాన్స్ రాజధాని ప్యారిస్ లో జరిగిన ఒలింపిక్ గేమ్స్ లో ఇండియన్ టెన్నిస్ టీమ్ లో లేడీ మెహర్బై టాటా గారు సభ్యురాలిగా కూడా సెలెక్ట్ అయ్యారు. ఇక ఈ కారణంతోనే ఆమెను భారతదేశపు తొలి మహిళా టెన్నిస్ ఒలింపియన్గా పిలుస్తారనమాట. సో తొలి మహిళా టెన్నిస్ ఒలింపియన్. అండ్ ఇంకా ఇప్పుడు విశేషాలు తెలుసుకునే ముందు మీ అందరి కోసం జోడీ ఫిల్మ్ నుంచి సాంగ్ ప్లే చేస్తున్నాను. వింటూ ఉండండి వివిధ భారతి ఎఫ్ఎం 101.3.

0: Shakti FM 101.3.
1: పుల్లన్ని పుల్లట్టు పంటి కంటగానే జీవజచ్చిన జన్మకే జీవమొచ్చరా ఇది అట్టంటే

0: నాలో నీకు నచ్చిందేంటి?
1: నువ్వు బాగా మాట్లాడుతావు సీత, నువ్వు మాట్లాడుతుంటే అలా వినాలనిపిస్తుంది.
0: అది కాదు, ఇది అందరూ చెప్తారు, కానీ నీకు నాలో ప్రత్యేకంగా నచ్చిందేంటి?
1: ప్రత్యేకంగా అంటే నువ్వు నాలాగే వివిధ భారతి ఎఫ్ఎం వింటావు సీత, అది నాకు చాలా ఇష్టం.

స్వయం ఉపాధి ఇలాంటి రంగాల్లో మహిళలు ముందుకు రావాలి అని చెప్పేసి ఎంతగానో సపోర్ట్ చేస్తూ ఉండేవారు. అలాగే 1920s టైంలో టాటా స్టీల్ సంస్థకి ఒక చిన్న ఆర్థిక సంక్షోభం అయితే ఎదురైందనమాట. ఇక ఆ టైంలో ఆవిడేం చేశారు, ఆ సంస్థను రక్షించడం కోసం తన విలువైన ఆభరణాలను, తన డైమండ్ నెక్లెస్ ను బ్యాంకులో తాకట్టు పెట్టి మరీ ఆ సంస్థని ఆర్థికంగా నిలదొక్కునేలాగా కీలక పాత్ర పోషించారనమాట. సో దేశ ప్రయోజనాల కోసం ఆమె చేసిన ఈ త్యాగం అనేది నేటికీ చాలా ఆదర్శంగా నిలిచే విషయంగా చెప్పచ్చు. ఇక 1931లో జూన్ 18న లుకేమియా వ్యాధితో, అంటే బ్లడ్ క్యాన్సర్తో ఆవిడ మరణించారు. ఇక క్రీడల్లో రాణిస్తూనే మహిళల హక్కుల కోసం పోరాడుతూ సమాజ సేవలో తన జీవితాన్ని కూడా అంకితం చేశారనమాట లేడీ మెహర్బాయ్ టాటా గారు. అయితే ఆవిడ ధైర్యం కానివ్వండి, సేవాభావం, దేశభక్తి, నాయకత్వం ఇవన్నీ కూడా నేటి తరానికి కూడా స్ఫూర్తినిస్తాయి. ఇది ఇవాళ్టి మన విశేషాలు ధీర ప్రోగ్రాంలో. మరి మీకోసం ఇంకొక మంచి పాట ప్లే చేస్తూ ధీర ప్రోగ్రాంకి ఇక్కడతో ఎండ్ చేసేద్దాం. సో వింటూ ఉండండి వివిధ భారతి FM 101.3.

ఎస్బీన్ చేస్తున్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.3 బాబీ మూవీ నుంచి మనమైతే వినేసాం ఒక బ్యూటిఫుల్ సాంగ్ మనో గారు పాడిన పాట. మరిక 1:49 దాటి అలా సెకండ్స్ వెళ్తూ ఉందన్నమాట టైం కూడా. ఇక ధీరా ప్రోగ్రామ్ లో మనమైతే లేడీ మెహర్బాయ్ టాటా గారి గురించి కొన్ని విశేషాలు మాట్లాడుకుంటూ ఉన్నాం కదా. అయితే మరి ఆవిడ భారతదేశపు తొలి మహిళా టెన్నిస్ ఒలింపినిగా గుర్తిస్తారు అని కూడా మాట్లాడుకున్నాం. అయితే ఆవిడ టెన్నిస్ లోనే కాకుండా మెహర్బాయ్ గారు అనేక మహిళా సంస్థలతో కలిసి పనిచేసి మహిళల్లో చైతన్యం కలిగించేవారన్నమాట అప్పట్లో. అండ్ విద్య, ఆరోగ్యం,

मोदी की गारंटी मतलब गारंटी पूरा होने की गारंटी। साथियों,

0: TFM 101.3. లైఫ్ ఈజ్ ఏ రేడియో. ఓ పాట మేలుకొలిపితే
1: ఇంకో పాట స్ఫూర్తినిస్తుంది.
0: ఓ పాట కనులు తుడిస్తే
1: మరో పాట కాలాన్ని మెరిపిస్తుంది.
0: ఓ పాట మనసుకి హత్తుకుంటే
1: ఇంకో పాట మధురానుభూతినిస్తుంది.
0: ఇలా ఎన్ని పాటలు విన్నా ఆనందాన్ని పంచుతూ అందరినీ ఏకం చేసే ఎన్నో కార్యక్రమాలు
1: మీకోసం తీసుకొచ్చింది మీ ఆకాశవాణి విజయవాడ వివిధ భారతి FM
0: 101.3.

సందడిగా మనమైతే మంచి మంచి సాంగ్స్ వింటూ హ్యాపీగా ఎంజాయ్ చేద్దాం. మరి నేను అడిగే క్వశ్చన్స్ కి మీరు ఆన్సర్స్ పంపించాలి అంటే తెలుసు కదా, వాట్సాప్ నెంబర్ 8662488114. మరి ఈ నెంబర్ కి మీరు మీ ఆన్సర్స్ ని పంపించేస్తే నేను టక్కడక్క మీ నేమ్స్ అన్ని కూడా అనౌన్స్ చేసేస్తూ ఉంటా. మరి ఇవాళ మన షోలో ఫస్ట్ క్వశ్చన్ ఏంటంటే, సప్త స్వరాలు తెలుసు కదా, సారీగమప ద ని సా, మళ్ళీ సా వస్తుంది. సో సప్త స్వరాల్లో ఫిఫ్త్ లెటర్ సరిగమప్ప అంటే పా కదా, పా అంటే ఏంటి, పంచమం. సో పంచమం అంటే అర్థం ఏంటి, జనరల్గా పంచమం అంటే సప్తస్వరాల్లో పా లెటర్ అంటే పంచమం అని అర్థం. అయితే దాని అర్థం ఇంకా అసలు డీటెయిల్డ్గా చెప్పాలి అంటే ఒక్కొక్క లెటర్కి ఒక్కొక్క అర్థాలు ఉంటాయి. సరిగమలో సా అంటే ఒకటి, రీ అంటే ఒకటి. ఇట్లా లాస్ట్ నా షోలో అయితే రిషభం గురించి అడిగాను, రిషభం అంటే ఏంటి దాని మీనింగ్ అని. సేమ్ ఇప్పుడు పంచమం అంటే ఏంటి దాని మీనింగ్ ఏంటో తెలిస్తే నాకు వాట్సాప్ చేయండి అని చెప్తున్నాను. సో విన్నారు కదా, పంచమం అంటే ఏంటి, సప్తస్వరాల్లో పా అంటే పంచమం, దీని అర్థం ఏంటి తెలిస్తే నాకు వాట్సాప్ చేస్తూ ఉండండి మీ ఆన్సర్స్ని. ఇక నెక్స్ట్ మీ అందరి కోసం ఒక సాంగ్ అయితే ప్లే చేస్తాను బిల్లా సినిమా నుంచి. సో స్టే ట్యూన్ టు వివిధ్ భారతి ఎఫ్ఎం 101.3.

ఎస్విన్ డోనే చేస్తూ ఉన్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.3. మరి టైం ఎగ్జాక్ట్లీ 2:30 అయిపోయిందనమాట. సో ఇక సందరే సందడిలోకి మనమైతే ఎంట్రీ ఇచ్చేసాం కదా. నేను మీ ఆర్జే తేజు. సందడి సందడిలో ఫుల్ సందడి.

0: ఉండుగా.
1: లైఫ్ ఇస్ ఏ రేడియో. ఓ పాట మేలు కొలిపితే
2: ఇంకో పాట స్ఫూర్తినిస్తుంది.
1: ఓ పాట కనులు తుడిస్తే
2: మరో పాట కాలాన్ని మెరిపిస్తుంది.
1: ఓ పాట మనసుకి హత్తుకుంటే
2: ఇంకో పాట మధురానుభూతినిస్తుంది.
1: ఇలా ఎన్ని పాటలు విన్నా ఆనందాన్ని పంచుతూ అందరినీ ఏకం చేసే ఎన్నో కార్యక్రమాలు
2: మీకోసం తీసుకొచ్చింది మీ ఆకాశవాణి విజయవాడ వివిధ భారతి FM
1: 101.3.

మీరు వింటున్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.3. నేను మిమ్మల్ని అడిగాను ఒక క్వశ్చన్, సప్తస్వరాల్లో పా అంటే పంచమం అని అర్థం, అయితే దీని యాక్చువల్ మీనింగ్ ఏంటి? సో పంచమం అంటే మీనింగ్ ఏంటి? నాకైతే ఆన్సర్స్ పంపించండి అన్నాను కదా, మరి చూద్దాం మెసేజ్లు ఎవరు చేశారు. కామతి శంకర్ గారు రాజుల నుంచి హాయ్ అని మాత్రమే పెట్టారు, ఆన్సర్ లేదు. జరుపుతుల బుచ్చయ్య గారు తరాలపల్లి హనుమకొండ జిల్లా నుంచి పంపించారు, ఆన్సర్ అయితే లేదు. ఇంకొకసారి కొత్తగా ఇప్పుడే ట్యూన్ చేసి కనుక ఉంటే కనుక వినండి, ఆన్సర్ అయితే పంపించవచ్చు. ఇప్పుడు శాంతినగర్ నుంచి ఒకే ఒక్కడు మెసేజ్ పంపించారు, ఇంకా ఆన్సర్ పంపించలేదు, హాయ్ అని మాత్రమే పెట్టారు. కేదర్ వీరేష్ గారు రాజోలి మండలి నుంచి పంపిస్తున్నారు, పంచమం అంటే ఐదవది అంటున్నారు. కాదు, నేను ఆ మీనింగ్ అడగలేదు. అసలు యాక్చువల్గా సప్తస్వరాల్లో ఒక్కొక్క దానికి ఒక్కొక్క అర్థం ఉంటుంది. సో ఆ స్వరం అంటే సప్తస్వరాలు అంటున్నాము అంటే కొన్ని రకాల స్వరాలని కలిపి ఆ సప్తస్వరాలుగా మాట్లాడతాం కదా, చెప్తాము. సో సంస్కృతంలో క్లియర్గా ఉంటుంది. సో సా అంటే ఇది. నేను ఒకసారి లాస్ట్ షోలో మిమ్మల్ని రీ అంటే రిషభం అన్నాను. రిషభం అంటే దాని యాక్చువల్ అర్థం ఏంటి అని అంటే ఎద్దు రంకె అని ఇట్లా పిలుస్తారు. సో అలా అదొక స్వరం అన్నమాట. సో అలానే పంచమానికి కూడా ఒక అర్థం ఉంది. సో సరిగమల్లో పంచమం అదేంటో నాకు ఆన్సర్ పంపించండి అన్న. పెడన జోగరేంద్ర కాలనీ నుంచి అప్పలరాజు గారు పంపించారు, పంచమం అంటే ఐదవది అని. కాదండి, అదైతే కాదు ఆన్సర్. హాయ్ హలో నమస్తే గుడ్ ఆఫ్టర్నూన్ అండి, ఎలా ఉన్నారు అంటూ సుధా గారు కొత్తగూడెం నుంచి మెసేజ్ పంపించారు. ఐమ్ ఫైన్. ఇక ఆన్సర్ ఎక్కడ, ఆన్సర్ పంపించలేదు మీరు. గుడ్ ఆఫ్టర్నూన్, వెల్కమ్ టు సందర్శన నరి అంటూ మండూరు మధుకుమార్ గారు, లక్ష్మీదేవి గారు వెంకటగిరి సాలి కాలనీ నుంచి పంపించారు. ఇక కరెక్ట్ ఆన్సర్తో పవన్ ఫ్రమ్ కరీంనగర్, సూపర్ అసలు కరెక్ట్ ఆన్సర్. ఇక అక్కరపాక నుండి రమా గారు మెసేజ్ పంపించారు, పంచమం అంటే ఐదు స్వరాలు అని అర్థం అంటున్నారు, కానీ కాదండి. హాయ్ గుడ్ ఆఫ్టర్నూన్ తేజు గారు అంటూ పుట్టపాక నుంచి పులిపాటి శ్రీనివాసరావు గారు మెసేజ్ పంపించారు. అలాగే కృష్ణవేణి, నీలేంద్ర, హరిణి. ఆన్సర్ అయితే కాదండి, మీరు అనుకుంటున్న ఆన్సర్ అయితే కాదు, ఇంకొకసారి ట్రై చేయండి. తర్వాత భాస్కర్ గారు ఫ్రమ్ పెడన కరెక్ట్ ఆన్సర్ పంపించారు. నెక్స్ట్ గణేష్ రాజు శ్రీవత్స కోనపూర్ నుంచి పంపించారు, కానీ ఆన్సర్ రాంగ్ అండి. కమతం వెంకటలక్ష్మిరెడ్డి గారు భీమునిపాడు నుంచి పంపించారు, కానీ రాంగ్ ఆన్సర్. నెక్స్ట్ మెసేజ్, విజయవాడ వివిధ భారతి కేంద్రానికి నమస్కారం అంటూ నిజామాబాద్ జిల్లా ఉమ్మడి నుంచి మొహమ్మద్ జైనుద్దీన్ రెహమాన్ జైనుద్దీన్ మెసేజ్ పంపించారు, కానీ ఆన్సర్ పంపించలే. అనంతపురం నుంచి అనురాధ గారు ఐదవ స్వరం అంటే పంచమం అంట ఇట్లా అంటారు అని యాక్చువల్ మీనింగ్ కూడా పంపించారు, సూపర్ కరెక్ట్ ఆన్సర్. జాన్సన్ గారు ఫ్రమ్ విజయవాడ కరెక్ట్ ఆన్సర్ పంపించారు. గుడ్ ఆఫ్టర్నూన్ తేజు గారు అంటున్నారు, వెరీ గుడ్ ఆఫ్టర్నూన్. ఇక హాయ్ ఆర్జే తేజు, హౌ ఆర్ యూ అంటూ గంగరాజు గారు పెద్దరాజుపల్లి నుంచి పంపించారు, అండ్ ఆన్సర్ కూడా ఇంకా కొంచెం గెస్ట్ చేయాలి మీరు. ఇక ఆన్సర్ అది అయితే కాదండి. హాయ్ అండి, నా పేరు డి సూరిబాబు, మై వైఫ్ డి కళ్యాణి, కామేశ్వరిపేట విలేజ్ శ్రీకాకుళం డిస్టిక్ అంటూ ఆన్సర్ పట్టారు, కానీ రాంగ్ అండి ఆన్సర్. కుసుమ గారు ఫ్రమ్ మమ్మటి నగర్ కరెక్ట్ ఆన్సర్. కర్ణాటక రాష్ట్రం చిన్న తిరుపతి నుంచి శ్యామల ప్రకాష్ మెసేజ్ పంపించారు, కానీ ఆన్సర్ పంపించలేదు. రాజోలు నుంచి బోరెల్లి జయన్న గారు రాంగ్ ఆన్సర్. సుబ్బారెడ్డి శివాజీనగర్ నుంచి పంపించారు, మదనపల్లి టౌన్ అయితే యా కరెక్ట్ ఆన్సర్. ఆచారి ముండ్ల దిన్నే ఆచారి గారు సప్తస్వరాల్లో పా అంటే పంచమం, యా కరెక్ట్ ఆన్సర్. ఇక కరెక్ట్ ఆన్సర్తో సత్యనారాయణ గారు విజయవాడ దేవీనగర్ నుంచి పంపించారు. ఇక సుధా గారు కొత్తగూడెం నుంచి కరెక్ట్ ఆన్సర్. కలమందలపాడు గ్రామం నుంచి కాశీ ముత్తుజావలి రాంగ్ ఆన్సర్ అండి. రాజశేఖర్ రెడ్డి గారు ఆదోని మండలం నుంచి పంపించారు, ఆన్సర్ తెలియదండి అంటున్నారు, ఇట్స్ ఓకే నేను చెప్తాను. ఇక శబానా గారు పెద్దగూడెం విలేజ్ వనపర్తి డిస్టిక్ నుంచి పంపించారు, కానీ ఆన్సర్ అయితే రాంగ్. నెక్స్ట్ మెసేజ్, సిరిగిరి హరికృష్ణ గారు నంద్యాల జిల్లా నుంచి పంపించారు, ఆన్సర్ పంచమమ్మ అంటే వివిధ భారతిలో వచ్చే సందరే సుందరి అండి అంటున్నారు, కాదు. నెక్స్ట్, ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా పెద్దపురం నుంచి శెట్టి సూరిబాబు గారు ఆన్సర్ పంపించారు, కానీ రాంగ్ ఆన్సర్. దస్తగిరి సంధ్య ఫ్రమ్ పొద్దుటూరు కడప జిల్లా రాంగ్ ఆన్సర్. సరే, ఇంకా మెసేజ్లు వస్తూ ఉన్నాయి. మిమ్మల్ని అయితే ఇప్పుడు అడిగాను కాబట్టి ఇంకొకసారి సాంగ్ విందాం, తర్వాత ఒక సాంగ్ తర్వాత ఆన్సర్ ఏంటో రివీల్ చేస్తాను. సో సప్తస్వరాల్లో పా అంటే పంచమం అండ్ దీని యాక్చువల్ మీనింగ్ ఏంటి? సో వింటూ ఎంజాయ్ చేస్తూ ఉండండి, ఆన్సర్స్ కూడా పంపిస్తూ ఉండండి 8662438114 నెంబర్కి. స్టే ట్యూన్.

0: లైఫ్ చాలా బోరింగ్ గా ఉంది యార్.
1: అయితే సినిమాకి వెళ్దామా?
2: వీకెండ్ లో మంచి సిరీస్ ని ఫ్రెండ్స్ అందరితో కలిసి బింజ్ వాచ్ చేద్దామా?
3: అక్క పోనీ ఎక్కడికన్నా టూర్ కెళ్దామా?
0: చూడండి, ఎంజాయ్ చేయాలనుకునే వాళ్ళు టూ టైప్స్. టైప్ వన్, పనులన్నీ పక్కన పడేసి ఎంజాయ్ చేయాలనుకునే వాళ్ళు. టైప్ టూ, ఒక్క నిమిషం కూడా వేస్ట్ చేయకుండా అన్ని వర్క్స్ ని టైం కి కంప్లీట్ చేస్తూ ఎంజాయ్మెంట్ కి కూడా టైం ఇచ్చేవాళ్ళు. నేను టైప్ టూ, ఓకేనా?
1: అయితే నువ్వు ఆకాశవాణి విజయవాడ వివిధ భారతి ఎఫ్ఎం 101.3 వినాల్సిందే. ఓ పక్కన వర్క్ కంప్లీట్ చేసుకుంటూనే ఇన్ఫర్టైన్మెంట్ కూడా దొరుకుతుంది. అదే ఇన్ఫర్మేషన్ ప్లస్ ఎంటర్టైన్మెంట్.
4: చేస్తున్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.3. అండ్ ఇక మనమైతే అఖిల్ సినిమా నుంచి టైటిల్ సాంగ్ అయితే వినేసాం కదా. ఇక టైం ఎగ్జాక్ట్లీ 2:47 అయిపోయింది. మనం ఉన్నాం సందేశంలో ఈ ప్రోగ్రామ్ లో సప్తస్వరాల్లో ప అంటే పంచమం అని పిలుస్తాము. అయితే దీని యాక్చువల్ మీనింగ్ ఏంటి, ఏ స్వరం దీని అర్థం? అయితే కరెక్ట్ ఆన్సర్స్ తో మనకి దస్తగిరి సంధ్య గారు ప్రొద్దుటూరు కడప జిల్లా నుంచి అయితే ఇప్పుడు మెసేజ్ పంపించారు. ఇంకా కరెక్ట్ గా వస్తున్నాయి మెసేజెస్, చూద్దాం. గుడ్ ఆఫ్టర్నూన్ అంటూ ప్రదీప్ అండ్ విజయ హనీ ఫ్రమ్ బృందావన్ నిలయం సెవెన్ హిల్స్ కాలనీ అనంతపూర్ నుంచి మెసేజ్ పంపించారు. కాదు, రాంగ్ అండి, రాంగ్ ఆన్సర్. కానీ ఇంకొక మెసేజ్ పెట్టిన జోగనందర కాలనీ చప్పలరాజు గారు, కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ గణేష్ అండ్ రాజు శ్రీవత్స కోనాపూర్ నుంచి మెసేజ్ పంపించారు, కరెక్ట్ ఆన్సర్. రాజోలు నుంచి బోరెల్లి జయన్న గారు, కరెక్ట్ ఆన్సర్. ఇక కరెక్ట్ ఆన్సర్తో అక్కరపాక నుండి రమా గారు మెసేజ్ పంపించారు. తర్వాత రాజోలు నుంచి కాదర్ వీరేష్ గారు, కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ కరెక్ట్ ఆన్సర్తో జరిపోతల బుచ్చయ్య గారు హనుమకొండ జిల్లా తరాలపల్లి గ్రామం నుంచి పంపించారు. స్నేహమను జైనుద్దీన్ మహమ్మద్ జైనుద్దీన్ గారు మెసేజ్ పంపించారు ఉమ్మడి నుంచి నిజామాబాద్ జిల్లా, కరెక్ట్ ఆన్సర్. గుడ్ ఆఫ్టర్నూన్ అంటూ ఆన్సర్స్ కరెక్ట్గా మెసేజ్ చేశారు నంద్యాల జిల్లా సుబ్బారెడ్డిపల్లి గ్రామం నుంచి ప్రియా శ్రీనివాసరెడ్డి. నెక్స్ట్ కరెక్ట్ ఆన్సర్తో పాలెం పోలయ్య గారు ఆలగడ నంద్యాల జిల్లా నుంచి మెసేజ్ పంపించారు. జి రెడ్డన్న గారు ఎన్జీఓ కాలనీ కడప నుంచి మెసేజ్ పంపించారు కరెక్ట్గా. నెక్స్ట్ మంగళగిరి నుంచి దామర్ల చినమస్తానరావు గారు, దామర్ల పెద్దమస్తానరావు గారు మెసేజ్ పంపించారు, కరెక్ట్ ఆన్సర్. కలమందలపాడు గ్రామం నుంచి ఖాసీం ముత్తుజావాలి, కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ మెసేజ్ ఎర్రమల్లి సీతామహాలక్ష్మి గారు అమలాపురం నుంచి మెసేజ్ పంపించారు, కరెక్ట్ ఆన్సర్. పూజారి ధనంజయ గారు అనంతపురం జిల్లా సిండికేట్ నగర్ పెద్దమ్మగుడి దగ్గర నుంచి మెసేజ్ పంపించారు, కరెక్ట్ ఆన్సర్. వేదాంతం జానకి శ్రీనివాస్ ఫ్రమ్ మచిలీపట్నం, కరెక్ట్ ఆన్సర్. గడ్డం అంకయ్య గారు బందరపల్లి నెల్లూరు జిల్లా నుంచి పంపించారు ఆన్సర్. తర్వాత శాంతినగర్ నుంచి ఒకే ఒకడు, కరెక్ట్ ఆన్సర్. కనకారావు గారు ఫ్రమ్ పెడన, కరెక్ట్ ఆన్సర్. గుడ్ ఆఫ్టర్నూన్ తేజు గారు అంటూ కరెక్ట్ ఆన్సర్తో ఆశా శ్రీనివాస్ బెంగళూరు నుంచి పంపించారు. కమతం వెంకటలక్ష్మిరెడ్డి గారు భీమునిపాడు నుంచి పంపించారు. కానీ అచల స్వరం అంటున్నారు మీరు, కాదండి. ఇంతకీ ఏంటంటే సప్తస్వరాల్లో ప అంటే పంచమం, దీని అర్థం ఏంటంటే కోకిల స్వరం. సో కోకిల స్వరం ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. సో అది మ్యాటర్. అండ్ ఇక నెక్స్ట్ ఇంకొక సాంగ్ ప్లే చేసే ముందు మరి నెక్స్ట్ క్వశ్చన్లోకి వెళ్ళిపోదాం. ఇక సెకండ్ క్వశ్చన్ ఏంటి వాళ్ళది మన షోలో అడుగుతాను. ఇంగ్లీష్లో పొమ్మని, తెలుగులో రమ్మని పిలిచే పేరు. సో రెండు మిక్స్ అయి ఉంటుంది. దీనికి సంబంధించిన క్లూ కూడా నేను నెక్స్ట్ ఇస్తాను, ఒకవేళ మీరు గెస్ చేయలేకపోతే. విన్నారు కదా, ఇంగ్లీష్లో పొమ్మని, తెలుగులో రమ్మని పిలిచే పేరు. సో ఆ రెండింటిని మిక్స్ చేస్తే ఒక వర్డ్ వస్తుంది. అది మనం నేను ఇంకా క్లూ అంటే ఆన్సర్ చెప్పేసేయాలేమో. సో ఆన్సర్ మీరే గెస్ చేయండి. ఇంగ్లీష్లో పొమ్మని, తెలుగులో రమ్మని పిలిచే పేరు ఏంటి? రెండు మిక్స్ చేసి ఉంటుంది ఆ పేరు. సో అదేంటో తెలిస్తే నాకు వాట్సాప్ చేస్తూ ఉండండి. వింటూ ఉండండి వివిధ భారతి ఎఫ్ఎం 101.3.

వాట్ ఎ బ్యూటిఫుల్ సాంగ్. సో మనమైతే ఆంధ్రుడు ఫిల్మ్ నుంచి సాంగ్ అయితే వినేసాము. మూవీ ఎంజాయ్ చేస్తూ ఉన్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.3. శ్రేయ ఘోషల్ వాయిస్ లో సాంగ్ విన్నాం కదా, చంద్రబోస్ గారు రచించారు. ఇక 2 గంటల 54 నిమిషాలు అయిపోయింది క్లాక్ లో. టైం చూస్తే నేను మిమ్మల్ని అడిగాను, ఇంగ్లీష్ లో పొమ్మని తెలుగులో రమ్మని పిలిచే పేరు, ఈ రెండింటిని మిక్స్ చేస్తే ఒక వండర్ఫుల్ లెటర్ వస్తుంది. జస్ట్ 3 లెటర్ వర్డ్ అది. సో ఇంగ్లీష్ లో పొమ్మని తెలుగులో రమ్మని ఎట్లా అంటారు? మధ్యలో ఒక లెటర్ ఉంటుంది, అది మీరే పెట్టాలి. సో దీనికి క్లూ కూడా నేను తర్వాత ఇస్తాను. ఇక టైం ఎగ్జాక్ట్లీ 2:55. ఆన్సర్స్ చాలా మంది కరెక్ట్ గానే గెస్ చేస్తున్నారండి. నేనేదో అనుకున్నాను కానీ మొత్తానికి చెప్పలేకపోతారేమో, నేను ఎన్ని క్లూస్ ఇవ్వాలో అనుకుంటున్నా, కానీ పర్వాలేదు, చాలా మంది కరెక్ట్ గానే గెస్ చేస్తున్నారు. అండ్ ప్రీవియస్ క్వశ్చన్ కి కర్ణాటక రాష్ట్రం నుంచి, చిన్న తిరుపతి నుంచి శ్యామల ప్రకాష్ పంపించారనమాట, కోయిల కూసే స్వరం అంటూ. ఇంకా కేదర్ వీరేష్ గారు రాజుల మండలం నుంచి కూడా పంపించారు ప్రీవియస్ క్వశ్చన్ కి కరెక్ట్ ఆన్సర్. అండ్ ఇక ఇప్పుడు నేను అడిగిన క్వశ్చన్ కి కూడా కరెక్ట్ ఆన్సర్స్ స్టార్ట్ అయిపోయాయి. రాజుల నుంచి బోరెల్లి జయన్న గారు కరెక్ట్ ఆన్సర్ పంపించారు. పెడన నుంచి భాస్కర్ గారు కరెక్ట్ ఆన్సర్. కనకారావు గారు ఫ్రమ్ పెడన. ఇంకొకసారి ఆలోచించండి. శాంతినగర్ నుంచి ఒకే ఒక్కడు.

మీరు కూడా ఇంకా ఆలోచించాలి. తర్వాత పుట్టుపాకి నుండి పులిపాటి శ్రీనివాసరావు, కృష్ణమేని, నీలేంద్ర, హరిణి ఆన్సర్ పంపించారు కానీ రాంగ్ ఆన్సర్. జి రెడ్డన్న గారు ఎన్జీఓ కాలనీ కడప నుంచి పంపించారు, ఆన్సర్ కానీ కాదు, రాంగ్ ఆన్సర్. ఇక నమస్తే మేడం గారు అంటూ ముండ్ల తిన్నే చారి గారు, ఘోరా అని వస్తుందండి అంటున్నారు కానీ కాదండి. పెడిన జోగరంధ్ర కాలనీ నుంచి అప్పలరాజు గారు అయితే గోవా అని పంపించారు ఏకంగా, కాదు. అనంతపురం నుంచి అనురాధ గారు కరెక్ట్ గా గెస్ట్ చేశారు. అండ్ ఇంకా ఇలాగా చాలా మంది కరెక్ట్ గానే గెస్ట్ చేసిన వాళ్ళు ఉన్నారు, వాళ్ళ డీటెయిల్స్ అని కూడా చెప్తాను. మీరు కూడా ఈలోపు ఇంకొకసారి ఆలోచిస్తూ మెసేజ్లు పంపిస్తూ ఉండండి. ఇంగ్లీష్లో పొమ్మని, తెలుగులో రమ్మని పిలిచే పేరు ఏంటి? సో తెలిస్తే ఆన్సర్స్ పంపిస్తూ ఉండండి, వింటూ ఉండండి వివిధ భారతి FM 101.3.

ఇందిర. భారత నౌకాదళంలో అత్యాధునిక యుద్ధ నౌక ఐఎన్ఎస్ మహేంద్రగిరిని ఈరోజు కేంద్ర రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్ జాతికి అంకితం చేశారు. ఈ సందర్భంగా నిర్వహించిన కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ, మహేంద్రగిరి యుద్ద నౌక ద్వారా దేశ భద్రత మరింత బలోపేతమైందన్నారు. మారుతున్న వ్యూహాత్మక పరిస్థితుల్ని దృష్టిలో ఉంచుకుని భారత నావికాదళం అప్రమత్తంగానే ఉందని ఆయన స్పష్టం చేశారు. గుంటూరు జిల్లా మంగళగిరిలోని తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయంలో ప్రజల నుంచి అర్జీలను ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఈరోజు స్వీకరించారు. ఈ సందర్భంగా పలు అర్జీలను సత్వరమే పరిష్కరించాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. రాబోయే 2027 గోదావరి పుష్కరాలను దేశంలోనే ఆదర్శవంతమైన ఆధ్యాత్మిక మహోత్సవంగా నిర్వహించేందుకు కూటమి ప్రభుత్వం ఏడాది ముందుగానే సమగ్ర కార్యాచరణ ప్రణాళికను ప్రారంభించిందని రాష్ట పురపాలక పట్టణాభివృద్ది శాఖ మంత్రి పొంగూరు నారాయణ అన్నారు. రాష్ట పర్యాటక సాంస్కృతిక శాఖ మంత్రి కందుల దుర్గేష్తో కలిసి రాజమహేంద్రవరంలో విస్తృతంగా పర్యటించి పుష్కరాల ఏర్పాట్లను క్షేత్రస్థాయిలో పరిశీలించారు. విశాఖపట్నం జేఎన్టీయు తొలి స్నాతకోత్సవం సభ ఈరోజు విశాఖపట్నంలో జరిగింది. ఈ కార్యక్రమానికి రాష్ట గవర్నర్ అబ్దుల్ నజీర్ ముఖ్య అతిథిగా హాజరై విద్యార్థులకు పట్టాలు ప్రదానం చేశారు. విద్యతో పాటు క్రీడలకు కూడా తమ ప్రభుత్వం సమ ప్రాధాన్యత ఇస్తుందని రాష్ట సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి డాక్టర్ డోలాశ్రీ బాలవీరాంజనేయస్వామి అన్నారు. ప్రకాశం జిల్లా జరుగుమల్లి జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో ఈరోజు రాష్ట ఇంటర్ డిస్టిక్ట్ సబ్ జూనియర్ బాయ్స్ అండ్ గర్ల్స్ ఛాంపియన్షిప్ పోటీలను ప్రారంభించారు. పల్లె ప్రాంతాల సర్వతోముఖాభివృద్దికి ప్రాధాన్యమిస్తూ కేంద్ర ప్రభుత్వం ప్రధానమంత్రి గ్రామీణ సడక్ యోజన కింద రాష్ట్రానికి అధిక నిధులు కేటాయించిందని భారతీయ జనతా పార్టీ రాష్ట అధికార ప్రతినిధి సాదినేని యామిని శర్మ ఒక ప్రకటనలో తెలిపారు. కర్నూలు జిల్లా కల్లూరు గ్రామ పరిధిలో ఎన్నికల సంఘం చేపట్టిన స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ ఎస్ఐఆర్ కార్యక్రమంలో భాగంగా ఈరోజు ప్రత్యేక శిబిరాన్ని ఏర్పాటు చేశారు. ఈ శిబిరంలో సంబంధిత బూత్ లెవెల్ అధికారులు ప్రజలకు అవసరమైన మార్గదర్శకాలను అందించారు. భవిష్యత్ ఆంధ్రప్రదేశ్ నిర్మాణానికి సంతానోత్పత్తి రేటు పెంపుపై దృష్టి సారించాలని విజయనగరం జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారిని డాక్టర్ ఎస్ జీవనరాణి తెలిపారు. జులై 11 నుంచి 18వ తేదీ వరకు నిర్వహిస్తున్న ప్రపంచ జనాభా వారోత్సవాల సందర్భంగా ప్రజల్లో పునరుత్పత్తి ఆరోగ్యం, కుటుంబ నియంత్రణ, మాతా శిశు సంక్షేమం, లింగ సమానత్వం, యువత సాధికారిత, స్థిరమైన అభివృద్దిపై విస్తృత అవగాహన కల్పిస్తున్నట్లు చెప్పారు. భారత్ ఇంగ్లాండ్ జట్ల మధ్య 5 మ్యాచ్ల టీ20 సిరీస్ లో భాగంగా ఈరోజు 5వ టీ20 మ్యాచ్ ఇంగ్లాండ్లోని సౌత్ ఆప్టన్ రోజ్బాల్ స్టేడియంలో ఈరోజు రాత్రి 7 గంటలకు ప్రారంభమవుతుంది. వివిధ భారతి ఎఫ్ఎం వార్తా ముఖ్యాంశాలు తిరిగి 4 గంటలకు వింటారు.

0: చూడు ట్రిప్ ట్రిప్ అని తీసుకొచ్చావు, ఇక్కడ రేడియో కూడా లేదు, ఇప్పుడు నేను వివిధ భారతి ఎలా వినాలి?
1: ఈ మాత్రానికే బాధెందుకు, ఫోన్ లో న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ ఇస్తే సరి.
0: యాప్ లో రేడియోనా? అయితే ఓకే, వివిధ భారతి ఉంటుందిగా.
1: న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ ఇన్స్టాల్ చేసి వీపీ తెలుగు విజయవాడ అని క్లిక్ చేయి. అంతే, నువ్వెక్కడున్నా ఎప్పుడైనా నీకు నచ్చిన వివిధ భారతి ప్రోగ్రామ్స్ ని హ్యాపీగా వినొచ్చు.
0: హై, అయితే ఇప్పుడు ఇన్స్టాల్ చేస్తా
1: న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ ఫోన్ లోనే, రేడియో ఎప్పుడు మీతోనే.
2: एक जमाने से कहानी है सुना रही आकाशवाणी, फिर आया एंटरटेनमेंट का रेवोल्यूशन, जब कोने कोने पहुंचा दूरदर्शन. कहानी नहीं बदली, स्टाइल गया है बदल. जो कहानियां हम सुनते आए देखते आए, अब वही वैसी ही कहानी सुनाएगा डिजिटल.
3: डाउनलोड वेव्स ओटीटी ऐप नाउ एंड वॉच फॉर फ्री.
4: This is Akashwani, the news read by Shagun Chopra. India and New Zealand today elevated their ties to a strategic partnership and set a five-year target to double their annual bilateral trade in goods and services to 35,000 crore rupees by 2030, following talks between Prime Minister Narendra Modi and his New Zealand counterpart Christopher Luxon in Auckland. Earlier speaking during delegation-level talks, Prime

అది బ్యూటిఫుల్ సాంగ్ అనేసాము. మనమైతే వెంకీ మూవీ నుంచి అనమాట. ఇక ఎంత టైం చూస్తే 3:13 అయిపోయింది. మరి సందేశ్ నదిలో మనం ఉన్నాం. ఇంగ్లీష్ లో పొమ్మని, తెలుగులో రమ్మని. ఇంగ్లీష్ లో అంటే పో అంటే గో, తెలుగులో అంటే రా. సో మధ్యలో ఇంకొక పదం పెడితే ఒక వర్డ్ అయితే వచ్చేస్తుంది. సో చూద్దాం ఆన్సర్స్ ఇప్పుడైనా కరెక్ట్ గా గెస్ చేశారో లేదో. ఈ పాట కరెక్ట్ గా విన్న వాళ్ళకైతే ఆన్సర్ తెలిసిపోతుందండి చాలా ఈజీగా. శ్యామలా ప్రకాష్ గారు చిన్న తిరుపతి నుంచి మెసేజ్ పంపించారు, కరెక్ట్ ఆన్సర్. కమతం వెంకట లక్ష్మీరెడ్డి గారు భీమునిపాట నుంచి, కరెక్ట్ ఆన్సర్. ఇక రమణి గారు నిజామాబాద్ వీక్లీ బజార్ నుంచి పంపించారు. రమణి కాదు, ఏంటి మీ ఆన్సరే రమణినా? తర్వాత ఓకే కరెక్ట్ ఆన్సర్తో కూడా పెట్టారు మెసేజ్. ఎం మురహరి యశోద జానకిరాజు గారు శాంతినగర్ నుంచి ఒకే ఒకడు మెసేజ్ పంపించారు కరెక్ట్ గా. పాలెం పోలయ్య గారు ఫ్రమ్ ఆలగడ్డ నంద్యాల జిల్లా, కరెక్ట్ ఆన్సర్. రాజోరు నుంచి బోరెల్లి సంధ్య, కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ గంగరాజు గారు ఫ్రమ్ పెద్దరాజుపల్లె, కానీ రాంగ్ ఆన్సర్ అండి. నాగార్జున అండ్ లక్ష్మి ఫ్రమ్ వడియంపేట, కరెక్ట్ ఆన్సర్. బ్రహ్మం గారు ఫ్రమ్ ఖమ్మం, కరెక్ట్ ఆన్సర్. ఇక టీవీ సుబ్బారావు గారు శ్రీదేవి కాజా నుండి పంపించారు, కరెక్ట్ ఆన్సర్. ముళ్ళదిన్ని ఆచారి గారు, కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ అక్రపాక నుండి రమా గారు, కరెక్ట్ ఆన్సర్. గణేష్ రాజు శ్రీవత్స ఫ్రమ్ కోనాపూర్, కరెక్ట్ ఆన్సర్. రామలకోట నుంచి దుబాయ్ భాషా ఫ్యామిలీ మెంబర్స్ అందరూ పంపించారు, కరెక్ట్ ఆన్సర్. మండూరు మధుకుమార్, లక్ష్మీదేవి వెంకటగిరి సాలి కాలనీ నుంచి, కరెక్ట్ ఆన్సర్. జాప భూమేశ్వర్ అండ్ భూలక్ష్మి ఫ్రమ్ వెల్లుల్ల, కరెక్ట్ ఆన్సర్. ప్రదీప్ అండ్ విజయ హనీ ఫ్రమ్ బృందావన్ నిలయం, సెవెన్ హిల్స్ కాలనీ అనంతపూర్, కరెక్ట్ ఆన్సర్. ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా పెద్దపురం నుంచి శెట్టి సూర్యబాబు గారు, కరెక్ట్ ఆన్సర్. సిరిగిరి హరికృష్ణ గారు నంద్యాల జిల్లా నుంచి, కరెక్ట్ ఆన్సర్. బ్రహ్మరా శర్మ గారు కర్నూలు నుంచి పంపించారు, కరెక్ట్ ఆన్సర్. సుధా ఫ్రమ్ కొత్తగూడెం, కరెక్ట్ ఆన్సర్. నంద్యాల నుంచి హర్ష గారా మెసేజ్ పంపించారు, కరెక్ట్ ఆన్సర్. ఆశా శ్రీనివాస్ ఫ్రమ్ బెంగళూరు, కరెక్ట్ ఆన్సర్. గోర్లకాంతొడ్డి విలేజ్ నుంచి పాతింటి ఎల్లప్ప గారు, రమేష్ బాబు గారు, జయమ్మ, సుమలత, కరెక్ట్ ఆన్సర్. మోహన్ రావు, లీలావతి, హేమప్రియ, అమృత కప్పల్దొడ్డి నుంచి పంపించారు, కరెక్ట్ ఆన్సర్. జి రెడ్డన్న గారు ఎన్జీఓ కాలనీ గడప నుంచి, కరెక్ట్ ఆన్సర్. కర్నూలు నుంచి నజరీన్ అండ్ నజీర్ ఫ్యామిలీ, కరెక్ట్ ఆన్సర్. కామతి శంకర్ గారు రాజుల నుంచి పంపించారు, ఏకంగా సినిమా పేరు వెంకీ అంటున్నారండి, కాదు. దేవసేన ఫ్రమ్ తిరుపతి, కరెక్ట్ ఆన్సర్. కీర్తి రాజ్ కుమార్ ఆదర్శ్ నగర్ నిజామాబాద్ నుంచి పంపించారు, కరెక్ట్ ఆన్సర్. ప్రియా శ్రీనివాసరెడ్డి.

సుబ్బారెడ్డి పల్లి గ్రామం నంద్యాల జిల్లా నుంచి పంపించారు, కరెక్ట్ ఆన్సర్. ఉరవకొండ నుంచి ఈశ్వరయ్య గారు పంపించారు, కరెక్ట్ ఆన్సర్. పుట్టుపాక నుండి పులిపాటి శ్రీనివాసరావు, కృష్ణవేణి, నీలేంద్ర, హరిణి, కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ ఆమణి గారు ఫ్రమ్ విజయవాడ, మౌనిక. నెక్స్ట్ వీళ్ళ ముగ్గురు ఆన్సర్ అయితే ఎక్కడ ఆన్సర్ రాలేదు. శ్రవణ్ బోగారం విలేజ్ రామన్నపేట డిస్టిక్ నుంచి పంపించారు, రామన్నపేట మండలం యాదాద్రి డిస్టిక్ నుంచి, కానీ రాంగ్ ఆన్సర్. సత్యనారాయణ గారు విజయవాడ దేవీనగర్ నుంచి పంపించారు, కరెక్ట్ ఆన్సర్. తర్వాత ఎర్రమల్లి సీతామహాలక్ష్మి గారు అమలాపురం నుంచి, కరెక్ట్ ఆన్సర్. మన్హర్ గారు గమ్మత్తుగా ఉంది మేడం క్వశ్చన్ అంటున్నారు. వల్లపల్ల నుంచి దామర్ల ఆంజనేయులు గారు, హైమా గారు మెసేజ్ పంపించారు, కరెక్ట్ ఆన్సర్. రమేష్ దొంతి ఫ్రమ్ అనంతపూర్, కరెక్ట్ ఆన్సర్. ముస్తాబాద్ సావిత్రి గారు, కరెక్ట్ ఆన్సర్. ఎలా ఉన్నారు అక్క? ఐఎమ్ పరుష నంద్యాల నుంచి. ఐఎమ్ ఫైన్ అండ్ ఆన్సర్ అయితే కరెక్ట్ ఆన్సర్. కొండయ్య ప్రకాశం జిల్లా నుంచి పంపించారు, కందుకూరు, కరెక్ట్ ఆన్సర్ అండి. రాజుల నుంచి మహాత్మా గారు, కరెక్ట్ ఆన్సర్. సో అదనమాట ఇంతకీ ఆన్సర్ ఏంటి, ఇంగ్లీష్లో పొమ్మని తెలుగులో రమ్మని పిలిచే పేరు, ఇది ఒక మూడు అక్షరాల పదం. దీన్ని క్లూ ఇంకా ఒక ఆకుకూర పేరు అని కూడా అన్నాను, గోంగూర. సో గో రా మధ్యలో గోంగూర, సో చిన్న ఆకుకూర పేరు అనమాట ఇది, గోంగూర అని చెప్పేసి అందరూ కూడా కరెక్ట్గా గెస్ చేసి పంపించేశారు ఇప్పుడైతే. నెక్స్ట్ చిరుత నుంచి ఒక సాంగ్ అయితే ప్లే చేస్తాను మీకోసం. దానికంటే ముందు ఇక థర్డ్ క్వశ్చన్ ఇవాళ మన సందేశ సందడిలో, సో ఇవాళ సందేశ సందడిలో థర్డ్ క్వశ్చన్ ఏంటంటే, ఏదైనా ఆటలో మనం ముందొస్తే గెలుస్తాం, కానీ ఈ ఆటలో ముందొస్తే ఓడిపోతాం, అది ఆ గేమ్ పేరేంటి? సో తెలిస్తే నాకు వాట్సాప్ చేయొచ్చు. ఏ ఆటలోనైనా ముందొస్తే గెలుస్తాం, కానీ ఈ ఆటలో ముందొస్తే ఓడిపోతాం, ఆ పేరేంటో తెలిస్తే ఆ ఆట పేరు నాకు వాట్సాప్ చేస్తూ ఉండండి మీ ఆన్సర్స్ని 8662438114 నెంబర్కి.

0: చూద్దాం.
1: లైఫ్ ఇస్ ఏ రేడియో. ఓ పాట మేలు కొలిపితే
2: ఇంకో పాట స్ఫూర్తినిస్తుంది.
1: ఓ పాట కనులు తుడిస్తే
2: మరో పాట కాలాన్ని మరిపిస్తుంది.
1: ఓ పాట మనసుకి హత్తుకుంటే
2: ఇంకో పాట మధురానుభూతినిస్తుంది.
1: ఇలా ఎన్ని పాటలు విన్నా ఆనందాన్ని పంచుతూ అందరినీ ఏకం చేసే ఎన్నో కార్యక్రమాలు
2: మీకోసం తీసుకొచ్చింది మీ ఆకాశవాణి విజయవాడ విద్యుద్భారతి ఎఫ్ఎం
1: 101.3.
3: చేస్తూ ఉన్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.3 అండ్ ఇక 3:23 అయిపోయింది క్లాక్ లో టైం చూస్తే. బ్యూటిఫుల్ సాంగ్ చిరుత నుంచి వినేశాం కదా. ఇక నేను అడిగిన క్వశ్చన్ ఇంకొకసారి రిపీట్ చేస్తాను. ఏ ఆటలోనైనా ముందొస్తే గెలుస్తాం, కానీ ఈ ఆటలో ముందొస్తే ఓడిపోతాం. ఇంతకీ ఆ గేమ్ ఏంటబ్బా? సో నాకు వాట్సాప్ చేస్తూ ఉండండి మీ ఆన్సర్స్. నేను చెప్పాను కదా ఇంతకీ ఎవరు పంపించేశారు కరెక్ట్ గా, రాజు నుంచి బోరెల్లి జయన్న గారు పంపించారు. కుర్చీల ఆట అంటున్నారండి, కానీ కాదు. కాదరి వీరేష్ గారు రాజులి మండలి నుంచి పంపించారు, ఏకంగా బకెట్ల ఆట అంటున్నారు. కాదు. స్లో సైక్లింగ్ అంటున్నారు సత్యనారాయణ గారు విజయవాడ దేవీనగర్ నుంచి, కానీ కాదండి. గోళ్ళకందొడ్డి విలేజ్ నుంచి పాతింటి ఎల్లప్ప గారు, జయమ్మ, రమేష్ బాబు, సుమలత స్లో సైకిల్ అంటున్నారు మీరు కూడా, కానీ కాదు. అనంతపురం నుంచి అనురాధ గారు కరెక్ట్ ఆన్సర్. సో కరెక్ట్ ఆన్సర్ స్టార్ట్ అయిపోయాయి. పెడన జోగరేంద్ర కాలనీ నుంచి మెసేజ్ పంపించారు అప్పలరాజు గారు, మీరు కూడా స్లో సైకిల్ రేస్ అంటున్నారండి, కానీ కాదు. పవన్ ఫ్రమ్ కరీంనగర్ రాంగ్ ఆన్సర్. మువ మండలం కాజా నుండి టీవీ సుబ్బారావు గారు మెసేజ్ పంపించారు, స్లో సైక్లింగ్ అంటున్నారు మీరు కూడా, కానీ కాదు. స్లో సైక్లింగ్ అంటే యా అందరికంటే ఎవరు ఎక్కువగా స్లోగా సైకిల్ రన్ చేస్తారు వాళ్ళు గెలిచినట్టు, కానీ ప్లే విన్నర్ ఎప్పుడు ముందుకు వెళ్తా, అది ఎవరు విన్నర్ ముందుకు వెళ్తుంటాడు కదా, స్లోగా అయినా సరే ముందుకు వెళ్తూ ఉంటారు. కానీ నేను చెప్పే గేమ్ ఏంటంటే ముందొస్తే గెలుస్తారు మామూలుగా ఏ ఆటలో అయినా సరే, కానీ నేను చెప్పే గేమ్లో ముందుకే వచ్చాము అంటే అది ఓడిపోయినట్టే లెక్క. సో అది మీరు ఇదొక టీమ్స్ ఆడుతూ ఉంటారు. సో ఇంతకంటే ఇంకా ఎక్కువ క్లూ ఇచ్చేసారంటే ఆన్సర్ చెప్పినట్టు అయిపోతుంది. సో రెండు టీమ్స్ కలిసి ఆడుతూ ఉంటారు. సో ముందుకి వచ్చారు అంటే మాత్రం ఓడిపోతారు. కాబట్టి ఆ గేమ్ ఏంటి? సో స్లో సైక్లింగ్ అయితే కాదు. కమతం వెంకటలక్ష్మిరెడ్డి గారు భీమునిపడి నుంచి రాంగ్ ఆన్సర్. మునెమ్మ గారు పెద్దపరియ తిరుపతి జిల్లా నుంచి పంపించారు, కానీ రాంగ్ ఆన్సర్. తిరుపతి నుంచి శ్రీనివాస్ గన్నవర

0: పరుగు పందమా లేకపోతే పచ్చికలాట పచ్చికలాటనా అంటున్నారండి, కానీ కాదు, ఏవి కాదు. మ్యూజికల్ చైర్స్ కూడా కాదు. కీర్తి రాజ్ కుమార్ ఫ్రమ్ నిజామాబాద్ మ్యూజికల్ చైర్స్ అంటున్నారు. వేదాంత్ జానకి శ్రీనివాస్ గారు పంపించారు మెసేజ్ మచిలీపట్నం నుంచి, మ్యూజికల్ చైర్ కానీ రన్నింగ్ రేస్ కానీ అంటున్నారండి, కానీ రెండూ కాదు. మేడం మీరు అడిగిన క్వశ్చన్కి ఆన్సర్ చెస్ అనుకుంటున్నాను అంటున్నారు. కర్నూలు నుంచి నజరీన్ అండ్ నజీర్ ఫ్యామిలీ కాదు. ఎస్ఎం భాషా గారు మైదకూర్ నుంచి పంపించారు, యా కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ ఎర్రమల్లి సీతామహాలక్ష్మి గారు అమలాపురం నుంచి, రాంగ్ ఆన్సర్ అండి. రాంగ్ ఆన్సర్తో పాలెం పోలయ్య ఆలగడ్డ నంద్యాల జిల్లా నుంచి పంపించారు. నేను అనుకుంటున్న ఆటైతే కాదు, బకెట్ ఆటలు ఇవన్నీ తెలీదు, సో నేను చెప్పిన ఆటైతే కాదు. భాస్కర్ గారు ఫ్రమ్ పెడన, కరెక్ట్ ఆన్సర్. మధు ఫ్రమ్ కోవలకుంట్ల, కరెక్ట్ ఆన్సర్. మన్హర్ గారు రాంగ్ ఆన్సర్ అండి. పుట్టపాక నుండి పులిపాటి శ్రీనివాసరావు, కృష్ణవేణి, నీలేంద్ర, హరిణి ఆన్సర్ పంపించారు. టెన్నిసా? కాదు. ఇక కరెక్ట్ ఆన్సర్తో గణేష్, రాజు, శ్రీవత్స, కోనాపూర్ నుంచి మెసేజ్ పంపించారు. సలహాద్దీన్ ఫ్రమ్ గుంటూరు ఆన్సర్ పంపించారు, హాయ్ అక్క అంటూ. వెరీ నైస్ అండ్ కరెక్ట్ ఆన్సర్. దుబాయ్ భాషా ఫ్యామిలీ మెంబర్స్ అందరూ రామలకోట నుంచి పంపించారు. తొందరపాటు ఆటనా? కాదండి. కరెక్ట్ ఆన్సర్తో పిఎస్ రంగారావు గారు వెస్ట్ తాంబరం చెన్నై నుంచి పంపించారు, సూపర్. నెక్స్ట్ శబానా గారు పెద్దగూడెం విలేజ్ వనపర్తి డిస్టిక్ నుంచి పంపించారు, కానీ రాంగ్ ఆన్సర్. చంద్రశేఖర్ గారు శాఖపూర్ విలేజ్ వనపర్తి డిస్టిక్ నుంచి పంపించారు, కానీ యా కరెక్ట్ ఆన్సర్ అండి. జాప భూమేశ్వర్ అండ్ భూలక్ష్మి ఫ్రమ్ వెల్లుల్ల, రాంగ్ ఆన్సర్. నాగార్జున అండ్ లక్ష్మి ఫ్రమ్ వడియంపేట అనంతపూర్ డిస్టిక్, రాంగ్ ఆన్సర్. ఉమ్మడి నుంచి మొహమ్మద్ జైనుద్దీన్, స్నేహబాను జైనుద్దీన్ పంపించారు, కానీ రాంగ్ ఆన్సర్ అండి. గంగరాజు గారు పెద్దరాజుపల్లి నుంచి పంపించారు, కానీ రాంగ్ ఆన్సర్. బ్రహ్మర శర్మ గారు కర్నూలు నుంచి పంపించారు, కానీ రాంగ్ ఆన్సర్. అక్కరపాక నుంచి రమణ గారు మెసేజ్ పెట్టి మళ్ళీ అంటో డిలీట్ చేసేశారు. టీవీ సుబ్బారావు గారు, శ్రీదేవి గారు ఆన్సర్ పంపించారు. ఇంతకీ ఎక్కడ మీ ఆన్సర్? కబడ్డీయా? కాదు. కాళ్ళ శ్రీనివాసరావు గారు కోదాడ నుంచి పంపించారు, కాదు, రాంగ్ ఆన్సర్. నంద్యాల నుంచి పరుష మెసేజ్ పంపించారు, కబడ్డీ అంటున్నారు మీరు కూడా, కానీ కాదు. స్నేక్స్ అండ్ ల్యాడర్ అంట. హలో తేజమ్మ, ఇప్పుడే ట్యూన్ చేశా అంటున్నారు. మిర్యాలగూడ నుంచి చిన్నమ్మాయి, కానీ కాదండి. సో టీమ్స్ ఆడతారు అని చెప్పాను కదా, ఇంకా కబడ్డీలో గెలిపారు మీరు, కాదండి. సో వేదాంతం జానకి శ్రీనివాస్ గారు మీరు కూడా. సరే, నేనైతే ఒక సాంగ్ ప్లే చేస్తాను, తర్వాత మరిన్ని మెసేజెస్ ఎవరు పంపించారో చెప్తాను. సో వింటూ ఉండండి. ఇంతకీ ఆన్సర్ ఏంటో ఏమై ఉండొచ్చు, ఏ ఆటలోనైనా ముందొస్తే గెలుస్తాం, కానీ ఈ ఆటలో ముందొస్తే ఓడిపోతాం. సో కొంతమంది ఇటువైపు, కొంతమంది ఇటువైపు నిలబడి ఆడుతూ ఉంటారు. సో ఇంకా నేను క్లియర్గా చెప్తే అర్థమైపోతుంది. సో వీళ్ళు ఏంటంటే, ఎవరు బలంగా వెనక్కి వెళ్తే వాళ్ళే గెలిచినట్టండి, అర్థమైందా? సో ముందుకి పొరపాటున వచ్చారు అంటే ఓడిపోయినట్టే. కాబట్టి ఆన్సర్ ఏమై ఉంటుందో గెస్ చేసి మీరు పంపించవచ్చు. స్టే ట్యూన్ టు వివిధ భారతి ఎఫ్ఎం 101.3.
1: Let's go out, man. Your place?

ఆర్ఓ వివిధ భారతి ఎఫ్ఎం 101.3. వింటూ చేస్తూ ఉన్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.3. ఆడవారి మాటలకు అర్థాల వేరులే సినిమా నుంచి సాంగ్ వినేశారు. అద్నన్ సమీ పాడిన పాట. 3:34 అయిపోయింది. మనం ఉన్నాం సందరే సందరి ప్రోగ్రామ్ లో. మరి నేను అడిగాను, ఏ ఆటలోనైనా ముందొస్తే గెలుస్తాం కానీ ఈ ఆటలో ముందొస్తే ఓడిపోతాం అని ఆన్సర్స్ పంపించండి అన్నాను కదా. కలమందరపాడు గ్రామం నుంచి ఇప్పుడైతే మెసేజ్ వచ్చింది, ఖాసీ ముత్తుజావలి గారు ఆన్సర్ పంపించారు కానీ క్రికెట్ అంట కాదు, రాంగ్ ఆన్సర్, హైడ్ అండ్ సీక్లు, క్రికెట్లు, చెస్, ఖోఖో, కబడ్డీ, ఇలా రకరకాల గేమ్స్ వస్తున్నాయి కానీ నేను అడిగిన ఆన్సర్ మాత్రం రావట్లా. మునమ్మ గారు పెద్దపరియ తిరుపతి జిల్లా నుంచి పంపించారు కానీ రాంగ్ ఆన్సర్. ఆశా శ్రీనివాస్ ఫ్రమ్ బెంగళూరు, కరెక్ట్ ఆన్సర్ కాదు. వెంకటరమణయ్య గారు సుల్లూరుపేట నుంచి పంపించారు, కరెక్ట్ ఆన్సర్. ఊర్వకొండ నుంచి ఈశ్వరయ్య గారు, కరెక్ట్ ఆన్సర్. కేదర్ వీరేష్ గారు ఫ్రమ్ రాజోలి మండలం, కరెక్ట్ ఆన్సర్. సాయి శిరీష ఫ్రమ్ తిరుపతి, కరెక్ట్ ఆన్సర్ కాదు. ఇక రాజోలి నుంచి భరత్ మెసేజ్ పంపించారు కానీ రాంగ్ ఆన్సర్ అండి. మహారాష్ట్ర సోలాపూర్ నుంచి సతీష్ గారు, రాంగ్ ఆన్సర్. పెడన జోగనేంద్ర కాలనీ నుంచి అప్పలరాజు గారు, కరెక్ట్ ఆన్సర్. సులోచన ఫ్రమ్ కరీంనగర్, రాంగ్ ఆన్సర్. విజయవాడ నుంచి తిరు గారు మెసేజ్ పంపించారు, కరెక్ట్ ఆన్సర్. కుసుమ ఫ్రమ్ అమ్మటి నగర్, కరెక్ట్ ఆన్సర్. గోర్లకంతొడ్డి విలేజ్ నుంచి పాతింటి ఎల్లంప గారు.

జయమ్మ రమేష్ బాబు సుమలత రాంగ్ ఆన్సర్. డి సూర్యబాబు గారు, కళ్యాణి గారు, కామేశ్వరిపేట విలేజ్ శ్రీకాకుళం డిస్టిక్ నుంచి కరెక్ట్ ఆన్సర్. ఇక రాజేష్, అంబిక, ప్రేమ్ సాయి, వరుణ్ అండ్ ఆదాం సోలాపూర్ మహారాష్ట్ర నుంచి రాంగ్ ఆన్సర్ అండి. జరుపతుల బుచ్చయ్య గారు కరెక్ట్ ఆన్సర్. కనకారావు గారు ఫ్రమ్ పెడన కరెక్ట్ ఆన్సర్. ఉమ్మడి నుంచి మొహమ్మద్ జైనుద్దీన్ స్నేహబాను జైనుద్దీన్ కరెక్ట్ ఆన్సర్. సిరిగిరి హరికృష్ణ గారు నంద్యాల జిల్లా నుంచి రాంగ్ ఆన్సర్ అండి. పెద్దాపురం నుంచి శెట్టి సూర్యబాబు గారు కరెక్ట్ ఆన్సర్. అవర్నాథ్ అండ్ మహబూబ్ బాషా గుట్టుపాలెం గ్రామం నుంచి పంపించారు. వాలీబాల్ అయితే కాదు, రాంగ్ ఆన్సర్. ఇక కరెక్ట్ ఆన్సర్తో సత్యనారాయణ గారు విజయవాడ దేవీనగర్ నుంచి పంపించారు. నెక్స్ట్ బ్రహ్మర శర్మ గారు కర్నూలు నుంచి పంపించారు కరెక్ట్ ఆన్సర్. శాంతినగర్ నుంచి ఒకే ఒక్కడు, రాంగ్ ఆన్సర్ అండి. ఆలగడ నంద్యాల జిల్లా నుంచి పాలెం పోలయ్య గారు కరెక్ట్ ఆన్సర్. రామలకోట నుంచి దుబాయ్ భాష కరెక్ట్ ఆన్సర్. సి నాగరాజు గారు కుదుమూరు కొండపేట నుంచి పంపించారు కరెక్ట్ ఆన్సర్. రమేష్ దొంతి ఫ్రమ్ అనంతపూర్ కరెక్ట్ ఆన్సర్. కర్నూలు నుంచి నజ్రీన్ అండ్ నజీర్ ఫ్యామిలీ కరెక్ట్ ఆన్సర్. అబ్దుల్ కలాం ఫ్రమ్ పెదపర్మి కరెక్ట్ ఆన్సర్. వేటుపాలెం రామానగర్ నుంచి బొడ్డు బాలసుబ్రహ్మణ్యం దేవాంగ కరెక్ట్ ఆన్సర్. అక్కరపక్క నుండి రమా గారు దాగుడు మూతలాట అంటున్నారు, కాదు, రాంగ్ ఆన్సర్. ఎం కొండారెడ్డి గారు సిద్ధవటం మండలం కడప జిల్లా నుంచి, రాంగ్ ఆన్సర్. నాగార్జున లక్ష్మి ఫ్రమ్ వడియంపేట అనంతపూర్ డిస్టిక్ కరెక్ట్ ఆన్సర్. మంగళగిరి నుంచి సాయినగర్ నుంచి తిరువీధుల బాబు గారు కరెక్ట్ ఆన్సర్. షబానా పెద్దగూడెం విలేజ్ వనపర్తి డిస్టిక్ కరెక్ట్ ఆన్సర్. బి ఆదర్శ్ హిందూపురం సత్యసాయి జిల్లా కరెక్ట్ ఆన్సర్ అండి. సుబ్బారెడ్డిపల్లి గ్రామం నుంచి ప్రియా శ్రీనివాస్ రెడ్డి నంద్యాల జిల్లా అనమాట, కరెక్ట్ ఆన్సర్. పాలాజు గోపాలకృష్ణమాచారి నాయుడుపేట దమ్మపేట మండలం భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కరెక్ట్ ఆన్సర్. ఇక నెక్స్ట్ పుట్టుపాక నుంచి పులిపాటి శ్రీనివాసరావు, కృష్ణవేణి, నీలేంద్ర, హరిణి ఆన్సర్ పంపించారు కరెక్ట్ గా. రాజోలు నుంచి బోరెల్లి జయన్న గారు కరెక్ట్ ఆన్సర్, కాదు. రాఘవేంద్ర గారు ఫ్రమ్ కర్నూల్ కరెక్ట్ ఆన్సర్. ఆట పేరు తెలియదు కానీ పలానా అని చెప్పేస్తూ కరెక్ట్ గా మెన్షన్ చేశారు వీర కనకారావు గారు, సూపర్ కరెక్ట్ ఆన్సర్. ఇక నంద్యాల జిల్లా నుంచి పరుష కుస్తీ పోటీ అంటున్నారు, కాదు, రాంగ్ ఆన్సర్. నెక్స్ట్ మంగళగిరి నుంచి దామల్ల పెదమస్తన్రావు గారు, చినమస్తన్రావు గారు మెసేజ్ పంపించారు కరెక్ట్గా. జాప భూమేశ్వర్ అండ్ భూలక్ష్మి ఫ్రమ్ వెల్లుల్లా కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ హైదరాబాద్ నుంచి లక్ష్మి, శ్వేత, నిష్కా అండ్ హనీ కరెక్ట్ ఆన్సర్. కరెక్ట్ ఆన్సర్తో వల్లపల్లె నుంచి దామల్ల ఆంజనేయులు గారు పంపించారు, అలాగే హైమ. నిజామాబాద్ వీక్లీ బజార్ నుంచి ఎం మురిహరి యశోద గారు, జానకిరాజు, మై నేమ్ ఈజ్ వాసా మావో అంటూ ఆన్సర్ పంపించారు. మావో వాసా, ఓకే, కరెక్ట్ ఆన్సర్ అండి. మోహన్ రావు గారు కప్పల్దొడ్డి నుంచి పంపించారు, లీలావతి గారు కూడా కరెక్ట్ ఆన్సర్. శాంతినగర్ నుంచి ఒకే ఒకడు కరెక్ట్ ఆన్సర్. సత్యానందం గారు విజయవాడ నుంచి పంపించారు కరెక్ట్ ఆన్సర్, సత్యానందం తెలగారెడ్డి. తర్వాత అష్టచెమ్మ అండి అంటున్నారు, నల్గొండ జిల్లా చందంపేట మండలం నుంచి దమ్మోజు వెంకటాచారి గారు, వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ అందరూ కూడా, కానీ కాదు, రాంగ్ ఆన్సర్. ఇక చిలుక నారాయణ, అనసూయ, యమున, జానకంపేట, నిజామాబాద్ నుంచి కరెక్ట్ ఆన్సర్. జాన్సన్ ఫ్రమ్ విజయవాడ బాక్సింగ్ అంటున్నారు, కానీ కాదండి. నెక్స్ట్ నమస్కారం, గుడ్ ఆఫ్టర్నూన్ అంటూ కాజల్ నుండి టీవీ సుబ్బారావు గారు, శ్రీదేవి గారు మెసేజ్ పంపించారు, కానీ రాంగ్ ఆన్సర్. ముజఫర్నగర్ కర్నూలు నుంచి దేవేంద్ర బాబు, రాంగ్ ఆన్సర్. ఆర్ వెంకట సుబ్బయ్య కందికేపల్లి గ్రామం నుంచి కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ నాగన్న గారు, పాలమరి నాగన్న గారు కరెక్ట్ ఆన్సర్. సిరిగిరి హరికృష్ణ గారు నంద్యాల జిల్లా, పులి గీతం అంటున్నారు, కాదండి. గడ్డం అంకయ్య గారు బందరపల్లి నెల్లూరు జిల్లా, కోకో అంటున్నారు, కానీ కాదు. కొండయ్య గారు ప్రకాశం డిస్టిక్ కందుకూరు నుంచి పంపించారు కరెక్ట్ ఆన్సర్.

సో ఇంతకి ఇంకొక మెసేజ్, భాస్కర్ గారు ఫ్రమ్ పెడన, కరెక్ట్ ఆన్సర్. సో ఇంతకీ ఆ ఆట ఏంటి అంటే, సో ఏ ఆటలోనైనా ముందస్తే గెలుస్తాం, ఈ ఆటలో ముందస్తే ఓడిపోతాం. అంటే స్లో వాకింగ్ కాదు, సైకిల్ రేసింగ్ కాదు, ఇవన్నీ కాదండి. ఆన్సర్ ఏంటి, టగ్ ఆఫ్ వార్, తాడు లాగే ఆట. అచ్చ తెలుగులో మాట్లాడుకుంటే, సో మనం ఏదైనా ఫంక్షన్స్ ఆర్ ఏదైనా అకేషన్కి అటెండ్ అయినప్పుడు, సరదాగా గేమ్స్ పెట్టాలన్నప్పుడు ఒక తాడు మన చేతికి ఇచ్చేసి, అటువైపు కొంతమంది ఇటువైపు కొంతమందిని నిలబెట్టి ఆ తాడు గట్టిగా ఎవరైతే లాగుతారో వాళ్ళు గెలిచినట్టు అని ఆడుకుంటాం కదా, జనరల్గా తెలుసు కదా మీకు కూడా. సో మనం ముందుకి, మనల్నే అవతల టీం వారు ముందుకు లాగేస్తే మనం ఓడిపోయినట్టు. సో వాళ్ళు ఎవరైతే ఫోర్స్ఫుల్గా వెనక్కి లాగుతారో తాడుని, వాళ్ళు గెలిచినట్టు. సో ముందుకి వచ్చేసాము అంటే ఓడిపోయినట్టు. దీనికి నేషనల్ లెవెల్లో, ఇంటర్నేషనల్ లెవెల్లో అండ్ ఒలింపిక్ గేమ్స్ కూడా కండక్ట్ చేస్తూ ఉంటారు. సో టగ్ ఆఫ్ వార్ చాలా ఫేమస్ గేమ్.

అన్నమాట. టోటల్ 16 ప్లేయర్స్ ఆడతారు ఇటువైపు 8 మెంబర్స్ అటువైపు 8 మెంబర్స్. సో ఇదొక ఇంటర్నేషనల్ లెవెల్లో కూడా జరిగే మంచి గేమ్ అన్నమాట. సో టగ్ ఆఫ్ వార్ ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. మనం రోప్ గేమ్ అని కూడా పిలుస్తూ ఉంటాం, అది విషయం. అండ్ ఇంకొక మెసేజ్ కూడా వచ్చింది, తాడు లాగుడు పోటీ అండి అంటూ మహబూబ్ నగర్ నుంచి రమేష్ గారు పంపించారు. ఎస్ కరెక్ట్ ఆన్సర్. సో అయిపోయినాయి ఇక్కడతో మన బ్రెయిన్ గేమ్స్ అన్నీ పక్కన పెట్టేసి, ఇప్పుడు ఫిలిం రిలేటెడ్ మిమ్మల్ని ఈజీగా ఒకటైతే అడిగేస్తాను. సో 1955లో వచ్చిన క్లాసిక్ ఫిలిం అండి మిస్సమ్మ. తెలుసు కదా అందరికీ మిస్సమ్మ అంటే ఇష్టం లేని వాళ్ళు ఎవరైనా ఉంటారా చెప్పండి, సినిమా పేరు. అయితే ఈ మిస్సమ్మ సినిమాలో ఎన్టీఆర్ గారు సావిత్రి గారు టీచర్ జాబ్స్ రావడం కోసం సినిమాలో పేర్లు మార్చుకుంటారు, భార్య భర్తలుగా కూడా యాక్ట్ చేస్తారు కదా. అయితే ఎన్టీఆర్ గారు పేరు అదే ఉంటుంది, కానీ సావిత్రి గారు మాత్రం పేరు అయితే మార్చుకుంటారు. యాక్చువల్ నేమ్ ఒకటి ఉంటుంది సినిమాలో. అయితే ఆవిడ ఉద్యోగం కోసం ఇద్దరు భార్యభర్తలుగా యాక్ట్ చేయడానికి వెళ్తారు కదా, సో ఆ టైంలో ఆవిడ నేమ్ కూడా మార్చుకోవడం జరుగుతుంది. సో ఇంతకీ ఎన్టీఆర్ గారు పేరు, సావిత్రి గారు మార్చుకున్న పేరు. సో ఏంటి ముస్సమ్మ సినిమాల్లో ఎన్టీఆర్ గారి పేరు, సావిత్రి గారు మార్చుకున్న పేరు ఏంటి, ఆ పేర్లు ఏంటో తెలిస్తే నాకు వాట్సాప్ చేస్తూ ఉండండి మీ ఆన్సర్స్ని. సో వింటూ ఉండండి వివిధ భారతి FM 101.3.

0: Bharti FM 101.3.
1: విండోనే చేస్తూ ఉన్నారు వివిధ భారతి.

0: भारती एफएम 101.3।
1: వివిధ భారతి ఎఫ్ఎం 101.3 అత్తారింటికి దారేది సినిమా నుంచి సాంగ్ వినసాం కదా అర్ధన్ సమీ వాయిస్ లో. మనం ఇప్పుడైతే సందడే సందడిలో ఉన్నాము. ఇక నేను అడిగిన క్వశ్చన్, మిస్సమ్మలో ఎన్టీఆర్ గారు సావిత్రి గారు టీచర్ జాబ్స్ చేయడం కోసం అని చెప్పేసి ఎస్వి రంగారావు గారు ఇంటికి వెళ్లి అక్కడ వాళ్ళిద్దరూ భార్యభర్తలాగా నటిస్తారు కదా, సో ఆ టైంలో మన యాక్చువల్ నేమ్స్ ఏవైతే ఉంటాయో వాళ్ళిద్దరివి నేమ్స్ మార్చుకొని మరి యాక్ట్ చేయడానికి వెళ్తారు కదా. అయితే సావిత్రి గారు మార్చుకున్న పేరు ఏంటి? యాక్చువల్గా ఆ సినిమాలో పేరు మేరీ, తెలుసు కదా. సో మరి ఎన్టీ రామారావు గారి పేరేంటో మీరు పంపించాలి, అలాగే మేరీ కాస్త ఏ పేరుతో మార్చుకున్నారో కూడా మీరు పంపించాలి ఆన్సర్స్. సో ఇంతకీ చూద్దాం. సీత అంటున్నారు కేదారి వీరేష్ గారు రాజోలి మండలం నుంచి. కాదండి, శాంతినగర్ నుంచి ఒకే ఒక్కడు మెసేజ్ పంపించారు కానీ రాంగ్ ఆన్సర్. మేరీ అని చెప్తున్నారు టీవీ సుబ్బారావు గారు, శ్రీదేవి గారు కాజా నుండి. కాదు, ఆ ఒరిజినల్ నేమ్ కాకుండా సినిమాలో ఏ పేరుతో ఆవిడ మార్చుకోవడం జరిగింది, ఏ పేరు మార్చుకున్నారు అనేది చెప్పాలి. కనకారావు గారు ఫ్రమ్ పెడన, కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ సత్యనారాయణ గారు విజయవాడ దేవీనగర్ నుంచి, కరెక్ట్ ఆన్సర్. భాస్కర్ గారు ఫ్రమ్ పెడన, కరెక్ట్ ఆన్సర్. పెడన జోగనేంద్ర కాలనీ నుంచి అప్పలరాజు గారు, రామారావు గారి పేరైతే కరెక్ట్గానే పెట్టారు కానీ సావిత్రి గారి పేరు మేరీ అనే మాత్రమే పెట్టారు, మేరీ కాదు. తర్వాత అంటే మార్చుకున్న పేరు ఏంటని అడిగా. నెక్స్ట్ కరెక్ట్ ఆన్సర్స్తో శివ శ్రీఫని పింజల మెసేజ్ పంపించారు దేశాయిపేట విలేజ్ నుంచి. మా అబ్దుల్ కలాం గారు పెద్దపరిమి నుంచి పంపించారు కరెక్ట్ ఆన్సర్. రాజోలు నుంచి జయన్న గారు కరెక్ట్ ఆన్సర్ అండి. తర్వాత ఆర్ వెంకట సుబ్బయ్య కందకాయపల్లి గ్రామం నుంచి పంపించారు కరెక్ట్ ఆన్సర్. రామానగర్ నుంచి బొడ్డు బాలసుబ్రహ్మణ్యం గారు కరెక్ట్ ఆన్సర్. అనంతపురం నుంచి అనురాధ గారు కరెక్ట్ ఆన్సర్. ఎం ఉరహరి యశోద జానకిరాజు నిజామాబాద్ వీక్లీ బజార్ నుంచి కరెక్ట్ ఆన్సర్. భ్రమర శర్మ గారు కర్నూలు నుంచి కరెక్ట్ ఆన్సర్. కమతం వెంకటలక్ష్మిరెడ్డి గారు భీమునిపాడ నుంచి కరెక్ట్ ఆన్సర్. మహాలక్ష్మి అంటూ ఎస్ కరెక్ట్ ఆన్సర్తో ఎం కాళ్ళ శ్రీనివాసరావు గారు కోదాట నుంచి పంపించేశారు. మొత్తానికి ఆన్సర్ అయితే అదేనమాట. సో ఇక అందరూ కూడా కరెక్ట్గానే పెట్టారు కాబట్టి నేను మీ నేమ్స్ అన్ని కూడా అనౌన్స్ చేసేస్తాను. ఇంకా పుట్టుపాక నుండి పులిపాటి శ్రీనివాసరావు, కృష్ణవేణి, నీలేంద్ర అండ్ హరిణి. నెక్స్ట్ దుబాయ్ భాషా ఫ్యామిలీ మెంబర్స్ అందరూ పంపించారు. నెక్స్ట్ మెసేజ్ అనంతపురం నుంచి టైలర్ రమేష్ మెకానిక్ వెంకటాచలపతి అంటూ మెసేజ్ పంపించారు. యా కరెక్ట్ ఆన్సర్స్. ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా నుంచి శెట్టి సూర్యబాబు గారు మెసేజ్ పంపించారు కరెక్ట్ ఆన్సర్. మహాలక్ష్మి అంటూ ఆశా శ్రీనివాస్ గారు బెంగళూరు నుంచి పంపించారు కరెక్ట్ ఆన్సర్. తర్వాత నంద్యాల నుంచి పరూష గారు మెసేజ్ పంపించారు కరెక్ట్గా. ఆశా శ్రీనివాస్ ఫ్రమ్ బెంగళూరు కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ హైదరాబాద్ నుండి శ్వేత, లక్ష్మి, నిష్కా అండ్ హనీ కరెక్ట్ ఆన్సర్. గోర్లకంతుడి విలేజ్ నుంచి పాతింటి ఎల్లప్ప గారు, జయమ్మ గారు, రమేష్ బాబు గారు కరెక్ట్ ఆన్సర్. సుమలత గారు కూడా. బి ఆదర్శ్ ఫ్రమ్ హిందూపురం సత్యసాయి జిల్లా కరెక్ట్ ఆన్సర్. మిర్యాలగూడ నుంచి చిన్నమ్మాయి కరెక్ట్ ఆన్సర్. మంగళూరు నుంచి దామల్ల చిన్నమస్తన్రావు గారు, పెద్దమస్తన్రావు గారు కరెక్ట్ ఆన్సర్. షబానా ఫ్రమ్ పెద్దగూడెం విలేజ్ వనపర్తి డిస్టిక్ కరెక్ట్ ఆన్సర్. ఎస్ఎం భాష్ మైదుకూర్ నుంచి పంపించారు కరెక్ట్ ఆన్సర్. యమునా గారు చిలుక నారాయణ యమున జానకంపేట నిజామాబాద్ నుంచి పంపించారు. విశాలాక్షిగా పేరు మార్చుకున్నారు అంటున్నారు కానీ రాంగ్ అండి. దమ్మోజీ వెంకటాచారి గారు వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ అందరూ కూడా కరెక్ట్ ఆన్సర్. అమర్నాథ్ అండ్ మహబూబ్ బాషా గుట్టపాలెం గ్రామం కలికిరి మండలం నుంచి పంపించారు ఆన్సర్ కరెక్ట్గా. పాలెం పోలయ్య గారు ఆలగడ నంద్యాల జిల్లా నుంచి కరెక్ట్ ఆన్సర్. వస మావో గారు మంగళగిరి నుంచి పంపించారు కరెక్ట్ ఆన్సర్. సూరిబాబు గారు డి సూరిబాబు కళ్యాణి కామేశ్వరిపేట విలేజ్ శ్రీకాకుళం నుంచి పంపించారు కరెక్ట్ ఆన్సర్. జాప భూమేశ్వర్ అండ్ భూలక్ష్మి ఫ్రమ్ వెల్లుల్ల కరెక్ట్ ఆన్సర్. కేదారి వీరేష్ గారు రాజోలి మండలం నుంచి పంపించారు కరెక్ట్ ఆన్సర్. జాన్సన్ ఫ్రమ్ విజయవాడ కరెక్ట్ ఆన్సర్. లక్ష్మి గారు కర్నూలు నుంచి, సారీ కర్నూలు నుంచి నజరిన్ నజీర్ ఫ్యామిలీ కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ నాగన్న గారు పలమరి నాగన్న గారు కరెక్ట్ ఆన్సర్. గణేష్ రాజు శ్రీవత్స కోనాపూర్ నుంచి కరెక్ట్ ఆన్సర్. శాంతినగర్ నుంచి ఒకే ఒక్కడు కరెక్ట్ ఆన్సర్. రాజేష్ రెడ్డి గారు ఆదోని మండలం నుంచి పంపించారు కరెక్ట్ ఆన్సర్. సులోచన ఫ్రమ్ కరీంనగర్ కరెక్ట్ ఆన్సర్. కుసుమ ఫ్రమ్ మమ్మటి నగర్ కరెక్ట్ ఆన్సర్. పెడన జోగనేంద్ర కాలనీ నుంచి అప్పలరాజు గారు కరెక్ట్ ఆన్సర్. పద్మ

శ్రీనివాసరావు, మారబండ శ్రీనివాసరావు, పద్మ ప్రశాంతి నగర్ కొత్తగూడ నుంచి పంపించారు. కరెక్ట్ ఆన్సర్. నిజామాబాద్ జిల్లా ఉమ్మడి నుంచి మహమ్మద్ జైనుద్దీన్, శ్రీహమాన జైనుద్దీన్. కరెక్ట్ ఆన్సర్. లతా ఫ్రమ్ ఉయ్యూరు. కరెక్ట్ ఆన్సర్. జావ భూమేశ్వర్ అండ్ ఓకే, కరెక్ట్ ఆన్సర్. మంగళగిరి నుంచి దామర్ల చినమస్తన్రావు, పెద్దమస్తన్రావు. హీరోయిన్ పేరు కరెక్టే, హీరో పేరు మాత్రం రాంగ్ పెట్టారు. ఒరవకొండ నుంచి ఈశ్వరయ్య గారు. కరెక్ట్ ఆన్సర్. నా పేరు పూజారి ధనంజయ, సిండికేట్ నగర్ పెద్దమగుడి దగ్గర నుంచి అని చెప్తూ బాలు మహాలక్ష్మి అంటున్నారు. బాలు కాదు, ఎంటీ రావు. సో ఎంటీ రావు అండ్ మహాలక్ష్మి ఇస్ ద కరెక్ట్ ఆన్సర్స్. ఓకే, మిస్ అమ్మలో వీళ్ళిద్దరూ టీచర్ జాబ్స్ రావడం కోసం నేమ్స్ మార్చుకొని వెళ్తారు. ఆ మూవీలో యాక్చువల్గా ఎన్టీఆర్ గారి పేరు ఎంటీ రావు, ఇక హీరోయిన్ పేరు మేరీ, అయితే మహాలక్ష్మిగా పేరు మార్చుకొని చేస్తారనమాట జాబ్స్, అది మ్యాటర్. సో ఇది ఇవాళ మన సందరే సందరి. ఇంకొకటి కూడా అడుగుదాం టైం ఉంటే అనుకున్నాను, కానీ ఇక ఇక్కడతో సరిపోయింది. కొంతమంది ఇవాళ క్వశ్చన్స్ టఫ్గా ఉన్నాయండి అంటారు. ఈజీగా ఉంటే ఈజీ అంటారు, టఫ్ ఉంటే టఫ్ అంటారు. సో ఏదేమైనా ఇవాళ టైం చాలా త్వరగా అయిపోయింది అనుకుంటున్నాను. సందర సందరిలో పార్టిసిపేట్ చేసిన మీ అందరికీ కూడా వన్స్ అగైన్ అందరూ కరెక్ట్ ఆన్సర్స్ పంపించినందుకు చాలా థ్యాంక్స్ అండ్ కంగ్రాట్స్. ఇక నెక్స్ట్ ఒక బ్యూటిఫుల్ సాంగ్తో ఇవాళ మన షోని ఇక్కడతో టాటా బాయ్ బాయ్ చెప్పేద్దాం. స్టే ట్యూన్ టు వివిధ భారతి ఎఫ్ఎం 101.3.

0: లైఫ్ చాలా బోరింగ్ గా ఉంది యార్. అయితే సినిమాకి వెళ్దామా?
1: వీకెండ్ లో మంచి సిరీస్ ని ఫ్రెండ్స్ అందరితో కలిసి బింజ్ వచ్చేద్దామా?
2: అక్క పోనీ ఎక్కడికన్నా టూర్ కెళ్దామా?
0: చూడండి, ఎంజాయ్ చేయాలనుకునే వాళ్ళు టూ టైప్స్. టైప్ వన్, పనులన్నీ పక్కన పడేసి ఎంజాయ్ చేయాలనుకునే వాళ్ళు. టైప్ టూ, ఒక్క నిమిషం కూడా వేస్ట్ చేయకుండా అన్ని వర్క్స్ ని టైం కి కంప్లీట్ చేస్తూ ఎంజాయ్మెంట్ కి కూడా టైం ఇచ్చేవాళ్ళు. నేను టైప్ టూ, ఓకేనా?
3: అయితే నువ్వు ఆకాశవాణి విజయవాడ వివిధ భారతి ఎఫ్ఎం 101.3 వినాల్సిందే. ఓ పక్కన వర్క్ కంప్లీట్ చేసుకుంటూనే ఇన్ఫర్టైన్మెంట్ కూడా దొరుకుతుంది. అదే ఇన్ఫర్మేషన్ ప్లస్ ఎంటర్టైన్మెంట్.

0: చూడు, ట్రిప్ ట్రిప్ అని తీసుకొచ్చావు, ఇక్కడ రేడియో కూడా లేదు, ఇప్పుడు నేను వివిధ భారతి ఎలా వినాలి?
1: ఈ మాత్రానికే బాధెందుకు, ఫోన్ లో న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ ఇస్తే సరి.
0: యాప్ లో రేడియోనా? అయితే ఓకే, వివిధ భారతి ఉంటుందిగా.
1: న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ ఇన్స్టాల్ చేసి విపి తెలుగు విజయవాడ అని క్లిక్ చేయి. అంతే, నువ్వెక్కడున్నా ఎప్పుడైనా నీకు నచ్చిన వివిధ భారతి ప్రోగ్రామ్స్ ని హ్యాపీగా వినొచ్చు.
0: హై, అయితే ఇప్పుడు ఇన్స్టాల్ చేస్తా
1: న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ ఫోన్ లోనే, రేడియో ఎప్పుడు మీతోనే.
2: FM 101.3.

0: వివిధ భారతి ఎఫ్ఎం న్యూస్ హెడ్లైన్స్.
1: వివిధ భారతి ఎఫ్ఎం వార్తల ముఖ్యాంశాలతో ఇందిర. న్యూజిలాండ్ నలుమూలల భారతీయులు విస్తరించి ఉన్నారని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అన్నారు. వీరే ఇరుదేశాల స్వర్ణయుగ శకానికి నావికులని అభివర్ణించారు. భారత్ న్యూజిలాండ్ వాకా ఒక కొత్త ప్రయాణాన్ని ఆరంభించేందుకు సిద్దంగా ఉందని ఆక్లాండ్లో ప్రవాస భారతీయులను ఉద్దేశించి ప్రసంగించారు. ముంబైలో భుజం శస్త్రచికిత్స చేయించుకున్న ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ త్వరగా కోలుకోవాలని శాసనసభ స్పీకర్ చింతకాయల అయ్యన్నపాత్రుడు ఆకాంక్షించారు. ఆయన త్వరగా కోలుకుని తిరిగి రెట్టింపు ఉత్సాహంతో ప్రజాక్షేత్రంలోకి అడుగుపెట్టాలని, ప్రజలకు మరింతగా సేవలు అందించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నట్లు స్పీకర్ ఒక ప్రకటనలో తెలిపారు. కృష్ణాజిల్లా తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో మచిలీపట్నంలో రాష్ట్ర ఎక్సైజ్ శాఖ మంత్రి కొల్లు రవీంద్ర ఈరోజు ప్రజాదర్బార్ కార్యక్రమాన్ని నిర్వహించి ప్రజల నుండి అర్జీలను స్వీకరించారు. ప్రతివారం ముఖ్యమంత్రి ఆదేశాల మేరకు ప్రజల నుండి వినతులు స్వీకరిస్తున్నట్లు ఆయన తెలిపారు. రాష్ట ప్రభుత్వ ఉద్యోగ సంఘాల ప్రతినిధులతో రాష్ట గృహ నిర్మాణ సమాచార పౌర సంబంధాల శాఖ మంత్రి కొలుసు పార్థసారథి, రెవెన్యూ శాఖ మంత్రి అనగాని సత్యప్రసాద్ సమావేశమయ్యారు. పెన్షన్, జీపీఎఫ్, పదవీ విరమణ సేవలకు సంబంధించిన విషయాల్లో తక్షణ మార్గదర్శకత్వం

చేయడానికి ఫిర్యాదులను పరిష్కరించడానికి ఈ నెల 21-22 తేదీల్లో పెన్షన్ అండ్ జీపీఎఫ్ అదాలత్ కార్యక్రమాన్ని గుంటూరు కలెక్టర్ కార్యాలయంలో నిర్వహించనున్నట్లు సంబంధిత అధికారులు తెలిపారు. ఈరోజు అమరావతిలోని రాష్ట సచివాలయంలో జరిగిన ఈ సమావేశంలో ప్రభుత్వ ఉద్యోగులు ఎదుర్కొంటున్న పలు సమస్యలను, ఉద్యోగుల సంక్షేమం, సేవా సంబంధిత అంశాలపై ఉద్యోగ సంఘాల ప్రతినిధులు సమగ్రంగా చర్చిస్తున్నారు. రైతులకు ఎరువులను పారదర్శకంగా అవసరానికి అనుగుణంగా శాస్త్రవేత్తల సిఫార్సుతో అందించాలనే ఉద్దేశంతో రాష్ట ప్రభుత్వం ఏపీ ఎయిమ్స్ 2.0 విధానాన్ని అమల్లోకి తీసుకువచ్చింది. ఎరువుల అక్రమ వినియోగం, నిల్వలు, దారిమళ్లింపులను అరికట్టి నిజమైన సాగుదారులకు సకాలంలో ఎరువులు అందించాలనే ఉద్దేశంతోనే ఈ యాప్ను రూపొందించడం జరిగింది. పోలవరం జిల్లాలోని యాటపాక నవోదయ విద్యాలయంలో 6వ తరగతిలో చేరేందుకు అర్హులైన విద్యార్థులు ప్రవేశ పరీక్షకు ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలని పోలవరం జిల్లా కలెక్టర్ కె దినేష్ కుమార్ పేర్కొన్నారు. తిరుమలలో ఈరోజు భక్తుల రద్దీ అధికంగా ఉంది. వారాంతం కావడంతో శ్రీవారిని దర్శించుకునేందుకు భక్తులు పెద్ద సంఖ్యలో తరలివచ్చారు. అలిపిరి తనిఖీ కేంద్రం నుంచి గరుడకూడలి వరకు వాహనాలు బారులు తీరాయి. సాధారణ రోజుల్లో ఉదయం 10 గంటలకు జారీ చేసే టైం స్లాట్ సర్వదర్శన టికెట్లను భక్తుల రద్దీ పెరగడంతో ఈరోజు ఉదయం 5 గంటలకే జారీ చేశారు. వివిధ భారతి ఎఫ్ఎం వార్తా ముఖ్యాంశాలు తిరిగి 5 గంటలకు వింటారు.

0: లైఫ్ ఈజ్ ఏ రేడియో. ఓ పాట మేలు కొలిపితే
1: ఇంకో పాట స్ఫూర్తినిస్తుంది.
0: ఓ పాట కనులు తుడిస్తే
1: మరో పాట కాలాన్ని మెరిపిస్తుంది.
0: ఓ పాట మనసుకి హత్తుకుంటే
1: ఇంకో పాట మధురానుభూతినిస్తుంది.
0: ఇలా ఎన్ని పాటలు విన్నా ఆనందాన్ని పంచుతూ అందరినీ ఏకం చేసే ఎన్నో కార్యక్రమాలు
1: మీకోసం తీసుకొచ్చింది మీ ఆకాశవాణి విజయవాడ వివిధారతి ఎఫ్ఎం
0: 101.3. వివిధ భారతి ఎఫ్ఎం 101.3 4:04 అయిపోయింది క్లాక్ లో టైం చూస్తే. ఇక ఈ రోజు వివిధాలో థీమ్ ఏంటి అంటే హీరోయిన్ స్పెషల్ అనమాట. సో ఈ రోజు హీరోయిన్ నయనతార గారి సాంగ్స్ మీకు అందరి కోసం ప్లే చేద్దామని డిసైడ్ అయిపోయా. సో నయనతార గారు నటించిన బ్యూటిఫుల్ సాంగ్స్ అయితే తెలుగులో బోల్డ్ అని ఉన్నాయండి. లక్ష్మీ ఫిల్మ్ తో ఆవిడ ఫస్ట్ తెలుగు ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చేసారు కదా, అంటే దానికంటే ముందు మనం చంద్రముఖితో ఆవిడని చూసినా కానీ ఫస్ట్ స్ట్రైట్ తెలుగు ఫిల్మ్ లక్ష్మి. సో ఇక ఆ తర్వాత అదుర్స్, సింహ, బాస్, ఇట్లా శ్రీరామరాజ్యంలో సీతగా నటించి ఎంతగానో మెప్పించేశారు కదా. అండ్ రీసెంట్ గా మన శంకర వరప్రసాద్ లో కూడా అలా కనిపించేసి ఇప్పటికీ కూడా అంతే గ్లామర్ గా ఎంతో చాలా చక్కగా యాక్ట్ చేస్తూ మనందరినీ ఎంతగానో అలరిస్తున్నారు. మరి నయనతార గారి సాంగ్స్ మీ అందరి కోసం వరుసగా ప్లే చేస్తూ ఉంటా. స్టే ట్యూన్ టు వివిధ భారతి ఎఫ్ఎం 101.3. దిస్ ఇస్ యువర్ ఆర్జే తేజు.

0: చూడు ట్రిప్ ట్రిప్ అని తీసుకొచ్చావు, ఇక్కడ రేడియో కూడా లేదు, ఇప్పుడు నేను వివిధ భారతి ఎలా వినాలి?
1: ఈ మాత్రానికే బాధెందుకు, ఫోన్ లో న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ ఇస్తే సరి.
0: యాప్ లో రేడియోనా? అయితే ఓకే, వివిధ భారతి ఉంటుందిగా.
1: న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ ఇన్స్టాల్ చేసి వీబీ తెలుగు విజయవాడ అని క్లిక్ చేయి. అంతే, నువ్వెక్కడున్నా ఎప్పుడైనా నీకు నచ్చిన వివిధ భారతి ప్రోగ్రామ్స్ ని హ్యాపీగా వినొచ్చు.
0: హై, అయితే ఇప్పుడే ఇన్స్టాల్ చేస్తా.
1: న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ ఫోన్ లోనే, రేడియో ఎప్పుడు మీతోనే.

0: లైఫ్ ఇస్ ఏ రేడియో. ఓ పాట మేలుకొలిపితే
1: ఇంకో పాట స్ఫూర్తినిస్తుంది.
0: ఓ పాట కనులు తుడిస్తే
1: మరో పాట కాలాన్ని మరిపిస్తుంది.
0: ఓ పాట మనసుకి హత్తుకుంటే
1: ఇంకో పాట మధురానుభూతినిస్తుంది.
0: ఇలా ఎన్ని పాటలు విన్నా ఆనందాన్ని పంచుతూ అందరినీ ఏకం చేసే ఎన్నో కార్యక్రమాలు
1: మీకోసం తీసుకొచ్చింది మీ ఆకాశవాణి విజయవాడ వివిధ భారతి FM
0: 101.3.

0: ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీలో తెలుగు సినిమా స్థానాన్ని తారాస్థాయిలో నిలబెట్టిన మహానుభావులందరూ.
1: యాక్షన్, క్లాసిక్, కల్ట్ క్లాసిక్, మెలోడ్రామా,
0: సెంటిమెంట్, కామెడీ, మాస్ మసాలా మూవీ లేటెస్ట్ అప్డేట్స్,
1: క్వాలిటీ, క్రియేటివిటీ, టెక్నాలజీల మేళవింపు.
0: సినీ ప్రేక్షకుల్ని తన్మయత్వంలో ముంచిన సినిమాలు,
1: సాంకేతికంగా సృజనాత్మకంగా అద్భుతాల్ని సృష్టించి గోల్డెన్ గ్లోబ్ అవార్డును సొంతం చేసుకున్న తెలుగు సినిమా విశేషాలు.
0: చరిత్రలో నిలిచిపోయిన సినిమాల తెర వెనుక ముచ్చట్లు.
2: ప్రతిరోజు ఉదయం 11 గంటలకు మీ వివిధ భారతి ఆకాశవాణి FM 101.3 పై సినిమా కబుర్లు.

0: చూడు ట్రిప్ ట్రిప్ అని తీసుకొచ్చావు, ఇక్కడ రేడియో కూడా లేదు, ఇప్పుడు నేను వివిధ భారతి ఎలా వినాలి?
1: ఈ మాత్రానికే బాధెందుకు, ఫోన్ లో న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ ఇస్తే సరి.
0: యాప్ లో రేడియోనా? అయితే ఓకే, వివిధ భారతి ఉంటుందిగా.
1: న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ ఇన్స్టాల్ చేసి వీపీ తెలుగు విజయవాడ అని క్లిక్ చేయి. అంతే, నువ్వెక్కడున్నా ఎప్పుడైనా నీకు నచ్చిన వివిధ భారతి ప్రోగ్రామ్స్ ని హ్యాపీగా వినొచ్చు.
0: హై, అయితే ఇప్పుడు ఇన్స్టాల్ చేస్తా
1: న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ ఫోన్ లోనే, రేడియో ఎప్పుడు మీతోనే.

0: లైఫ్ చాలా బోరింగ్ గా ఉంది యార్.
1: అయితే సినిమాకి వెళ్దామా?
2: వీకెండ్ లో మంచి సిరీస్ ని ఫ్రెండ్స్ అందరితో కలిసి బింజ్ వాచ్ చేద్దామా?
3: అక్క పోనీ ఎక్కడికన్నా టూర్ కెళ్దామా?
0: చూడండి, ఎంజాయ్ చేయాలనుకునే వాళ్ళు టూ టైప్స్. టైప్ వన్ పనులన్నీ పక్కన పడేసి ఎంజాయ్ చేయాలనుకునే వాళ్ళు. టైప్ టూ ఒక్క నిమిషం కూడా వేస్ట్ చేయకుండా అన్ని వర్క్స్ ని టైం కి కంప్లీట్ చేస్తూ ఎంజాయ్మెంట్ కి కూడా టైం ఇచ్చేవాళ్ళు. నేను టైప్ టూ, ఓకేనా?
1: అయితే నువ్వు ఆకాశవాణి విజయవాడ వివిధ భారతి ఎఫ్ఎం 101.3 వినాల్సిందే. ఓ పక్కన వర్క్ కంప్లీట్ చేసుకుంటూనే ఇన్ఫర్టైన్మెంట్ కూడా దొరుకుతుంది. అదే ఇన్ఫర్మేషన్ ప్లస్ ఎంటర్టైన్మెంట్.

0: రామ్, నాలో నీకు నచ్చింది ఏంటి?
1: నువ్వు బా మాట్లాడుతావు సీత. నువ్వు మాట్లాడుతుంటే అలా వినాలనిపిస్తుంది.
0: అది కాదు, ఇది అందరూ చెప్తారు, కానీ నీకు నాలో ప్రత్యేకంగా నచ్చిందేంటి?
1: ప్రత్యేకంగా అంటే?

0: పోగా.
1: లైఫ్ ఇస్ ఏ రేడియో. ఓ పాట మేలు కొలిపితే
2: ఇంకో పాట స్ఫూర్తినిస్తుంది.
1: ఓ పాట కనులు తుడిస్తే
2: మరో పాట కాలాన్ని మరిపిస్తుంది.
1: ఓ పాట మనసుకి హత్తుకుంటే
2: ఇంకో పాట మధురానుభూతినిస్తుంది.
1: ఇలా ఎన్ని పాటలు విన్నా ఆనందాన్ని పంచుతూ అందరినీ ఏకం చేసే ఎన్నో కార్యక్రమాలు
2: మీకోసం తీసుకొచ్చింది మీ ఆకాశవాణి విజయవాడ విద్యార్థి ఎఫ్ఎం
1: 101.3.
3: చేస్తూ ఉన్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.3. అండ్ ఇక మనమైతే ఉన్నాము వివిధ ప్రోగ్రామ్ లో నయనతారకు సంబంధించిన బ్యూటిఫుల్ సాంగ్స్ అన్ని వింటూ ఎంజాయ్ చేస్తూ ఉన్నారు కదా. ఇక ఇప్పుడు టైం ఎగ్జాక్ట్లీ 4:51 అవుతోంది కదా. మరి ఇప్పుడు మనమైతే వినబోతున్నాం వెన్నెల స్పాన్సర్ ప్రోగ్రామ్. సో వింటూ స్టే ట్యూన్డ్.

కేవలం డబ్బు సంపాదన, ఉద్యోగ బాధ్యతలు వంటి వాటితోనే బిజీగా మారిపోయి ఆరోగ్యం గురించి పట్టించుకునే పరిస్థితి లేకుండా పోయింది. శారీరక శ్రమకు దూరం అవుతున్నారు. తినేది జంక్ ఫుడ్, దానివల్ల ఎలాంటి ప్రయోజనం లేదని తెలుసు. అయినా పూట గడపటానికి పొట్టలో వేయడంతోనే సరిపెడుతున్నారు. తిన్నది అరిగించి కరిగించే పనే ఉండటం లేదు. పని ఒత్తిడి, సమయాభావం వల్ల కనీస వ్యాయామానికి కూడా దూరమవుతున్నారు. ఫలితంగా అనారోగ్యానికి గురవుతున్నారు. వివిధ రుగ్మతలకు శారీరక శ్రమ లేకపోవటమే ప్రధాన కారణమని వైద్యులు చెబుతున్నారు. కొందరు వ్యాయామశాలలకు వెళ్లే సమయాలు లేక మరికొందరు ఇంకో రోజు చేద్దాంలే అని వాయిదాలు వేస్తున్నారు. మారిన ఆహారపు అలవాట్లు, జీవనశైలి, పని విధానాలతో క్యాలరీలు కరగకపోగా కొత్తగా వచ్చి చేరుతున్నాయి. దీనికోసం పెద్ద పెద్ద బరువులెత్తడం, గంటల తరబడి జిమ్లో గడపడం, కిలోమీటర్ల లెక్కన నడవటం లాంటివే కాకుండా కేవలం చిన్న చిన్న పనులతో కూడా తగ్గించుకునే ప్రయత్నాలు చేసుకోవచ్చు. ఇంటి పనులతో వ్యాయామం చేసిన దాంతో సమానమని, దీనికి తోడు మానసిక ప్రశాంతత లభించడం, తెలియకుండానే శారీరక శ్రమ పెరగడం వల్ల రెండు రకాలుగా ఉపయోగాలుంటాయి. కొన్ని చిన్న చిన్న పనులు నేను చెప్తానండి. లిఫ్ట్కి దూరంగా ఉండటంతో బిల్డింగ్స్ కానీ అపార్ట్మెంట్స్ వారు కానీ ఇంటికో ఆఫీస్కో వెళ్లాల్సి వచ్చినప్పుడు లిఫ్ట్లను ఆశ్రయిస్తూ ఉంటారు. ఈ విధానానికి చెక్ పెట్టాలి. సాధ్యమైనంత వరకు మెట్లెక్కే ప్రయత్నం చేయాలి. కనీసం ఒకటి రెండు అంతస్తులైనా నడిచి ఎక్కాలి. 5 నిమిషాలు మెట్లెక్కేందుకు కేటాయిస్తే సుమారు 200 క్యాలరీల వరకు కరుగుతాయి. మై డియర్ ఫ్రెండ్స్, నేను చేసే ఆఫీస్లో అయితే 5 ఫ్లోర్స్ ఉన్నాయి. నేను రోజుకి ఎన్నిసార్లు ఎక్కుతానో ఎన్నిసార్లు దిగుతానో నాకే తెలియదు. కానీ మార్నింగ్ ఎంత యాక్టివ్ గా ఉంటానో ఇంటికి వెళ్లేటప్పుడు కూడా అంతే యాక్టివ్ గా ఉంటాను. రీజన్ దాట్ ఐ యూజ్ ద స్టేర్స్ బట్ నాట్ ద లిఫ్ట్. కాసేపు తోట పని చేసి చూడండి. ఇంటి పరిసరాలు, పంట పొలాల్లో ఎవరి పనులు వారే చేసుకోవటం ఉత్తమం. ఇంటిలోని గార్డెన్ లో మొక్కలను నాటడం, నాటిన మొక్కలకు నీరు పోయడం, పరిసరాలు శుభ్రం చేయటం, బాగా పెరిగిన ఆకులను కొమ్మలను కత్తిరించటం లాంటి పనులు శరీరానికి శ్రమను కలిగిస్తాయి. రోజు 40 నిమిషాల పాటు ఈ తరహా పనులు చేస్తే సుమారు 200కు పైగా క్యాలరీలు తగ్గించవచ్చు. చెట్లు, పచ్చదనం మనసుకు ఆహ్లాదాన్ని ఇస్తుంటాయి. ఇంటి పనులు కూడా చేయొచ్చు. ఖాళీ సమయాల్లో బయటకు వెళ్లే పని లేకపోతే ఇంట్లో ఉండి దుమ్ము దులపటమే పనిగా పెట్టుకోండి. రోజులో కాసేపు గదుల్లో పట్టిన బూజును శుభ్రం చేయటం వంటి పనులతో కొంత సమయం కేటాయిస్తే ప్రయోజనం ఉంటుంది.

Hi dear friends, welcome to Vennela program with me, your RJ Chetan. మనుషుల జీవనశైలి పూర్తిగా మారిపోయింది. ప్రతినిత్యం ఉరుకుల పరుగుల జీవితంలో అంతా యాంత్రికమైపోయింది.

మీ సలహాలు సూచనల కొరకై సంప్రదించవలసిన మా నంబర్ 9515227039 నంబర్ మరోసారి 9515227039. మా ఇమెయిల్ ఐడి feedbackamc1@gmail.com. ఐ రిపీట్ feedbackamc1@gmail.com. This program is produced and sponsored by Adventist Media Center.

రోజూ 40 నిమిషాల పాటు ఈ తరహా పనులు చేస్తే దాదాపు 130 కేలరీల కొవ్వును కరిగించొచ్చని ఆరోగ్య నిపుణులు పేర్కొంటున్నారు. ఇంటి పనులు చేయడం వల్ల ఇళ్లు శుభ్రం చేసుకోవడంతో పాటు ఆరోగ్యం, మానసిక ప్రశాంతత కూడా లభిస్తుంది. సైకిల్ తొక్కటం ఎక్కువ మందికి ఇష్టం. వారంలో ఒక్కరోజైనా రోడ్లపైన తొక్కేందుకు ఆసక్తి చూపాలి. ఇంటికి కాస్త దూరంలో ఉండే పనులు చేసేందుకు చాలా మంది మన బైక్స్ తీసుకుని స్టార్ట్ అయిపోతూ ఉంటారు. పక్కన షాప్ ఉన్నా గాని నడిచెళ్లకుండా బైక్ తీసేసుకుంటారు. అలాంటి వాళ్ళు ఆల్టర్నేట్ గా సైకిల్ పై వెళ్తే మంచిది. రోజు అరగంట పాటు సైకిల్ తొక్కితే దాదాపు 210 కేలరీలు తగ్గించుకోవచ్చట. 40 నిమిషాల పాటు కూర్చోకుండా నిలబడితే సుమారు 100 కేలరీలు కరుగుతాయట. రోజు ఒకే చోట కూర్చొని పనిచేసేవారు కొద్దిసేపు లేచి నిలబడి తిరగటం చాలా మంచిదని ఎక్స్పర్ట్స్ అంటున్నారు. చాలా మందికి డెస్క్ జాబ్స్ కాబట్టి కంప్యూటర్ ముందు గంటల తరబడి రాంగ్ పోస్చర్ లో కూర్చుంటున్నారు. అలాంటి వాళ్ళు పీరియాడికల్ గా లేస్తూ కాస్త వాకింగ్ చేసుకుని మళ్లీ వచ్చి కూర్చొని స్పైన్ కరెక్ట్ గా ఉందా, కరెక్ట్ పోస్చర్ లో కూర్చున్నారా, మెడ ఎలా ఉంది, ఒంగిపోయిందా అని బాడీ పోస్చర్ కూర్చుంటే ఎలాంటి ప్రాబ్లమ్స్ రావు అని ఎక్స్పర్ట్స్ చెప్తున్నారు. ఇంట్లో ఉదయం పూట వాకింగ్ చేసే మైదానంలో రోజు కాసేపు స్కిప్పింగ్ చేయండి. 10 నిమిషాల నుంచి 15 నిమిషాలు ఎగురుతూ గెంతేస్తూ స్కిప్పింగ్ చేస్తే 100కు పైగా క్యాలరీలు తగ్గుతాయని ఎక్స్పర్ట్స్ చెప్తున్నారు. స్కిప్పింగ్ వల్ల ఒక ఆట ఆడినట్లు అనిపించడంతో పాటు ఆరోగ్యం కూడా లభించడం విశేషం. మంచి ఎంథూజియాస్టిక్ మ్యూజిక్ వినగానే కాళ్ళు, చేతులు వాటంతట అవే కదులుతుంటాయి.

ఇష్టమైన పాటలను వింటూ వాటికి అనుగుణంగా కాసేపు నృత్యం చేస్తే చాలు, చెమట చిందించటంతో పాటు కొవ్వు కరిగే అవకాశం ఉంది. 20 నిమిషాల పాటు డాన్స్ చేస్తే 100 నుంచి 120 వరకు క్యాలరీలు తగ్గించుకోవచ్చు. డాన్స్ చేయడం వల్ల డాన్స్ చేశామనే తృప్తితో పాటు మానసిక ఆనందంతో పాటు క్యాలరీలు కూడా తగ్గుతాయి. వెల్, విత్ దిస్ వండర్ఫుల్ ఇన్ఫర్మేషన్ అబౌట్ యువర్ హెల్త్ అండ్ హౌ నాట్ టు సిట్ ఆల్ ద టైమ్, మీరు నించొని కూడా చాలా పనులు చేసుకోవచ్చండి. కాసేపైనా ఎవ్రీడే మీరు నించోవడం అలవాటు చేసుకోవడం, ప్రతి ఒక్కరికి కూర్చోడం అలవాటైపోయింది కదా. సో డియర్ ఫ్రెండ్స్, choose to stand at work. With this lovely health tips, this is Chetan signing off for today. I'll get back to you in our next segment. Till then,

మీ సలహాలు సూచనల కొరకై సంప్రదించవలసిన మా నంబర్ 9515227039 నంబర్ మరోసారి 9515227039. మా ఇమెయిల్ ఐడి feedbackamc1@gmail.com. ఐ రిపీట్ feedbackamc1@gmail.com. This program is produced and sponsored by Adventist

0: भारती एफएम 101.3।
1: చూడు, ట్రిప్ ట్రిప్ అని తీసుకొచ్చావు. ఇక్కడ రేడియో కూడా లేదు. ఇప్పుడు నేను వివిధ భారతి ఎలా వినాలి?
2: ఈ మాత్రానికే బాధెందుకు? ఫోన్ లో న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ ఎక్కిస్తే సరి.
1: యాప్ లో రేడియోనా? అయితే ఓకే, వివిధ భారతి ఉంటుందిగా.
2: న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ ఇన్స్టాల్ చేసి విబి తెలుగు విజయవాడ అని క్లిక్ చేయి. అంతే, నువ్వెక్కడున్నా ఎప్పుడైనా నీకు నచ్చిన వివిధ భారతి ప్రోగ్రామ్స్ ని హ్యాపీగా వినొచ్చు.
1: హై, అయితే ఇప్పుడు ఇన్స్టాల్ చేస్తా
2: న్యూస్ ఆన్ ఎయిర్ యాప్. ఫోన్ లోనే, రేడియో ఎప్పుడు మీతోనే.

0: Shakti FM 101.3.
1: మీరింతవరకు తెలుగు వివిధ భారతి కార్యక్రమాలు విజయవాడ కేంద్రం నుంచి విన్నారు. ఆకాశవాణి తిరుపతి కేంద్రం 103.2 మరియు 107.5 మెగాహెర్ట్స్ పై మీ అభిమాన వాణి ఆకాశవాణి తిరుపతి ఎఫ్ఎం ప్రసారాలు మీరు వింటున్నారు.

0: ప్రేక్షకులారా జాగ్రత్త, మీరు బ్రేకింగ్ న్యూస్ అవ్వకుండా మిమ్మల్ని మీరు కాపాడుకోవాలంటే డబ్బులు పంపే సమయంలో పేరు ఇంకా చెల్లిస్తున్న అమౌంట్ ని 1-2 సార్లు సరి చూసుకోండి.
1: ఆర్బీఐ అంటోంది ఎవరికైనా పేమెంట్ చేస్తున్నప్పుడు కాస్త జాగ్రత్త.
2: బహుజన హితాయ బహుజన సుఖాయ, ఇది ఆకాశవాణి నినాదం. చిన్నారులు, యువజనులు, మహిళలు, కర్షకులు, ఇలా అందరికీ ఎన్నో కార్యక్రమాలు ప్రసారం చేస్తున్నది ఆకాశవాణి. సమాచారం, విజ్ఞానం, వినోదం అందిస్తున్న మీ అభిమాన వాణి ఆకాశవాణి తిరుపతి ఎఫ్ఎం తప్పక వినండి.
3: ప్రత్యేక సమగ్ర ఓటర్ల జాబితా సవరణలో భాగంగా సందేహాలు మరియు ఇతర వివరాల కొరకు మీ బీఎల్ఓతో కాల్ బుక్ చేసుకోవడానికి ఈసీఐనెట్ యాప్ను ప్లేస్టోర్ లేదా voters.eci.gov.in ద్వారా డౌన్లోడ్ చేసుకుని మీరు కాల్ బుక్ చేసుకున్న తర్వాత మీ

0: 48 గంటల లోపల మళ్లీ మీకు కాల్ చేసి మీ సందేహాలు నివృత్తి చేయగలరు. శ్రీ వివేక్ యాదవ్, ఐఏఎస్, ప్రధాన ఎన్నికల అధికారి, ఆంధ్రప్రదేశ్.
1: ముఖాన మొటిమల
2: సైబాల్,
1: గజ్జా బొబ్బల
2: సైబాల్,
1: నడుగుల తామర
2: సైబాల్,
1: బురద పుల్ల
2: సైబాల్.
3: 80 సంవత్సరాలుగా మీ ఆరోగ్యానికి శ్రీ అభిలాషి సైబాల్.
4: ఈనాటి వనితా లోకం స్త్రీల కార్యక్రమంలో గ్రామలక్ష్మి శీర్షికన గొర్రెలు మేకల మాంసోత్పత్తి అధికం చేయడానికి సూచనలు అందిస్తారు శాస్త్రవేత్త డాక్టర్ ఎం రాణిగారు.
5: గొర్రెలు మేకల నుంచి మాంసోత్పత్తి అధికం చేయడానికి సూచనలు. ప్రపంచంలో వ్యవసాయ సంబంధిత ఆర్థికాభివృద్ధికి గొర్రెలు ముఖ్యమైన స్థానాన్ని ఆక్రమించి ఉన్నాయి. వీటి ఉపయోగం 2 రకాలు, ఉన్ని మరియు మాంసం ఉత్పత్తి. సన్నకారు రైతులు, భూమి లేని రైతులకు సంవత్సరం పొడవునా ఈ గొర్రెలు ఆదాయం ఇస్తాయి. మన దేశంలో గొర్రెల ద్వారా మాంసం, ఉన్ని ఉత్పత్తులు తగినంతగా లేవు. ప్రజల నిత్య జీవిత అవసరానికి ఏమాత్రం చాలడం లేదు. ఒక గొర్రె సంవత్సరానికి 700 గ్రాముల ఉన్ని ఇస్తుంది. అదే అభివృద్ధి చెందిన దేశాలలోని గొర్రెలు సంవత్సరానికి 5.4 నుంచి 6.7 కేజీల వరకు ఉన్ని ఇస్తాయి. ఉన్ని అనగా ఊల్. దక్షిణాది రాష్ట్రాలలో ఉన్ని జాతి గొర్రెలు లేవు. కేవలం గొర్రెలను మాంసం ఉత్పత్తి కోసమే పెంచుతారు. ఈ మాంసం ఉత్పత్తి కూడా తక్కువే. మన దేశపు గొర్రె సుమారు 10 కిలోల మాంసం ఇవ్వగలదు. అదే ఐరోపా ఖండంలో గొర్రె ఒకటి లేత వయసులోనే 22 కిలోల దాకా మాంసం ఉత్పత్తి చేస్తుంది. ఇదేగాక గొర్రె పిల్లలు పుట్టడం కూడా తక్కువే. సుమారు 100 గొర్రెలు 60 నుంచి 70 పిల్లలను వేస్తాయి. అదే విదేశపు గొర్రెలలో 2 అంటే 120 నుండి 140 పిల్లల వరకు పుడతాయి. ఇక మేకల విషయానికి వస్తే, మన దేశంలో ఉత్పత్తి అయ్యే మొత్తం మాంసంలో దాదాపు 1/3 అనగా 35% మేకల నుండి లభిస్తుంది. అలాగే మొత్తం పాల ఉత్పత్తిలో 3% మేకపాలున్నాయి. మేక మాంసంకు సంవత్సరం పొడవునా గిరాకీ ఉంటుంది. ఆవులు, గేదెల పెంపకంతో పోలిస్తే మేకల పెంపకం చాలా తక్కువతో కూడుకున్న పని. అందుకే మేకలను పేదవాని ఆవుగా పరిగణిస్తారు. గొర్రెల, మేకల ద్వారా మాంసం ఉత్పత్తి అధికం చేయాలంటే పోషకులు వీటి పునరుత్పత్తి సామర్థ్యం మెరుగుపరచాలి. పునరుత్పత్తి అనేది అనేక సంక్లిష్టతరమైన శరీర ధర్మాలపై ఆధారపడి ఉంటుంది. ఉత్తమ యాజమాన్య పద్ధతులను పాటించడం వలన పునరుత్పత్తి అధికమై రైతులకు లాభాలు అధికమవుతాయి. పల్లె ప్రాంతాలలోని నిరుద్యోగులకు ఉపాధి కలుగుతుంది. గొర్రెలలో, మేకలలో శరీర తీరు, తత్వం, మేతమేసే విధానాలు తేడాలు ఉన్నప్పటికీ పునరుత్పత్తి విషయంలో సామీప్యం ఉన్నది. జీవాల పునరుత్పత్తి వాటి పెంపకం మీద ఎంతో ఆధారపడి ఉంటుంది. రైతు ఆర్థిక స్తోమతను బట్టి, అవసరాలను బట్టి, పచ్చిక బయళ్లలో లబ్ధిని బట్టి తెలియపరిచే ఏ ఒక్క పద్ధతినైనా రైతు పాటించవచ్చును. పూర్తిగా 6 బయట పెంచే పద్ధతి అనగా ఎక్స్టెన్సివ్ మెథడ్. ఇది మన దేశంలో సాధారణంగా ఆచరించే పద్ధతి. బయట దొరికే చెట్లు, ఆకులు, ముళ్ళ పొదలు, కలుపు మొక్కలు, తీగలు గడ్డిపైనే పూర్తిగా ఆధారపడతాయి. దాణా గాని, ఇతర ఘన పదార్థాలు గాని ఇవ్వరు. ఈ పద్ధతిలో 1 హెక్టారు భూమి కేవలం 2 జీవాలకే సరిపోతుంది. మన దేశంలో పచ్చిక బయళ్ల విస్తీర్ణత రానురాను తగ్గుతోంది. ఈ పద్ధతిలో గొర్రెల, మేకల ఉత్పత్తి పునరుత్పత్తి అధికం చేయడానికి వీలులేదు. సంవత్సరంలో 6 నెలలు సరైన ఆహారం లేక జంతువులు బలహీనంగా ఉంటాయి. వాటికి మార్కెట్లో సరైన గిట్టుబాటు ధర రాదు. 2వ పద్ధతి సెమీ ఇంటెన్సివ్ పద్ధతి. ఈ పద్ధతిలో జీవాలను పగలంతా అనగా సుమారు 8 గంటలు పచ్చిక బయళ్లలో మేపిన తరువాత సాయంకాలం కొంచెం దాణా గాని, ఎండు మేత గాని అదనంగా ఇస్తారు. ముఖ్యంగా ఎండాకాలంలో బయట పచ్చిక దొరకనప్పుడు షెడ్లలో ఆహారం ఎక్కువగా ఇవ్వాలి. పునరుత్పత్తికి ఈ పద్ధతి ఉత్తమమైనది. ఇందులో ఆహార లోపం వల్ల వచ్చే జబ్బులు తక్కువ. 3వది సాంద్ర పద్ధతి లేదా ఇంటెన్సివ్ పద్ధతి. ఆధునిక గొర్రెల, మేకల పెంపకంలో ఈ పద్ధతి చాలా ప్రాముఖ్యత పొందుతున్నది. కానీ ఇది ఖర్చుతో కూడుకున్న పద్ధతి. జీవాలను ఎళ్లవేళల షెడ్లలో బయట పెట్టి పచ్చిమేత, ఎండుమేత, దాణా ఇచ్చి పెంచాలి. ఈ పద్ధతిలో లాభాలు అనేకం. హెక్టారు భూమిలో 40 జీవాలకు సరిపోయే గడ్డి పెంచవచ్చు. అంటువ్యాధులు రాకుండా చర్యలు తీసుకుని పునరుత్పత్తిని పెంచవచ్చు. చిన్నకారు, సన్నకారు రైతులు ఈ పద్ధతిని అవలంబించడం కష్టతరమవుతుంది. కనుక ప్రస్తుత పరిస్థితులను బట్టి మన ప్రాంతంలో సెమీ ఇంటెన్సివ్

పద్ధతి అనుకూలమైనది. గొర్రెల మేకల పునరుత్పత్తి అధికం చేయాలంటే రైతులు కొన్ని ముఖ్యమైన అంశాలను గమనించాలి. అవి ముఖ్యంగా 1 జీవాల ఎన్నిక, 2 గృహవసతి, 3 జత కలిపే విధానము లేదా చూలుగట్టించడము, 4 చూడులో ఉన్న జీవాల యాజమాన్యం, 5 పుట్టిన పిల్లల గురించి తీసుకోవలసిన జాగ్రత్తలు, 6 పాలిచ్చే మేకల గొర్రెల యాజమాన్యం, 7 ఆరోగ్య సంరక్షణ, 8 నిరుపయోగమైన జంతువుల ఏరవేత, 9 రికార్డుల నిర్వహణ. మొదటిది జీవాల ఎన్నిక తీసుకున్నట్లయితే, మన వాతావరణానికి తట్టుకొనగలిగే మేలు జాతికి చెందిన శ్రేష్టమైన మగ ఆడ జంతువులను ఎన్నుకోవాలి. ముఖ్యంగా విత్తనపు మేకపోతు పొట్టేలు ఎన్నికకు అధిక ప్రాధాన్యం ఇవ్వాలి. ఎందుకంటే ఇవి ఒక్కొక్కటి 30-50 మేకలను గాని గొర్రెలను గాని దాటడానికి ఉపయోగపడతాయి. పోతులను ఎన్నుకునేటప్పుడు జాతి లక్షణాలు, శరీర సౌష్ఠవం, ఆరోగ్యం, లైంగిక శక్తిని జాగ్రత్తగా చూడాలి. బాగా పాలిచ్చే తల్లుల సంతానం నుంచి పోతులను ఎన్నుకోవాలి. వయస్సు 2 సంవత్సరాలు ఉండాలి. సాధ్యమైనంత వరకు కవల పిల్లలుగా పుట్టిన వాటిని ఎన్నుకోవడం మంచిది. గొర్రెలు, ఆడమేకలు ఎన్నిక కూడా ఇదే విధంగా ఉండాలి. పొదుగు బాగా ఎదిగి మెత్తగా ఎలాంటి లోపాలు లేకుండా ఉండాలి. 2 గృహవసతి. ఆధునిక జీవాల పెంపకంలో విడివిడిగా షెడ్లు నిర్మించాలి. అవి పాలిచ్చే జంతువులకి షెడ్, వట్టిపోయిన జంతువులకి షెడ్, ప్రసూతి షెడ్, పిల్లల షెడ్, విత్తనపు పోతులకు షెడ్, జబ్బు పడిన వాటికి షెడ్, దాణా మరియు సామాన్లు భద్రపరచుకునే షెడ్. 3 జత కలిపే విధానము లేదా చూలు కట్టించడం. ఒక పోతుని 30-50 గొర్రెలపై లేదా ఆడమేకలపై దాటించవచ్చును. అనగా ఒక పొట్టేలును 30-50 గొర్రెలపై మరియు మేకపోతును 30-50 ఆడమేకలపై దాటించవచ్చు. ఈ జీవాలు ఏడాది పొడవునా ఎదకొస్తాయి. ఎదకవచ్చు కాలానికి 2 వారాల ముందు నుండి వాటికి 200-250 గ్రాముల మిశ్రమ దాణా, పోతుకు 500 గ్రాముల దాణా గ్రాసాలతో పాటు అదనంగా ఇవ్వాలి. గొర్రెలు, మేకలు ఈనెన 2 మాసాలకు తిరిగి ఎదకు వచ్చి చూలు కడతాయి. ఇవి 1-3 రోజుల వరకు ఎదలో ఉంటాయి. చూలు కట్టకపోతే తిరిగి 21 రోజులకు ఎదకు వస్తాయి. 4 చూడులో ఉన్న జీవాల యాజమాన్యం. గొర్రెలలో, మేకలలో చూడికాలం 5 నెలలు. చివరి 6 వారాలలో పిండం పెరుగుదల ఎక్కువగా ఉంటుంది. ఆ సమయంలో వాటిని వేరు చేసి 200-500 గ్రాముల మిశ్రమ దాణా ఇవ్వాలి. పచ్చిమేత, చెట్ల ఆకులు బాగా మేపాలి. 1-2 రోజులలో ఈనుతుందనగా వాటిని ప్రసూతి షెడ్డుకు మార్చాలి. నేల మీద వరిగడ్డి పరచాలి. ఈనే ముందు జంతు అటు ఇటు తిరుగుతూ మెత్తబడినట్లుగా ఉంటుంది. మాటిమాటికి పడుకుని లేస్తూ ఉంటుంది. ఈనిన 2-3 గంటలలో మాయపడుతుంది. నొప్పులు ప్రారంభమైన గంటలోగా ఈనలేకపోయినా, ఈనిన 10 గంటల్లో మాయపడకపోయినా వైద్య సహాయం తీసుకోవాలి. మేకలలో కవలలు పుట్టడం సర్వసామాన్యం, కానీ గొర్రెలలో ఇది తక్కువ. చూలుతో ఉన్న జంతువులను అమిత జాగ్రత్తగా, ప్రేమతో చూడాలి. పుట్టే పిల్లల ఆరోగ్యం, పెరుగుదల తల్లి ఆరోగ్యం పైన ఎంతగానో ఆధారపడి ఉంటుంది. 5 ముఖ్యమైన అంశము పుట్టిన పిల్లల గురించి తీసుకోవలసిన జాగ్రత్తలు. పుట్టిన పిల్లలలో ఆడ మగ నిష్పత్తి 50-50 ఉంటుంది. పుట్టిన తరువాత పిల్లలకు తప్పనిసరిగా జున్నుపాలు త్రాగించాలి. 3 నెలలు వయసు వచ్చిన తరువాత పిల్లల్ని తల్లి నుంచి వేరు చేసి వాటికి ప్రత్యేక దాణా లేదా దాన్ని క్రీపు దాణా అని కూడా అంటారు ఇవ్వాలి. చిక్కుడు జాతి గ్రాసాలు, చెట్ల ఆకులు పుష్కలంగా లభించేటట్లు చూడాలి. ఉప్పు, లవణ మిశ్రమం ఇటుకలను షెడ్లలో వ్రేలాడదీయాలి. పిల్లలు అనారోగ్యంతో చనిపోతే పోషకులకు చాలా నష్టం. కనుక నేటి పిల్లలు రేపటి గొర్రెలు, మేకలు అని రైతులు గ్రహించి వాటి ఆరోగ్యం విషయంలో, ఆహార విషయంలో తగు చర్యలు తీసుకోవాలి. వయస్సు పెరుగుదల కన్నా శరీర బరువు ముఖ్యమని గమనించాలి. పిల్లల వయస్సు 1 సంవత్సరం దాటిన తరువాత జత కలపాలి. ఆహారం సరిగ్గా లేక, యాజమాన్య పద్ధతులు సరిగ్గా లేకపోతే జత కలిపే వయస్సుని 15-20 నెలల వరకు పొడిగించవచ్చు. తరువాత ముఖ్యమైన అంశము పాలిచ్చే మేకల గొర్రెల యాజమాన్యం. చిక్కుడు జాతి గ్రాసాలైన ల్యూసర్ను, బర్సీము, అలసంద, పెసర, స్టైలోహెమేటా, సిరాట్రో, ధాన్యపు జాతి గ్రాసాలైన జొన్న, సజ్జ, మొక్కజొన్న, చెట్ల ఆకులైన వేప, తుమ్మ, రావి, అవిసె, దిరిసెన, సుబాబుల్ పుష్కలంగా ఇవ్వాలి. అదనంగా 400-500 గ్రాముల వరకు మిశ్రమ దాణా ఇస్తే పాల దిగుబడి పెరిగి పిల్ల పెరుగుదలకు

తోడ్పడుతుంది. తర్వాత ముఖ్యమైన అంశము ఆరోగ్య సంరక్షణ. గొర్రెలు మేకలు సక్రమంగా ఎదకు రాకపోవడం, గర్భంలో పిండం నిలవకపోవడం, గర్భస్రావం జరగడం లాంటి పరిస్థితులు రైతుకు మనోవేదనను, ఆర్థిక నష్టాన్ని కలగచేస్తాయి. పిల్లలకు పాలు ఇవ్వడానికి ఇష్టపడని తల్లులను గుర్తించి మంద నుంచి వేరు చేయాలి. సాధారణంగా వచ్చే వ్యాధులలో ముసర, గాలికుంటు, చిటుకు వ్యాధులు ముఖ్యమైనవి. వీటికి సకాలంలో వైద్యుని ద్వారా టీకాలు వేయించాలి. పరిసరాలు శుభ్రంగా ఉంచడం, షెడ్ల చుట్టూ చెట్లు పెంచడం, పరిశుభ్రమైన నీటిని అందుబాటులో ఉంచడం, సరైన పోషకాలు ఉన్న పదార్థాలు ఉన్న ఆహారం సమకూర్చడం వంటి జాగ్రత్తలు తీసుకుంటే జీవాలు ఆరోగ్యంగా ఉండి పునరుత్పత్తికి అవకాశాలు అధికమవుతాయి. అమిత వేడి, చలి ఉన్నప్పుడు గొర్రెలను మేకలను రక్షించితే పునరుత్పత్తి అధికం చేయవచ్చు. తర్వాత ముఖ్యమైన విషయం నిరుపయోగమైన జంతువుల ఎరువేత. ప్రతి సంవత్సరం 10% జీవాలను ఎరివేస్తే మంచిది, అంటే వధశాలకు పంపించాలి. బలహీనమైనవి, సరిగ్గా పెరుగుదల లేనివి, ముసలివి, పిల్లలు పెట్టని గొర్రెలను మేకలను, పిల్లలకు సరిపడా పాలు ఇవ్వని వాటిని, దీర్ఘకాలిక జబ్బులున్న వాటిని, గర్భసంచి వ్యాధులున్న వాటిని, పుట్టుకతో వచ్చే జబ్బులున్న జీవాలను మంద నుంచి ఏరివేయాలి. పునరుత్పత్తికి అవసరం లేని మగపిల్లల విత్తులు కొట్టాలి. చివరిది ఆఖరిదైన ముఖ్యమైన అంశము రికార్డుల నిర్వహణ. ప్రతి పిల్ల పుట్టిన తేదీ, తల్లి తండ్రి వివరాలు, పుట్టినప్పటి బరువు, లింగం, ఎదకు వచ్చినప్పుడు దాని వయస్సు, తల్లి నుంచి వేరు చేసినప్పుడు దాని బరువు, ప్రతి మాసం వాటి బరువులు మొదలైన వివరాలు పొందుపరచడం వలన శాస్త్రీయ పద్ధతిలో జీవాల పునరుత్పత్తికి తీసుకోవలసిన చర్యలకు సహాయపడుతుంది. పిల్లల పెరుగుదలను బట్టే తల్లిదండ్రులను ముందుగా ఎన్నిక చేయడానికి, జత కలపడానికి వీలవుతుంది. రైతు తన ఆర్థిక పరిస్థితి మెరుగుపరుచుకోవాలంటే జీవాల పునరుత్పత్తిపై శ్రద్ధ చూపించాలి. కేవలం పునరుత్పత్తి ద్వారా జీవాల సంఖ్య పెంచడం వల్ల లాభం లేదు. పుట్టిన పిల్లల నుంచి ఎదిగిన గొర్రెల మేకల ఆహార పోషణ, ఆరోగ్య సంరక్షణ, ఉత్తమ యాజమాన్య పద్ధతులపై అమిత జాగ్రత్త చూపించాలి. అవసరమైతే సమీపంలో ఉన్న పశువైద్యుని సలహాలను, సహాయాన్ని తీసుకోవాలి. మాంసోత్పత్తికి జీవాల పునరుత్పత్తి మొదటి మెట్టుగా పరిగణించాలి. శాస్త్రీయ పరిజ్ఞానం వృద్ధి చెందిన ఈ రోజుల్లో గొర్రెల మేకల పునరుత్పత్తి కార్యక్రమం సంవత్సరం పొడవునా సాఫీగా కొనసాగేటట్లు చేసే వీలును రైతులు తెలుసుకోవాలి. ఇప్పుడు తెలియబరిచిన ముఖ్యమైన అంశాలను గమనించి మెళుకువలను పాటించినట్లయితే గొర్రెల మేకల పోషణలో అధిక లాభాలు గణించవచ్చును. నెల్లూరు జాతి గొర్రెల మాంసోత్పత్తికి యాజమాన్య పద్ధతులు గురించి ఇప్పుడు తెలుసుకుందాం. మన దేశంలో 40 రకాల గొర్రెల జాతులుండగా ఆంధ్రప్రదేశ్లో 3 రకాల జాతులున్నాయి. ఉన్ని ఇచ్చే జాతులు ఉత్తర భారతదేశంలోను, మాంసం జాతులు దక్షిణ భారతదేశంలోనూ ఉన్నాయి. సంఖ్యాపరంగా ఎక్కువ శాతం, అనగా 52% గొర్రెలు దక్షిణ భారతదేశంలోనే ఉన్నాయి. తెలంగాణ రాయలసీమ ప్రాంతాలలో ముతక ఉన్నిని ఉత్పత్తి చేసే దక్కని, బళ్ళారి జాతి గొర్రెలుండగా కోస్తా ప్రాంతాలలో మాంసానికి ప్రసిద్ధి చెందిన నెల్లూరు జాతి గొర్రెలున్నాయి. నెల్లూరు జాతి గొర్రెలు మన దేశంలోని గొర్రెల జాతుల కంటే ఎత్తుగా, అనగా 74 నుంచి 76 సెంటీమీటర్లు దృఢంగా ఉంటాయి. నెల్లూరు జాతి గొర్రెలలో 3 రకాలు ఉన్నాయి. అవి ముదురు గోధుమ రంగు, అనగా నెల్లూరు బ్రౌన్, తర్వాతది నలుపు తెలుపు కల జోడిపి రకం, మూడవది తెలుపు రంగు అంటే నెల్లూరు పల్లా రకం. పోతులకు కొమ్ములుంటాయి, ఆడగొర్రెలకు కొమ్ములు ఉండవు. ముదుర గోధుమ రంగు రకం నెల్లూరు, ప్రకాశం, గుంటూరు, కడప, చిత్తూరు, అనంతపురం, కర్నూలు, వరంగల్లు, నల్గొండ, ఖమ్మం జిల్లాలలోని కొన్ని ప్రాంతాలలో ఉన్నాయి. నెల్లూరు జోడిపి రకం శరీరమంతా తెల్లగా ఉండి తల, కడుపు కింది భాగం, తొడల లోపలి భాగం, కళ్ళు నలుపుగా ఉంటాయి. నెల్లూరు, ప్రకాశం జిల్లాలలో ఎక్కువగా ఉంటాయి. పల్లా లేదా తెలుపు రకం నెల్లూరు జిల్లాలలోని కొన్ని ప్రాంతాలలో ఉన్నాయి. మగగొర్రెలు సగటున 41 కిలోలు, ఆడగొర్రెలు సగటున 38 కిలోల బరువు ఉంటాయి. వీటి చెవులు పొడవుగా ఉండి క్రిందకు వేలాడుతూ ఉంటాయి. తోక కొరచగాను పలచగాను ఉంటుంది. ఫిబ్రవరి నుంచి జూన్ వరకు మనకు ఎండాకాలం ఉంటుంది. రోజులో అత్యధిక ఉష్ణోగ్రత 40 నుంచి 45 డిగ్రీల సెంటీగ్రేడ్ చేరుకుంటుంది. మేత సరిగ్గా అందజేయకపోతే గొర్రెలు రోజుకు ఎండలో 6 నుంచి 7 కిలోమీటర్లు నడుస్తాయి. వాటికి దొరికేది ఎండుగడ్డి మాత్రమే. సకాలంలో త్రాగడానికి నీరు కూడా అందుబాటులో ఉండదు. అటువంటి

పరిస్థితుల్లో గొర్రెలు తమ శరీర ఉష్ణోగ్రతను క్రమబద్ధం చేసుకోలేకపోతాయి, నీరసించిపోతాయి, రొప్పుతాయి. శ్వాస శరీర ఉష్ణోగ్రత పెరుగుతుంది. అధిక ఉష్ణోగ్రత వల్ల ఎక్కువ సంఖ్యలో గొర్రెలు వడదెబ్బకు గురి అవుతాయి. నోటు నుంచి చొంగపడుతుంది. గొర్రెలు నీరసంగా తూలుతూ నడుస్తూ ఉంటాయి. వేసవిలో మేత లోపం, వాతావరణ తీవ్రత వలన గొర్రెలలో వ్యాధి నిరోధక శక్తి తగ్గి సులభంగా అనేక వ్యాధులకు గురవుతాయి. పరిశుభ్రమైన చల్లని నీటిని అన్ని వేళలో అందుబాటులో ఉంచాలి. గొర్రెల పాకలలో చల్లని గాలి ప్రసరించే విధంగా ఉంచాలి. పాకలను గడ్డి తాటాకులతో కప్పుకోవాలి. కొట్టాలకు రెండు వైపులా వడగాలులు నిరోధానికి పట్టాలు కట్టి నీళ్లు చిలకరిస్తూ ఉండాలి. సిమెంటు రేకులతో కూడిన షెడ్డులపై గడ్డి పరిచి నీళ్లు చిలకరిస్తూ శీతల స్థితి కల్పించాలి. సాధ్యమైనంత వరకు ఉష్ణోగ్రత తక్కువగా ఉండే ఉదయం అనగా 6 నుంచి 10 గంటల వరకు, సాయంత్రం 3 నుంచి 7 గంటల వరకు మాత్రమే మేతకు బయటకు పంపాలి. వేసవి కాలంలో గొర్రెలకు కృత్రిమంగా శీతల స్థితి కల్పిస్తూ ఆరోగ్యం, మేపు విషయాలలో జాగ్రత్త వహిస్తే అవి ఆరోగ్యంగా ఉంటాయి మరియు మాంస ఉత్పత్తి బాగా ఉంటుంది. మన గ్రామాలలోనూ పట్టణాలలోనూ బలహీన వర్గాలకు చెందిన వాళ్ళు 1 లేదా 2 గొర్రెలను ఇళ్లలోనే ఒక మూలకు కట్టివేసి పెంచడం అలవాటు. ఇది మనుషులకు గాని గొర్రెలకు గాని ఆరోగ్యమైన పద్ధతి కాదు. మనకు స్థానికంగా లభ్యమయ్యే సామాగ్రితో చవకగా షెడ్లు తయారు చేసుకోవాలి. షెడ్లలో గాలి వెలుతురు పుష్కలంగా లభ్యమయ్యేటట్లు ఏర్పాటు చేయాలి. షెడ్లలో నీరు తేమ నిల్వ లేకుండా జాగ్రత్త పడాలి. గొర్రెలలో సాధారణ ఉష్ణోగ్రత 103 డిగ్రీల ఫారెన్హీటు, గుండు కొట్టుకునే రేటు నిమిషానికి 68 నుంచి 90 సార్లు, ఉచ్ఛ్వాస నిశ్వాస రేటు నిమిషానికి 20 నుంచి 30 సార్లు ఉంటుంది. మనకు పొలములో దొరికే అన్ని రకాల చెట్ల ఆకులు గొర్రెలు తింటాయి. అవి రావి, చింత, వేప, తుమ్మ, అవిస, మునగ మొదలైనవి. ఇప్పుడు సర్వత్రా లభించే సుబాబుల ఆకులు కూడా గొర్రెలకు తినిపించడానికి ఉపయోగపడుతుంది. బాగా పెరిగిన సుబాబుల చెట్టు నుంచి 5 లేక 6 సార్లు కోస్తే 6 నుంచి 7 టన్నుల ఆకు లభిస్తుంది. చెట్ల ఆకులు పచ్చిమేతగా ఒక్కొక్క గొర్రెకు సగటున 4 కిలోల వరకు ఇవ్వాలి. అదే ఎండుమేత రూపంలో 1 కిలో ఇవ్వాలి. ఎండాకాలంలో ఈ చెట్ల ఆకులను కోసి షెడ్లలోనే గొర్రెలను మేపితే వడగాడ్పుల నుంచి తప్పించుకోవచ్చును. పచ్చిక మేత దొరకని రోజులలో గొర్రెలకు సమీకృత దాణా లేదా ఆహారము ఇవ్వవలసిన ఆవశ్యకత ఎంతో ఉన్నది. మన దేశంలో గొర్రెలు అతి తక్కువ గడ్డి మేసి జీవించగలవు. కనుక వాటికి గడ్డితో బాటు సగటున ప్రతి గొర్రెకు 250 నుంచి 500 గ్రాముల సమీకృత దాణా తప్పకుండా ఇవ్వాలి. అలా చేస్తే వాటి నుంచి అధిక లాభాలు ఆర్జించవచ్చు. ఈ దాణాను రైతు మార్కెట్లో కొనవచ్చు లేదా స్వయంగా తయారు చేసుకోవచ్చు. ఎదిగే పిల్లల దాణా లేదా క్రీపు దాణా తయారీ గురించి తెలుసుకుందాం. మొక్కజొన్నలు లేదా జొన్నలు 50 పాళ్ళు, వేరుశనగ పండి 20 పాళ్ళు, చేపపట్టు లేదా మాంసపు పిండి 10 పాళ్ళు, గోధుమ తవుడు 17 పాళ్ళు, ఖనిజ లవణ మిశ్రమం 2 పాళ్ళు, ఉప్పు 1 పాళ్ళు, మొత్తము 100 కేజీల వరకు మనం తయారు చేసుకోవచ్చు. ఎదిగిన గొర్రెల దాణా గురించి, మొక్కజొన్నలు లేదా జొన్నలు 25 పాళ్ళు, వేరుశనగ పిండి 32 పాళ్ళు, గోధుమ లేదా వరితవుడు 40 పాళ్ళు, ఖనిజ లవణ మిశ్రమం 2 పాళ్ళు, ఉప్పు 1 పాళ్ళు. ప్రతి గొర్రెకు సగటున రోజుకు 4 నుంచి 5 లీటర్ల నీరు అవసరం ఉంటుంది. ప్రతి గొర్రె దాని శరీర బరువులో 10 నుంచి 12% వరకు నీరు త్రాగుతుంది. అంటే 40 కిలోల గొర్రె సుమారు 4 నుంచి 5 లీటర్ల నీరు త్రాగుతుంది. వేసవిలో గొర్రె తినే ప్రతి కిలో ఎండు పదార్థానికి 3.5 నుంచి 4 కిలోల వరకు నీరు త్రాగుతుంది. కావున ఎళ్లవేళలా స్వచ్ఛమైన నీరు పుష్కలంగా అందుబాటులో ఉంచాలి. ఎండ తగిలని చల్లని ప్రదేశాలలో నీటి తొట్లు అమర్చాలి. చూలుతో ఉన్న గొర్రెలు, పాలిచ్చే గొర్రెలకు నీటి ఆవశ్యకత అధికంగా ఉంటుంది. ఎండాకాలంలో గొర్రెలు నీటిని మామూలు రోజుల కంటే 12 రెట్లు అధికంగా త్రాగుతాయి. గొర్రెల యాజమాన్యంలో కొద్దిగా మార్పులు చేయాలి. తీక్షణంగా సూర్యరశ్మి ఉన్నప్పుడు నెల్లూరు జాతి గొర్రెలను బయట మేపడానికి పంపరాదు. షెడ్లు గాలి వెలుతురు, చల్లటి శుభ్రమైన త్రాగునీరు కలిగి ఉండాలి. సమీకృత దాణా పిల్లలకు, ఎదిగిన గొర్రెలకు తగిన మోతాదులో ఇస్తే రైతుకు పుష్టికరమైన గొర్రె మాంసం అమ్మడానికి వీలవుతుంది. చౌకగా లభించే చెట్ల ఆకులను గొర్రెలకు ఆహారంగా వేయవచ్చును. వడదెబ్బ సోకిన గొర్రెలకు సత్వరం ప్రథమ చికిత్స చేయించాలి. అవసరం

0: అయితే సమీపంలో ఉన్న పశువైద్యుని సహాయ సలహాలను తప్పకుండా స్వీకరించాలి. కనుక గొర్రెల ద్వారా మాంసోత్పత్తిని అధికం చేయడానికి శాస్త్రీయ యాజమాన్య పద్ధతులను అవలంబిస్తే రైతుకు ఎంతో లాభదాయకం. నమస్కారం.
1: మీరు ఇంతవరకు వనితా లోకం స్త్రీల కార్యక్రమంలో గ్రామలక్ష్మి శీర్షికన గొర్రెలు మేకల మాంసోత్పత్తి అధికం చేయడానికి సూచనలు అందించారు శాస్త్రవేత్త డాక్టర్ ఎం రాణి గారు. ఇప్పుడు కొన్ని చిత్రగీతాలని విందాం.

0: ధరలో సాటిరాదు. నాణ్యతకు నమ్మకానికి మరో పేరు ప్రభుత్వ రంగ సంస్థ ఏపీ ఆయిల్ ఫెడరేషన్ వారి విశిష్ట ఉత్పాదనలు. విజయ వంట నూనెలు.
1: కాలచక్రం తిరిగే ప్రతి క్షణం ఓ కథ చెప్తుంది. ప్రపంచ పటంపై జరిగే ప్రతి పరిణామం ఒక కొత్త పాఠం నేర్పుతుంది.
2: వారమంతా జరిగిన విశేషాల వెలువను, సమకాలీన అంశాల సారాన్ని ఒకే వేదికపై మీ ముందుకు తీసుకువస్తుంది మీ ఆకాశవాణి
1: వీక్లీ రౌండప్ కరెంట్ అఫైర్స్.
3: రోజువారీ లేటెస్ట్ కరెంట్ అఫైర్స్, ముఖ్యమైన జాతీయ అంతర్జాతీయ వార్తలు, ప్రపంచ దేశాల మధ్య సంబంధాలను బలోపేతం చేసే ఇన్ఫర్మేషన్ అప్డేట్స్, జాతీయ అంతర్జాతీయ క్రీడా విశేషాలు, ప్రపంచ వాణిజ్య సంబంధిత వార్తలు,
2: అంతేకాకుండా సమకాలీన సంఘటనలు, పోటీ పరీక్షలపై దృష్టి సారించడం,
1: వ్యక్తిగత ఎదుగుదలకు అవసరమైన కీలకమైన జ్ఞానాన్ని మీకు అందించడం, ఇంకా సంక్లిష్టమైన అంశాలను స్పష్టమైన సంక్షిప్త విశేషాలుగా శ్రోతలకు అర్థమయ్యే రీతిలో సులభంగా గ్రహించేలా చేయటమే మా లక్ష్యం.
2: దేశం నుంచి విదేశాల వరకు, వినోదం నుంచి విజ్ఞానం వరకు,
3: క్రీడా రంగం నుంచి సాంకేతిక రంగం వరకు అన్ని రంగాల వాస్తవాలను మీతో పంచుకునే ప్రత్యేక కార్యక్రమం వీక్లీ రౌండప్ కరెంట్ అఫైర్స్.
2: ప్రతి శనివారం సాయంత్రం 5:30
1: ఆకాశవాణి తిరుపతి ఎఫ్ఎం 107.5 103.2 MHz పై, అలాగే న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ ద్వారా కూడా వినవచ్చు.

ఆకాశవాణి తిరుపతి కేంద్రం 103.2 మరియు 107.5 మెగాహెర్ట్స్ పై మీ అభిమానవాణి ఆకాశవాణి తిరుపతి ఎఫ్ఎం ప్రసారాలు మీరు వింటున్నారు.

ఈనాటి యువవాణి యువజనుల కార్యక్రమంలో ఉద్యోగ సమాచారం, అనంతరం వీక్లీ రౌండప్ కరెంట్ అఫైర్స్ మొదటి భాగం వింటారు సమర్పణ. శ్రీ ఎం సుధాకర్ మోహన్.

శ్రోతలకు నమస్కారం. ఆకాశవాణి తిరుపతి కేంద్రం ప్రతిరోజు సాయంత్రం 5:30 యువవాణి యువజనుల కార్యక్రమంలో ఉద్యోగ సమాచారాన్ని అందిస్తుంది. ఈ ఉద్యోగ సమాచారంలో ప్రభుత్వ రంగ ఉద్యోగాలు, అలాగే ప్రభుత్వ రంగ సంస్థల గురించిన ఉద్యోగాల విషయాలు కూడా మీకు తెలియజేయబడతాయి. వీటిని జాగ్రత్తగా నోట్ చేసుకుని ఆయా కంపెనీలు కానీ ఆయా గవర్నమెంట్ విభాగాలను కానీ సంప్రదించి పూర్తి వివరాలు తెలుసుకొని దానికి తగ్గట్టుగా మీరు ప్రిపేర్ అవుతారని భావిస్తూ ఈరోజు వివరాలు తెలుసుకుందాం.

శ్రోతులకు గమనిక, ఏపీపీఎస్సి గ్రూప్ టూ ప్రిలిమినరీ పరీక్షలకు ఉచిత శిక్షణ. ఏపీపీఎస్సి గ్రూప్ టూ ప్రిలిమినరీ పరీక్షలకు ప్రిపేర్ అవుతున్న ఉమ్మడి చిత్తూరు జిల్లాకు చెందిన అర్హులైన బీసీ, షెడ్యూల్డ్ క్యాస్ట్, షెడ్యూల్డ్ ట్రైబ్స్ చెందిన అభ్యర్థుల నుండి దరఖాస్తులను స్వీకరిస్తున్నట్లు ఆంధ్రప్రదేశ్ స్టడీ సర్కిల్ ఫర్ బ్యాక్వర్డ్ క్లాసెస్ తిరుపతి సంచాలకులు తెలియజేస్తున్నారు. అభ్యర్థులు తమ దరఖాస్తులను ఈ నెల 17వ తేదీలోగా బీసీ స్టడీ సర్కిల్ తిరుపతి వారికి దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుందని, 100 మంది అభ్యర్థులకు 2 నెలలు ఉచిత శిక్షణతో పాటు స్టైఫండ్ మరియు స్టడీ మెటీరియల్ ఏర్పాట్లు చేయనున్నట్లు తెలియజేస్తున్నారు. అభ్యర్థుల యొక్క ఎంపిక విధానం డిగ్రీలో వచ్చిన మార్కుల మెరిట్ ఆధారంగా అభ్యర్థులను ఎంపిక చేయడం జరుగుతుందని తెలియజేస్తున్నారు. ఎంపిక కాబడిన అభ్యర్థులకు ఈ నెల 22వ తేదీ నుండి ఉచిత శిక్షణ తరగతులను ఏర్పాటు చేయనున్నట్లు తెలియజేస్తున్నారు. అర్హులైన అభ్యర్థులు తమ బయోడేటాతో పాటు 10వ తరగతి మరియు డిగ్రీ మార్కు లిస్టులు, కుల ధృవీకరణ పత్రము, తల్లిదండ్రుల వార్షిక ఆదాయం 1 లక్ష రూపాయలలోపు ఉండే ఆదాయ ధృవీకరణ పత్రము, ఆధార్ మరియు బ్యాంక్ పాస్బుక్ జిరాక్స్, 2 పాస్పోర్ట్ సైజ్ ఫోటోలు జతపరిచి అభ్యర్థులు ఈ నెల 17వ తేదీలోగా ఆంధ్రప్రదేశ్ బీసీ స్టడీ సర్కిల్ 4-127/2-1 శ్రీకృష్ణనగర్ ఎంఆర్పల్లి తిరుపతి కార్యాలయానికి దరఖాస్తు చేసుకోవలసి ఉంటుందని, ఇతర వివరాలకు స్టడీ సర్కిల్ ఫోన్ నంబర్ 9441-45-60-39, ఫోన్ నెంబర్ మరొకసారి 9441-45-60-39 ఈ నెంబర్కు సంప్రదించగలరని బీసీ స్టడీ సర్కిల్ తిరుపతి సంచాలకులు తెలియజేస్తున్నారు. మరొక గమనిక, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం, తిరుపతి ప్రభుత్వ పారిశ్రామిక శిక్షణా సంస్థ వారు తెలియజేస్తున్నారు, తిరుపతి జిల్లానందు గల అన్ని ప్రభుత్వ మరియు ప్రైవేటు పారిశ్రామిక శిక్షణా సంస్థల యందు 2026-27 సంవత్సరం ప్రవేశం కొరకు దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులకు 13వ తేదీ ఉదయం 10 గంటలకు ఇంటర్వ్యూలు ప్రభుత్వ పారిశ్రామిక శిక్షణా సంస్థ తిరుపతినందు ప్రారంభమవుతాయి. అభ్యర్థులకు ఇప్పటికే ఫోన్ ద్వారా ఇంటర్వ్యూల తేదీలను తెలియజేయపరచడమైనది. కావున అభ్యర్థులు తమ ఒరిజినల్ సర్టిఫికెట్లతో గవర్నమెంట్ ఐటీఐ పద్మావతిపురం తిరుపతినందు హాజరు కావాల్సి ఉంటుందని ప్రభుత్వ ఐటీఐ ప్రిన్సిపాల్ మరియు కన్వీనర్ గారు తెలియజేస్తున్నారు. ఇతర వివరాలకు ఫోన్ నెంబర్ సంప్రదించవచ్చు. ఫోన్ నెంబర్ 9492-86-13-69, ఫోన్ నెంబర్ మరొకసారి 9492-86-13-69 అన్న ఈ నెంబర్లకు సంప్రదించవలసి ఉంటుందని తిరుపతి ప్రభుత్వ పారిశ్రామిక శిక్షణా సంస్థ ప్రభుత్వ ఐటీఐ ప్రిన్సిపాల్ మరియు కన్వీనర్ తెలియజేస్తున్నారు. ఇక ఆంధ్రప్రదేశ్లోని సదరన్ పవర్ డిస్ట్రిబ్యూషన్ కంపెనీ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ లిమిటెడ్ ఏపీఎస్పీడీసీఎల్లో ఎలక్ట్రికల్, టెలికాం, సివిల్ విభాగాల్లో అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ అంటే ఏఈఈ పోస్టుల భర్తీకి దరఖాస్తులను ఆహ్వానిస్తున్నారు. ఇందులో మొత్తం పోస్టుల సంఖ్య 135 కలవు. పోస్టుల వివరాలు ఇలా ఉన్నాయి. అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ ఇన్ ఎలక్ట్రికల్ నందు 125 ఖాళీలు, అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ ఇన్ సివిల్ నందు 6 ఖాళీలు, అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ ఇన్ టెలికాం నందు 4 ఖాళీలు, ఇలా మొత్తం 135 ఖాళీలు కలవు. పోస్టును అనుసరించి అభ్యర్థులు గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి సంబంధిత ఇంజనీరింగ్ విభాగంలో బీఈ లేదా బీటెక్ ఇన్ ఎలక్ట్రికల్ లేదా ఎలక్ట్రానిక్స్ లేదా టెలికమ్యూనికేషన్స్ లేదా సివిల్ ఇంజనీరింగ్లో ఉత్తీర్ణులై ఉండాలి. అభ్యర్థుల వయసు 2026 జూలై 1వ తేదీ నాటికి 18 నుంచి 42 ఏళ్ల మధ్య ఉండాలి. రిజర్వేషన్ వర్గాలకు గరిష్ట వయోపరిమితిలో సడలింపు వర్తిస్తుంది. ఆన్లైన్ దరఖాస్తుకు చివరి తేదీ 2026 సంవత్సరం.

సంవత్సరం జూలై నెల 20వ తేదీ. ఆన్లైన్ దరఖాస్తుకు చివరి తేదీ 2026 సంవత్సరం జూలై నెల 20వ తేదీ. పూర్తి వివరాలకు వెబ్సైట్ను సందర్శించండి. వెబ్సైట్ చిరునామా https://apsbdcl.in. వెబ్సైట్ చిరునామా మరొకసారి https://apsbdcl.in.

0: మీరు ఇంతవరకు ఉద్యోగ సమాచారం విన్నారు. ఈనాటి యువవాణి యువజనుల కార్యక్రమంలో ఇప్పుడు విందాం వీక్లీ రౌండప్ కరెంట్ అఫైర్స్ మొదటి భాగం. సమర్పణ శ్రీ ఎం సుధాకర్ మోహన్.
1: శ్రోతలకు నమస్కారం. వీక్లీ రౌండప్ కరెంట్ అఫైర్స్ కార్యక్రమానికి పునఃస్వాగతం. ఈరోజు మన కార్యక్రమంలో ఈ కరెంట్ అఫైర్స్ అంటే జూలై 3వ తేదీ నుంచి 8వ తేదీ వరకు జరిగినటువంటి ముఖ్యమైన విశేషాలు, అంటే ప్రపంచం మొత్తం మీద జరిగినటువంటి ముఖ్యమైన విశేషాలను ఒక 5 భాగాలుగా విభజించుకుని ఒక్కో భాగం గురించి మనం విశ్లేషించుకుందాం. మొదటి భాగంలో భారత విదేశాంగం, 2వ భాగంలో భారత్ జపాన్ వ్యూహాత్మక భాగస్వామ్యం రక్షణ సహకారం, ఇక 3వ భాగంలో ఆర్థిక వ్యవస్థ, ఉపాధి, ఈపీఎఫ్ సంస్కరణలు ఇత్యాది అంశాలు, అలాగే 4వ భాగంలో విజ్ఞానం, అంతరిక్షం, గగన్, హైడ్రోజన్ రైల్ గురించి, ఇక చివరిగా 5వ భాగంలో వాతావరణం, పర్యావరణం, క్రీడలు, ఇంకా వారాంతపు సమీక్ష మనం చూద్దాం. మొదటి భాగానికి వస్తే భారత విదేశాంగానికి కొత్త ఊపు భారత ప్రధాని గౌరవనీయులు శ్రీ నరేంద్ర మోడీ గారి 3 దేశాల పర్యటన. నమస్కారం శ్రోతలారా. జూలై 1వ వారంలో భారత విదేశాంగ విధానంలో అత్యంత ప్రాధాన్యం సంతరించుకున్న పరిణామం ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు ఇండోనేషియా, ఆస్ట్రేలియా, న్యూజిలాండ్ పర్యటన. ఈ పర్యటనను సాధారణ విదేశీ పర్యటనగా కాకుండా ఇండో పసిఫిక్ ప్రాంతంలో భారత వ్యూహాత్మక స్థానం బలోపేతం చేసే ప్రయత్నంగా విశ్లేషిస్తున్నారు. అసలు ఇండో పసిఫిక్ అంటే ఏమిటి? గత 10 ఏళ్లలో ప్రపంచ రాజకీయాల్లో ఇండో పసిఫిక్ అనే పదం చాలా ప్రాధాన్యం పొందింది. ఇది భారత మహాసముద్రం నుంచి, అంటే హిందూ మహాసముద్రం నుంచి పసిఫిక్ మహాసముద్రం వరకు విస్తరించిన సముద్ర ప్రాంతాన్ని సూచిస్తుంది. ప్రపంచ వాణిజ్యంలో పెద్ద భాగం ఈ సముద్ర మార్గాల ద్వారానే జరుగుతుంది. చైనా తన సముద్ర ప్రభావాన్ని విస్తరించేందుకు ప్రయత్నిస్తుండగా భారత్, జపాన్, ఆస్ట్రేలియా, అమెరికా వంటి దేశాలు ఈ ప్రాంతంలో స్వేచ్ఛాయుత నౌకాయానాన్ని, నియమాధారిత అంతర్జాతీయ వ్యవస్థను బలపరచాలని కోరుకుంటున్నాయి. అయితే ఇది ఇండోనేషియాతోనే ఎందుకు ప్రారంభమవుతోంది? ఈ అంశాన్ని గనక మనం పరిశీలిస్తే ఇండోనేషియా ప్రపంచంలో అతి పెద్ద ద్వీప దేశం, ఐలాండ్ నేషన్. మలక్కా జలసంధికి సమీపంలో ఉండటం వల్ల దీనికి వ్యూహాత్మక ప్రాధాన్యం చాలా ఎక్కువ. ప్రపంచ చమురు సరుకు రవాణాలో గణనీయమైన భాగం ఈ మార్గంలోనే సాగుతుంది. ఈ పర్యటనలో ఇరు దేశాలు రక్షణ, సముద్ర భద్రత, ఉగ్రవాద నిరోధం, డిజిటల్ ఆర్థిక వ్యవస్థ, వాణిజ్య సహకారం మీద చర్చించాయి. ఇండోనేషియా భారత్ ఉగ్రవాదంపై అవలంబిస్తున్న 0 టాలరెన్స్ విధానానికి మద్దతు తెలిపింది. అలాగే ఐక్యరాజ్య సమితి భద్రతా మండలి సంస్కరణల అవసరాన్ని ప్రధాని మోడీ ప్రస్తావించారు. ఇందులో ఆస్ట్రేలియా ఎందుకు కీలకం అంటే ఆస్ట్రేలియా ప్రపంచంలో యురేనియం, లీథియం, కోబాల్ట్ లాంటి కీలక ఖనిజాల ప్రధాన ఉత్పత్తిదారు. ఇవే భవిష్యత్ పరిశ్రమలకు, బ్యాటరీలకు, ఎలక్ట్రిక్ వాహనాలకు, శుద్ధ ఇంధన రంగానికి పునాది. మెల్బోర్న్లో జరిగిన సమావేశాల్లో ప్రధాని మోడీ అణుశక్తి, పునరుత్పాదక ఇంధనం, గ్రీన్ హైడ్రోజన్, క్రిటికల్ మినరల్స్ రంగాల్లో సహకారాన్ని విస్తరించాలని పిలుపునిచ్చారు. భారతదేశం 2047 నాటికి 100 గిగావాట్ల అణుశక్తి సామర్థ్యాన్ని లక్ష్యంగా పెట్టుకుంది. ఈ నేపథ్యంలో

ఆస్ట్రేలియా నుంచి యురేనియం సరఫరా వ్యూహాత్మకంగా కీలకంగా మారుతోంది. అయితే వ్యాపారానికి లాభం ఏమిటి? ఈ పర్యటనలో పెట్టుబడులు, మౌలిక వసతులు, స్వచ్ఛ ఇంధన రంగాల్లో భాగస్వామ్యం మీద దృష్టి పెట్టారు. ఆస్ట్రేలియాలోని అతిపెద్ద పెన్షన్ ఫండ్ భారత మౌలిక వసతుల నిధిలో అదనపు పెట్టుబడిని ప్రకటించడం విదేశీ పెట్టుబడిదారుల విశ్వాసాన్ని సూచిస్తోంది. దీని ప్రభావం ఏమిటంటే మౌలిక వసతుల అభివృద్ధి, తయారీ రంగానికి ఊతం, యువతకు ఉద్యోగావకాశాలు, పునరుత్పాదక ఇంధన పరిశ్రమ విస్తరణ. ఇక ప్రధాని మోడీ గారి న్యూజిలాండ్ పర్యటన ప్రత్యేకత ఏమిటంటే ఈ పర్యటనలో అత్యంత చారిత్రక అంశం న్యూజిలాండ్ పర్యటన. దాదాపు 40 సంవత్సరాల తర్వాత భారత ప్రధానమంత్రి అధికారికంగా న్యూజిలాండ్ను సందర్శించడం విశేషం. ఇటీవల కుదిరిన స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందం నేపథ్యంలో ఈ పర్యటనకు మరింత ప్రాధాన్యం ఏర్పడింది. అయితే ఈ పర్యటనలు కేవలం కేంద్ర ప్రభుత్వానికే పరిమితమా? అంటే కాదు, అవి మన విశాఖపట్నం, కృష్ణపట్నం వంటి ఓడరేవుల ద్వారా ఎగుమతులు పెరిగే అవకాశం ఉంది. ఐటీ, ఔషధ, ఆహార ప్రాసెసింగ్ రంగాలకు కొత్త మార్కెట్లు లభించవచ్చు. విశాఖపట్నం, చెన్నై పారిశ్రామిక కారిడార్ వంటి ప్రాజెక్టులకు కూడా విదేశీ పెట్టుబడులను ఆకర్షించే అవకాశాలు మెరుగుపడతాయి. ఈ 3 దేశాల పర్యటనను పరిశీలిస్తే 3 ప్రధాన సందేశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. భారత్ తన యాక్ట్ ఈజీ పాలసీని మరింత వేగంగా అమలు చేస్తోంది. ప్రపంచ సరఫరా గొలుసుల్లో కీలక భాగస్వామిగా ఎదగాలని లక్ష్యంగా పెట్టుకుంది. శుద్ధ ఇంధనం, రక్షణ, సాంకేతికత, వాణిజ్య రంగాల్లో దీర్ఘకాలిక భాగస్వామ్యాలను నిర్మిస్తోంది. ఇక ఇప్పుడు 2వ అంశాన్ని పరిశీలిద్దాం. భారత్ జపాన్ వ్యూహాత్మక భాగస్వామ్యం, ఆసియాలో శక్తి, ఆసియాలో మారుతున్న శక్తి సమీకరణాలు. గత భాగంలో ప్రధానమంత్రి విదేశీ పర్యటన గురించి తెలుసుకున్నాం. ఈ భాగంలో 1వ వారంలో ప్రత్యేకంగా చర్చకు వచ్చిన భారత్ జపాన్ వ్యూహాత్మక భాగస్వామ్యం గురించి విశ్లేషించుకుందాం. ఇటీవలి సంవత్సరాల్లో భారత్ జపాన్ సంబంధాలు కేవలం 2 దేశాల మధ్య స్నేహానికి మాత్రమే పరిమితం కాలేదు. ఆసియా ప్రాంతంలో శాంతి, భద్రత, ఆర్థిక అభివృద్ధి, సాంకేతిక పురోగతిని నిర్ణయించే కీలక భాగస్వామ్యంగా అవి మారాయి. భారత్ జపాన్ సంబంధాల చరిత్ర ఏమిటంటే భారత్కు స్వాతంత్రం వచ్చిన తర్వాత నుంచే జపాన్తో స్నేహపూర్వక సంబంధాలు ఉన్నాయి. 2వ ప్రపంచ యుద్ధం అనంతరం జపాన్ పునర్నిర్మాణంలో ఉండగా భారత్ దానికి రాజకీయంగా, దౌత్యపరంగా మద్దతు తెలిపింది. 2000 సంవత్సరం తర్వాత ఈ సంబంధాలు వేగంగా అభివృద్ధి చెందాయి. గ్లోబల్ అండ్ స్ట్రాటజిక్ పార్ట్నర్షిప్, ఇంకా స్పెషల్ స్ట్రాటజిక్ అండ్ గ్లోబల్ పార్ట్నర్షిప్ వంటి ఒప్పందాల ద్వారా ఇరు దేశాలు పరస్పర సహకారాన్ని మరింత విస్తరించాయి. ఈరోజు జపాన్ భారతదేశంలో అతి పెద్ద విదేశీ పెట్టుబడిదారుల్లో ఒకటి. ఎందుకు ఇప్పుడు ఈ భాగస్వామ్యం మరింత ముఖ్యమైంది అంటే ప్రపంచ రాజకీయాలు వేగంగా మారుతున్నాయి. ఒకవైపు చైనా తన ఆర్థిక, సైనిక ప్రభావాన్ని విస్తరించేందుకు ప్రయత్నిస్తోంది. మరోవైపు రష్యా ఉక్రెయిన్ యుద్ధం, పశ్చిమాసియాలో ఉద్రిక్తతలు, ప్రపంచ సరఫరా గొలుసుల్లో అంతరాయాలు దేశాలను కొత్త భాగస్వామ్యాల వైపు నడిపిస్తున్నాయి. ఈ పరిస్థితుల్లో ప్రజాస్వామ్య విలువలను పంచుకునే భారత్, జపాన్ వంటి దేశాలు మరింత దగ్గరవుతున్నాయి. ఇక భారత్ జపాన్ సంబంధాల్లో అత్యంత ముఖ్యమైన అంశం రక్షణ రంగం. ఒకప్పుడు జపాన్ తన రక్షణ ఎగుమతుల విషయంలో చాలా పరిమిత విధానాన్ని అనుసరించేది. కానీ ప్రస్తుతం భద్రతా పరిస్థితులు మారడంతో రక్షణ రంగంలో రక్షణ సాంకేతికతలో సహకారం పెరుగుతోంది. సంయుక్త సైనిక విన్యాసాలు, నౌకాదళ విన్యాసాలు, సమాచార మార్పిడి, సముద్ర నిఘా వ్యవస్థల అభివృద్ధి వంటి దేశాల్లో లాంటి అంశాల్లో 2 దేశాలు కలిసి పనిచేస్తున్నాయి. దీని ప్రధాన ఉద్దేశం యుద్ధాన్ని ప్రోత్సహించడం కాదు, సముద్ర మార్గాల భద్రతను కాపాడటం, అంతర్జాతీయ నిబంధనలను గౌరవించడం. ఇక ఇండో పసిఫిక్ వ్యూహంలో జపాన్ పాత్ర ఏమిటి? ఇండో పసిఫిక్ ప్రాంతం ప్రపంచ ఆర్థిక వ్యవస్థకు జీవనాడి. ప్రపంచ వాణిజ్యంలో

దాదాపు 60% ఈ సముద్ర మార్గాల ద్వారానే సాగుతుంది. ఈ మార్గాల్లో అంతరాయం ఏర్పడితే చమురు ధరలు పెరగవచ్చు, ఎలక్ట్రానిక్ వస్తువులు, ఎరువులు, ముడి పదార్థాల సరఫరాపై ప్రభావం పడుతుంది. అందుకే భారత్, జపాన్, ఆస్ట్రేలియా, అమెరికా కలిసి సముద్ర భద్రతకు ప్రాధాన్యం ఇస్తున్నాయి. ఇక ఆర్థిక సహకారం గనక పరిశీలిస్తే, జపాన్ భారతదేశంలో మెట్రో రైల్ ప్రాజెక్టులు, బుల్లెట్ రైలు, పారిశ్రామిక కారిడార్లు, రహదారులు, పోర్టుల

లో జపాన్ ఆర్థిక సహకారం ఎంతో కీలకం. ఇలాంటి పెట్టుబడులు నిర్మాణ రంగం మాత్రమే కాకుండా ఉక్కు, సిమెంట్, యంత్రాల తయారీ, లాజిస్టిక్ రంగాలకు కూడా ఊతమిస్తాయి. సెమీకండక్టర్లు భవిష్యత్తు పరిశ్రమ గనక మనం పరిశీలిస్తే ప్రపంచంలో ప్రస్తుతం అత్యంత విలువైన పరిశ్రమల్లో సెమీకండక్టర్ పరిశ్రమ ఒకటి. మొబైల్ ఫోన్లు, కంప్యూటర్లు, కార్లు, వైద్య పరికరాలు, ఉపగ్రహాలు, దాదాపు ప్రతి ఆధునిక పరికరంలో సెమీకండక్టర్ చిప్స్ అవసరం. కోవిడ్ సమయంలో ప్రపంచవ్యాప్తంగా చిప్ కొరత ఏర్పడటంతో అనేక పరిశ్రమలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నాయి. ఇప్పుడు భారత్ ఈ రంగంలో స్వయం సమృద్ధి సాధించాలని ప్రయత్నిస్తోంది. జపాన్కున్న అధునాతన సాంకేతిక పరిజ్ఞానం, భారతదేశానికి ఉన్న నైపుణ్యం కలిస్తే ఈ రంగంలో పెద్ద అవకాశాలు ఏర్పడతాయని నిపుణులు భావిస్తున్నారు. అయితే ఈ భాగస్వామ్యం వల్ల మన తెలుగు రాష్ట్రాలకు కూడా ప్రయోజనాలు ఉన్నాయి. అవేమిటంటే, విశాఖపట్నం, శ్రీకాళహస్తి, శ్రీసిటీ, అనంతపురం ప్రాంతాల్లో ఎలక్ట్రానిక్స్ తయారీకి అవకాశాలు పెరగవచ్చు. హైదరాబాద్ ఇప్పటికే ఔషధ, ఏరోస్పేస్, ఐటీ రంగాల్లో ప్రముఖ కేంద్రంగా ఉంది. జపాన్ కంపెనీలు మరిన్ని పెట్టుబడులు పెడితే యువ ఇంజనీర్లకు ఉపాధి అవకాశాలు విస్తరించే అవకాశం ఉంది. ఇక విద్యారంగంలో సహకారం గనక పరిశీలిస్తే జపాన్ విశ్వవిద్యాలయాలు పరిశోధనకు ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు పొందాయి. ఇప్పుడు భారత విద్యార్థులకు పరిశోధన, సాంకేతిక శిక్షణ, స్కాలర్షిప్ల అవకాశాలు పెరుగుతున్నాయి. ఇది కేవలం విద్యార్థులకు మాత్రమే కాదు, భారత పరిశ్రమలకు కూడా ప్రయోజనం చేకూరుస్తుంది. సవాళ్లు కూడా ఉన్నాయి. అయితే ప్రతి భాగస్వామ్యానికి కొన్ని సవాళ్లు కూడా ఉంటాయి. ప్రాజెక్టుల అమలులో ఆలస్యం, భూసేకరణ సమస్యలు, నైపుణ్యం కలిగిన మానవ వనరుల కొరత, ప్రపంచ ఆర్థిక మాంద్యం ప్రభావం, ఇలాంటి అంశాలను సమర్థంగా ఎదుర్కొంటేనే ఈ భాగస్వామ్యం పూర్తి ఫలితాలను ఇస్తుంది. అయితే భారత్ జపాన్ భాగస్వామ్యం 3 ప్రధాన స్తంభాల మీద నిలబడి ఉంది. మొదటిది భద్రత. స్వేచ్ఛాయుత సముద్ర మార్గాలు, శాంతియుత ఇండో పసిఫిక్. ఇక రెండవది ఆర్థిక అభివృద్ధి, అంటే పెట్టుబడులు, తయారీ, మౌలిక సదుపాయాలు, సెమీకండక్టర్లు. మూడవది భవిష్యత్ సాంకేతికత, అంటే కృత్రిమ మేధస్సు, గ్రీన్ ఎనర్జీ, డిజిటల్ ఆవిష్కరణలు. అంటే ఈ భాగస్వామ్యం కేవలం ఈరోజు అవసరాల కోసం కాదు, రాబోయే 2-3 దశాబ్దాల అభివృద్ధిని దృష్టిలో ఉంచుకొని రూపొందుతున్నటువంటి వ్యూహాత్మక సహకారం. ఆ దిశగా భారత్ జపాన్ సంబంధాలు ఒక ఆదర్శ నమూనాగా నిలుస్తున్నాయి. ఇక మూడో భాగంలోకి మనం ప్రవేశిస్తే ప్రపంచ ఆర్థిక వ్యవస్థలో అనిస్థితి, భారత్కు అవకాశాలు, సవాళ్లు ఏమిటనే చూద్దాం. ఈరోజు ప్రపంచ ఆర్థిక వ్యవస్థ ఎదుర్కొంటున్న పరిస్థితులు, వాటి ప్రభావం భారతదేశం మీద ఎలా ఉంటుందో తెలుసుకుందాం. జూలై 8న అంతర్జాతీయ ద్రవ్యనిధి IMF విడుదల చేసిన తాజా అంచనాలు ప్రపంచ ఆర్థిక వ్యవస్థలో పెరుగుతున్న అనిశ్చితిని మరోసారి స్పష్టం చేశాయి. IMF 2026 ప్రపంచ వృద్ధి అంచనాను స్వల్పంగా తగ్గించింది. దీనికి ప్రధాన కారణాలుగా పశ్చిమాసియాల ఉద్రిక్తతలు, ఇంధన ధరల పెరుగుదల, ప్రపంచ వాణిజ్యంలో అంతరాయాలు, భౌగోళిక రాజకీయ అస్థిరతలను పేర్కొంది. IMF అంటే ఏమిటి? ప్రపంచంలోని దాదాపు అన్ని దేశాల ఆర్థిక పరిస్థితిని విశ్లేషించి వృద్ధి అంచనాలను విడుదల చేసే సంస్థ. దీని నివేదికలను ప్రపంచ ప్రభుత్వాలు, కేంద్ర బ్యాంకులు, పెట్టుబడిదారులు అత్యంత ప్రాముఖ్యంగా పరిగణిస్తారు. కాబట్టి IMF ఒక దేశ వృద్ధి అంచనాను పెంచినా తగ్గించినా అది కేవలం గణాంకం కాదు, పెట్టుబడులు, వడ్డీ రేట్లు, ఉపాధి, మార్కెట్ల మీద కూడా ప్రభావం చూపిస్తుంది. ప్రపంచ ఆర్థిక వ్యవస్థ ఎందుకు ఒత్తిడిలో ఉంది? గత కొన్ని సంవత్సరాలుగా ప్రపంచం వరుస సంక్షోభాలను ఎదుర్కొంటుంది. మొదట కరోనా మహమ్మారి, ఆ తర్వాత సరఫరా గొలుసుల అంతరాయం, అంటే సప్లై చైన్ ఇంటరప్షన్స్ అన్నమాట. ఇక తర్వాత రష్యా ఉక్రెయిన్ యుద్ధం, ఇప్పుడు పశ్చిమాసియాలో ఉద్రిక్తతలు, ముఖ్యంగా ఇరాన్ పరిణామాలు ప్రపంచ ఇంధన మార్కెట్లను ప్రభావితం చేస్తున్నాయి. చమురు ధరలు పెరగడం వల్ల రవాణా, తయారీ, ఎరువులు, విద్యుత్ ఉత్పత్తి వంటి రంగాల్లో వ్యయభారం పెరుగుతోంది. ఇది భారతదేశం మీద ఎటువంటి ప్రభావం చూపిస్తోంది? భారత్ ప్రపంచంలో

0: అతిపెద్ద ముడి చమురు దిగుమతిదారుల్లో ఒకటి. అందువల్ల అంతర్జాతీయ మార్కెట్లో చమురు ధరలు పెరిగితే మన దేశం మీద ప్రత్యక్ష ప్రభావం ఉంటుంది. దీనివల్ల పెట్రోల్ డీజిల్ ధరలపై ఒత్తిడి పెరుగుతుంది, రవాణా వ్యయం పెరుగుతుంది, ఆహార వస్తువుల ధరలు ప్రభావితమవుతాయి, ద్రవ్యోల్బణం కూడా పెరిగే అవకాశం ఉంటుంది. అయితే మరోవైపు భారత ఆర్థిక వ్యవస్థలో వినియోగం, డిజిటల్ చెల్లింపులు, సేవా రంగం, తయారీ రంగం వృద్ధికి తోడ్పడుతున్నాయి. అందువల్ల ప్రపంచ సవాళ్ల మధ్య కూడా భారత్ వేగంగా ఎదుగుతున్న ప్రధాన ఆర్థిక వ్యవస్థల్లో ఒకటిగా కొనసాగుతుంది. మరి రూపాయి విలువ ఎందుకు తగ్గుతోంది? జూలై మొదటి వారంలో చమురు ధరలు పెరగడంతో రూపాయి విలువ మీద కూడా ఒత్తిడి కనిపించింది. భారత్ ఎక్కువ ముడి చమురును డాలర్లలో కొనుగోలు చేస్తుంది. చమురు ధరలు పెరిగితే డాలర్లకు డిమాండ్ పెరుగుతుంది. డాలర్లకు డిమాండ్ పెరిగినప్పుడు రూపాయి విలువ కొంత బలహీనపడుతుంది. దీనిని నియంత్రించడానికి అవసరమైనప్పుడు భారతీయ రిజర్వ్ బ్యాంక్ విదేశీ మారక ద్రవ్య మార్కెట్లో జోక్యం చేసుకోవచ్చు. ఇది సామాన్య ప్రజల మీద ఎటువంటి ప్రభావం చూపిస్తోంది అని గనక పరిశీలిస్తే, ఈ పరిణామాలు కేవలం ఆర్థిక నిపుణులకు మాత్రమే సంబంధించింది కాదు. ఒక రైతు ట్రాక్టర్కు డీజిల్ కొనుగోలు చేసినప్పుడు, ఒక విద్యార్థి బస్సులో ప్రయాణించినప్పుడు, ఒక కుటుంబం వంట గ్యాస్ ఉపయోగించినప్పుడు అంతర్జాతీయ ఇంధన ధరల ప్రభావం పరోక్షంగా కనిపిస్తుంది. అందుకే ప్రపంచ ఆర్థిక పరిణామాలు మన రోజువారీ జీవితంతో కూడా అనుసంధానమై ఉంటాయి. భారతదేశానికి అవకాశాలు, సవాళ్లతో పాటు అవకాశాలు కూడా ఉన్నాయి. ప్రపంచ కంపెనీలు తమ ఉత్పత్తి కేంద్రాలను విభిన్న దేశాలకు విస్తరిస్తున్నాయి. చైనా ప్లస్ వన్ వ్యూహం కారణంగా భారత్ ఒక ముఖ్యమైన తయారీ కేంద్రంగా ఎదిగే అవకాశం ఉంది. ఎలక్ట్రానిక్స్, సెమీకండక్టర్లు, ఔషధ పరిశ్రమ, పునరుత్పాదక ఇంధన రంగాల్లో భారత్ పెట్టుబడులను ఆకర్షిస్తోంది. ఈ నేపథ్యంలో యువతకు సందేశం ఏమిటంటే, ఈ మారుతున్న ప్రపంచ ఆర్థిక పరిస్థితుల్లో యువత సంప్రదాయ ఉద్యోగాలకే పరిమితం కాకుండా డిజిటల్ నైపుణ్యాలు, కృత్రిమ మేధస్సు, డేటా విశ్లేషణ, గ్రీన్ ఎనర్జీ, ఆధునిక తయారీ ఇలాంటి రంగాల్లో నైపుణ్యం సంపాదించుకోవడం అవసరం. భవిష్యత్ ఉపాధి అవకాశాలు ఎక్కువగా ఈ రంగాల్లోనే ఉండే అవకాశం ఉంది. జూలై 3-8 మధ్య ప్రపంచ ఆర్థిక పరిణామాలు ఒక విషయాన్ని స్పష్టంగా తెలియజేస్తున్నాయి. ప్రపంచం పరస్పర ఆధారితంగా మారింది. ఒక ప్రాంతంలో యుద్ధం జరిగినా, మరో ప్రాంతంలో చమురు ధరలు పెరిగినా, దాని ప్రభావం వేల కిలోమీటర్ల దూరంలో ఉన్న భారతదేశం మీద కూడా కనిపిస్తుంది. అయితే బలమైన దేశీయ మార్కెట్, యువ జనాభా, వేగంగా అభివృద్ధి చెందుతున్న డిజిటల్ ఆర్థిక వ్యవస్థ వంటి బలాలతో భారత్ ఈ సవాళ్లను అవకాశాలుగా మార్చుకునే సామర్థ్యం కలిగి ఉంది. అవండి శ్రోతలు, వీక్లీ రౌండప్ కరెంట్ అఫైర్స్లో ఈరోజు మనం తెలుసుకున్నటువంటి కొన్ని విశేషాలు. అయితే ఈ వీక్లీ రౌండప్ కరెంట్ అఫైర్స్ కార్యక్రమం, ఇందులో మనం ఎన్నో విశేషాలు పొందుపరచుకోవాలి కాబట్టి ఒక వారంలో సరిపోవట్లేదు. అందువలనే ఈ కార్యక్రమం ఇంకొక భాగాన్ని తయారు చేసి మీకు ఆదివారం సాయంత్రం 5:30 యువవాణి కార్యక్రమంలో ప్రసారం చేస్తాం. కాబట్టి రేపు వీక్లీ రౌండప్ కరెంట్ అఫైర్స్ కార్యక్రమంలో ఆదివారం సాయంత్రం 5:30 యువవాణి కార్యక్రమంలో కలుసుకునేంత వరకు మీ సుధాకర్ మోహన్కు సెలవు. బాయ్.
1: మీరింతవరకు వీక్లీ రౌండప్ కరెంట్ అఫైర్స్ మొదటి భాగం విన్నారు. సమర్పణ శ్రీ ఎం సుధాకర్ మోహన్. ఈ కార్యక్రమ రెండవ భాగం రేపు సాయంత్రం 5:30 ప్రసారమవుతుంది. తప్పక వినండి.
2: ఎల్ఐసి యొక్క బీమా కవచ్ మీ జీవిత అవసరాలకు అనుగుణంగా మారుతూ ఉండే ఒక ప్యూర్ ప్రొటెక్షన్ ప్లాన్. కీలకమైన లైఫ్ స్టేజెస్ లో మీ సమ్ అష్యూర్డ్ ని పెంపొందించుకునే అవకాశం, ఫ్లెక్సిబుల్ ప్రీమియం పేమెంట్ ఆప్షన్స్ ని ఎంజాయ్ చేస్తూ 100 సంవత్సరాల వరకు అందుబాటులో ఉండే లైఫ్ టైమ్ రిస్క్ కవర్ తో ఎల్లప్పుడూ సురక్షితంగా ఉండండి. ఎల్ఐసి హర్ పల్ ఆప్కే సాథ్.

యువవాణి యువజనుల కార్యక్రమం మీరు విన్నారు. ఆకాశవాణి తిరుపతి కేంద్రం 103.2 మరియు 107.5 MHz మీ అభిమాన వాణి ఆకాశవాణి తిరుపతి ఎఫ్ఎం ప్రసారాలు మీరు వింటున్నారు. ఇప్పుడు విందాం ప్రసార విశేషాలు. ఈ పూట రేపు ప్రసారం కానున్న మా కార్యక్రమాల వివరాలు. ఈరోజు సాయంత్రం 6:30 ప్రపంచ జనాభా దినోత్సవం గురించి వివరాలు, అనంతరం అన్నమయ్య పదమంజరి భక్తిగీతాలు ప్రసారమవుతాయి. ఈరోజు రాత్రి 7:15 కిసాన్ వాణి వ్యవసాయదారుల కార్యక్రమంలో తొలకరి వర్షాల ముందు వేసుకునే పంటల ప్రయోజనాల గురించి అన్నమయ్య జిల్లా లక్కిరెడ్డిపల్లి మండలం గాళ్లపల్లి రైతు లక్కిరెడ్డి మధుకర్ గారితో పరిచయ కార్యక్రమం ప్రసారమవుతుంది. పరిచయకర్త శ్రీ డి సాయి రఘునాథ్ చరణ్. ఈ కార్యక్రమ ప్రాయోజకులు కేంద్ర వ్యవసాయ మరియు రైతు సంక్షేమ మంత్రిత్వ శాఖ, భారత ప్రభుత్వం. ఈరోజు రాత్రి 7:45 సినీ భక్తిగీతాలు, 8:00 తిరిగి 8:40 చిత్రకుసుమలు సినీ గీతాలు. ఈరోజు రాత్రి 8:30 తెలుగులో జాతీయ వార్తలు విజయవాడ కేంద్రం నుంచి, 9:00 ఆంగ్లంలో వార్తలు, 9:15 స్పాట్లైట్ ఢిల్లీ కేంద్రం నుంచి ప్రసారం. ఈరోజు రాత్రి 9:30 ఏకచిత్రగానం శీర్షికన చంద్రహాస చిత్రం నుంచి పాటలు ప్రసారమవుతాయి. ఈరోజు రాత్రి 10:00 జాతీయ సంగీత సభ కార్యక్రమంలో డాక్టర్ రామవరపు మాధురీదేవి గారి వీణావాద్యం ప్రసారమవుతుంది. ఇందులో మృదంగం శ్రీ మహాదాసు ఏడుకొండలు గారు, ఘటం శ్రీ మావడూరు సూర్యప్రసాదరావు గారు. ఈ కార్యక్రమం ఢిల్లీ కేంద్రం నుంచి ప్రసారం. ఇక రేపు ఉదయం 5:53 మా ప్రసారాలు ప్రారంభమవుతాయి. 6:00 ప్రబోధగీతం, 6:10 భక్తిరంజని కార్యక్రమంలో సూర్య కీర్తనలు, అనంతరం క్రైస్తవ భక్తిగీతాలు. 6:30 సూక్తి ముక్తావళి వ్యాఖ్యాత పాస్టర్ జేఎస్పి రాజుగారు. 6:35 పొలం కబర్లు, 7:00 ప్రసార విశేషాలు. రేపు ఉదయం 7:15 ప్రభాత రేఖలు కార్యక్రమంలో ముందుగా భారత స్వాతంత్ర సమరం. ఇందులో 1911 ఢిల్లీ దర్బార్ రాజధానిని ఢిల్లీకి మార్చిన విశేషాలు, ఆ తర్వాత మనసులోని మనసు ధారావాహిక నవలా పఠనం 12వ భాగం ప్రసారమవుతుంది. రచన మాలతి చందూర్ గారు, చదివినవారు శారదా శ్రీనివాసన్ గారు. 7:45 ఉదయరాగం సుమధుర గీతాలు. 8:30 కృష్ణా జిల్లా సమాచార లేఖ విజయవాడ కేంద్రం నుంచి ప్రసారం. రేపు ఉదయం 8:35 బాలానందం చిన్నపిల్లల కార్యక్రమంలో

చిన్నగొట్టిగల్లు మండలం పెద్దపల్లి మండల ప్రజాపరిషత్ పాఠశాల విద్యార్థులు సమర్పించు కదంబ కార్యక్రమం ప్రసారమవుతుంది. రేపు ఉదయం 9 గంటలకు చిత్రకుసుమాలు సినీగీతాలు, 10 గంటలకు వార్తావాహిని విజయవాడ కేంద్రం నుంచి ప్రసారం, 10:15, 12:10, 12:40, 1:30 తిరిగి 3:10 తెలుగు వివిధ భారతి కార్యక్రమాలు విజయవాడ కేంద్రం నుంచి. రేపు సాయంత్రం 5 గంటలకు వనితాలోకం స్త్రీల కార్యక్రమంలో ముందుగా లలిత భక్తిగీతాలు, ఆ తర్వాత వికసిత భారతం కేంద్ర ప్రభుత్వ సంక్షేమ కార్యక్రమాల వివరాలు. రేపు సాయంత్రం 5:30 యువవాణి యువజనుల కార్యక్రమంలో ఉద్యోగ సమాచారం, అనంతరం వీక్లీ రౌండప్ కరెంట్ అఫైర్స్ 2వ భాగం సమర్పణ శ్రీ ఎం సుధాకర్ మోహన్. 6 గంటలకు ప్రసార విశేషాలు, సాయంత్రం 6:30 తరిగొండ గీతరవళి భక్తిగీతాలు, రేపు రాత్రి 7:15 పల్లె సీమలు వ్యవసాయదారుల కార్యక్రమంలో సంకరజాతి పశువుల ఎంపిక మరియు పోషణలో మెళకువలు గురించి శ్రీ వెంకటేశ్వర పశు వైద్య విశ్వవిద్యాలయం అసిస్టెంట్ ప్రొఫెసర్ డాక్టర్ వినోద్ గారి ప్రసంగం మీరు వినవచ్చు. రేపు రాత్రి 7:45 సినీ భక్తిగీతాలు, 8 గంటలకు తిరిగి 8:40 చిత్రకుసుమలు సినీ గీతాలు, రేపు రాత్రి 9:15 స్పాట్లైట్, రేపు రాత్రి 9:30 ఆపాత మధురలు సినీ గీతాలు, రేపు రాత్రి 10 గంటలకు రవివాసరీయ సంగీత సభా కార్యక్రమంలో కుమార్ మర్దూర్ గారి గాత్ర కచేరి ఢిల్లీ కేంద్రం నుంచి ప్రసారం. ఇవి ఈ పూట రేపు ప్రసారం కానున్న మా కార్యక్రమాల విశేషాలు. మీరింతవరకు ప్రసార విశేషాలు విన్నారు. ఆకాశవాణి తిరుపతి కేంద్రం నిలయంలో సమయం 6:05 కావస్తుంది. మరికొద్ది క్షణాల్లో ఆంగ్లంలో వార్తలు ఢిల్లీ కేంద్రం నుంచి ప్రసారం.

0: ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతున్నది ఏబిఎస్ఆర్ మూర్తి. ముందుగా ముఖ్యాంశాలు. అత్యాధునిక యుద్ధ నౌక ఐఎన్ఎస్ మహేంద్రగిరిని రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్ విశాఖపట్టణంలో ఈరోజు జాతికి అంకితం చేశారు. జనాభా వృద్దితోనే ఆర్థికాభివృద్ది సాధ్యపడుతుందని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పేర్కొన్నారు. గోదావరి పుష్కరాలను దేశంలోనే ఆదర్శవంతమైన ఆధ్యాత్మిక ఉత్సవంగా నిర్వహించనున్నట్లు మంత్రి పి నారాయణ తెలిపారు. వియత్నాం బోటు ప్రమాదంలో తెలుగు రాష్ట్రాలకు చెందిన పలువురు మృతి చెందారు. ఉద్యోగుల సమస్యల పరిష్కారానికి ప్రభుత్వం కట్టుబడి ఉందని మంత్రులు కొలుసు పార్థసారథి అనగాని సత్యప్రసాద్ స్పష్టం చేశారు. ఇక వివరాలు. ప్రస్తుత పశ్చిమాసియా సంక్షోభ పరిస్థితుల మధ్య భారత నావికాదళం దేశ ఆర్థిక స్థిరత్వానికి బలమైన రక్షణ కవచంగా నిలిచిందని రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్ ప్రశంసించారు. విశాఖపట్నంలోని నేవల్ డాక్యార్డ్లో అత్యాధునిక స్టెల్త్ ఫ్రిగేట్ ఐఎన్ఎస్ మహేంద్రగిరి నౌకను ఈరోజు అధికారికంగా ఆయన తూర్పు నావికాదళంలోకి ప్రవేశపెట్టారు. ఈ సందర్భంగా రాజ్నాథ్ సింగ్ మాట్లాడుతూ, ఆపరేషన్ ఊర్జా సురక్ష ద్వారా రక్షణ రంగం వాణిజ్య నౌకలకు రక్షణ కల్పించినట్టు తెలిపారు. ప్రాజెక్ట్ 17A కింద నిర్మించిన చివరి ఫ్రిగేట్ క్లాస్ యుద్ధ నౌక అయిన ఐఎన్ఎస్ మహేంద్రగిరి నౌకాదళ బలాన్ని మరింత పెంచుతుందని మంత్రి తెలిపారు. భారత సముద్ర శక్తికి విశాఖపట్నం ఎంతో కీలకమైనదన్న అన్నారు. ఆంధ్రప్రదేశ్ రక్షణ ఏరోస్పేస్ తయారీ రంగానికి ప్రధాన హబ్గా మారుతోందని ప్రశంసించారు. అనకాపల్లి జిల్లాలోని భారత డైనమిక్స్ లిమిటెడ్, డైనమిక్ సిస్టమ్స్ మ్యానుఫ్యాక్చరింగ్ ఫెసిలిటీ, కర్నూలులో డ్రోన్ సిటీ వంటి భారీ ప్రాజెక్టులు వాయు, నౌక, డ్రోన్ రంగాల్లో దేశ రక్షణ సామర్థ్యాలను మరింత బలోపేతం చేస్తున్నాయని రాజ్నాథ్ సింగ్ పేర్కొంటూ,
1: విశాఖపట్నం హమారి ఈస్టర్న్ నేవల్ కమాండ్ కా ముఖ్యాలయ తో హై హీ, సాథ్ హీ భారత్ కీ సముద్రీ శక్తి కే సబ్సే స్ట్రాంగ్ పిలర్స్ మే సే ఏక్ హై. ఆంధ్రప్రదేశ్ ఆజ్ భారత్ కీ డిఫెన్స్ ఏవం ఏరోస్పేస్ మ్యానుఫ్యాక్చరింగ్ కా ఏక్ నయా పవర్ హౌస్ బన్కర్ ఉభరా హై. ఇసీ రాజ్య మే ప్రాజెక్ట్స్ కీ ఏక్ ఐసీ సిరీస్ కీ న్యూ రఖనే కా సౌభాగ్య మిలా జో ఆనే వాలే దశకో మే భారత్ కీ తస్వీర్ బదల్ దే.
0: జనాభా వృద్ధితోనే ఆర్థికాభివృద్ది సాధ్యపడుతుందని, సరిపడా జనాభా లేకుంటే అనేక సమస్యలు వస్తాయని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తెలిపారు. విజయవాడలోని అంబేద్కర్ కళావేదికలో ఈరోజు నిర్వహించిన ప్రపంచ జనాభా దినోత్సవ కార్యక్రమంలో ముఖ్యమంత్రి మాట్లాడుతూ, దక్షిణ భారతదేశంలో జనాభా రేటు తగ్గుతోందన్నారు. పిల్లలు వద్దనుకునే దంపతులు పెరగడం

0: దురదృష్టకరమని పేర్కొన్నారు. తెలుగు జాతి గర్వపడేలా అమరావతిని నిర్మిస్తున్నామని ఈ సందర్భంగా ముఖ్యమంత్రి తెలియజేశారు. రాబోయే 2027 గోదావరి పుష్కరాలను దేశంలోనే ఆదర్శవంతమైన ఆధ్యాత్మిక మహోత్సవంగా నిర్వహించనున్నట్లు రాష్ట్ర పురపాలక పట్టణాభివృద్ధి శాఖల మంత్రి పొంగూరు నారాయణ తెలిపారు. పర్యాటక సాంస్కృతిక శాఖల మంత్రి కందుల దుర్గేష్తో కలిసి ఈరోజు ఆయన రాజమహేంద్రవరంలో పర్యటించి పుష్కరాల ఏర్పాట్లను క్షేత్రస్థాయిలో పరిశీలించారు. అనంతరం మంత్రి నారాయణ మాట్లాడుతూ 2027 జూన్ 26 నుంచి జూలై 7 వరకు జరిగే గోదావరి పుష్కరాలను అత్యంత వైభవంగా నిర్వహించేందుకు ప్రభుత్వం పూర్తి స్థాయిలో సన్నద్దమవుతోందన్నారు. అనంతరం మంత్రి కందుల దుర్గేష్ మాట్లాడుతూ పుష్కరాలు జరిగే 6 జిల్లాల్లో ఏర్పాట్లు చేస్తున్నట్టు తెలియజేశారు. అఖండ గోదావరి పర్యాటక ప్రాజెక్టు ద్వారా గోదావరి పరీవాహక ప్రాంతాన్ని అభివృద్ధి చేస్తున్నామని మంత్రి పేర్కొంటూ,
1: టూరిజం శాఖ తీసుకుంటే అఖండ గోదావరి ప్రాజెక్టు ఇంప్లిమెంట్ చేయడం, అదే విధంగా ఇరిగేషన్ వారు, అదే విధంగా ఎండోమెంట్స్ వారు, మున్సిపల్ శాఖ వారు, పంచాయతీ రాజు వారు అందరం కలిసి ఇంటిగ్రేషన్ తోటి ఎక్కడెక్కడ ఏ లోపాలు ఉన్నాయి వాటిని ఏ రకంగా అధిగమించాలి, అటు ట్రాఫిక్ గానీ ఇటు వచ్చేటువంటి భక్తులకి సౌకర్యాలు కల్పించడం గానీ భద్రతా ప్రమాణాలతో కూడినటువంటి పుష్కరాలని నిర్వహించడానికి ఈ రాష్ట్ర ప్రభుత్వం దీక్షా కంకణబద్ధమై ఉందనేటువంటి మాటని సందర్భంగా తెలియజేస్తున్నారు.
0: వియత్నాంలో భారతీయులు ప్రయాణం చేస్తున్న స్పీడ్ బోట్ పూక్వాక్ ద్వీప్ సమీపంలో బోల్తా పడింది. ఈ ఘటనలో తెలుగు రాష్ట్రాలకు చెందిన పలువురు పర్యాటకులు ప్రాణాలు కోల్పోయారు. ఓ మొబైల్ కంపెనీ భారత్ నుంచి డిస్ట్రిబ్యూటర్ల కుటుంబాలను వియత్నాం పర్యటనకు తీసుకెళ్లింది. మొత్తం 250 మంది ఈ యాత్రకు వెళ్లారు. ప్రమాదంపై వియత్నాంలోని భారత ఎంబసీ స్పందిస్తూ సహాయక చర్యలు కొనసాగుతున్నట్టు తెలియజేసింది. బాధితుల కోసం కంట్రోల్ రూమ్ను ఏర్పాటు చేసినట్లు పేర్కొంది. ప్రభుత్వ ఉద్యోగుల సంక్షేమమే రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని మంత్రులు కొలుసు పార్థసారథి, అనగాని సత్యప్రసాద్ స్పష్టం చేశారు. రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగ సంఘాల ప్రతినిధులతో గృహ నిర్మాణ, సమాచార, పౌర సంబంధాల శాఖ మంత్రి కొలుసు పార్థసారథి, రెవెన్యూ, రిజిస్ట్రేషన్, స్టాంపుల శాఖ మంత్రి అనగాని సత్యప్రసాద్ సమావేశమయ్యారు. అమరావతిలోని రాష్ట్ర సచివాలయంలో ఈరోజు జరిగిన సమావేశంలో ప్రభుత్వ ఉద్యోగులు ఎదుర్కొంటున్న పలు సమస్యలు, సంక్షేమం, సేవా సంబంధిత అంశాలు, పెండింగ్లో ఉన్న డిమాండ్లపై ఉద్యోగ సంఘాల ప్రతినిధులు చర్చించారు. ఉద్యోగుల సంక్షేమానికి రాష్ట్ర ప్రభుత్వం కట్టుబడి ఉందని ఈ సందర్భంగా మంత్రులు స్పష్టం చేశారు. వారి న్యాయపరమైన సమస్యల పరిష్కారానికి ప్రభుత్వం సానుకూల నిర్ణయాలు తీసుకుంటుందని పేర్కొన్నారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు వింటున్నారు. టీబీ రహిత భారతదేశం లక్ష్య సాధనలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని రాష్ట్ర మహిళా శిశు సంక్షేమం, గిరిజన సంక్షేమ శాఖల మంత్రి గుమ్మడి సంధ్యారాయణ కోరారు. పార్వతీపురం మన్యం జిల్లా సాలూరు ఏరియా ఆసుపత్రిలో ప్రధానమంత్రి టీబీ ముక్త్ భారత్ అభియాన్లో భాగంగా హ్యాండ్ హెల్డ్ ఎక్స్రే మిషన్ను ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ, ఈ ఎక్స్రే మిషన్ ద్వారా సాలూరు ఏరియా ఆసుపత్రి టీబీ యూనిట్ పరిధిలోని 28 హైరిస్క్ గ్రామాల్లో ప్రత్యేక టీబీ స్క్రీనింగ్ కార్యక్రమాలు నిర్వహించనున్నట్లు తెలియజేశారు. గిరిజన గ్రామాల్లోనే ఛాతీ ఎక్స్రేలు, కఫ పరీక్షలు నిర్వహించి టీబీని ప్రారంభ దశలోనే గుర్తించి బాధితులకు సకాలంలో చికిత్స అందించనున్నట్లు మంత్రి వెల్లడించారు. మారుతోన్న సాంకేతికతకు అనుగుణంగా ఉపాధి నైపుణ్యాలను పెంపొందించుకోవాలని రాష్ట్ర గవర్నర్ ఎస్ అబ్దుల్ నజీర్ విద్యార్థులకు సూచించారు. జేఎన్టీయూ గురజాడ విజయనగరం జీవి తొలి స్నాతకోత్సవం ఈరోజు విశాఖపట్నంలోని ఆంధ్ర విశ్వవిద్యాలయం కన్వెన్షన్ హాల్లో జరిగింది. 2023-24 విద్యా సంవత్సరాలకు చెందిన ఉత్తీర్ణులైన విద్యార్థులకు పట్టాలు, ప్రతిభ కనబరిచిన విద్యార్థులకు బంగారు పతకాలు, ఎండోమెంట్ అవార్డులు గవర్నర్ ప్రదానం చేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ, కృత్రిమ మేధ, డేటా సైన్స్, రోబోటిక్స్ వంటి సాంకేతికతలను సమాజ శ్రేయస్సు కోసం ఉపయోగించాలన్నారు. యువత పరిశోధనలు, ఆవిష్కరణలు అంకుర సంస్థల వైపు అడుగులు వేయాలని గవర్నర్ సూచిస్తూ,
2: As graduates of the inaugural batch of this university, end of a significant chapter of your academic career and the beginning of a new journey, dear students, I urge you to become entrepreneurs and generate jobs. Every one of you is capable of becoming part of the startup ecosystem and help build stronger economy for state and the nation.
0: ఈ కార్యక్రమంలో వైస్ ఛాన్సలర్ ఆచార్య వివి సుబ్బారావు, వివిధ యూనివర్సిటీల వీసీలు, రిజిస్ట్రార్లు, విజయనగరం ఎంపీ కలిసెట్టి అప్పలనాయుడు పాల్గొన్నారు. ఆరోగ్యకరమైన, సంతోషకరమైన కుటుంబాలే సమాజానికి శ్రేయస్కరమని పశ్చిమగోదావరి జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి అన్నారు. ప్రపంచ జనాభా దినోత్సవాన్ని పురస్కరించుకుని ఈరోజు నిర్వహించిన కార్యక్రమంలో ఆమె మాట్లాడుతూ, దేశ ప్రగతికి, కుటుంబాల ఆర్థిక సుస్థిరతకు ఆరోగ్యవంతమైన జనాభా ఎంతో కీలకమన్నారు. తల్లి, బిడ్డ ఇద్దరి ఆరోగ్యం బాగుండాలంటే కాన్పుకు కాన్పుకు మధ్య కొంత ఎడం పాటించడం ఎంతో అవసరమన్నారు. పిల్లల మధ్య ఎడం పాటిద్దాం, ఆరోగ్యకరమైన, సంతోషకరమైన కుటుంబాన్ని నిర్మిద్దాం అనే నినాదంతో ప్రజల్లో విస్తృత అవగాహన కల్పించేందుకు ఈ కార్యక్రమం నిర్వహించామన్నారు.

0: ముఖ్యమంత్రి కె పవన్ కళ్యాణ్కు ముంబైలో నిర్వహించిన శస్త్రచికిత్స విజయవంతమైంది. డాక్టర్ దిన్షా పార్థివాలా నేతృత్వంలోని వైద్యుల బృందం పవన్ కళ్యాణ్ కుడి భుజానికి శస్త్రచికిత్స నిర్వహించారు. రొటేటర్ కఫ్ ఇంజనీర్తో పాటు భుజానికి అవల్షన్ ఫ్రాక్చర్ ఉండడంతో శస్త్రచికిత్స చేశారు. ప్రస్తుతం పవన్ కళ్యాణ్ వైద్యుల పర్యవేక్షణలో ఉన్నారు. ఉప ముఖ్యమంత్రి త్వరగా కోలుకోవాలని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆకాంక్షించారు. పవన్ కళ్యాణ్ సంపూర్ణ ఆరోగ్యంతో త్వరగా కోలుకొని ప్రజలకు మరింతగా సేవలందించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నట్లు శాసనసభ స్పీకర్ చింతకాయల అయ్యన్న పాత్రుడు ఒక ప్రకటనలో తెలిపారు. ఆంధ్రప్రదేశ్లో దిగువ ట్రోపో ఆవరణంలో నైరుతి పశ్చిమ దిశగా గాలులు వీస్తున్నాయని అమరావతిలోని భారత వాతావరణ కేంద్రం తెలిపింది. వీటి ఫలితంగా రాష్ట్రంలోని ఉత్తర కోస్తాంధ్రలో రేపు ఎల్లుండి తేలికపాటి నుంచి మోస్తరు వర్షం లేదా జల్లులు ఒకటి రెండు చోట్ల కురిసే అవకాశం ఉందని వాతావరణ కేంద్రం అధికారి ఎల్ నారాయణ పేర్కొన్నారు. అలాగే బలమైన గాలులు గంటకు 40 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో వీచే అవకాశం ఉందన్నారు. విద్యతో పాటు క్రీడలకు కూడా ప్రభుత్వం సమప్రాధాన్యమిస్తుందని రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి డోలా శ్రీ బాలవీరాంజనేయ స్వామి తెలిపారు. ప్రకాశం జిల్లా జరుగుమిల్లి జిల్లా పరిషత్ పాఠశాలలో క్రీడా పోటీలను ఈరోజు ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ ప్రతి పాఠశాలలో క్రీడా మైదానాల ఏర్పాటుకు చర్యలు తీసుకున్నామని నరేగా నిధులతో మైదానాలు ఏర్పాటు చేస్తున్నట్టు తెలిపారు. గురుకుల పాఠశాలల్లో ఇండోర్ స్టేడియాల నిర్మాణానికి కృషి చేస్తున్నామని మంత్రి వివరించారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. అత్యాధునిక యుద్ధనౌక ఐఎన్ఎస్ మహేంద్రగిరిని రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్ విశాఖపట్నంలో ఈరోజు జాతికి అంకితం చేశారు. జనాభా వృద్ధితోనే ఆర్థికాభివృద్ధి సాధ్యపడుతుందని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పేర్కొన్నారు. గోదావరి పుష్కరాలను దేశంలోనే ఆదర్శవంతమైన ఆధ్యాత్మిక ఉత్సవంగా నిర్వహించనున్నట్లు మంత్రి పి నారాయణ తెలిపారు. వియత్నాం బోటు ప్రమాదంలో తెలుగు రాష్ట్రాలకు చెందిన పలువురు మృతి చెందారు. ఉద్యోగుల సమస్యల పరిష్కారానికి ప్రభుత్వం కట్టుబడి ఉందని మంత్రులు కొలుసు పార్థసారథి అనగానే సత్యప్రసాద్ స్పష్టం చేశారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ఇంతటితో సమాప్తం.
1: ఆకాశవాణి సంప్రతి వార్తాః శ్రూయంతాం. ప్రవాచికా నిధిః ఝాః. ఆదౌ ముఖ్యాః వార్తాః. భారత్ న్యూజిలాండ్ దేశయోః ద్వైపక్షీయ సంబంధాః సామరిక సహభాగితా స్తరే సమేధితాః. 30,000 యావత్ పారస్పరిక వ్యాపారం ద్విగుణీకృత్య 35,000 కోటి రూప్యకాణాం లక్ష్యం నిర్ధారితం. ప్రధానమంత్రిణః నరేంద్రమోదినః కథనం. న్యూజిలాండ్ దేశె నివసత భారతీయ సముదాయేన ద్వయోః రాష్ట్రయోః వికాసయాత్రాయాం ఏకః మహత్వపూర్ణో భాగః ఊఢః. ఆక్లాండ్ నగరే విశాలం భారతీయ ప్రవాసీ సముదాయం చ సంబోధితవాన్ అసౌ. రక్షామంత్రిణా రాజనాథ్ సింహేన స్వదేశీతంత్రేణ నిర్మితస్య ఐఎన్ఎస్ మహేంద్రగిరి యుద్ధపోతస్య విధివత్ జలావతరణం విధాపితం. సంసూచితం చ యత్ భారతమేకం సుదృఢం ఆత్మనిర్భరం భవిష్యోన్ముఖం చ రక్షాబలం నిర్మాతి. పరివహనక్షేత్రె ప్రౌద్యోగికీ నవోన్మేష సంచాలిత సహయోగం సుదృఢం విధాతుం ఐతిహాసికం బ్రిక్స్ మంత్రి ఘోషణాపత్రం సర్వసమ్మత్యా అంగీకృతం. బావి చక్రవాతస్య కారణాత్ జపాన్ తైవానయోః విమానయాత్రాః నిరస్తీకృతాః. శైక్షణికాః సంస్థాః చ స్థగితాః. భారత్ ఇంగ్లాండ్ దేశయోః మధ్య పంచమాంతిమ చ టీ20 అంతారాష్ట్రీయ క్రికెట్ క్రీడా అద్య సాయం సౌథాంప్టన్ నగరే ఆయోజయిష్యతే. అపి చ ఫీఫా విశ్వ చషక పాద కందుక్ ప్రతిస్పర్ధాయాః అంతిమ ఉపాంత్య స్థానానాం నిశ్చయార్థం అద్య రాత్రౌ ప్రాగుపాంత్య చరణే నార్వే ఇంగ్లాండ్ దలయోర్ అథ అర్జెంటీనా స్విట్జర్లాండ్ దేశయోర్ మధ్యే స్పర్ధా భవితా. अथ वार्ताः विशदीकृत्य. प्रधानमंत्री नरेंद्र मोदी स्वस्य ऐतिहासिकीं द्विदिवसीयां न्यूजीलैंड यात्रां संपाद्य अद्य भारताय प्रस्थितवान्. विगत चतुर्दशकेभ्यः अपि अधिक समयांतराले कस्यचित् भारतीय प्रधानमंत्रिणः इयं प्रथमा न्यूजीलैंड यात्रा आसीत्.

0: नामकस्य स्टेल्थ फ्रिगेट युद्धपोतस्य नौसेनायाः पूर्वीय पोतदले सम्मेलनं समारोहं संबोधयन् आसीत्। केन्द्रीय मार्ग परिवहन अथ राजमार्ग मंत्री नितिन गडकरी अद्य महाराष्ट्रस्य नागपुरे तृतीय ब्रिक्स परिवहन मंत्रिणां परिषदः अध्यक्षतां विहितवान्। सम्मेलनस्यास्य समाप्त्यन्तरं वार्ताहरैः सह भाषमाणः असौ अब्रवीत् यद् बहुभ्यः देशेभ्यः समागतैः प्रतिनिधिभिः वैकल्पिक जैव इन्धनानाम् अथ प्रदूषण मुक्त प्रौद्योगिकीनाम् उपयोगेन भूमार्ग रेलमार्ग विमानयान जलमार्गेषु च कार्बन तटस्थ परिवहनं विकासयितुं कृतानां प्रयासानां विस्तरेण समीक्षा कृता। असौ प्रत्यपादयत् यत् ब्रिक्स सदस्य देशानां मध्ये संकट प्रतिरोधकाय सुस्थिराय च परिवहन क्षेत्राय परस्पर सहयोगं सुदृढं विधातुं आधुनिक प्रौद्योगिकीनां नूतन अन्वेषणानां च आदान प्रदानं क्रियते। अद्य व्यावी चक्रवातः पूर्ण चीन सागरे प्रचंड वेगेन प्रवर्धमानः सन् जापानस्य दक्षिणेषु द्वीपेषु तीव्र वायुना सह अतिवृष्टिम् अजनयत्। अनेन सहैव तैवान देशः पूर्वीय चीन देशश्च चक्रवातस्य तट संघटनाय पूर्णतः सज्जो वर्तेते। ऋतु विभागस्य पूर्वानुमानानुगुणम् एषः चक्रवातः तैवान देशस्य उत्तर भागात् प्रातः एव चीन देशस्य झेनजियांग प्रान्ते तटं प्रवेक्ष्यति। जापान देशस्य ओकिनावा प्रान्ते समुद्र तरंगाणां समाह्वानानन्तरं 200-तोप्यधिकाः विमानयानानि निरस्तीकृतानि। अद्य भारत इंग्लैंड क्रिकेट दलयोर्मध्ये प्रचलन्त्याः श्रृंखलायाः पञ्चमान्तिमश्च T20 अन्ताराष्ट्रिय स्पर्धा साउथैम्पटन नगरस्य यूटिलिटा बाउल क्रीडांगणे भविता। क्रीडेयं भारतीय समयानुसारं सायंकाले 7 वादने समारप्स्यते। इति वार्ताः।
1: आकाशवाणि तिरुपति केंद्रम 103.2 107.5 మెగాహెర్ట్స్ పై మీ అభిమాన వాణి ఆకాశవాణి తిరుపతి ఎఫ్ఎం ప్రసారాలు మీరు వింటున్నారు. ఇప్పుడు విందాం ప్రపంచ జనాభా దినోత్సవం గురించి కొన్ని వివరాలు, ఆ తర్వాత అన్నమయ్య పదమంజరి భక్తి గీతాలు. వినే ముందుగా కొన్ని వాణిజ్య ప్రకటనలు.
2: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రత్యేక సమగ్ర ఓటర్ల జాబితా సవరణలో భాగంగా 15/6/2026 నుండి 14/7/2026 వరకు ఇంటింటికి ఓటరు ధృవీకరణ కార్యక్రమం నిర్వహించబడుతోంది. గణన ఫారంలను బిఎల్ఓలు ఓటర్లకు అందిస్తారు. ఓటర్లు గణన ఫారంలను ఇటీవల తీయించుకున్న కలర్ ఫోటోగ్రాఫ్ తో పాటు ఇతర వివరాలను పూరించి తిరిగి బిఎల్ఓకి ఇవ్వవలెను. కావున ఓటర్లందరూ బిఎల్ఓ బూత్ లెవెల్ ఆఫీసర్లకు సహకరించగలరు. శ్రీ వివేక్ యాదవ్, ఐఏఎస్ ప్రధాన ఎన్నికల అధికారి, ఆంధ్రప్రదేశ్.
3: పిఎం జయ్ అబ్ గరీబోకి జయ్ బన్ గయి హై.
4: ఇంటి కోసం ఎటువంటి సామాన్లు కొనేటప్పుడైనా ముందుగా బిఏఎస్ క్వాలిటీ మార్క్ అంటే ఐఎస్ఐ మార్క్ ను తప్పనిసరిగా చెక్ చేసుకోండి. ఆ చిహ్నం ఉందంటే అంతా బాగున్నట్టే.
5: ఆ చిహ్నం లేకపోతేనో?
4: ఒకవేళ మార్క్ లేదంటే ఆ ఉత్పత్తి మీకు సురక్షితం కాదని అర్థం చేసుకోండి. భారత ప్రభుత్వం 750కి పైగా ఉత్పత్తులపైన బిఏఎస్ మార్క్ ను తప్పనిసరి చేసింది. ఈ రోజే బిఏఎస్ యాప్ ను డౌన్లోడ్ చేసుకోండి.
6: సోదరా, భద్రత విషయంలో కామెడీ చేయకండి. బిఏఎస్ మార్క్ ద్వారా వాస్తవం ఏమిటో తెలుసుకోండి.
1: శ్రోతలకు ఒక ప్రకటన. విబీజీ రామ్జీ కార్యక్రమాన్ని క్షేత్రస్థాయిలో సమర్థవంతంగా అమలు చేయాలని కేంద్ర గ్రామీణాభివృద్ధి మంత్రిత్వ శాఖ డిప్యూటీ డైరెక్టర్ ఈషా సింగ్ గారు పేర్కొన్నారు. శనివారం ఉదయం గ్రామీణ కుటుంబాలకు ఉపాధి, జీవనోపాధి అవకాశాలను మరింత మెరుగుపరిచే లక్ష్యంతో అమలు చేస్తున్న వికసిత్ భారత్ గ్యారంటీ ఫర్ రోజ్గార్ అండ్ అజీవిక్ మిషన్ గ్రామీణ్ విబీజీ రామ్జీ కార్యక్రమంపై తిరుపతి డ్వామా కార్యాలయంలో నిర్వహించిన అవగాహన సదస్సులో డ్వామా ప్రాజెక్టు డైరెక్టర్తో కలిసి కేంద్ర గ్రామీణాభివృద్ధి మంత్రిత్వ శాఖ డిప్యూటీ డైరెక్టర్ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా కేంద్ర గ్రామీణాభివృద్ధి మంత్రిత్వ శాఖ డిప్యూటీ డైరెక్టర్ ఈషా సింగ్ గారు మాట్లాడుతూ విబీజీ రామ్జీ కార్యక్రమాన్ని క్షేత్ర స్థాయిలో సమర్థవంతంగా అమలు చేసి అర్హులైన గ్రామీణ కుటుంబాలకు

0: ఉపాధి అవకాశాలు అందేలా అధికారులు, సిబ్బంది సమన్వయంతో పనిచేయాలని సూచించారు. విబిజి రామ్జీ కార్యక్రమ లక్ష్యాలు, అమలు విధానం, క్షేత్రస్థాయిలో చేపట్టాల్సిన చర్యలపై అధికారులకు, సిబ్బందికి ఆమె అవగాహన కల్పించి దిశానిర్దేశం చేశారు. ఈ సందర్భంగా డ్వామా ప్రాజెక్టు డైరెక్టర్ ఎంసి మద్దిలేటి గారు మాట్లాడుతూ, ఎంజీఎన్ఆర్ఈజీఎస్ కంటే మెరుగైన విధానాలతో విబిజి రామ్జీ కార్యక్రమాన్ని అమలు చేయనున్నట్లు వివరించారు. ఒక కుటుంబానికి ఉపాధి కల్పించే పని దినాలను 100 నుంచి 125 రోజులకు పెంచడంతో పాటు చేపట్టే పనులను 4 కేటగిరీలుగా విభజించినట్లు తెలిపారు. వ్యవసాయ పంటల సీజన్లో కూలీల కొరత తలెత్తకుండా ఏటా 60 రోజుల పాటు విబిజి రామ్జీ పనులకు విరామం ఇవ్వనున్నట్లు పేర్కొన్నారు. రోజువారీ కూలీను 307 రూపాయల నుంచి 312 రూపాయలకు పెంచినట్లు వెల్లడించారు. తిరుపతి జిల్లాలో ప్రస్తుతం 175 కోట్ల రూపాయల అంచనా వ్యయంతో 4627 పనులు కొనసాగుతున్నాయని అధికారులు తెలిపారు. మరో 113 కోట్ల రూపాయల అంచనా వ్యయంతో 5066 పనులు మంజూరు దశలో ఉన్నట్లు వివరించారు. జిల్లాలో 2.39 లక్షల జాబ్ కార్డులు ఉండగా 3.12 లక్షల మంది క్రియాశీల వేతన ఉపాధి కోరేవారు ఉన్నట్లు పేర్కొన్నారు. వేతనాలను 100% సకాలంలో చెల్లిస్తున్నామని, ఈ కేవైసీ ప్రక్రియ 91.99% పూర్తయిందని కేంద్ర గ్రామీణాభివృద్ధి మంత్రిత్వ శాఖ డిప్యూటీ డైరెక్టర్ ఇషాసింగ్ గారికి అధికారులు వివరించారు. జూన్ 2026కు సంబంధించి 3 వారాల వేతన చెల్లింపులు పెండింగ్లో ఉన్నట్లు వారు తెలిపారు. విబిజి రామ్జీ కార్యక్రమం కింద జూలై 1 నుండి ఇప్పటి వరకు తిరుపతి జిల్లాలో 986 పనులు ప్రారంభించినట్లు అధికారులు వెల్లడించారు. ఎన్ఎంఎంఎస్ రోజువారీ హాజరు క్రమంగా పెరుగుతుందని, జూలై 1న 13709 మంది హాజరు నమోదు కాగా జూలై 10 నాటికి 46547 మంది హాజరైనట్లు తెలిపారు. జూలై 8న అత్యధికంగా 47288 మంది హాజరు నమోదైందని పేర్కొన్నారు. అలాగే జూలై 1 నుంచి 6వ తేదీ వరకు తొలివారంలోనే 94012 దినాలు కల్పించినట్లు అధికారులు వివరించారు. కార్యక్రమంపై ప్రజలకు విస్తృత అవగాహన కల్పించేందుకు ప్రింట్, ఎలక్ట్రానిక్, సోషల్ మీడియాతో పాటు పోస్టర్లు, కరపత్రాల ద్వారా ప్రచారం నిర్వహిస్తున్నట్లు తెలిపారు. గ్రామాలు, పని ప్రదేశాల్లో నిర్వహించే వారపు రోజుగారు దివస్ కార్యక్రమాల ద్వారా కూడా ఉపాధి కూలీలకు అవగాహన కల్పిస్తున్నట్లు పేర్కొన్నారు. డ్వామా ప్రాజెక్టు డైరెక్టర్ ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ సదస్సులో ఐఏఎస్ సెక్షన్ ఆఫీసర్ శ్రీమతి ఆశా వాహనే గారు, అలాగే అడిషనల్ ప్రోగ్రామ్ ఆఫీసర్లు, ఇంకా ఇంజనీరింగ్ కన్సల్టెంట్లు, జూనియర్ ఇంజనీర్లు తదితరులు పాల్గొన్నారు. ప్రకటన విన్నారు.
1: మీ గుండె గుమ్మంలో ఆకాశవాణి. వీణులకు విందును కలిగిస్తూ
2: శ్రోతలకు వసంతాన్నిచ్చే తోటమాలి
1: ఆకాశవాణి. ఆ పాత మధురాలతో శ్రోతల అంతరంగాలలో
2: ఆనందం నింపే వాణి ఆకాశవాణి.
3: పాటల పల్లకిలోన చిగురాకుల సవ్వడిలోన నిరంతరం వసంతమే సంగీతం.
4: ట్యూన్ చేసే ఉంచండి ఆకాశవాణి తిరుపతి 107.5 మరియు 103.2 మెగాహెర్ట్జ్ పై ప్రసారం.

0: ఇప్పుడు విందాం ప్రపంచ జనాభా దినోత్సవం గురించి కొన్ని వివరాలు. ప్రపంచ జనాభా దినోత్సవం ప్రతి ఏటా జూలై 11వ తేదీన నిర్వహిస్తారు. జనాభా సమస్యల ఆవశ్యకత, ప్రాముఖ్యతపై దృష్టిని కేంద్రీకరించడానికి ఈరోజు ప్రయత్నిస్తుంది. 1989లో ఐక్యరాజ్య సమితి అభివృద్ధి కార్యక్రమంలో భాగంగా ఆనాటి పాలక మండలిచే ఇది స్థాపించబడింది. ప్రపంచ జనాభా 5 బిలియన్లకు పెరుగుదలను 1987 జూలై 11న గమనించబడింది. 1990 డిసెంబర్ నాటి నుండి 45/216 తీర్మానం ద్వారా పర్యావరణం అభివృద్ధికి, వారి సంబంధాలతో సహా జనాభా సమస్యలపై అవగాహన పెంచడానికి ప్రపంచ జనాభా దినోత్సవాన్ని కొనసాగించాలని ఐక్యరాజ్య సమితి జనరల్ అసెంబ్లీ నిర్ణయించింది. 1990 జూలై 11న 90కి పైగా దేశాల్లో ఈ దినోత్సవం మొదటిసారిగా నిర్వహించబడింది. అప్పటి నుండి యుఎన్ఎఫ్పిఏ దేశ కార్యాలయాలు, ఇతర సంస్థలు, ప్రభుత్వాలు పౌర సమాజంతో భాగస్వామ్యంతో ప్రపంచ జనాభా దినోత్సవాన్ని జరుపుకుంటున్నాయి. 1872లో భారతదేశంలో జనాభా గణాంకాలు మొదలయ్యాయి. యుఎన్ జనాభా విభాగం జనాభాపై పని కార్యక్రమాన్ని అమలు చేయడంలో, జనాభా అభివృద్ధిపై అంతర్జాతీయ సదస్సును అనుసరించడంలో ఐక్యరాజ్య సమితి వ్యవస్థ ఏజెన్సీలు, నిధులు, కార్యక్రమాలు సంస్థలతో సన్నిహితంగా సహకరిస్తుంది. ఐక్యరాజ్య సమితి మిషన్లు, జాతీయ ప్రభుత్వ కార్యాలయాలు, ఐక్యరాజ్య సమితి కార్యాలయాలు, పరిశోధకులు, మీడియా ప్రతినిధులు, ప్రజలు, జనాభా అంచనాలు, జనాభా అభివృద్ధి సమస్యలపై సమాచారం విశ్లేషణలకు సంబంధించి జనాభా విభాగాన్ని క్రమం తప్పకుండా సంప్రదిస్తారు. 38వ సెషన్లో స్టాటిస్టికల్ కమిషన్, ఐక్యరాజ్య సమితి గణాంకాల విభాగం, ఇతర అంతర్జాతీయ ఏజెన్సీలను జనాభా గృహ గణనలపై 2010 ప్రపంచ కార్యక్రమం అమలు కోసం జాతీయ సామర్థ్యాన్ని బలోపేతం చేయడానికి జాతీయ గణాంక కార్యాలయాలను తమ సాంకేతిక సహాయాన్ని పెంచాలని అభ్యర్థించింది. అదనంగా జనాభా గృహ గణనల కోసం సవరించిన సూత్రాల సిఫార్సుల అంచనాలను ప్రారంభించాలని కమిషన్ దేశాలను అభ్యర్థించింది. యుఎన్ఎఫ్పిఏ తన లక్ష్యాన్ని సాధించడానికి ప్రభుత్వాలు, ప్రభుత్వేతర సంస్థలు, పౌర సమాజం, విశ్వాస ఆధారిత సంస్థలు, ఇతరులతో సహా ఐక్యరాజ్య సమితి వ్యవస్థ లోపల వెలుపల అనేక భాగస్వామ్యాలతో కలిసి పనిచేస్తుంది. స్థానిక అవసరాలకు మెరుగ్గా ప్రతిస్పందించడానికి యుఎన్ఎఫ్పిఏ ఎక్కువగా దేశం నేతృత్వంలోని ప్రయత్నాలకు వనరులను కేటాయిస్తుంది. మెరుగైన ఫలితాలను సాధించడానికి దేశం కేంద్రీకృత, దేశం నేతృత్వంలోని అమలుపై దృష్టి పెడుతుంది. అదే సమయంలో పరస్పర జవాబుదారీతనం, సామరస్యం, సమలేఖనాన్ని బలోపేతం చేస్తుంది. పరిమితికి మించిన జనాభా వల్ల వనరుల కొరత, అభివృద్ధి కుంటుపడడం వంటి సమస్యలు వస్తాయి. దీనిపై కుటుంబ నియంత్రణ ద్వారా నియంత్రణ సాధించవచ్చు. స్త్రీ పురుష సమానత్వం, మాతా శిశు ఆరోగ్యం, విద్య యొక్క ప్రాముఖ్యతను తెలియజేయడం, జనాభా లెక్కల ఆధారంగా ప్రభుత్వాలు సరైన ఆర్థిక ప్రణాళికలు, సంక్షేమ పథకాలను రూపొందించడానికి ఇది సహాయపడుతుంది. భారతదేశంలోనే కాక ప్రపంచవ్యాప్తంగా వివిధ ప్రభుత్వాలు, ప్రభుత్వ సంస్థలు ఈ రోజున ప్రత్యేక సమావేశాలు, ర్యాలీలు, అవగాహన సదస్సులను నిర్వహిస్తాయి. మీరు ఇంతవరకు ప్రపంచ జనాభా దినోత్సవం గురించి కొన్ని వివరాలు విన్నారు.
1: ధారావాహిక ప్రతి ఆదివారం ఉదయం 7:15 మీ ఆకాశవాణి తిరుపతి ఎఫ్ఎంలో. పేరెన్నిక గన్న రచయితల కలం నుంచి జాలువారిన, అందరి మన్ననలను అందుకున్న నవలలను ధారావాహికగా మీకు సమర్పిస్తోంది ఆకాశ.

0: வாணி திருப்பதி எஃப்எம்.
1: శ్రోతులు, రేపు ఉదయం 7:15 ప్రసారం కానున్న ప్రభాత రేఖలు కార్యక్రమంలో ముందుగా భారత స్వాతంత్ర్య సమరం, ఇందులో 1911 ఢిల్లీ దర్బార్ రాజధానిని ఢిల్లీకి మార్చిన విశేషాలు, ఆ తర్వాత మనసులోని మనసు ధారావాహిక నవలా పఠనం 12వ భాగం ప్రసారమవుతుంది. రచన మాలతీ చందూర్ గారు, చదివినవారు శారదా శ్రీనివాసన్ గారు.
2: ఆధ్యాత్మికత, సద్భావన మన సొంతం చేసే కార్యక్రమాలు ఆకాశవాణి ప్రతినిత్యం ప్రసారం చేసే భక్తిరంజని సూక్తిముక్తావళి మీ అభిమాన ఆకాశవాణి తిరుపతి ఎఫ్ఎంలో భక్తిరంజని ప్రతిరోజు ఉదయం 6:10 సూక్తిముక్తావళి ప్రతిరోజు ఉదయం 6:30 వినండి, విని తరించండి, మంచి ఆలోచనలకు ద్వారాలను తెరవండి.
1: ఆకాశవాణి తిరుపతి కేంద్రం. ఇప్పుడు విందాం అన్నమయ్య పదమంజరి భక్తిగీతాలు.

మీరింతవరకు అన్నమయ్య పదమంజరి భక్తి గీతాలు విన్నారు. ఆకాశవాణి తిరుపతి కేంద్రం నిలయంలో సమయం 7:05 కాస్తుంది. మరికొద్ది క్షణాల్లో తెలుగులో వార్తలు హైదరాబాద్ కేంద్రం నుంచి ప్రసారమవుతాయి.

0: ఆకాశవాణి వార్తలు చదువుతున్నది ముల్లకల స్వాతి. ముందుగా ముఖ్యాంశాలు. భారత్ న్యూజిలాండ్ దేశాల మధ్య పెరుగుతున్న భాగస్వామ్యానికి న్యూజిలాండ్లోని ప్రవాస భారతీయులు ముఖ్య భూమిక పోషిస్తున్నారని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అన్నారు. వ్యక్తిత్వ వికాసంలో గ్రంథాలయాలు కీలక పాత్ర పోషిస్తాయని, యువత వాటితో అనుసంధానం కావాలని కేంద్ర హోంమంత్రి అమిత్ షా పిలుపునిచ్చారు. హైదరాబాద్ ఒక ప్రధాన హైస్పీడ్ రైల్ హబ్గా రూపొందించనున్నట్లు కేంద్ర రైల్వే శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ తెలిపారు. స్పెయిన్లో జరిగిన ఆర్చరీ ప్రపంచకప్ పోటీలో భారత మహిళల జట్టు రజత పతకాన్ని సాధించింది. ఇక వార్తల వివరంగా. భారత్ న్యూజిలాండ్ దేశాల మధ్య పెరుగుతున్న భాగస్వామ్యానికి న్యూజిలాండ్లోని ప్రవాస భారతీయులు కీలక పాత్ర పోషిస్తున్నారని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అన్నారు. ఆక్లాండ్లో జరిగిన ఓ కార్యక్రమంలో ప్రవాస భారతీయులనుద్దేశించి మోదీ ప్రసంగించారు. ఈ సందర్భంగా ప్రధానమంత్రి మాట్లాడుతూ, శాశ్వత స్నేహం, ఉమ్మడి విలువలు, ఉజ్వల భవిష్యత్తు పట్ల నిబద్ధతపై భారత్ న్యూజిలాండ్ దేశ సంబంధాలు నిర్మించబడ్డాయని అన్నారు. ఆక్లాండ్ నుంచి వెల్లింగ్టన్ వరకు, క్రిస్టియన్ చర్చ్ నుంచి క్విన్స్టోన్ వరకు ద్వైపాక్షిక సంబంధాలను బలోపేతం చేయడంలో ప్రవాస భారతీయులు ముఖ్య భూమిక పోషించారని మోదీ అన్నారు. భారత్ న్యూజిలాండ్ సంబంధాలకు బలమైన ద్వైపాక్షిక భాగస్వామ్యానికి ఇది నిదర్శనమని చెబుతూ ప్రధానమంత్రి, ఈ కార్యక్రమానికి హాజరైన న్యూజిలాండ్ ప్రధానమంత్రి క్రిస్టోఫర్ లుక్సన్ ఆ దేశ ప్రభుత్వ సభ్యులకు ధన్యవాదాలు తెలియజేశారు. ఈ సందర్భంగా నరేంద్ర మోదీ మాట్లాడుతూ,
1: హర్ యుగ్ మే హర్ దౌర్ మే భారత్ నే ఖుద్ కో ట్రాన్స్ఫార్మ్ కియా హై ఔర్ ఇస్కా కారణ హై హమారీ సీఖనే కీ లలక్. భారత్ సబ్సే సీఖతా హై. హమారే లియే సామ్నే వాలే దేశ్ కీ జనసంఖ్యా నహీ, జన కళ్యాణ్ కీ భావనా మాయనే రఖతీ హై. ఔర్ ఇస్లియే హమ్నే న్యూజిలాండ్ సే భీ బహుత్ కుచ్ సీఖా హై. న్యూజిలాండ్ దునియా కా వో దేశ్ హై జిస్నే సబ్సే పహలే మహిళాఓ కో వోటింగ్ కా రైట్ దియా థా.
0: కాగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ 2 రోజుల చారిత్రాత్మక పర్యటనను ముగించుకుని భారత్కు తిరిగి బయలుదేరారు. భారత్ న్యూజిలాండ్ దేశాల మధ్య ద్వైపాక్షిక సంబంధాల బలోపేతానికి ఈ పర్యటన దోహదపడింది. ఈ పర్యటనలో ప్రధానమంత్రి మోదీ న్యూజిలాండ్ ప్రధానమంత్రి క్రిస్టోఫర్ లుక్సన్తో చర్చలు జరిపారు. రక్షణ, పర్యాటకం, క్రీడలు, విపత్తు నిర్వహణ, పాడి పశుసంవర్ధక రంగాలతో సహా పలు రంగాల్లో ఇరు దేశాల నాయకులు 5 అవగాహన ఒప్పందాలపై సంతకాలు చేశారు. ఈ సందర్భంగా న్యూజిలాండ్ ప్రధానమంత్రి లుక్సన్ మాట్లాడుతూ, భారత్ ఒక నమ్మకమైన మిత్రదేశమని, న్యూజిలాండ్ ప్రగతికి భారతీయ సమాజం చేసిన కృషిని ప్రశంసించారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నాయకత్వాన్ని అభినందించారు. ప్రధానమంత్రి మోదీ, ప్రధానమంత్రి లుక్సన్ ఆతిథ్యానికి ధన్యవాదాలు తెలియజేశారు. ఈ పర్యటన భారత్ న్యూజిలాండ్ సంబంధాల్లో ఒక కొత్త అధ్యాయమని మోదీ చెప్పారు. వ్యక్తిత్వ వికాసంలో గ్రంథాలయాలు కీలక పాత్ర పోషిస్తాయని, యువత వాటితో అనుసంధానం కావాలని కేంద్ర హోంమంత్రి అమిత్ షా పిలుపునిచ్చారు. న్యూఢిల్లీలో ఈరోజు జయప్రకాష్ నారాయణ

0: ఇండియన్ పబ్లిక్ లైబ్రరీని ప్రారంభిస్తూ మంత్రి లోక్ నాయక్ జయప్రకాష్ నారాయణ్ గొప్ప స్వాతంత్ర సమర యోధుడని, దేశానికి విశేష సేవలందించిన జాతీయ నాయకుడని అమిత్ షా కొనియాడారు. దేశ నిర్మాణంలో గ్రంథాలయాల పాత్రను ప్రస్తావిస్తూ ఆధునిక విద్యతో పాటు దేశ సంస్కృతిని, విజ్ఞానాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లడంలో గ్రంథాలయాలు శక్తివంతమైన వేదికగా పనిచేస్తాయని హోంమంత్రి అమిత్ షా అన్నారు. విద్యార్థుల్లో పఠనాసక్తిని పెంపొందించేందుకు గ్రంథాలయాలను పాఠశాలలతో అనుసంధానించేలా ప్రభుత్వం కృషి చేస్తుందని తెలియజేశారు.
1: किशोरों ने और युवाओं ने अपने रुचि के विषय छान लेने चाहिए और सुने सुनाए ज्ञान की बगैर हमारे रुचि के विषय में जिन्होंने पूरा जीवन खपा दिया है, जिन्होंने पूरा जीवन लगा दिया है, ऐसे लोगों ने जो अपने अनुभव, अपने विचार, अपना चिंतन और चिंतन की व्यवहारिता जो पुस्तकों में अंकित की है उसको पढ़ना चाहिए. ये बहुत बड़ा मौका है दिल्ली के युवाओं के लिए कि फ्री ऑफ कॉस्ट 32,000 पुस्तक और 1 करोड़ ई-बुक का एक्सेस है.
0: హైదరాబాద్ను ఒక ప్రధాన హైస్పీడ్ రైల్ హబ్గా రూపొందించనున్నట్లు కేంద్ర రైల్వే శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ తెలిపారు. హైదరాబాద్ను పూణె, చెన్నై, బెంగళూరు నగరాలతో అనుసంధానించేలా బుల్లెట్ ట్రైన్ కారిడార్లను ప్రతిపాదించినట్లు తెలియజేశారు. హైదరాబాద్లో ఈరోజు జరిగిన ఒక పరిశ్రమల సదస్సులో ఆయన మాట్లాడుతూ ఈ హైస్పీడ్ రైల్ నెట్వర్క్ వల్ల ప్రయాణ కాలం గణనీయంగా తగ్గడమే కాకుండా దక్షిణ భారతదేశంలోని ప్రధాన ఆర్థిక కేంద్రాల మధ్య అనుసంధానత మరింత బలోపేతం అవుతుందని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న మరో కేంద్ర మంత్రి జి కిషన్ రెడ్డి మాట్లాడుతూ బుల్లెట్ రైల్ ప్రాజెక్టుల కోసం కేంద్ర ప్రభుత్వం 500,000 కోట్లను కేటాయించిందని తెలిపారు. అలాగే తెలంగాణలోని సికింద్రాబాద్, నాంపల్లితో సహా 43 రైల్వే స్టేషన్లను ఆధునీకరిస్తున్నట్లు తెలియజేశారు.
2: The reforms has reached Hyderabad. Our city will soon be home to 3 out of 7 high-speed rail elevated corridors. The connectivity to Hyderabad to Bangalore, Hyderabad to Pune, Hyderabad to Chennai further enhance these cities with a 5 lakh crores of this bullet trains connectivity expenditure.
0: ఆకాశవాణి వార్తలు వింటున్నారు. మరిన్ని అప్డేట్స్ కోసం హైదరాబాద్ ప్రాంతీయ వార్తా విభాగం ఎక్స్ హ్యాండిల్ ద్రీడ్ ఏఐఆర్ న్యూస్ అండర్స్కోర్ హెచ్వడిని ఫాలో అవ్వండి. ఏఐఆర్ న్యూస్ హైదరాబాద్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ప్రజాస్వామ్యంలో భిన్నాభిప్రాయాలు సహజమని, అయితే రాజ్యాంగం ప్రజా సంక్షేమం పట్ల నిబద్ధత అత్యంత ముఖ్యమని ఉపరాష్ట్రపతి సిపి రాధాకృష్ణన్ అన్నారు. బీహార్లోని గయా జిల్లాలో బీహార్ శాసనసభ సభ్యుల కోసం ఏర్పాటు చేసిన అవగాహన శిక్షణ కార్యక్రమం ప్రారంభోత్సవంలో ఉపరాష్ట్రపతి ప్రసంగించారు. ప్రజాస్వామ్య విలువలు, పారదర్శకత, ప్రజల పట్ల జవాబుదారీతనానికి అత్యధిక ప్రాధాన్యత ఇవ్వాలని ఈ సందర్భంగా ఉపరాష్ట్రపతి ప్రజాప్రతినిధులకు పిలుపునిచ్చారు. వియట్నాంలోని ఫ్యూ క్వాక్ దీవి సమీపంలో భారతీయ పర్యాటకులతో వెళ్తున్న ఒక స్పీడ్ బోట్ ఈరోజు బోల్తాపడింది. ఈ ఘటనలో 15 మంది మరణించినట్లు సమాచారం. 32 మంది భారతీయ పర్యాటకులు, 4 సిబ్బందితో వెళ్తున్న ఈ పడవ హాన్ మే రూట్ నో ద్వీపానికి సుమారు 400 మీటర్ల దూరంలో బోల్తాపడింది. ఘటనా సమాచారాన్ని అందుకున్న అధికారులు రక్షణ చర్యలు చేపట్టారు. ఈ ఘటనకు సంబంధించి పూర్తి వివరాలను సేకరిస్తున్నట్లు హనాయ్లోని భారత రాయబార కార్యాలయం తెలియజేసింది. వియట్నాంలోని ఫ్యూవాక్ ద్వీపం సమీపంలో భారత పర్యాటకులు ప్రయాణిస్తున్న పడవ ఘోర ప్రమాదానికి గురైన ఘటనపై ఉపరాష్టపతి సిపి రాధాకృష్ణన్, ప్రధానమంత్రి నరేంద్ర మోదీ విచారం వ్యక్తం చేశారు. ఈ ఘటనలో గాయపడిన వారు త్వరగా కోలుకోవాలని ఉపరాష్టపతి ఆకాంక్షించారు. ఈ ఘటనలో బాధిత కుటుంబాలకు ప్రధానమంత్రి సంతాపం తెలియజేశారు. సమ్మిళిత సుస్థిర అభివృద్దికి స్వచ్ఛంద కుటుంబ నియంత్రణ, ఆరోగ్యకరమైన కుటుంబాలే పునాది అనే సందేశాన్ని ప్రపంచ జనాభా దినోత్సవం తెలియజేస్తుందని కేంద్ర ఆరోగ్య కుటుంబ సంక్షేమ శాఖ మంత్రి జగత్ ప్రకాష్ నడ్డా అన్నారు. తల్లి బిడ్డల శ్రేయస్సు కోసం మాతృత్వానికి సరైన సమయం అనే ఇతివృత్తంతో ఈ ఏడాది జనాభా దినోత్సవాన్ని నిర్వహించినట్లు సామాజిక మాధ్యమ వేదికగా మంత్రి తెలియజేశారు. పిల్లల మధ్య సరైన అంతరం ఉంటే కుటుంబాలు ఆరోగ్యంగా, సంతోషంగా ఉంటాయని, పిల్లల ఆరోగ్యాన్ని మెరుగుపరచాల్సిన అవసరాన్ని బలపరుస్తాయని నడ్డా పేర్కొన్నారు. మహారాష్టలోని నాగ్పూర్లో ఈరోజు జరిగిన 3వ బ్రిక్స్ రవాణా మంత్రుల సమావేశానికి కేంద్ర రోడ్డు రవాణా శాఖ మంత్రి నితిన్ గడ్కరీ అధ్యక్షత వహించారు. ఈ సమావేశానంతరం మీడియాతో మంత్రి మాట్లాడుతూ ప్రత్యామ్నాయ పర్యావరణహిత ఇంధనాలు, కాలుష్యరహిత సాంకేతికతలను అవలంబించడం ద్వారా రోడ్డు, రైళ్లు, విమానయానం, జలమార్గ రవాణాల్లో కార్బన్ ఉద్గారాలను తగ్గించే ప్రయత్నాలపై ప్రతినిధులు చర్చించారని గడ్కరీ తెలియజేశారు. పటిష్టమైన సముద్ర తీర రవాణా రంగంలో సహకారాన్ని బలోపేతం చేసే అంశాలపై బ్రిక్స్ సభ్య దేశాలు చర్చించాయని మంత్రి పేర్కొన్నారు. స్పెయిన్లోని మాడ్రిడ్లో జరిగిన ఆర్చరీ ప్రపంచకప్ పోటీల్లో జ్యోతి సురేఖ, వెన్నం ప్రతీక, ప్రదీప్, చికిత తనపర్తిలతో కూడిన భారత మహిళల జట్టు రజత పతకాన్ని సాధించింది.

0: భారత్ కొలంబియా మధ్య జరిగిన ఫైనల్ పోటీలో కొలంబియా 228-232 తేడాతో భారత్పై విజయం సాధించింది. మరోవైపు ప్రతికా ప్రదీప్ మహిళల విభాగంలో సెమీఫైనల్కు చేరుకున్నారు. సెమీఫైనల్లో ఆమె మలేషియాకు చెందిన ఫాతీ నూర్ఫ్ తేహాతో తలపడతారు. లోక్సభ రాష్ట శాసనసభలకు ఏకకాలంలో ఎన్నికలు నిర్వహించడం వల్ల పరిపాలన బలోపేతమవుతుందని, ఖర్చులు తగ్గుతాయని, దేశ ఆర్థిక వ్యవస్థకు మేలు జరుగుతుందని, ఒకే దేశం ఒకే ఎన్నిక అంశంపై ఏర్పాటిన సంయుక్త పార్లమెంటరీ కమిటీ చైర్మన్ ఎంపీ పీపీ చౌదరి అన్నారు. గోవాలో పీపీ చౌదరి విలేకరులతో మాట్లాడుతూ, అన్ని ప్రధాన రాజకీయ పార్టీలకు ప్రాతినిధ్యం వహిస్తున్న 41 మంది సభ్యులతో కూడిన ఈ కమిటీ ప్రభుత్వాలు, రాజకీయ పార్టీలు, రాజ్యాంగ నిపుణులు, ప్రజలు, ఇతర సంబంధిత వర్గాల నుంచి అభిప్రాయాలను సేకరించేందుకు వివిధ రాష్ట్రాలు పర్యటిస్తుందని తెలియజేశారు. ఈ కమిటీ పర్యటిస్తున్న 9వ రాష్ట్రం గోవా అని చెప్పారు. పశ్చిమ బెంగాల్ ప్రభుత్వం రాష్ట్రానికి సంబంధించిన ఉమ్మడి పౌరస్మృతి ముసాయిదా బిల్లును పరిశీలించేందుకు 9 మంది సభ్యులతో కూడిన ఒక కమిటీని ఏర్పాటు చేసింది. దీనికి సంబంధించిన నోటిఫికేషన్ ఇప్పటికే జారీ చేసింది. రిటైర్డ్ జస్టిస్ రంజన ప్రకాష్ దేశాయ్ ఈ కమిటీకి అధ్యక్షురాలిగా వ్యవహరిస్తున్నారు. ఆకాశవాణి వార్తలు ముగించే ముందు విశేషాలు మరొకసారి. భారత్, న్యూజిలాండ్ దేశాల మధ్య పెరుగుతున్న భాగస్వామ్యానికి న్యూజిలాండ్లోని ప్రవాస భారతీయులు ముఖ్య భూమిక పోషిస్తున్నారని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అన్నారు. వ్యక్తిత్వ వికాసంలో గ్రంథాలయాలు కీలక పాత్ర పోషిస్తాయని, యువత వాటితో అనుసంధానం కావాలని కేంద్ర హోంమంత్రి అమిత్ షా పిలుపునిచ్చారు. హైదరాబాద్ను ఒక ప్రధాన హైస్పీడ్ రైల్ హబ్గా రూపొందించనున్నట్లు కేంద్ర రైల్వే శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ తెలిపారు. స్పెయిన్లో జరిగిన ఆర్చరీ ప్రపంచకప్ పోటీలో భారత మహిళల జట్టు రజత పతకాన్ని సాధించింది. ఆకాశవాణి వార్తలు ఇంతటితో సమాప్తం.
1: ఆకాశవాణి తిరుపతి కేంద్రం 103.2 107.5 మెగాహెర్ట్స్ పై మీ అభిమాన వాణి ఆకాశవాణి తిరుపతి ఎఫ్ఎం ప్రసారాలు మీరు వింటున్నారు.

కిసాన్ వాణి వ్యవసాయదారుల కార్యక్రమం. ఈ కార్యక్రమ ప్రాయోజకులు కేంద్ర వ్యవసాయ మరియు రైతు సంక్షేమ మంత్రిత్వ శాఖ, భారత ప్రభుత్వం.

0: या जन सेवा केंद्र में स्वेच्छा से करा सकते हैं पंजीकरण।
1: फसल बीमा पोर्टल या फसल बीमा ऐप द्वारा भी कराया जा सकता है पंजीकरण।
0: प्रधानमंत्री फसल बीमा योजना आपकी फसलों का संपूर्ण सुरक्षा कवच। कृषि एवं किसान कल्याण मंत्रालय, भारत सरकार।
2: ఇనాటి కిసాన్ వాణి వ్యవసాయదారుల కార్యక్రమంలో తొలకరి వర్షాల ముందు వేసుకునే పంటల ప్రయోజనాల గురించి అన్నమయ్య జిల్లా లక్కిరెడ్డిపల్లి మండలం గాళ్లపల్లి రైతు లక్కిరెడ్డి మధుకరు గారితో పరిచయ కార్యక్రమం మీరు వింటారు. పరిచయకర్త శ్రీ డి సాయి రఘునాథ్ చరణ్.
3: శ్రోతలకు నమస్కారం. ఈరోజు మన ఆకాశవాణి తిరుపతి కేంద్రంలో తొలకరి వర్షాల ముందు వేసుకునే పంటల ప్రయోజనాల గురించి తెలియచేయడానికి అన్నమయ్య జిల్లా లక్కిరెడ్డిపల్లి మండలం గాండ్లపల్లె గ్రామం అభ్యుదయ రైతు లక్కిరెడ్డి మధుకర్ గారు మనతో ఉన్నారు. నమస్కారం అండి మధుకర్ గారు.
4: నమస్కారం సార్.
3: సార్, ముందుగా ఈ పిఎండిఎస్ ప్రీ మాన్సూన్ డ్రై సోయింగ్ అంటారు కదా, దీని గురించి కాస్త వివరిస్తారా?
4: ఖచ్చితంగా సార్. ఈ ప్రీ మాన్సూన్ డ్రై సోయింగ్ అనేది మనము ఋతుపవనాల కంటే రాకముందు వేసుకునే పంటలు సార్. ఇది ముఖ్యంగా మనకేం చేస్తున్నామంటే, బాగా ఎండలు అయిపోయేసి తర్వాత భూమి కూడా నిస్సారంగా అయిపోయేసి మొత్తం అంతా కూడా ఈ సూర్యరక్ష్మి అంతా కూడా మొత్తం అంతా కూడా పైనుంచి కింద పడిపోతుంది సార్. ఇప్పుడు మనం ఎట్లయితే షర్ట్ వేసుకుంటాం సార్ ఎండకపోతే, సో ఈ షర్ట్ వేసుకుంటాం వల్ల మనకేమైతే సేఫ్గా ఉంటాం, అదేవిధంగా భూమికి కూడా సేఫ్గా కావాలా. 365 రోజులు కూడా భూమి పచ్చగా ఉండాలి కాబట్టి ఖచ్చితంగా మనము భూమిని కూడా రక్షించాలి సార్. ఈరోజు చూస్తే మనకు ఎక్కడ చూసినా కూడా భూమి పగుళ్ళు పాడిపోయి చాలా ఇబ్బందికర పరిస్థితుల్లో మనం ఉన్నాం సార్. కాబట్టి 365 రోజులు కూడా మన భూమిని పచ్చగా ఉంచాలా. మనకు యాక్చువల్గా మనకు ఖరీఫ్ రబీ రెండు సీజన్లే ఉంటాయి సార్. ఈ పిఎండిఎస్ అనేది కూడా మనం వేసుకుంటే 365 రోజులు కూడా భూమి పచ్చగా ఉండడానికి కోసం అని చెప్పేసి ఇది వేస్తున్నాము. ముఖ్యంగా ఈ భూమిని అంటే పిఎండిఎస్ అంటున్నాం కదా సార్, ప్రీ మాన్సూన్ డ్రై సోయింగ్ అంటారు ఇది. ఈ డ్రై సోయింగ్లో మనం ఏం చేస్తుంటామంటే, పేరులోనే ఉంది సార్ డ్రై, అంటే మనము మార్చి నుంచి మనం ఈ పంటను అనేది ఏర్పాటు చేసుకుని జరుగుతుంది సార్. ఇది ముఖ్యంగా మనకు మన రాయలసీమ జిల్లాల్లో ఎక్కువ వర్షపాతం తక్కువ ఉంటుంది కాబట్టి, సో మనము మార్చి నెల నుంచి జూన్ వరకు కూడా మనము పిఎండిఎస్ అనేది వేసుకోవడం అనేది జరుగుతుంది సార్.
3: అసలు ఈ ప్రీ మాన్సూన్ డ్రై సోయింగ్ ఎందుకు చేసుకోవాలి, దీని ఆవశ్యకత ఏంటంటారు?
4: దీని ఆవశ్యకత చాలా ఉంది సార్. యాక్చువల్గా ఇప్పుడు నేను చెప్పినట్లు భూమి సారం తగ్గిపోవడము, అదేవిధంగా పొల్యూషన్ ఎక్కువైపోవడము, సకాలంలో వర్షాలు రాకపోవడము, ఇవన్నీ కూడా కారణాలు సార్. మెయిన్ పొల్యూషన్ కూడా సార్. సో ఈ పొల్యూషన్ తగ్గించాలా, అదేవిధంగా భూమి ఆరోగ్యాన్ని కాపాడాలా. ఈ భూమి ఆరోగ్యాన్ని కాపాడాలంటే ఖచ్చితంగా మనము ఈ ప్రీ మాన్సూన్ డ్రై సోయింగ్ అనేది ఖచ్చితంగా వేయాలి సార్.
3: మరి ఇందులో మనం ఏ రకాల విత్తనాలు విత్తుకోవచ్చు అంటారు?
4: సార్, ఇది చాలా మంచి ప్రశ్న సార్. మనము యాక్చువల్గా మన రైతులు ఇప్పుడు పరిస్థితులు చూసుకుంటే సార్ ఏక పంటతోనే సరిపెట్టుకుంటున్నారు సార్. ఉదాహరణకు మన రాయలసీమ జిల్లాలో చూసుకుంటే వేరుశనగ వేస్తే అందరూ వేరుశనగ వేస్తారు, తర్వాత వరి వేస్తే అందరూ కూడా వరే వేస్తారు. అలా కాకుండా ఇక్కడ ప్రీ మాన్సూన్ డ్రైసింగ్లో మేము ఏం చేస్తున్నామంటే సార్ 30 నుంచి 35 రకాల విత్తనాలు కూడా మేము చల్లడం అనేది జరుగుతుంది సార్. ఒక మొక్కకు కావాల్సినటువంటి అన్ని పోషక పదార్థాలన్నీ కూడా ఒకే చోట దొరుకుతాయి సార్, మనం అన్నీ కూడా వేసుకోగలితే. అదేగా మొక్క ఇప్పుడు ఉదాహరణకు వేరుశనగ తీసుకుంటే ఒకే రకమైనటువంటి విత్తనాలు ఉంటాయి సార్, దానికి కావాల్సిన పోషకాలు కూడా అవి ఎక్కడ దూరంగా నుంచి కూడా తెచ్చుకోవాలి. సో మొక్క ఇక్కడ వర్షపాతము తక్కువ ఉంటుంది, అదేవిధంగా మనకు ఇక్కడ ఆహారాన్ని దాన్ని తెచ్చుకోవాలన్నా కూడా చాలా దూరంగా ఉంటుంది. కాబట్టి ఈ 30 నుంచి 40 రకాలు విత్తనాలు మనం చల్లుకోవడం వల్ల ఏమవుతుందంటే మొక్కకు కావాల్సినటువంటి ఆహారాన్ని కూడా అక్కడ తీసుకోవచ్చు. ఉదాహరణకు మనం కనుక చూసుకుంటే ఈరోజు బిర్యానీ తీసుకుంటాం సార్, బిర్యానీ తీసుకుంటే ఎందుకు బిర్యానీ తీసుకుంటాము అంటే దాంట్లో పోషక విలువలు ఎక్కువ ఉంటాయి, తర్వాత మనకు కావాల్సినంత శక్తి వస్తుంది. అదేవిధంగా మొక్కకు కావాల్సినటువంటి శక్తి కూడా రావాలంటే ఖచ్చితంగా 30 రకాలైనటువంటి పంటలు కన్నా మనం వేసుకోగలిగితే కన్నా అక్కడ ఉన్నటువంటి ఆ భూమిలో ఆ నిస్సారమైన భూమిలో కూడా దాంట్లో మనకి ఏమవుతుందంటే ఒక మొక్కకు కావాల్సినటువంటి పోషకాలు అన్నీ కూడా సార్ అవి తీసుకొని అది ఎక్కువ అంటే డెవలప్ కావడానికి, తర్వాత వేరు వ్యవస్థ దృఢంగా పెట్టడానికి, అదేవిధంగా మనకు దేశీ రకమైనటువంటి విత్తనాలు వాడతాను మనం నాటు అంటాం కదా సార్. ఈ నాటు విత్తనాల రకాలు ఎందుకు వాడతామంటే దీంట్లో మనకు వ్యాధి నిరోధక శక్తి అనేది అధికంగా ఉంటుంది, తర్వాత ఎండకు తట్టుకునే శక్తి ఉంటుంది, అదేవిధంగా మనము ఎన్ని రోజులు పెట్టినా కూడా అది పెద్దగా ఇబ్బంది కాదు సార్. అందుకోసం ఇప్పుడు హైబ్రిడ్ తీసుకుంటే 2 రోజులుగా పాడైపోతున్నాయి, అదే నాటు విత్తనాలు తీసుకుంటే దాంట్లో ఉన్న గొప్ప శక్తి ఏంటంటే రోగ నిరోధక శక్తి ఎక్కువ ఉంటుంది కాబట్టి అది తర్వాత జర్మినేషన్ అంటాం కదా.

0: మనము అంటే మొక్క పెరిగే విధానం, అంటే మొక్కలు పెరిగే విధానం కూడా కొంచెం డెవలప్ అయినట్టు అనేది బాగొస్తుంది, జర్మినేషన్ అనేది బాగొస్తుంది. కాబట్టి ఈ రకాలు అంటే దేశీ రకాలైనటువంటి విత్తనాలు కూడా మనం వాడటం జరుగుతుంది సార్.
1: వీటి నిలువ కూడా ఎక్కువ ఉంటుంది అంటారు?
0: ఖచ్చితంగా సార్, ఎక్కువ ఉంటుంది. ఇంకో ఉదాహరణకు చూసుకుంటే, మనకు పాతకాలంలో చూసుకుంటే సార్, ఓడలు తర్వాత మామూలుగా మట్టి కొండలతో చేసినవి అవన్నీ దాంట్లో స్టోర్ చేసుకునేవాళ్ళు, కానీ ఈరోజు ఆ పరిస్థితి లేదు సార్ మనకి. కాబట్టి అది ఒక సంవత్సరము ఉంటే ఇంకో సంవత్సరానికి, 2 సంవత్సరాలకు 3 సంవత్సరాలకు కూడా వేసుకున్నారు. అందుకోసమే మనం దేశీ విత్తనాలనే మనం వాడమని సలహా ఇస్తున్నాం సార్.
1: మరి ఈ విధానంలో మనం భూమిని ఎప్పుడు అలాగే ఏ విధంగా తయారు చేసుకోవాలంటారు?
0: ఎస్ సార్, ఇది చాలా ఇంపార్టెంట్ సార్. మనకు అగ్రికల్చర్ డిపార్ట్మెంట్ చెప్పినా, హార్టికల్చర్ డిపార్ట్మెంట్ చెప్పినా, ఎవరు చెప్పినా కూడా సమ్మర్లో ఏం చెప్తారంటే లో దుక్కులు, ఎక్కువ దుక్కులు దున్నుకోమని చెప్తారు. కానీ ఇక్కడ ఏంటంటే సార్, లో దుక్కులు దున్నడం వల్ల ఏమవుతుందంటే సూక్ష్మజీవులన్నీ కూడా చనిపోవడం అనేది జరుగుతుంది పైకి వచ్చి. సో అలా కాకుండా మనం ఏం చేస్తున్నామంటే, అంటే తేలికపాటి దుక్కులు అలా దున్నుకోగలిగితే కన్నా ఇది సరిపోతుంది సార్. ఎందుకంటే, ఎందుకు చెప్తున్నానంటే, దీంట్లో ఉన్న సూక్ష్మజీవులన్నీ కూడా లోపల నుంచి బయటకు రావడము, ఆ ఎండ వేడికి తట్టుకోలేక చనిపోవడము, రేపొద్దున మనము ఏదైనా ఒక పంట వేస్తే ఆ పంటకు సంబంధించినటువంటి పూర్తిగా అక్కడ ఉన్నటువంటి ఆహారం అది తీసుకోలేకపోవడం, ఎందుకంటే అంతా కూడా గాలి కొట్టుకోవడం పోవడము, తర్వాత వచ్చి వేరే సూక్ష్మజీవులు అంటే మనకు శత్రు దానికి కూడా ఉంటాయి. సో అవి తీసుకోవడం వల్ల మనకు ఇబ్బంది అవుతుంది. అందుకోసమే ఎక్కువ దుక్కులు దున్నకుండా జస్ట్ మనం దున్నుకుంటే చాలు సార్. సార్, ఇది మామూలుగా మనము ఇక్కడ ఏం చేస్తున్నామంటే సార్, మనకు మార్చి నుంచి స్టార్ట్ అవుతుంది సార్ ఇది. మార్చిలో కన్నా మనము దున్నుకోగలిగితే కన్నా దున్నుకొని మనం పిఎండిఎస్ అనేది వేసుకోవచ్చు సార్.
1: అయితే ఈ విత్తనాలను భూమిలో ఏ విధంగా చల్లుతారు?
0: మనకు 30 రకాల విత్తనాలు, మనము దేశీ విత్తనాలే తీసుకోమని చెప్పాం సార్. ఈ దేశీ విత్తనాల్లో కూడా మనం ఏం చేస్తున్నామంటే అట్లే చల్లేము సార్, దాన్ని ఏం చేస్తామంటే పెల్టైజేషన్ అని చేసి చెప్తాం. దాంట్లో బంకమట్టి, ఘనజీవామృతము, తర్వాత మనకి మామూలుగా పొయ్యిలో కట్టెల పొయ్యి ఉంటుంది కదా సార్, దాంట్లో బూడిద వస్తుంది. ఈ బూడిదతో మనం ఏం చేస్తామంటే అది విత్తన గుళికలుగా తయారు చేసుకుంటాం. మనం చల్లేదంతా కూడా మార్చి నుంచి ఏప్రిల్ మే వరకు చల్లుతాం కాబట్టి అది మనము భూమిలో వేస్తే పాడు కాకుండా ఉంటుంది, ఒకటి. రెండోది వచ్చి మనకి చీమలు బెడద లేకుండా ఉంటుంది, పక్షులు తినకుండా ఉంటాయి, వైరస్ బ్యాక్టీరియాలన్నీ కూడా రావు. అందుకోసం అని చెప్పేసి విత్తన గుళికలు, ఒక విత్తనాన్ని దానికి 10 ఇంతలు అయ్యేటట్లు వచ్చేటట్లు మనము విత్తన గుళికలు తయారు చేస్తాం. ఈ దాన్నే మనం పెల్టైజేషన్ అంటాం. ఈ పెల్టైజేషన్ చేసేసి మనము విత్తేస్తాం సార్. ఇది 6 నెలల వరకు నిలువ ఉంటుంది. సో వర్షము ఎప్పుడైతే మనకు ఒక 15 mm వచ్చినా కూడా ఆ మొక్క అనేది మనకు వస్తుంది, జర్మినేషన్ అనేది వస్తుంది. సో అది ఏమంటే ముఖ్యంగా ఇది మనకు విత్తనం పాడు కాకుండా ఉంటుంది సార్ మెయిన్. తర్వాత చీడపీడల నుంచి కూడా మనం నివారించుకోవచ్చు, జర్మినేషన్ కూడా బాగొస్తుంది సార్. అందుకోసం అని చెప్పేసి విత్తన గుళికలతో తయారు చేసి విత్తన గుళికలతో పాటు మొత్తం అంతా కూడా మనము చల్లుకోవడం అనేది జరుగుతుంది సార్.
1: మరొకసారి మన రైతుల కోసం, ఇప్పుడు పెల్టైజేషన్ అన్నారు కదా, అది విత్తన గుళికలు ఎలా తయారు చేసుకోవాలో చెప్పగలుగుతారా?
0: ఖచ్చితంగా సార్. మనం ఏం చేస్తున్నామంటే ఫస్ట్ ఒక గోని సంచి తీసుకుంటాం సార్. గోని సంచి తీసుకొని దాంట్లో విత్తనాలు వేస్తాం సార్. విత్తనాలు వేసిన తర్వాత ఏం చేస్తామంటే మనము బీజామృతంతో విత్తన శుద్ధి చేస్తాం. బీజామృతం ఆల్రెడీగా మనమే తయారు చేసి పెట్టుకుంటాము. విత్తనాలని అన్నీ కూడా బీజామృతంతో మనం విత్తన శుద్ధి చేసిన తర్వాత మనము ఫస్ట్ ఆ గోని సంచులో బాగా జల్లిపెట్టినటువంటి బంకమట్టి, బాగా జల్లిపెట్టినటువంటి ఘనజీవామృతం, బాగా జల్లిపెట్టినటువంటి బూడిద ఇవన్నీ పెట్టుకుంటాం సార్. మనం ఏదైతే గోని సంచి పెట్టుకుంటామో ఆ సైడ్ ఎవరు ఈ సైడ్ ఎవరు పెట్టుకొని జస్ట్ ఇట్లా కలుపుతూ ఉంటే, కలుపుతూ ఉన్నప్పుడు మనం ఏం చేస్తామంటే ఫస్ట్ మనము బంకమట్టి వేస్తాం సార్. ఈ బంకమట్టి వేయడం వల్ల ఏమంటే బంకమట్టిలో గాలి రంధ్రాలు ఉంటాయి సార్. సో ఆ గాలి రంధ్రాలు ఉండడం వల్ల ఏదైతే ప్రొటెక్షన్గా మనకి విత్తనానికి పనిచేస్తుంది. రెండో కోటింగ్గా మనం ఏం చేస్తామంటే ఘనజీవామృతం వేస్తాం. ఈ ఘనజీవామృతం వేయడం వల్ల ఏమవుతుందంటే నీటి సాంద్రత అనేది దాన్ని పట్టుకుంటుంది. సో పట్టుకోవడం వల్ల ఏమవుతుందంటే మొత్తం అంతా కూడా దానికి కావాల్సినటువంటి ప్రొటెక్షన్ ఇస్తుంది ఆ విత్తనానికి. తర్వాత లాస్ట్లో బూడిద వేస్తాం సార్. ఇదంతా కూడా వాటర్ లైట్గా చల్లుకుంటూ వేసుకుంటాం. ఇది లాస్ట్లో ఏం వేస్తామంటే మొత్తం అంతా కూడా బూడిద వేసిన తర్వాత ఏమవుతుందంటే ఆ బూడిదలో మొత్తం అంతా కూడా అబ్జర్వ్ చేసుకొని బయట నుంచి వచ్చే క్రిమికీటకాల నుంచి కూడా అది బాగా ఉపయోగపడుతుంది సార్. సో ఆ విధంగా చేసేసి జస్ట్ మనం చల్లేసుకోవచ్చు. 6 నెలల వరకు కూడా మనం నిల్వ చేసుకోవచ్చు సార్, అట్లా చల్లుకోవచ్చు సార్.
1: మరి ఈ విత్తనాలు మొలిచిన తర్వాత మన భూసారం పెరగడానికి ఏమైనా ఉపయోగపడుతుందా?
0: ఖచ్చితంగా సార్, ఇది మనము యాక్చువల్గా చూస్తున్నాం సార్.

0: ఇప్పుడు మనుషులము పరోపకారి, మొక్క అనేది స్వయంకారి. సో స్వయంకారి అంటే తన ఆహార పదార్థాలను తనే తయారు చేసుకుంటుంది, తన ఆహారం తనే తింటుంది. ఉదాహరణకు ఇప్పుడు మనం తీసుకుంటే సూర్యుడి నుంచి శక్తి తీసుకొని సూర్యరక్ష్యం ద్వారా కిరణజన్య సంయోగ క్రియ జరుపుకొని పత్రహరితం ద్వారా, ఆ పత్రహరితం ద్వారా మొత్తం అంతా కూడా వేరు వ్యవస్థకి మనకి పంపిస్తుంది, పిండి పదార్థాలు కానీ న్యూట్రియన్స్ కానీ మొత్తం అంతా. సో పంపించిన తర్వాత ఏమవుతుందంటే అది ఏం చేస్తుందంటే ఒక మొక్క 40% కాండం నుంచి పై వరకు ఆకులు కానీ కాండం కానీ తర్వాత వచ్చి రెమ్మలు కానీ పువ్వులు కానీ కాయలకు ఒక 40% అది తినడానికి ఉపయోగించుకుంటుంది. 30% వచ్చి తన వేర్ను బలపరచుకోవడానికి ఉపయోగించుకుంటుంది. ఇంకొక 30% వచ్చి ఒక 30% వచ్చి భూమిలోకి వదిలేస్తుంది. సో భూమిలోకి వదలడం వల్ల ఏమవుతుందంటే బయట నుంచి తీసుకున్నటువంటి కార్బన్ డైఆక్సైడ్ అంతా కూడా భూమిలోకి స్థిరీకరించి కార్బన్ అనేది పెంచుతుంది సార్. అందుకోసం అని చెప్పేసి మనము ఈ మొక్కలన్నీ కూడా మనము ఎక్కువ మొక్కలు అనేది కూడా మనము పెంచుతున్నాం సార్.
1: మరి మధుకర్ గారు, ఇప్పుడు ఈ విత్తనాల మోతాదు ఎంత ఉండాలి, అలాగే ఇన్ని రకాల విత్తనాలు మీరు వాడుతున్నారు కదా, మరి ఇది చాలా ఖర్చుతో కూడుకున్నట్టుగా కనిపిస్తుంది.
0: మీరు అడిగిన ప్రశ్నకు ఏంటంటే సార్, ఇక్కడ ఖర్చు కూడా తగ్గించుకోస్తుంది దీంట్లో. ఏ విధంగా అంటే ఇప్పుడు రైతుకు పండిన పంటలు ఉంటాయి సార్, మీకు పండింటే మాకు పండింటే, సో మీ విత్తనాలు మాకు, మా విత్తనాలు మీరు షేర్ చేసుకున్నా కూడా, సో రైతుకు అనేది కొంచెం ఖర్చు కొంచెం తగ్గుతుంది సార్. అది కొంచెం తగ్గిన తర్వాత వేయడానికి సుముఖంగా ఉంటాడు రైతు కూడా, అంటే తక్కువ ఖర్చు అవుతుంది కాబట్టి, సో దీన్ని వేసుకోవచ్చు సార్. అదేవిధంగా మీరు ఇంకొకటి కూడా సార్, దీంట్లో మనము యూరియా, డిఏపి, ఫాస్ఫేట్ అట్టాడి ఏంటి వేస్తాం, దీంట్లో అట్టాటి వేయం సార్. ఘనజీవామృతము, ద్రవజీవామృతము చాలా తక్కువ ఖర్చుతోటి మనం తయారు చేసుకోవచ్చు సార్. దీనికి శనగపిండి, బెల్లము అవి రెండు మాత్రమే మనం కొనుక్కోవాలి సార్. మిగతాటి ఆవు పేడ, ఆవు మూత్రము ఇవన్నీ కూడా మనకు లోకల్లోనే దొరుకుతాయి కాబట్టి, సో దీని ద్వారా మనమి ఘనజీవామృతం, ద్రవజీవామృతం చేసుకుని వాడుకుంటే చాలా ఖర్చు అనేది బాగా తగ్గుతుంది. మనము 30 రకాల నుంచి 35 రకాల వరకు మనము వేసుకోవడం అనేది జరుగుతుంది సార్. ఒక 4-5 రకాల పప్పుధాన్యాలు అంటే కంది, అలసంద, అనుములు, పెసర్లు ఇవన్నీ వస్తాయి సార్, ఉద్దులు ఇవన్నీ వస్తాయి. అదేవిధంగా చిరుధాన్యాలు మనకు సద్ద, జొన్న, రాగి, కొర్ర, అండుకొర్ర, సామలు, ఊదలు ఇవన్నీ వస్తాయి. అదేవిధంగా స్పైసెస్ అంటాం మనము, అంటే సుగంధ ద్రవ్యాలు అంటాం. మనకి ఉదాహరణకి ఆవాలు, తర్వాత ధనియాలు ఇవన్నీ వస్తాయి. అదేవిధంగా ఆకుకూరలు, ఆకుకూరలు అంటే ఇప్పుడు మనకు చాలా రకాలైనటువంటి ఆకుకూరలు ఉన్నాయి, పప్పాకంఠం, చిర్రాకంఠం, చాలా రకాలైనటువంటి ఆకుకూరలు వస్తాయి. అదేవిధంగా మనకి ఏం చేస్తామంటే తీగజాతి అంటే బెండ, బీర, సొర, కాకర ఇలాంటి, గుమ్మడి ఇలాంటివన్నీ పెట్టుకుంటాం. అదేవిధంగా కూరగాయలు, గోరుచిక్కుడు కానీ, టమోటా, వంగ, మిరప లాంటి పంటలన్నీ కూడా మనం పెట్టుకొని మొత్తం అన్నీ కూడా దాంట్లో మళ్ళీ ఆముదాలు, తర్వాత వచ్చి బంతి మొక్కలు ఇవన్నీ కూడా వేసుకోవడం అనేది జరుగుతుంది సార్. ఇది ఒక కిట్టు మనకి దాదాపు 1500 నుంచి 1600 రూపాయల వరకు అవుతుంది సార్ మనం ఇది కొనాలంటే. సో రైతుల దగ్గర ఉన్నటువంటి విత్తనాలతో పాటు ఇంకా కొన్ని సేకరించుకొని, అంటే అది కూడా సేకరణ ఎక్కడ జరగాలంటే సార్ మార్కెట్లో కాదు సార్, రైతు రైతు అంటే ఒక రైతు పండించిన పంటలతో నుంచే ఇంకో రైతు తీసుకుని వాళ్ళ దగ్గర ఉన్నటువంటి విత్తనాలను ఇంకో రైతుకి ఇస్తూ ఇట్లా ప్రోత్సాహం అనేది చేస్తున్నాము. ఈ విధంగా మనము 30 రకాలు చేస్తున్నాం సార్.
1: అయితే ఈ పిఎండిఎస్ అయిపోయిన తర్వాత భూమి ఏ పంటలకు అనుకూలంగా ఉంటుంది
0: సార్? మంచి ప్రశ్న సార్ ఇది. ఇది మనం ఏం చేస్తామంటే సార్, ఇది ఎండల కాలం వేస్తున్నామని చెప్పాం, అంటే 3 పంటలు వేస్తున్నాం ఇప్పుడు, అంటే ఖరీఫ్ సీజన్ వేస్తున్నాం, తర్వాత రబీలో వేస్తున్నాం, అంటే 365 రోజులు కూడా భూమిని కప్పి ఉంచేది మన పద్ధతులు. దీంట్లో విభిన్న పంటలే వేస్తున్నాం, మేము చెప్పాను 30 రకాలు అని చెప్పేసి. అదేవిధంగా పంట వ్యర్థాలతో కూడా కప్పి ఉంచుతాం. ఎందుకు అంటే ఇప్పుడు ఉదాహరణకి మనము చెనక్కాయ పెరికేసినాం
1: అంటే మల్చింగ్ లాగా.
0: సో మల్చింగ్ లాగా కూడా మనం ఏం చేస్తామంటే మొత్తం అంతా కూడా భూమిని అంతా కూడా కవర్ చేస్తాం. అదేవిధంగా పశువులతో అనుసంధానం కూడా ఉంది, అంటే ఘనజీవామృతం, ద్రవజీవామృతం చెప్పాను, పాడి ఉంటేనే పంట ఉంటుంది, పంట ఉంటేనే పాడి ఉంటుంది. సో ఈ విధంగా అనేది మనం కూడా చేసుకోబోతున్నాం. అదేవిధంగా దేశీ రకాలైనటువంటి విత్తనాలు కూడా చెప్పాను. సో ఇవన్నీ కూడా వేసుకోవడం వల్ల ఏమవుతుందంటే మనకు రైతుకు ఖర్చు తగ్గినతో పాటు రేపు పొద్దున్నే యూరియా, డిఏపి వాడాల్సిన పని ఉండదు ఒకటి, తర్వాత తన భూమిలో ఉన్నటువంటి పోషకాలన్నీ కూడా ఒకే చోట దొరుకుతాయి, ఒక మొక్కకు కావాల్సిన పోషకాలన్నీ కూడా ఒకే చోట దొరుకుతాయి. సో దీనివల్ల ఏమవుతుందంటే మనకు, మేము రైతులకు ఏం చెప్తున్నాము, మేమేం చేస్తున్నామంటే ఖచ్చితంగా మోడల్స్ వేసుకోమని చెప్తున్నాం. ఉదాహరణకి ఏక పంట వద్దు, బహుళ పంటలు కావాలి, అంటే

0: ఏక పంటతో చూసేసినాం సార్, నష్టపోతే ఇబ్బందిగా ఉంటుంది. కాబట్టి మనం ఏం చేస్తున్నామంటే, ఒక రకమైన పంట కాకుండా బహుళ రకాల పంటలు అనేటివి మనం వేసుకుంటున్నాం. ఉదాహరణకు చెనక్కాయ ఒకటే కాకుండా 5-6 రకాలు పంటలు వేసుకుంటున్నాం. దీంట్లో ఇంతకుముందు మనము పెద్దోళ్ళు వేసేవాళ్ళు సార్, అది వేస్తే మనకి సంక్రాంతి టైంలో కూడా మనము తింటున్నాం ఆ కాయలు అనేది. కానీ ఈరోజు పరిస్థితి అట్లా లేదు కాబట్టి మేము దాన్ని కూడా, అంటే ఒక పంటలో నష్టపోయినా కూడా ఇంకొక పంట వస్తుంది రైతుకు, అందుకోసం అని చెప్పేసి మనము ఒక రకం పంట పెట్టకుండా 5-6 రకాలు మెయిన్ క్రాప్స్ పెట్టుకోండి. అదేవిధంగా దాంట్లో ఆకుకూరలు వేసుకోండి, కాయగూరలు వేసుకోండి, తీగజాతులు వేసుకోండి. అన్నీ వేసుకోవడం వల్ల ఏమవుతుందంటే ఖర్చు తగ్గుతుంది. రెండోది ఏంటంటే వాళ్లకు కుటుంబానికి సంబంధించినటువంటి పూర్తిగా ఇప్పుడు బయట కొనుక్కోవాలి సార్, డబ్బులు ఖర్చు అవుతాయి. సో అదే వాళ్ళ పొలంలో ఉంటే సో పీక్కొని తింటాడు, అది కూడా న్యాచురల్గా అయితే ఇంకా ఎక్కువ, అంటే ఆరోగ్యంగా కూడా ఆనందంగా కూడా జీవిస్తారు. సో ఈ విధంగా మనకు చేసుకోవచ్చు సార్.
1: మరి ఈ విధానంలో మీరు సాగు చేశాక మీ పంట దిగుబడి ఎలా ఉంది?
0: ఎస్ సార్, మాది లక్కిడిపల్లి మండలం అని ముందే చెప్పాను సార్. ఈ మండలంలో యాక్చువల్గా నాకు 2 ఎకరాల భూమి ఉంది సార్. ఈ 2 ఎకరాల భూమిలో కూడా నేనేం చేశానంటే పిఎండిఎస్ చెల్లాను, అదేవిధంగా ఖరీఫ్లో పంట పెట్టాను, రబీలో పంట పెట్టాను, మళ్ళీ పిఎండిఎస్ వేస్తుంది. దాదాపుగా 7-8 సంవత్సరాల నుంచి నేను పిఎండిఎస్ వేస్తున్నాను సార్. దీనివల్ల ఏం జరుగుతుందంటే నా పంటలో పూర్తిగా నేను ఏం ఎరువు వేయకుండా కూడా నా పంట చాలా బాగా వస్తుంది సార్. ముఖ్యంగా నేను ఏం చేస్తున్నానంటే ఒకే పంట కాకుండా 5-6 రకాల పంటలు పెడుతున్నాను. ఉదాహరణకు ఈరోజు నేను ఒక మిరపే కాకుండా దాంట్లో టమోటా పెడుతున్నాను, వంగ పెడుతున్నాను, ఆకుకూరలు వేస్తున్నాను, తర్వాత తీగజాతి వేస్తున్నాను, తర్వాత మధ్య మధ్యలో మనకు చిరుధాన్యాలు వేస్తున్నాను. ఇలా వేయడం వల్ల ఏమవుతుందంటే నా భూమిలో ఉండవలసిన పోషకాలన్నీ కూడా అక్కడే ఉంటున్నాయి. సో దాని ద్వారా నేనేం చేస్తున్నానంటే నాకు ఆరోగ్యంతో పాటు ఆనందాన్ని కూడా ఇస్తుంది. ఎందుకంటే నా పొలంలో పక్షులు తిరుగుతున్నాయి, నా పొలంలో అంటే జీవో వైవిధ్యం అనేది చాలా బాగుంది సార్. సో ఖర్చు కూడా బాగా తగ్గింది, నాకు ఆదాయం అనేది కూడా బాగా వస్తుంది సార్. నాకు 2 ఎకరాల్లో కూడా ఇంతవరకు దాదాపుగా 3-4 లక్షల రూపాయల ఆదాయం కూడా వచ్చింది, చాలా సంతోషంగా ఉంది సార్.
1: చివరగా ప్రభుత్వ పరంగా రైతులకు ఈ విధానాన్ని అవలంబించడానికి ఏ విధమైన ప్రోత్సాహం లభిస్తుంది?
0: సార్ ఇప్పుడు ప్రభుత్వం అంటే సార్ ఇప్పుడు మనకి ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్లో పూర్తిగా మనకి ఆర్వైఎస్ఎస్ అని చెప్పేసి ఒక సంస్థ ఉంది సార్. ఈ సంస్థ ద్వారా మనం ఏం చేస్తున్నామంటే ప్రతి ఒక్క రైతుకు కూడా వెళ్ళి ఇట్లా ఖర్చు తగ్గించాలా, దిగుబడి పెంచాలా, రైతు నష్టపోకూడదని చెప్పేసి మనము ప్రతి ఒక్క కార్యక్రమం కూడా చేస్తున్నారు సార్ గవర్నమెంట్. అయితే దీన్ని రైతులు సద్వినియోగం చేసుకోవాలి సార్, ఎందుకంటే ఒక రైతు ఒక్కసారి చెప్తే వినడం లేదు సార్. సో మళ్ళీ మళ్ళీ మళ్ళీ వెళ్ళి వాళ్ళని ఫీల్డ్ విజిట్ చేసి, అంటే క్షేత్రస్థాయి సందర్శనలు కూడా ప్రతి రైతుకు చేపించాలి సార్. ఇవి అంటే ఆ మండలంలో కావచ్చు, ఆ జిల్లాలో కావచ్చు, లేదంటే పక్క జిల్లాలో, పక్క రాష్ట్రం కూడా తీసుకెళ్ళి రైతులందరూ కూడా తీసుకెళ్ళి అక్కడ బాగా చేస్తున్నారు, అక్కడ పంటలు బాగా వస్తున్నాయి, అక్కడ దిగుబడి బాగా వస్తుంది, ఖర్చు బాగా తగ్గింది అని క్షేత్రస్థాయి సందర్శనలను కనుక బాగా చేస్తే కనుక అందరికీ ప్రతి ఒక్క రైతు కూడా 1-to-1 నేర్చుకుంటారు సార్ బాగా. సో ఈ విధంగా మన గవర్నమెంట్ కూడా కొన్ని చేసింది సార్, ఇంకా కొన్ని చేయాలని కూడా చెప్పేసి కూడా మేము ఆశిస్తున్నాం.
1: ధన్యవాదాలు మధుకర్ గారు. తొలకరి వర్షాల ముందు వేసుకునే పంటల ప్రయోజనాల గురించి వివరించడంతో పాటు మీ అనుభవసారం వల్ల చాలా చక్కని సూచనలు కూడా మన రైతులకు అందించారు. నమస్కారాలండి.
0: ధన్యవాదాలు సార్.
2: మీరు ఇంతవరకు ఈనాటి కిసాన్ వాణి వ్యవసాయదారుల కార్యక్రమంలో తొలకరి వర్షాల ముందు వేసుకునే పంటల ప్రయోజనాల గురించి అన్నమయ్య జిల్లా లక్కిరెడ్డిపల్లి మండలం గాండ్లపల్లి రైతు లక్కిరెడ్డి మధుకర్ గారితో పరిచయ కార్యక్రమం విన్నారు. పరిచయకర్త శ్రీ డి సాయి రఘునాథ్ చరణ్.
3: 2025-26 మార్కెటింగ్ సీజన్కు రబీ పంటలకు కనీస మద్దతు ధర పెంపునకు కేంద్ర మంత్రివర్గం ఆమోదించింది. ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ అధ్యక్షతన జరిగిన ఆర్థిక వ్యవహారాల కేబినెట్ కమిటీ 2025-26 మార్కెటింగ్ సీజన్లో అన్ని తప్పనిసరి రబీ పంటలకు కనీస మద్దతు ధర పెంపునకు ఆమోదం తెలిపింది. పంట ఉత్పత్తులకు లాభదాయకమైన ధరలను రైతులకు అందించేందుకు రబీ పంటలకు కనీస మద్దతు ధర పెంచడం జరిగింది. కేంద్ర ప్రభుత్వం 2025-26 మార్కెటింగ్ సీజన్లో పండించే రబీ పంటలకు అందించిన కనీస మద్దతు ధర సాధారణ రకం క్వింటాలు 1 ఇంటికి ఈ విధంగా ఉన్నాయి.

0: గోధుమ 2025-26 సంవత్సరానికి గాను క్వింటాల్ ఒక్కింటికి 2425 రూపాయలు. ఇది గత సంవత్సరంతో పోలిస్తే 150 రూపాయలు ఎక్కువ. బార్లీ 1980 రూపాయలు. ఇది గత సంవత్సరంతో పోలిస్తే 130 రూపాయలు ఎక్కువ. పప్పుధాన్యాలు 2025-26 సంవత్సరానికి క్వింటాల్ ఒక్కింటికి 5650 రూపాయలు. ఇది గత సంవత్సరంతో పోలిస్తే 210 రూపాయలు ఎక్కువ. కందులు క్వింటాల్ ఒక్కింటికి 6700 రూపాయలు. ఇది గత సంవత్సరంతో పోలిస్తే 275 రూపాయలు ఎక్కువ. ర్యాపిడ్ సీడ్ ఆవాలు, ఇది 2025-26 సంవత్సరానికి గాను క్వింటాల్ ఒక్కింటికి 5950 రూపాయలు. ఇది గత సంవత్సరంతో పోలిస్తే 300 రూపాయలు ఎక్కువ. కుసుమలు 5940 రూపాయలు. ఇది గత సంవత్సరంతో పోలిస్తే 140 రూపాయలు ఎక్కువ. ఇంకా కూలీలు, ఎద్దులు, యంత్రాల కిరాయి, కౌలు చెల్లింపులు, విత్తనాలు, ఎరువులు, నీటిపారుదల కోసం అయ్యే ఖర్చులు, పనిముట్లు, వ్యవసాయ నిర్వహణ వ్యయాలు, పెట్టుబడిపై వడ్డీలు, పెంపు సెట్ల నిర్వహణకు డీజిల్, విద్యుత్ ఖర్చులు, ఇతర చెల్లింపులు, కుటుంబ శారీరక శ్రమ విలువతో కలిపి నిర్ణయించడం జరిగింది. ఇది 2025-26 ఖరీఫ్ మార్కెటింగ్ సీజన్లో కేంద్రం ఆమోదించిన కనీస మద్దతు ధర.
1: శ్రోతలు, రేపు రాత్రి 7:15 ప్రసారం కానున్న పల్లె సీమలు వ్యవసాయదారుల కార్యక్రమంలో సంకరజాతి పశువుల ఎంపిక మరియు పోషణలో మెళకువలు గురించి శ్రీ వెంకటేశ్వర పశు వైద్య విశ్వవిద్యాలయం అసిస్టెంట్ ప్రొఫెసర్ డాక్టర్ వినోద్ గారి ప్రసంగం మీరు వినవచ్చు. ఇప్పుడు విందాం కొన్ని జానపద గీతాలు.
2: కోలాటం పండగ పబ్బాలలో, విశ్రాంతి సమయాలలో జానపదులు ఆడే ఒక వ్యాయామ క్రీడ. ఇందులో బాలబాలికలు, తరుణ వయస్కులు ఉత్సాహంతో పాల్గొంటారు. కోలాటం పాటలు నవరస భరితాలు, ప్రధానంగా శృంగార హాస్య రస మధుపాత్రలు.

లీలేశ వానగా లీలేశ వానగా లీలేశ నీ వాకిల్ తప్పుకుని పడితే ఆ దాన్ని రెండు ఉదిడితే దాని మన శివతో కొడితే ఆ దాన్ని రెండు ఉదిడితే దాని మన శివతో కొడితే ఆహా కో

పొట్టిదాని పొందు, ఆహా పొట్టిదాని పొందు, ఆ పొట్టిదాని పొందు. అది ఎట్లా దొరికిన సందు, అదేమో పెట్టిన మందు నేను ఇట్లా కొట్టుకుందు, అదేమో పెట్టిన మందు నేను.

కిసాన్ వాణి వ్యవసాయదారుల కార్యక్రమం మీరు విన్నారు. ఈ కార్యక్రమ ప్రాయోజకులు కేంద్ర వ్యవసాయ మరియు రైతు సంక్షేమ మంత్రిత్వ శాఖ, భారత ప్రభుత్వం.

0: బహుజన హితాయ బహుజన సుఖాయ. ఇది ఆకాశవాణి నినాదం. చిన్నారులు, యువజనులు, మహిళలు, కర్షకులు, ఇలా అందరికీ ఎన్నో కార్యక్రమాలు ప్రసారం చేస్తున్నది ఆకాశవాణి. సమాచారం, విజ్ఞానం, వినోదం అందిస్తున్న మీ అభిమాన వాణి ఆకాశవాణి తిరుపతి ఎఫ్ఎం తప్పక వినండి.
1: ఆకాశవాణి తిరుపతి కేంద్రం 103.2 మరియు 107.5 మెగాహెర్ట్స్ పై మీ అభిమాన వాణి ఆకాశవాణి తిరుపతి ఎఫ్ఎం ప్రసారాలు మీరు వింటున్నారు. ఇప్పుడు విందాం సినీ భక్తి గీతాలు.

0: సినీ భక్తి గీతాలు కార్యక్రమంలో ముందుగా మీరు విన్న ఆ పాట ఎంఎం కీరవాణి సంగీత సారథ్యంలో రామజోగయ్య శాస్త్రి కల నుంచి జలువారిన ఆ గీతాన్ని ఆలపించిన వారు ఎస్పి బాలసుబ్రహ్మణ్యం, చిత్రం ఓం నమో వెంకటేశాయ.
1: దైవ చింతన, ఆధ్యాత్మికత, సద్భావన మన సొంతం చేసే కార్యక్రమాలు ఆకాశవాణి ప్రతినిత్యం ప్రసారం చేసే భక్తిరంజని సూక్తిముక్తావళి మీ అభిమాన ఆకాశవాణి తిరుపతి ఎఫ్ఎంలో. భక్తిరంజని ప్రతిరోజు ఉదయం 6:10 సూక్తిముక్తావళి ప్రతిరోజు ఉదయం 6:30 వినండి, విని తరించండి, మంచి ఆలోచనలకు ద్వారాలను తెరవండి.

సినీ భక్తి గీతాలు కార్యక్రమంలో మీరు విన్న ఆ పాట ఎంఎం కీరవాణి సంగీత సారథ్యంలో రామదాసు కీర్తనకు నేపథ్యగానం అందించిన వారు మధు బాలకృష్ణన్, చిత్ర రామాచారి బృందం, చిత్రం శ్రీరామదాసు. చివరిగా విందాం శ్రీ వాసవి వైభవం చిత్రం కోసం మాళవికా బృందం ఆలపించిన గీతం. ఇది సాహిత్యం పి ఉదయభాస్కర్, సంగీతం అర్జున్ శర్మ.

మీరింతవరకు సినీ భక్తి గీతాలు విన్నారు. ఆకాశవాణి తిరుపతి కేంద్రం 103.2 మరియు 107.5 మెగాహెర్ట్స్పై మీ అభిమాన వాణి ఆకాశవాణి తిరుపతి ఎఫ్ఎం ప్రసారాలు మీరు వింటున్నారు. ఇప్పుడు విందాం చిత్రకుసుమాలు సినీ గీతాలు.

0: చిత్రకుసుమలు కార్యక్రమంలో ముందుగా మీరు విన్న ఆ పాట కౌసల్య కృష్ణమూర్తి చిత్రం కోసం యాజిన్ నిస్సార్ దిబు నేనన్ థామస్ బృందం ఆలపించిన గీతం ఇది. సాహిత్యం కృష్ణకాంత్, సంగీతం సమకూర్చిన వారు దిబు నేనన్ థామస్.
1: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రత్యేక సమగ్ర ఓటర్ల జాబితా సవరణలో భాగంగా 15/6/2026 నుండి 14/7/2026 వరకు ఇంటింటికి ఓటరు ధృవీకరణ కార్యక్రమం నిర్వహించబడుతోంది. గణన ఫారంలను బిఎల్ఓలు ఓటర్లకు అందిస్తారు. ఓటర్లు గణన ఫారంలను ఇటీవల తీయించుకున్న కలర్ ఫోటోగ్రాఫ్ తో పాటు ఇతర వివరాలను పూరించి తిరిగి బిఎల్ఓకి ఇవ్వవలెను. కావున ఓటర్లందరూ బిఎల్ఓ బూత్ లెవెల్ ఆఫీసర్లకు సహకరించగలరు. శ్రీ వివేక్ యాదవ్, ఐఏఎస్, ప్రధాన ఎన్నికల అధికారి, ఆంధ్రప్రదేశ్.
2: ఇంటి కోసం ఎటువంటి సామాన్లు కొనేటప్పుడైనా ముందుగా బిఏఎస్ క్వాలిటీ మార్క్ అంటే ఐఎస్ఐ మార్క్ ను తప్పనిసరిగా చెక్ చేసుకోండి. ఆ చిహ్నం ఉందంటే అంతా బాగున్నట్టే.
3: ఆ చిహ్నం లేకపోతేనో?
2: ఒకవేళ మార్క్ లేదంటే ఆ ఉత్పత్తి మీకు సురక్షితం కాదని అర్థం చేసుకోండి. భారత ప్రభుత్వం 750కి పైగా ఉత్పత్తుల పైన బిఏఎస్ మార్క్ ను తప్పనిసరి చేసింది. ఈ రోజే బిఏఎస్ యాప్ ను డౌన్లోడ్ చేసుకోండి.
4: సోదరా, భద్రత విషయంలో కామెడీ చేయకండి. బిఏఎస్ మార్క్ ద్వారా వాస్తవం ఏమిటో తెలుసుకోండి.
0: శ్రోతలు, ఈరోజు రాత్రి 9:30 ప్రసారం కానున్న ఏకచిత్ర గానం శీర్షికన చంద్రహాస చిత్రం నుంచి పాటలు ప్రసారమవుతాయి. తప్పక విని ఆనందించండి.

0: చిత్రకుసుమాలు కార్యక్రమంలో మీరు విన్న ఆ పాట నీతో చెప్పాలని చిత్రం కోసం సందీప్ గంగా బృందం ఆలపించిన గీతం. ఇది సాహిత్యం పోతుల రవికిరణ్, సంగీతం సమకూర్చిన వారు కోటి.
1: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రత్యేక సమగ్ర ఓటర్ల జాబితా సవరణలో భాగంగా 15/6/2026 నుండి 14/7/2026 వరకు ఇంటింటికి ఓటర్ ధృవీకరణ కార్యక్రమం నిర్వహించబడుతోంది. గణన ఫారంలను బిఎల్ఓలు ఓటర్లకు అందిస్తారు. ఓటర్లు గణన ఫారంలను ఇటీవల తీయించుకున్న కలర్ ఫోటోగ్రాఫ్ తో పాటు ఇతర వివరాలను పూరించి తిరిగి బిఎల్ఓకి ఇవ్వవలెను. కావున ఓటర్లందరూ బిఎల్ఓ బూత్ లెవెల్ ఆఫీసర్లకు సహకరించగలరు. శ్రీ వివేక్ యాదవ్, ఐఏఎస్ ప్రధాన ఎన్నికల అధికారి, ఆంధ్రప్రదేశ్.
2: గుడ్ మార్నింగ్ పిల్లలు.
3: గుడ్ మార్నింగ్ మేడం.
4: మేడం, నాకు పీరియడ్స్ వచ్చినప్పుడు దురదగా చిరాగ్గా ఉంటుంది మేడం.
5: నాకు లీకేజ్ అయిపోతుందేమో అని భయం వేస్తూ ఉంటుంది మేడం.
6: నాసి రకం శానిటరీ ప్యాడ్స్ వాడడం వల్ల కేవలం చిరాకు మాత్రమే కాదు, అనేక ఆరోగ్య సమస్యలు కూడా రావచ్చు. అందుకే పీరియడ్ సమయంలో మెరుగైన పరిశుభ్రత రక్షణ కోసం భారత ప్రభుత్వం శానిటరీ నాప్కిన్, రీయూజబుల్ శానిటరీ ప్యాడ్, పీరియడ్ ప్యాంటీ వంటి ఉత్పత్తులకు ISI మార్క్ తప్పనిసరి చేసింది. ISI మార్క్ లేదు అంటే ప్యాడ్ సురక్షితంగా లేదని అర్థం.
7: BIS నమ్మకానికి, నాణ్యతకు హామీ.
8: జీవితం ఒక ప్రయాణం అంటారు. మరి మీ జీవితం మరింత ఉత్సాహంగా, ఆనందంగా మారాలి అంటే నిరంతరం ప్రయాణం చేస్తూ ఉండాలి.
9: ఒకవేళ మీకు ఆ ప్రయాణం చేయడానికి వీలు కాకపోతే మన ఆకాశవాణి ప్రతి మంగళవారం ఉదయం ప్రసారం చేస్తున్న ఓ బాటసారి కార్యక్రమాన్ని తప్పక వినండి.
8: పచ్చని కొండల పలుకులు, ఆహ్లాదకర జలపాతాల జలజలలు, సాగర తీరపు సరిగమలు, ప్రకృతి సోయగాల పరిమళములు,
9: ఇవే కాకుండా చారిత్రక కట్టడాలు, భవిష్యత్ అద్భుతాలు, ఇలా ప్రపంచం నలుమూలనున్న పర్యాటక ప్రదేశాలను మీకు పరిచయం చేస్తూ ఉంటాం. ఆ దృశ్యాలు కనిపించేలా మా మాటలు మీకు వినిపిస్తూ ఉంటాం.
8: వినండి ప్రతి మంగళవారం ఉదయం 7:20 మీ అభిమాన ఆకాశవాణి తిరుపతి FM పై
9: ఓ పాటసారి ప్రపంచ పర్యాటక ప్రదేశాల గురించిన కార్యక్రమం.

మీరు వింటున్నారు చిత్రకుసుమాలు కార్యక్రమంలో ఆ పాట. చూసి చూడంగానే చిత్రం కోసం సిద్ శ్రీరామ్ ఆలపించిన గీతం ఇది. సాహిత్యం అనంత్ శ్రీరామ్, సంగీతం సమకూర్చిన వారు గోపీ సుందర్.

0: డిస్కో బస్ట్.
1: ఈవినింగ్ పబ్బుల్లో,
2: నైట్ క్లబ్బుల్లో,
1: మార్నింగ్ మబ్బుల్లో
2: దొరకని ఎంజాయ్మెంట్ కావాలంటే ట్యూన్ చేయండి ఆకాశవాణి.
3: ట్యూన్ చేసే ఉంచండి ఆకాశవాణి తిరుపతి 107.5 మరియు 103.2 మెగాహెర్ట్స్ పై ప్రసారం.
4: ప్రత్యేక సమగ్ర ఓటర్ల జాబితా సవరణలో భాగంగా సందేహాలు మరియు ఇతర వివరాల కొరకు మీ బిఎల్ఓతో కాల్ బుక్ చేసుకోవడానికి ఈసీఐనెట్ యాప్ను ప్లేస్టోర్ లేదా voters.eci.gov.in ద్వారా డౌన్లోడ్ చేసుకుని మీరు కాల్ బుక్ చేసుకున్న తర్వాత మీ బిఎల్ఓ 48 గంటల లోపల మళ్లీ మీకు కాల్ చేసి మీ సందేహాలు నివృత్తి చేయగలరు. శ్రీ వివేక్ యాదవ్, ఐఏఎస్, ప్రధాన ఎన్నికల అధికారి, ఆంధ్రప్రదేశ్.
5: నాణ్యతలో రాజీ లేదు, ధరలో సాటి రాదు. నాణ్యతకు నమ్మకానికి మరో పేరు ప్రభుత్వ రంగ సంస్థ ఏపీ ఆయిల్ ఫెడరేషన్ వారి

0: చిత్రకుసుమలు కార్యక్రమంలో మీరు విన్న ఆ పాట వాల్తేరి వీరయ్య చిత్రం కోసం మిల్కా సింగ్, గీతా మాధురి, డి వేల్మురుగన్ ఆలపించిన గీతం అది.
1: ప్రత్యేక సమగ్ర ఓటర్ల జాబితా సవరణలో భాగంగా సందేహాలు మరియు ఇతర వివరాల కొరకు మీ బిఎల్ఓతో కాల్ బుక్ చేసుకోవడానికి ఈసీఐనెట్ యాప్ను ప్లేస్టోర్ లేదా voters.eci.gov.in ద్వారా డౌన్లోడ్ చేసుకుని మీరు కాల్ బుక్ చేసుకున్న తర్వాత మీ బిఎల్ఓ 48 గంటల లోపల మళ్లీ మీకు కాల్ చేసి మీ సందేహాలు నివృత్తి చేయగలరు. శ్రీ వివేక్ యాదవ్, ఐఏఎస్, ప్రధాన ఎన్నికల అధికారి, ఆంధ్రప్రదేశ్.
2: నాణ్యతలో రాజీ లేదు, ధరలో సాటి రాదు. నాణ్యతకు నమ్మకానికి మరో పేరు ప్రభుత్వ రంగ సంస్థ ఏపీ ఆయిల్ ఫెడరేషన్ వారి విశిష్ట ఉత్పాదనలు విజయ వంట నూనెలు.
3: మీ గుండె గుమ్మంలో ఆకాశవాణి. వీణులకు విందును కలిగిస్తూ
4: శ్రోతలకు వసంతాన్నిచ్చే తోటమాలి
3: ఆకాశవాణి. ఆపాత మధురాలతో శ్రోతల అంతరంగాలలో
4: ఆనందం నింపే వాణి ఆకాశవాణి.
5: పాటల పల్లకిలోన, చిగురాకుల సవ్వడిలోన, నిరంతరం వసంతమే సంగీతం.
6: ట్యూన్ చేసే ఉంచండి ఆకాశవాణి తిరుపతి 107.5 మరియు 103.2 మెగాహెడ్స్ పై ప్రసారం.
7: నవలా స్రవంతి ధారావాహిక. ప్రతి ఆదివారం ఉదయం 7:15 మీ ఆకాశవాణి తిరుపతి ఎఫ్ఎంలో. పేరెన్నిక గన్న రచయితల కలం నుంచి జాలువారిన, అందరి మన్ననలను అందుకున్న నవలలను ధారావాహికగా మీకు సమర్పిస్తోంది ఆకాశవాణి తిరుపతి ఎఫ్ఎం.

శ్రోతలు, రేపు ఉదయం 7:15 ప్రసారం కానున్న ప్రభాత రేఖలు కార్యక్రమంలో ముందుగా భారత స్వాతంత్ర సమరం, ఇందులో 1911 ఢిల్లీ దర్బార్ రాజధానిని ఢిల్లీకి మార్చిన విశేషాలు, ఆ తర్వాత మనసులోని మనస్సు ధారావాహిక నవలాపఠనం 12వ భాగం ప్రసారమవుతుంది. రచన మాలతీ చందూర్ గారు, చదివిన వారు శారదా శ్రీనివాసన్ గారు.

0: రాజేష్ చిత్ర బృందం ఆలపించిన గీతమిది సాహిత్యం. భాస్కర పట్ల సంగీతం సమకూర్చిన వారు ఎస్ఏ రాజకుమార్.
1: బహుజన హితాయ, బహుజన సుఖాయ, ఇది ఆకాశవాణి నినాదం. చిన్నారులు, యువజనులు, మహిళలు, కర్షకులు, ఇలా అందరికీ ఎన్నో కార్యక్రమాలు ప్రసారం చేస్తున్నది ఆకాశవాణి. సమాచారం, విజ్ఞానం, వినోదం అందిస్తున్న మీ అభిమాన వాణి ఆకాశవాణి తిరుపతి ఎఫ్ఎం తప్పక వినండి.
0: మీరింతవరకు చిత్రకుసుమాలు సినీ గీతాలు విన్నారు. తిరిగి ఈ కార్యక్రమాన్ని 8:40 చిత్రకుసుమాలు కార్యక్రమంలో మళ్లీ వినవచ్చు. ఆకాశవాణి తిరుపతి కేంద్రం నిలయంలో సమయం 8:30 వస్తుంది. మరికొద్ది క్షణాల్లో తెలుగులో జాతీయ వార్తలు విజయవాడ కేంద్రం నుంచి ప్రసారమవుతాయి.
2: ఆకాశవాణి జాతీయ వార్తలు చదువుతున్నది ఏబిఎస్ఆర్ మూర్తి. ముందుగా ముఖ్యాంశాలు. భారత్, న్యూజిలాండ్ దేశాల మధ్య సంబంధాలను వ్యూహాత్మక భాగస్వామ్యం స్థాయికి పెంచుతూ ఇరుపక్షాలు నిర్ణయం తీసుకున్నాయి. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ న్యూజిలాండ్ పర్యటన ముగించుకుని భారత్కు తిరిగి పయనమయ్యారు. భారత్ సవాళ్లకు, భవిష్యత్ సవాళ్లకు సిద్ధంగా ఉండే రక్షణ బలగాలను నిర్మిస్తోందని రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్ స్పష్టం చేశారు. వియత్నాంలో స్పీడ్ బోట్ ప్రమాదంలో 15 భారతీయులు మృతి చెందారు. దేశంలోని ఉత్తర తూర్పు ప్రాంతాల్లో రాబోయే 4-5 రోజుల పాటు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని భారత వాతావరణ విభాగం IMD హెచ్చరించింది. ఇక వివరాలు. భారత్, న్యూజిలాండ్ దేశాల మధ్య సంబంధాలను వ్యూహాత్మక భాగస్వామ్యం స్థాయికి పెంచుతూ ఇరుపక్షాలు నిర్ణయం తీసుకున్నాయి. న్యూజిలాండ్ పర్యటనలో ఉన్న ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఆ దేశ ప్రధాని క్రిస్టోఫర్ లక్సన్తో ఈరోజు ఆక్లాండ్లో విస్తృత స్థాయి చర్చలు జరిపారు. వచ్చే 5 ఏళ్లలో ఇరు దేశాల మధ్య వార్షిక ద్వైపాక్షిక వస్తు సేవల వాణిజ్యాన్ని 35,000 కోట్ల రూపాయలకు చేర్చాలని నిర్ణయించారు. ఇండో పసిఫిక్ ప్రాంతంలో సముద్ర తీర రక్షణ సహకారాన్ని పెంపొందించుకోవడంతో పాటు భారత నౌకాదళం, న్యూజిలాండ్ రక్షణ దళాల మధ్య ఒప్పందం కుదిరింది. పసిఫిక్ ప్రాంతంలో శాంతి భద్రతలను పర్యవేక్షించేందుకు, సమాచార మార్పిడిని వేగవంతం చేసేందుకు వీలుగా ప్రత్యేక మారిటైమ్ సెక్యూరిటీ డైలాగ్ను ఏర్పాటు చేయడానికి ఇరు దేశాలు అంగీకరించాయి. రెండు దేశాల మధ్య సుదీర్ఘకాలంగా ఉన్న చర్చలు ఫలించి స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందం ఖరారు కావడంపై ప్రధాని నరేంద్ర మోదీ, లక్సన్ హర్షం వెలిబుచ్చారు. ఈ ఒప్పందాన్ని పూర్తి స్థాయిలో అమలు చేస్తామని, తద్వారా ఇరు దేశాల వ్యాపార పారిశ్రామిక రంగాలకు భారీ లబ్ధి చేకూరుతుందని నరేంద్ర మోదీ పేర్కొంటూ,
3: दोनों देशों के बीच 9 महीनों के रिकॉर्ड समय में फ्री ट्रेड एग्रीमेंट किया है. यह आप सभी के लिए मार्केट एक्सेस, इन्वेस्टमेंट, सर्विसेज, टेक्नोलॉजी और टैलेंट मोबिलिटी के नए अवसर लेकर आएगा. हम 2030 तक द्विपक्षीय व्यापार को दोगुना बढ़ाएंगे. न्यूजीलैंड द्वारा अगले 15 वर्षों में भारत में $20 बिलियन का इन्वेस्टमेंट कमिटमेंट किया गया है.
2: ఇండో పసిఫిక్ ప్రాంతంలో స్వేచ్ఛ, పారదర్శకత, సంపద వృద్ధికి కట్టుబడి ఉన్నామని ఇరువురు నేతలు పునరుద్ఘాటించారు. సమకాలీన ప్రపంచ సవాళ్లను ఎదుర్కొనేందుకు ఐక్యరాజ్య సమితిలో తక్షణమే సమూల సంస్కరణలు చేపట్టాలని భారత్, న్యూజిలాండ్ డిమాండ్ చేశాయి. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ 2 రోజుల న్యూజిలాండ్ పర్యటన ముగించుకుని ఈరోజు భారత్కు తిరిగి పయనమయ్యారు. దాదాపు 4 దశాబ్దాల సుదీర్ఘ విరామం తర్వాత భారత ప్రధానమంత్రి న్యూజిలాండ్లో పర్యటించడం ఇదే తొలిసారి. ఇరు దేశాల ద్వైపాక్షిక బంధాన్ని బలోపేతం చేయడంలో ఈ పర్యటన కీలక మైలురాయిగా నిలిచింది. వియత్నాంలో ఈరోజు భారతీయ పర్యాటకులతో వెళుతున్న స్పీడ్ బోట్ సముద్రంలో బోల్తా పడింది. ఈ ప్రమాదంలో 15 భారతీయులు మృతి చెంది ఉంటారని వియత్నాం మీడియా కథనాలు పేర్కొన్నాయి. మరో 21 రక్షణ సిబ్బంది సురక్షితంగా కాపాడారు. మొత్తం 32 భారతీయ పర్యాటకులు 4 సిబ్బందితో కూడిన స్పీడ్ బోట్ ప్యూకోక్ ద్వీపంలో ప్రయాణం చేస్తుండగా ఈ ప్రమాదం చోటు చేసుకుంది. ప్రమాదంపై వియత్నాంలోని భారత రాయబార కార్యాలయం స్పందించింది. ప్రమాద తీవ్రత, బాధితుల పూర్తి వివరాలను సేకరిస్తున్నామని, స్థానిక ప్రభుత్వంతో సంప్రదింపులు జరుపుతున్నామని సామాజిక మాధ్యమాల వేదికగా వెల్లడించింది. ప్రస్తుతం ఘటనాస్థలంలో గాలింపు చర్యలు కొనసాగుతున్నాయని తెలిపింది. వియత్నాంలోని పూక్వక్ ద్వీపం సమీపంలో భారతీయ పర్యాటకులతో ప్రయాణం చేస్తున్న స్పీడ్ బోట్ బోల్తా పడ్డ ఘోర ప్రమాదంపై ఉపరాష్ట్రపతి సిపి రాధాకృష్ణన్, ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు.

0: ఘటనలో ప్రాణాలు కోల్పోయిన వారి కుటుంబాలకు సానుభూతి తెలియజేశారు. ఈ ప్రమాదంపై ప్రధాని నరేంద్ర మోదీ స్పందిస్తూ వియత్నాం ప్రమాదంలో గాయపడ్డ వారు త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు. వియత్నాంలోని భారత రాయబార కార్యాలయం, హాచిమిన్ సిటీలోని కాన్సులేట్ జనరల్ కార్యాలయం బాధితులకు అవసరమైన సహాయ సహకారాలు అందిస్తున్నాయని వెల్లడించారు. భారత్, న్యూజిలాండ్ దేశాల మధ్య ద్వైపాక్షిక భాగస్వామ్యానికి ప్రవాస భారతీయ సమాజమే అత్యంత ముఖ్యమని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ కొనియాడారు. న్యూజిలాండ్ పర్యటనలో ఉన్న ఆయన ఈరోజు ఆక్లాండ్లో ఏర్పాటు చేసిన ప్రవాస భారతీయుల సమ్మేళనంలో ప్రసంగించారు. ఈ కార్యక్రమానికి న్యూజిలాండ్ ప్రధాని క్రిస్టోఫర్ లక్సన్తో పాటు అక్కడి ప్రభుత్వ ప్రతినిధులు హాజరు కావడం ఇరుదేశాల బంధానికి ఉన్న బలమైన రాజకీయ మద్దతుకు నిదర్శనమని మోదీ పేర్కొన్నారు. న్యూజిలాండ్ ప్రభుత్వం తనకు అందించిన ఘన స్వాగతానికి, ఆతిథ్యానికి నరేంద్ర మోదీ ఆ దేశ ప్రధాని లక్సన్కు ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో న్యూజిలాండ్ ప్రధాని మాట్లాడుతూ భారత్ను తమ నమ్మకమైన మిత్రుడిగా అభివర్ణించారు. ఆకాశవాణి జాతీయ వార్తలు వింటున్నారు. భారత్ బలమైన స్వయం సమృద్ధి, భవిష్యత్ సవాళ్లకు సిద్ధంగా ఉండే రక్షణ బలగాలను నిర్మిస్తోందని రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్ స్పష్టం చేశారు. ఆధునిక సాంకేతికతలను అందిపుచ్చుకుంటూ సాంప్రదాయ రక్షణ సామర్థ్యాలను బలోపేతం చేస్తున్నామని తెలిపారు. విశాఖపట్నంలో ఈరోజు ప్రాజెక్ట్ 17A శ్రేణికి చెందిన 6వ స్వదేశీ స్టెల్త్ ఫ్రిగేట్ ఐఎన్ఎస్ మహేంద్రగిరి నౌకను కేంద్ర మంత్రి తూర్పు నావికాదళంలోకి ప్రవేశపెట్టారు. ఈ సందర్భంగా రాజ్నాథ్ సింగ్ మాట్లాడుతూ కేవలం ఏడాదిన్నర కాలంలోనే 6 అత్యాధునిక యుద్ధ నౌకలను నౌకాదళంలోకి చేర్చుకోవడం మన దేశ నౌకా నిర్మాణ సామర్థ్యానికి, వేగంగా ఎదుగుతున్న రక్షణ పారిశ్రామిక రంగానికి నిదర్శనమన్నారు. ఆత్మనిర్భర్ భారత్కు ఐఎన్ఎస్ మహేంద్రగిరి ఒక నిలువెత్తు సాక్ష్యమని, ఇందులో 75% పైగా స్వదేశీ పరిజ్ఞానాన్నే ఉపయోగించామని వెల్లడించారు. ఇండో పసిఫిక్ ప్రాంతంలో భారత్ ఒక నమ్మకమైన భాగస్వామిగా అవతరించిందన్నారు. ప్రకృతి విపత్తుల్లో మానవతా సహాయం అందించడంలో భారత నౌకాదళం ఎల్లప్పుడూ ముందుంటుందని రాజ్నాథ్ సింగ్ పేర్కొంటూ,
1: आज के समय में मैरिटाइम सिक्योरिटी, इकोनॉमिक सिक्योरिटी दोनों को अलग अलग करके नहीं देखा जा सकता। समुद्र हमारे सिक्योरिटी के साथ साथ हमारे व्यापार, हमारी एनर्जी सिक्योरिटी और हमारी इकोनॉमिक प्रोग्रेस की भी मैं मानता हूं कि एक लाइफ लाइन। पूरी दुनिया की निगाहें इंडो पैसिफिक रीजन पर। हमारे प्रधानमंत्री जी ने इसके लिए एक विजन दिया है, महासागर। भारत इस पूरे इंडो पैसिफिक रीजन में एक नेट सिक्योरिटी प्रोवाइडर के रूप में, एक भरोसेमंद साथी के रूप में उभरा है।
0: వ్యక్తిత్వ వికాసంలో గ్రంథాలయాలు కీలక పాత్ర పోషిస్తాయని, యువతరం గ్రంథాలయాలతో అనుబంధాన్ని పెంచుకోవాలని కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా సూచించారు. న్యూఢిల్లీలో కొత్తగా ఏర్పాటు చేసిన లోక్నాయక్ జయప్రకాష్ నారాయణ్ పబ్లిక్ లైబ్రరీని కేంద్ర మంత్రి ఈరోజు ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ జయప్రకాష్ నారాయణ్ దేశ స్వాతంత్ర్యం, ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం పోరాడిన గొప్ప నాయకుడని కొనియాడారు. దేశాన్ని, ప్రజలను సమగ్రంగా అర్థం చేసుకోవడానికి పుస్తక పఠనం ఎంతో అవసరమన్నారు. ఆధునిక విద్యతో పాటు దేశ సంస్కృతి, విజ్ఞానాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లడానికి గ్రంథాలయాలు ఒక శక్తివంతమైన సాధనమన్నారు. సమగ్ర స్థిరమైన దేశాభివృద్ధికి స్వచ్ఛంద కుటుంబ నియంత్రణ, ఆరోగ్యకరమైన కుటుంబాలే పునాదని కేంద్ర ఆరోగ్య కుటుంబ సంక్షేమ శాఖల మంత్రి జగత్ ప్రకాష్ నడ్డా తెలిపారు. ప్రపంచ జనాభా దినోత్సవం సందర్భంగా ఈరోజు ఆయన సామాజిక మాధ్యమం వేదికగా దేశ ప్రజలకు పలు సూచనలు చేశారు. కాన్పుకు కాన్పుకు మధ్య సరైన వ్యవధి ఉన్నప్పుడే కుటుంబాలు మరింత ఆరోగ్యంగా, ఆనందంగా ఉంటాయని స్పష్టం చేశారు. నాణ్యమైన కుటుంబ నియంత్రణ సేవలు మాతృ శిశు మరణాలను అరికట్టి వారి ఆరోగ్యాన్ని మెరుగుపరచగలవని కేంద్ర మంత్రి పేర్కొన్నారు. దేశంలోని ఉత్తర తూర్పు ప్రాంతాల్లో రాబోయే 4 నుంచి 5 రోజుల పాటు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని భారత వాతావరణ విభాగం IMD హెచ్చరించింది. రానున్న 2 రోజుల్లో ఈశాన్య భారతంలోని పలు ప్రాంతాల్లో 12 సెంటీమీటర్ల కంటే ఎక్కువ మొత్తంలో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది. ఈ నేపథ్యంలో అసోం రాష్ట్రానికి వాతావరణ విభాగం రెడ్ అలర్ట్ జారీ చేసింది. ప్రస్తుతం పసిఫిక్ మహాసముద్రంలో నెలకొన్న ఎల్నినో పరిస్థితుల కారణంగా దేశవ్యాప్తంగా నైరుతి ఋతుపవనాల గమనం నెమ్మదించిందని వెల్లడించింది. హైదరాబాద్ను దేశంలోనే ఒక ప్రధాన హైస్పీడ్ రైల్ హబ్గా అభివృద్ధి చేయనున్నట్లు కేంద్ర రైల్వే సమాచార సాంకేతిక శాఖల మంత్రి అశ్విని వైష్ణవ్ వెల్లడించారు. హైదరాబాద్లో ఈరోజు జరిగిన రక్షణ పారిశ్రామిక రంగ సదస్సులో ఆయన మాట్లాడుతూ, హైదరాబాద్ నుంచి పూణే, చెన్నై, బెంగళూరు నగరాలను అనుసంధానిస్తూ బుల్లెట్ రైల్ కారిడార్లు ప్రతిపాదించినట్టు వెల్లడించారు. ఈ హైస్పీడ్ రైల్ నెట్వర్క్ అందుబాటులోకి వస్తే ప్రయాణ సమయం భారీగా తగ్గడమే కాకుండా దక్షిణాదిలోని ప్రధాన ఆర్థిక కేంద్రాల మధ్య అనుసంధానత మరింత బలపడుతుందని పేర్కొన్నారు. భారత్, ఇంగ్లాండ్

0: క్రికెట్ జట్ల మధ్య జరుగుతున్న టీ20 సిరీస్ లో భాగంగా చివరిది 5వ టీ20 క్రికెట్ మ్యాచ్ ఇంగ్లాండ్లోని సౌతాంప్టన్లో కొద్దిసేపటి క్రితం ప్రారంభమైంది. టాస్ గెలిచిన భారత కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ బౌలింగ్ ఎంచుకున్నాడు. బ్యాటింగ్ చేస్తున్న ఇంగ్లాండ్ కడపటి వార్తలు అందేసరికి వికెట్ నష్టపోయి 153 పరుగులు చేసింది. ఆకాశవాణి జాతీయ వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. భారత్ న్యూజిలాండ్ దేశాల మధ్య సంబంధాలను వ్యూహాత్మక భాగస్వామ్యం స్థాయికి పెంచుతూ ఇరుపక్షాలు నిర్ణయం తీసుకున్నాయి. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ న్యూజిలాండ్ పర్యటన ముగించుకుని భారత్కు తిరిగి పయనమయ్యారు. భారత్ భవిష్యత్ సవాళ్లకు సిద్ధంగా ఉండే రక్షణ బలగాలను నిర్మిస్తోందని రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్ స్పష్టం చేశారు. వియత్నాంలో స్పీడ్ బోట్ ప్రమాదంలో 15 మంది భారతీయులు మృతి చెందారు. దేశంలోని ఉత్తర తూర్పు ప్రాంతాల్లో రాబోయే 4 నుంచి 5 రోజుల పాటు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని భారత వాతావరణ విభాగం IMD హెచ్చరించింది. ఆకాశవాణి జాతీయ వార్తలు ఇంతటితో సమాప్తం.
1: ఆకాశవాణి తిరుపతి కేంద్రం 103.2 మరియు 107.5 మెగాహెర్ట్స్పై మీ అభిమాన వాణి ఆకాశవాణి తిరుపతి FM ప్రసారాలు మీరు వింటున్నారు. ఇప్పుడు విందాం చిత్రకుసుమాలు సినీ గీతాలు.

చిత్రకుసుమలు కార్యక్రమంలో మీరు విన్న ఆ పాట ఎస్ఏ రాజకుమార్ సంగీత సారథ్యంలో ఈఎస్ మూర్తి కళ నుంచి జలవారిన ఆ గీతాన్ని ఆలపించిన వారు రాజేష్ శ్రేయా ఘోషాల బృందం. చిత్రం అందాల రాముడు.

0: ఆకాశవాణి తిరుపతి కార్యక్రమాలను అమితంగా ఆదరిస్తున్న అభిమాన శ్రోతలకు మా కార్యక్రమాలపై మీ అభిప్రాయాలను వ్యక్తపరచడానికి సరైన వేదిక మా కేర్ ఆఫ్ ఆకాశవాణి.
1: మీ సలహాలు సూచనలతో కార్యక్రమాలను మరింత వినూత్నంగా అందించే ప్రయత్నం చేస్తుంది మీ ఆకాశవాణి.
0: ఆసక్తిగల శ్రోతలందరూ ప్రతి సోమవారం సాయంత్రం 6:30 ప్రసారమయ్యే కేర్ ఆఫ్ ఆకాశవాణి కార్యక్రమంలో తమ అమూల్యమైన అభిప్రాయాలను ఉత్తరాల ద్వారా అందించేందుకు సంప్రదించవలసిన మా చిరునామా
1: కేర్ ఆఫ్ ఆకాశవాణి, కేర్ ఆఫ్ స్టేషన్ డైరెక్టర్ ఆకాశవాణి, అన్నమయ్య సర్కిల్, తిరుపతి 517501.
0: మా చిరునామా మరొకసారి, కేర్ ఆఫ్ ఆకాశవాణి, కేర్ ఆఫ్ స్టేషన్ డైరెక్టర్ ఆకాశవాణి, అన్నమయ్య సర్కిల్, తిరుపతి 517501.
1: లేదా మా ఇమెయిల్ ఐడి aartptyletters@gmail.com.
0: ఇంకా మా వాట్సాప్ నంబర్ 8772426605. ఈ నంబర్ మీద కూడా మీ విలువైన సలహాలు సూచనలు అందించవచ్చు.
1: గుర్తుంచుకోండి, ఇకపై ప్రతి సోమవారం సాయంత్రం 6:30 శ్రోతల అభిప్రాయ మాలిక కేర్ ఆఫ్ ఆకాశవాణి.

0: చిత్రకుసుమాలు కార్యక్రమంలో మీరు విన్న ఆ పాట జెంటిల్మెన్ చిత్రం కోసం సాహుల్ హమీద్ మాల్గాడి శోభా బృందం ఆలపించిన గీతమిది. సాహిత్యం రాజశ్రీ, సంగీతం సమకూర్చిన వారు ఏఆర్ రెహమాన్.
1: వీక్లీ రౌండప్ కరెంట్ అఫైర్స్.
2: కాలచక్రం తిరిగే ప్రతి క్షణం ఓ కథ చెప్తుంది. ప్రపంచ పటంపై జరిగే ప్రతి పరిణామం ఒక కొత్త పాఠం నేర్పుతుంది.
1: వారమంతా జరిగిన విశేషాల వెలువను, సమకాలీన అంశాల సారాన్ని ఒకే వేదికపై మీ ముందుకు తీసుకువస్తుంది మీ ఆకాశవాణి
2: వీక్లీ రౌండప్ కరెంట్ అఫైర్.
3: రోజువారీ లేటెస్ట్ కరెంట్ అఫైర్స్, ముఖ్యమైన జాతీయ అంతర్జాతీయ వార్తలు, ప్రపంచ దేశాల మధ్య సంబంధాలను బలోపేతం చేసే ఇన్ఫర్మేషన్ అప్డేట్స్, జాతీయ అంతర్జాతీయ క్రీడా విశేషాలు, ప్రపంచ వాణిజ్య సంబంధిత వార్తలు,
1: అంతేకాకుండా సమకాలీన సంఘటనలు, పోటీ పరీక్షలపై దృష్టి సారించడం,
2: వ్యక్తిగత ఎదుగుదలకు అవసరమైన కీలకమైన జ్ఞానాన్ని మీకు అందించడం, ఇంకా సంక్లిష్టమైన అంశాలను స్పష్టమైన సంక్షిప్త విశేషాలుగా శ్రోతలకు అర్థమయ్యే రీతిలో సులభంగా గ్రహించేలా చేయటమే మా లక్ష్యం.
1: దేశం నుంచి విదేశాల వరకు, వినోదం నుంచి విజ్ఞానం వరకు,
3: క్రీడా రంగం నుంచి సాంకేతిక రంగం వరకు అన్ని రంగాల వాస్తవాలను మీతో పంచుకునే ప్రత్యేక కార్యక్రమం వీక్లీ రౌండప్ కరెంట్ అఫైర్స్
1: ప్రతి శనివారం సాయంత్రం 5:30
2: ఆకాశవాణి తిరుపతి ఎఫ్ఎం 107.5, 103.2 MHz పై, అలాగే న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ ద్వారా కూడా వినవచ్చు.
0: శ్రోతలు, రేపు సాయంత్రం 5:30 ప్రసారం కానున్న యువవాణి యువజనుల కార్యక్రమంలో ముందుగా ఉద్యోగ సమాచారం, అనంతరం వీక్లీ రౌండప్ కరెంట్ అఫైర్స్ రెండవ భాగం ప్రసారమవుతుంది. సమర్పణ శ్రీ ఎం సుధాకర్ మోహన్.
4: బహుజన హితాయ, బహుజన సుఖాయ, ఇది ఆకాశవాణి నినాదం. చిన్నారులు, యువజనులు, మహిళలు, కర్షకులు, ఇలా అందరికీ ఎన్నో కార్యక్రమాలు ప్రసారం చేస్తున్నది ఆకాశవాణి. సమాచారం, విజ్ఞానం, వినోదం అందిస్తున్న మీ అభిమాన వాణి ఆకాశవాణి తిరుపతి ఎఫ్ఎం తప్పక వినండి.
5: దైవ చింతన, ఆధ్యాత్మికత, సద్భావన మన సొంతం చేసే కార్యక్రమాలు ఆకాశవాణి ప్రతి నిత్యం ప్రసారం చేసే భక్తిరంజని సూక్తి ముక్తావళి. మీ అభిమాన ఆకాశవాణి తిరుపతి ఎఫ్ఎంలో భక్తిరంజని ప్రతిరోజు ఉదయం 6:10 సూక్తి ముక్తావళి, ప్రతిరోజు ఉదయం 6:30 వినండి, విని తరించండి, మంచి ఆలోచనల

చిత్రకుసుమాలు కార్యక్రమంలో చివరిగా మీరు విన్న ఆ పాట సూర్యవంశం చిత్రం కోసం ఎస్పి బాలసుబ్రహ్మణ్యం చిత్ర బృందం ఆలపించిన గీతమిది. సాహిత్యం ఈఎస్ మూర్తి, సంగీతం సమకూర్చిన వారు ఎస్ఏ రాజ్కుమార్.

ఆకాశవాణి తిరుపతి కేంద్రం నిలయంలో సమయం 9 గంటలు కాస్తుంది. మరికొద్ది క్షణాల్లో ఆంగ్లంలో వార్తలు ఢిల్లీ కేంద్రం నుంచి ప్రసారమవుతాయి.

0: Thank you so much.
1: You were listening to a discussion on Prime Minister's visit to New Zealand, strengthening bilateral cooperation across key sectors. The participants were Anil Trigunayath, former ambassador, and Anubha Rohatgi, anchor. This program was produced and presented by the News Services Division of Akashvani. You can listen to it on our mobile app, News on AIR. This program is also available on our YouTube channel, News on AIR Official.
2: Spotlight.
3: ఆకాశవాణి తిరుపతి కేంద్రం 103.2 మరియు 107.5 మెగాహెర్ట్స్పై మీ అభిమాన వాణి ఆకాశవాణి తిరుపతి ఎఫ్ఎం ప్రసారాలు మీరు వింటున్నారు. ఇప్పుడు విందాం ఏకచిత్రగనం శీర్షికన చంద్రహాస చిత్రం నుంచి పాటలు. ఈ చిత్రానికి నేపథ్య గానం అందించిన వారు పివి శ్రీనివాస్, ఘంటశాల పి సుశీల, బెంగళూరు లత, జానకి పి లీల, మాధవపేది సత్యం, రాజుబాబు. సాహిత్యం సమకూర్చిన వారు దాశరథి, కొసరాజు, సదాశివయ్య, కొసరాజు. సంగీతం సమకూర్చిన వారు ఎస్ హనుమంతరావు. వినండి ఏకచిత్రగానం శీర్షికన చంద్రహాస చిత్రం నుంచి పాటలు.

0: మీ గుండె గుమ్మంలో ఆకాశవాణి. వీణులకు విందును కలిగిస్తూ
1: శ్రోతలకు వసంతాన్నిచ్చే తోటమాలి
0: ఆకాశవాణి. ఆపాత మధురాలతో శ్రోతల అంతరంగాలలో
1: ఆనందం నింపే వాణి ఆకాశవాణి.
2: పాటల పల్లకిలోన చిగురాకుల సవ్వడిలోన నిరంతరం వసంతమే సంగీతం.
3: ట్యూన్ చేసే ఉంచండి ఆకాశవాణి తిరుపతి 107.5 మరియు 103.2 మెగాహెర్ట్జ్ పై ప్రసారం.
4: ఆకాశవాణి తిరుపతి కేంద్రం 103.2 మరియు 107.5 మెగాహెర్ట్జ్పై మీ అభిమానవాణి ఆకాశవాణి తిరుపతి ఎఫ్ఎం ప్రసారాల్లో భాగంగా మీరు వింటున్నారు ఏకచిత్రగానం శీర్షికన చంద్రహాస చిత్రం నుంచి పాటలు. ఈ చిత్రానికి నేపథ్య గానం అందించిన వారు పిబి శ్రీనివాస్, ఘంటసాల పి సుశీల, బెంగళూరు లత జానకి పిల్లీల, మాధవీది సత్యం రాజుబాబు. సాహిత్యం సమకూర్చిన వారు దాశరథి కొసరాజు, సదాశివయ్య కొసరాజు. సంగీతం సమకూర్చిన వారు ఎస్ హనుమంతరావు. వినండి ఏకచిత్రగానం శీర్షికన చంద్రహాస చిత్రం నుంచి పాటలు.

బూది పూసుకు తిరుగుతావు, పెద్ద పులితోలు గప్పుకొని బిచ్చమెత్తావు. నిను ఓలు ఇల్లు నే తిరిగితే పగటి వేషగాడని జనులు ఈసడింతురు నన్ను శివశంకర మహాదేవా. గంగ నేతల నుంచి నావు సఖి గౌరమ్మకే దేహం అప్పగించావు. ఇద్దరాండను నేను కట్టుకుంటేను, ఎద్దు ముద్దని లోక మెగతాళి చేసేను శివశంకర మహాదేవా. కాలకూటము మృంగినావు, ఇంద్రజాలముగ గొంతులో అరుపుకున్నావు. కాలకూటము మృంగినావు, నిన్ను చూచి ఆ పనికి నే సాహసించినను. అయ్యయ్యో ప్రాణాలు హరహర, అయ్యయ్యో ప్రాణాలు హరహర, అయిపోను శివశంకరా.

0: మీరింతవరకు ఏకచిత్రగణం శీర్షికన చంద్రహాస చిత్రం నుంచి పాటలు విన్నారు. ఇందులో నేపథ్య గానం అందించిన వారు పివి శ్రీనివాస్, ఘంటసాల మాధపతి, సత్యం రాజుబాబు, పి సుశీల, బెంగళూరు లత, జానకి, పి లీల. సాహిత్యం సమకూర్చిన వారు దాశరథి, కొసరాజు, సదాశివయ్య, కొసరాజు. సంగీతం సమకూర్చిన వారు ఎస్ హనుమంతరావు. మీరింతవరకు ఏకచిత్రగానం శీర్షికన చంద్రహాస చిత్రం నుంచి పాటలు విన్నారు. ఆకాశవాణి తిరుపతి కేంద్రం నిలయంలో సమయం 10 గంటలు కావస్తుంది. మరికొద్ది క్షణాల్లో ఢిల్లీ కేంద్రం నుంచి ప్రకటించిన అంశం మరికొద్ది క్షణాల్లో.
1: नमस्कार, संगीत के अखिल भारतीय कार्यक्रम में आपका स्वागत है. आज के कार्यक्रम में प्रस्तुत है डॉक्टर रामवरपु माधुरी देवी का कर्नाटक शैली में वीणा वादन.
2: दिस इज आकाशवाणी. गुड इवनिंग लिसनर्स, वेलकम टू द नेशनल प्रोग्राम ऑफ म्यूजिक. टुनाइट वी प्रेजेंट अ वीणा रिसाइटल इन कर्नाटक स्टाइल बाय डॉक्टर रामवरपु माधुरी देवी.
1: डॉक्टर रामवरपु शरत.

ఆకాశవాణి తిరుపతి కేంద్రం నిలయంలో సమయం సరిగ్గా 11 గంటలు. ఈ ప్రసారాలు ఇంతటితో సమాప్తం. తిరిగి రేపు ఉదయం 5:53 మా ప్రసారాలు ప్రారంభమై 103.2 మరియు 107.5 MHz రేపు ఉదయం 6 గంటలకు ప్రబోధగీతంతో మా ప్రసారాలు ప్రారంభమవుతాయి. అంతవరకు సెలవు. నమస్తే. జై హింద్.